नान्यभूदिश्च बोधरूप तयात्मनः।

0: प्रेम स्वरूप द्वारा
1: embodiments of love
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనన్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: To see the light that illumines, you don't need another light.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులయందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: The self is self-effulgent. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atmaku marpu ledu, buddhiki swata jnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu vantidi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రములు కూడా ప్రకాశింపచేయక కంబించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: Though this consciousness is everywhere, it appears separately, manifests separately as it makes this intellect functional.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron, which is red hot, is more burning than that of the fire.
0: కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థయందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీటి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలం యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamula yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu mottamodata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvam cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కాని లౌకికమైనటువంటి భావములు కాని జగత్ సంబంధమైనటువంటి భావములు కాని ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manas aneetunti gadinindu pavitramainaatunti bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatunti nirmalamainaatunti yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatunti manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetuvantidi manastu koodinadani manamu gurtincham.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinantavarku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: బట్ ఇన్ దిస్ బిగ్ బిల్డింగ్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ సో మెనీ రూమ్స్ లైక్ ద బెడ్ రూమ్, ద డ్రాయింగ్ రూమ్, ద కిచెన్ అండ్ ద లేటిన్ సో ఆన్ సో ఫోర్త్.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాం.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణములను మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూప నామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది universal consciousness అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
0: ఒకదానికొకటి అంగ అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతున్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
2: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ee manavattamu aneetundi prakrutiki angamuluga yerpadutu vachindi.
2: This humanity is a limb of the nature.
0: Prakruti paramatmaku anganga maaripoyindi.
2: The nature is a limb of the divine.
0: Paramatmani angamu prakruti.
2: This nature is the limb of the divine.
0: Prakrutiki angamu manavattamu.
2: Is humanity the limb of
0: manavattamulaku angamu society.
2: The society is the limb of humanity. Ee
0: society ki angamu dehamulu.
2: Body is the limb of the society.
0: Dehamulaku angamulu ee yokka bhagamulu anni kudanu.
2: The different parts of the body or the limb.
0: Jagattulo manam ekkada chuchinappudiki anga angi bhavamule manaku pratyaksham avutunnayi.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: అంగ అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on to the
0: present. ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మనము భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించు సమయం లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రం దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: వందల అన్నం మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒకటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాం.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, we just neglect the whole rise.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
2: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
2: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi,
2: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi,
2: believing what is false,
0: divyatvanni manamu kolipothunnamu.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
2: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
2: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అన్ని అలసిపోకు.
2: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ది సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
2: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనము చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మ దేహమే.
2: The actual experiencer is the subtle body.
0: ఇదియే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
2: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనిని వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నారు.
2: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
2: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనిని ఉపనిషత్తులంతా కూడాను
2: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనిని భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ భూమము.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఇస్
0: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: హ్యాస్ హి బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్.
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
2: ఇస్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
0: బుద్ధులమే.
2: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
2: వి డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: ఇట్స్ నోబుల్.
0: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
2: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: వి హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: హ్యావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
2: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్.
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
2: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
2: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
2: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
2: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: ఇట్ గోస్ ఫోర్త్. ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ.
0: సర్వేంద్రియములు కూడాను
2: ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమై దీనిని ఏర్పడినటువంటివే. కానీ
2: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
2: They are not meant for other purpose.
0: Manam illu kattam.
2: We constructed a house.
0: Manam kitkilu pettam.
2: We have windows.
0: Dwaramu nirminchukunnam.
2: We opened the door.
0: Ee dwaramu endukosam nirminchukunnam.
2: Why have you kept that door there?
0: Manam vachi poye nimittam.
2: Why for exit and entrance?
0: Manu yokka bandhumitrulu lopala raavadam povadamu jariye nimittam.
2: Is only for our relatives and friends to get in.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: వి ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: యాజ్ యూ హ్యావ్ ద డోర్ యూ డోంట్ పర్మిట్ ద స్ట్రీట్ పిగ్స్ అండ్ ద డాగ్స్ టు ఎంటర్ ద హౌస్.
0: ఈనాడు మనకు ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: వి హావ్ గాట్ ద డోర్స్ ద లింబ్స్.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైన భావములు ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావంలో ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావంలో దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: దీస్ లింబ్స్ విచ్ ఆర్ ద డోర్స్ షుడ్ పర్మిట్ ద నోబుల్ ఫీలింగ్స్ ద సీక్రెట్ ఫీలింగ్స్.
0: నిమిత్తమై ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
2: ఇట్ ఈస్ ఫర్ దిస్ పర్పస్ ద బాడీ హ్యాస్ ఇంద్రియస్ ఆర్ ఆర్గన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు
2: ద మ్యాన్ హూ డజంట్ రియలైజ్ ది ట్రూత్
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాం.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: How do we expect the humanity to have the welfare in the world?
0: పంచభూతములని మనం మాలిన్యపరచుకుంటున్నాము.
2: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: So spirituality teaches that we should go beyond the mind.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We should have inner vision.
0: ఇది realization of inner consciousness అని.
2: This is the realization of inner consciousness.
0: ఈ realize చేయటం లోపల ఉంటుందాది మన అంతర్బోధ.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అది realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుండాలి.
2: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవే ఒక కాస్మిక్.
2: You yourself is cosmic energy.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: This truth you are not able to recognize.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు అయ్యా, మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి ఒక నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి ఒక శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
2: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
2: We have to take this body as an instrument.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరైనటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వి ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
2: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
2: దేర్ ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
2: వి పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
2: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
2: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
2: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
2: థర్స్ట్,
0: ఇది ఒక రోగము.
2: దిస్ ఈస్ ఎ డిసీజ్.
0: నీరు త్రాగటము, ఇది ఒక ఔషధము.
2: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగము.
2: హంగర్ ఇస్ డిసీజ్.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
2: పార్టేకింగ్ ఫుడ్ ఈజ్ ఇట్స్ మెడిసిన్.
0: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
2: ఎవ్రీథింగ్ షేప్స్ యాజ్ ఎ డిజీజ్.
0: మన రాగమే ఒక రోగం, వాంఛలే ఒక రోగం.
2: డిజైర్స్ ఫార్మ్ కాన్స్టెంట్ డిజీజ్.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
2: టు ఫుల్ఫిల్ ద డిజైర్
0: అనేక విధమైనటువంటి పెద్ద మార్గములను మనం పడుతున్నాం.
2: వి టేక్ ఆల్ కైండ్ ఆఫ్ పర్వర్స్ డైరెక్షన్.
0: కనుక మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
2: సో వీ షుడ్ క్యూర్ అవర్ సెల్స్ from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
2: What is this attachment?
0: వాంఛనే రాగము.
2: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
2: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
2: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
2: The desires are of two types.
0: పేరాశ దురాశ.
2: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము, ఇది ఏమాత్రము దోషము లేదు.
2: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
2: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరకపోవటంలో ఇది దోషము లేదు.
2: There is no mistake in having desires.
0: కాని దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
2: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అనుకుంటూ వచ్చారు.
2: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
2: Man may have desire.
0: కాని ఈ ఆశను చీమల పట్టల వలె పెరగకూడదు.
2: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను.
2: All the desires.
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
2: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: The birds and beasts as well eat and sleep as per the time
0: schedule. కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
2: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
2: having been born as a human being,
0: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తూ
2: expressing the divinity,
0: ఈ అల్పత్వమైన భావములను ప్రవేశపెట్టుకోవటం చేత
2: because of the mean feelings in him,
0: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
2: He loses the natural quality of a human being.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
0: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
2: Here is iron piece.
0: ఇది ఎంత భద్రంగాను ఎంత స్ట్రాంగ్ గా ఎంత విధమైన కఠినంగా ఉంటారు.
2: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు
2: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి
2: because of the dust,
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
2: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత
2: because of the rust,
0: iron శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
2: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
2: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
2: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
2: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
2: Iron which is black in form becomes shines brilliantly.
0: కాని బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
2: But we should not mistake it with a true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
2: We should make an effort to make the black
0: kaani
2: ee
0: manavudu
2: man today
0: kevalam telivitetulu balichipovatam cheta
2: because of the excess of intelligence
0: ahankaram adhikamavuta cheta
2: because of excessive ego
0: vijnanam shunyamai
2: because the loss of wisdom
0: marinta ajnananga pravartistu vastunnadu.
2: He conducts himself more ignorantly.
0: Etla
2: how
0: nallaga undinatundi boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
2: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోప్ వేసి తిక్కుతూ వచ్చాడు.
2: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోప్ కూడాను నల్లగా మారిపోతూ వచ్చాడు.
2: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంఘ దోషమే.
2: It is the mistake of the company.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
2: In the place of soap, he brought now white milk, start washing the black coal.
0: కాని మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
2: Milk also turned black.
0: ఇది కాదు పద్ధతి.
2: This is not the procedure.
0: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
2: These are worldly, low procedures.
0: లో చింతన చెయ్యాలి.
2: Then you should think within.
0: ఇది బొగ్గు ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
2: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
2: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
2: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
2: It has no natural form.
0: Purna swarupamu kadu.
2: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
2: It has a form in the middle and turns black.
0: Aithe deenini ee reetiga tirigi purna swarupaniga maarchali.
2: How is it possible to bring it to perfection?
0: Idi ee agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
2: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
2: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
2: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ then it becomes white.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడాను మారిపోతుంది.
2: Then it becomes white and light.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
2: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
2: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
2: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్.
0: కర్ర కాదు, బొగ్గు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
2: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడౌన్స్ ది ఫేస్.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
2: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచర్స్ విజ్డమ్ టు ద డర్ట్.
0: ఓ మానవుడా,
2: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో సమస్త పదార్థములు కూడాను,
2: ఆల్ ది మెటీరియల్ ఇన్ ది వరల్డ్,
0: కట్ట కదపటికీ అగ్ని సంస్కారం చేత భస్మం కావలసింది.
2: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్య స్వరూపము మీ మాంస భస్మమే.
2: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ది రియాలిటీ ఈస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నొసట దాతల బట్టి భస్మమే.
2: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: ఒక్కటే శాశ్వతము.
2: Only one is permanent.
0: అది అంతర్వాణి.
2: That is inner voice.
0: అది ఆత్మతత్వము.
2: That is self.
0: అది దివ్యత్వము.
2: That is divinity.
0: అది పవిత్రము.
2: That is sacred.
0: అది నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
2: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
2: having the divinity in the human life,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
2: We are not able to understand.
0: కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
2: There's so much wealth right under your feet.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
2: All the gold, every objects are beneath your feet.
0: కానీ మనకు తెలియనంత కాలము,
2: so long you are not aware,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
2: We search for them all over the world.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మనలు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
2: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
2: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
2: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడు అనగా నీ దేహమందే ఉంటుండగా,
2: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
2: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
0: కాదు కాదు,
2: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
2: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
2: యు నో దట్ గాడ్ ఈస్ ఇన్ యూ.
0: ఇంకెక్కడా పోనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
2: దట్ విల్ గివ్ యూ ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దట్.
0: తన పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
2: ఇట్ బికమ్స్ దేర్ విల్ నో డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ థైన్.
0: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు అంతరాత్మగా ఉంటుండాలి.
2: ద సెల్ఫ్ ఇస్ ఇండ్వెలర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
0: కనుక మనము మానవులము మానవులమని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
2: టేకింగ్ అవర్ లైవ్స్ ఇస్ హ్యూమన్ లైవ్స్ వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ లో.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
2: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
2: ఇట్ హెస్ నో ఎండ్.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
2: బాడీస్ చేంజ్ బట్ దేర్ నో ఎండ్ ఫర్ ద సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు.
2: యు గో టు సీ.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
2: వేవ్స్ గో ఫోర్త్ వన్ ఆఫ్టర్ వన్.
0: అయితే ఆ తరంగములు నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచినే అది ప్రారంభంగా ఉంటుంది.
2: The place, that point where you start counting the waves, that becomes the
0: first. At that time when you stop counting
2: the number of waves, that is the end.
0: కాని సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
2: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
2: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ.
2: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: మా కాదు,
2: మా నో,
0: నవ కొత్త,
2: నవ న్యూ
0: కొత్త కాదు, నీవు పాతవాడే.
2: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే.
2: యూఆర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడంటే ఏమి? పాతది ఆత్మనే.
2: మీనింగ్ దట్ ఎన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
2: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
2: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
2: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానము లేదు.
2: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
2: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
2: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
2: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
2: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
2: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
2: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
2: యూ ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్.
0: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టులు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
2: దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
2: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
2: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
2: విజ్డమ్ ఇస్ నాట్
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
2: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
2: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
2: దట్ విచ్ ఈస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
2: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
2: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
0: మాయలోనే పెరిగి,
2: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్,
0: మాయ నెరుంగరు మందమతులు.
2: ది ఫూలిష్ వన్ డస్ నాట్ రియలైజ్ ఇల్యూషన్.
0: బ్రతుకులన్నీ మాయ.
2: హోల్ లైఫ్ ఇస్ ఇల్యూషన్.
0: పౌబంధములు మాయ.
2: అటాచ్మెంట్స్ ఇల్యూషన్.
0: సంసారం అది మాయ.
2: ఫ్యామిలీ ఇల్యూషన్.
0: సావు మాయ.
2: డెత్ ఇస్ ఇల్యూషన్.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
2: వై షుడ్ యు బి క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ద లైఫ్.
0: కనుక అంత కూడా మాయనే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: మాయనే అజ్ఞానము.
2: దిస్ ఇల్యూషన్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: మాయా.
2: టూ వర్డ్ లెటర్స్ హియర్.
0: మాయటువంటి దీనంతా ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు. మాయా.
2: దిస్ ఇల్యూషన్ is that we take it the non
0: existent. మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: దిస్ ఇల్యూషన్ హాస్ నో సెపరేట్ ఫామ్.
0: లేని దానిని ఉండినట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
2: వి ఆర్ డెల్యూటెడ్ బికాస్ వి టేక్ ఇట్ దట్ విచ్ ఇస్ ఎగ్జిస్ట్ అండ్ నాన్ ఎగ్జిస్ట్.
0: ప్రభావమే.
2: ఇట్ ఈస్ ఇగ్నోరెంట్ ఫీలింగ్.
0: తాడును చూచాము.
2: వి సీ ద రోప్.
0: కొంత చీకటిగా ఉంటుందది.
2: ఇట్ ఈస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
2: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎన్.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
2: He is deluded, taking mistaken identity. The rope has a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
2: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
2: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
2: then switch on the torch.
0: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
2: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
2: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి. అజ్ఞానంలోనా అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
2: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్, జస్ట్ ఇల్యూషన్.
0: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
2: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
2: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్. పోతలు
0: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
2: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడాను భ్రమలే.
2: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
0: బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
2: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోవాలనుకుంటే
2: ఫార్ ది ఇల్యూషన్ టు గో
0: మనస్కుడు కావాలి.
2: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును,
2: దిస్
0: అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
2: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
2: We should offer this mind to God.
0: దైవభావములో దీన్ని ఇమిడించాలి.
2: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనసంతా కూడాను దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
2: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
2: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
2: And we have put it on the mold.
0: నిరంతరం ప్రకృతి చింతనే చేస్తున్నాము.
2: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
2: Therefore the mind is full of prakriti and nature.
0: పురస్కరించుకుని మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
2: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటిది?
2: What is this universe?
0: ఇది విశ్వము.
2: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
2: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
2: దట్ ఈస్ ద కాజ్, దిస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
2: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
2: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్.
0: అల్పత్వమును ఆశించి,
2: ఎస్పైరింగ్ ద లో థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
2: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాము.
2: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు.
2: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
2: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
2: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుడు ఎందుకు కూడాను అల్పత్రుడిగా ఉండేటువంటి వాడు కొను అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
2: Though he remains low, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
2: A beggar came to our doorstep of a house.
0: అమ్మా, అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
2: The beggar says, I am forlorn, give me food.
0: అనాది అంటే ఏమిటి?
2: Who is really forlorn?
0: నేను ఆద్యంతములు లేనటువంటి వాడు.
2: He has no
0: బిచ్చగాడు కాదు.
2: He is just
0: అనాది. అనాది. అనాది అనగా దైవమే.
2: Anadi means that which is ancient.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
2: Each word is sacred.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
2: Anadi word we take as for law on the one who has no support.
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
2: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
2: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
2: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
2: We forget the truth and carried away by the misnomer.
0: Kaluka patti vishayamulandu kodanu entano oka gaadhamainatundi oka antama antarathanu unnai.
2: In everything there is special significance.
0: Oka oka samayamilo,
2: at one time,
0: Tyagaraju sarvamunu tyagam chesi,
2: sacrificing everything,
0: ramune na pranam ani bhavinchi,
2: considering Rama as his very life,
0: nidhi chaala sukama, ishwara sannidhi chaala sukama.
2: Is it the will that gives pleasure or the proximity?
0: ఈ సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. కాని కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరం కూడాను తన్ని వేశాడు.
2: Believing, having full faith in the proximity towards God, he denied all the
0: Hari kavali kani Siri naaku akkarledu annadu.
2: I want Hari the Lord, not the Siri the wealth.
0: కనుకనే హరిని ఆశించటం చేతనే,
2: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్,
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది.
2: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
0: కబీరు.
2: Then Kabir.
0: Kabir chala bidavadu.
2: Kabir is poor.
0: Kevalam battalu nesi bratikeetunti vadu.
2: He is just a weaver.
0: Atanu intiki vachinatunti varikandarki edo bichchamaina etti inta annam petteetunti vadu.
2: He used to feed all those that come to his house. Kaani even by begging.
0: Anandanga undeetunti vadu.
2: But he is always blissful.
0: Oka naadu,
2: on one day,
0: Raju,
2: the king,
0: ayokka bikariki anadiki edo kontavarku danadhanya bhogasthunta pampinchadu.
2: To that beggar, the one who has no one to fall back, he has sent all the grain and
0: money. అతను అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు. అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
2: He has no support, he has no none to fall back. Through his soldiers he has sent the grain and wealth.
0: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
2: కబీర్ was returning after a bath.
0: పల్లకీ లోపల జనకనక వస్తు అనాథులంతా కలకలలాడుతున్నాయి.
2: He saw all the wealth, the gold and the grain.
0: చూచాడు.
2: He watched.
0: ఎవరయ్యా దీన్ని పంపించారు?
2: He said, who has sent them?
0: మహారాజ్ దీన్ని పంపించాడు.
2: The king has sent them.
0: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
2: For whose sake they are sent?
0: కబీరు అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు.
2: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: ఓహో, అనాథుడికి ఇవ్వమని చెప్పాడా మీ రాజు?
2: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: నాకు నాథుడు ఉన్నాడు.
2: No, I have got a master. I am not left with none.
0: నాకు నాథుడు శ్రీ రామచంద్రుడే.
2: The master is Sri Ramachandra.
0: కనుక నాకు మాస్టర్ ఉంటున్నాడు, నాథుడు ఉంటున్నాడు కాబట్టి నేను అనాథుడిని కాదు.
2: I have got a master. Don't say that I have none.
0: రాములకు వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు.
2: Lord Rama has none to fall back. Better you give it to him.
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
2: Who is anatha? The one without anybody is God.
0: పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
2: They we take this anatha meaning the one left with none.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
2: He is the master of the master, God himself. He has none.
0: అనాథుడు అనగా దైవత్వానికి సరియైన అర్థము.
2: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
2: రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ హావ్ మాస్టర్.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
2: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: దివ్యాత్మ స్వరూపులారా,
2: వి టేక్ దిస్ అనాథ మీనింగ్ ద వన్ లెఫ్ట్ విత్ నాథ్.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
2: హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద మాస్టర్, గాడ్ హిమ్సెల్ఫ్, హి హస్ నన్.

0: true meaning of this manava human being.
1: Divyatma swarupulara.
0: Embodiments of divine atma.
1: Meer atmagane visvasinchandi.
0: You have full faith in the self.
1: Kevalamu kayadharuluga meeru visvasinchakandi.
0: Don't have the body feeling.
1: Dehamu manasu buddhi chittamu indriyam antakarana ivanni kudu upadhulu manu dharinchetvanti dressulu.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటది.
0: యూ హ్యావ్ టు ఫర్సేక్ ద డ్రెస్.
1: దీనిని జీసస్ కూడాను ది డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
0: దిస్ జీసస్ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
0: యూ హ్యావ్ టు వ్యూ డెత్ యాజ్ జస్ట్
1: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
0: పుట్టింగ్ ఆన్ ది న్యూ డ్రెస్.
1: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: యాజ్ యూ చేంజ్ యువర్ డ్రెస్ అండ్ గివ్ ది ఓల్డ్ క్లోత్స్ టు వాష్ టు వాషర్మ్యాన్ యూ డోంట్ క్రై.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: వై డు యూ క్రై?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: బికాస్ యూ హావ్ అసోసియేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ లాంగ్ యూ క్రై.
1: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: మన అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
0: To whom should
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకనే మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: You should have full faith that you are the forms of the divine.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahman.
1: Tat tvam asi.
0: I am that.
1: Prajnanam Brahma.
0: I am that aware.
1: I am Atma Brahma.
0: I am Brahman.
1: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ,
1: ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ రామయ్య, ఐఎమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్. యూ షుడ్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
1: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Your parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కాని పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుందా ఇందులో?
0: That which is neither born nor christened.
1: అదే ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads taught three paths.
1: వస్తే పోదు.
0: That if comes will not go.
1: పోతే రాదు.
0: When once it is gone, it will not come.
1: పోదు రాదు.
0: That which neither goes nor comes.
1: ఈ చక్కగా గుర్తించమని చెప్పింది.
0: Upanishad said, understand this clearly.
1: వస్తే పోదు.
0: If it comes, it will not go.
1: ఏమిటి?
0: What's that?
1: అదే జ్ఞానము.
0: That is wisdom.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: నిజమైన జ్ఞానం. వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
0: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
1: పోతే రాదు.
0: If it goes, it will not come back.
1: ఏమిటది?
0: What's that?
1: అజ్ఞానం.
0: Ignorance.
1: ఒక తూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం, చావటం పుట్టడం గానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
0: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
1: రాదు పోదు.
0: It neither comes nor goes.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద సెల్ఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal, a small example.
1: Oka deham untundadi.
0: There's a body.
1: Ee deham maraninchin tarvata,
0: after the death,
1: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
1: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi,
0: after the death.
1: ఎంతకాలం సంచారం చేస్తుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు ది
1: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
0: వెన్ డస్ ఇట్ గో?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: The bulb has come and is gone.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: Prior to the placement of bulb,
1: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: After you take away the bulb,
1: ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: Even if you remove the bulb, there is the current.
1: అది రాలేదు, పోలేదు.
0: It has not come and is not gone.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: The current is remaining as it is.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: Similarly, body has come and gone.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు, రాలేదు.
0: The true self has not gone, has not
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: There is no other place to go anywhere.
1: నేను ఎక్కడ

0: బయటికి పోవాలనుకుంటే బై టూ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
1: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
0: బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ రాధ సెడ్ ఎట్ వన్ టైమ్.
2: వేగోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
1: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్,
0: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నానే.
2: వేయబోవన్ని తలుపు,
1: ఐఎమ్ అలోన్, సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
0: మరి కాన్షియస్
2: తీయమంటూ పిలుపు.
1: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
0: వెయిట్ వెయిట్ వెయిట్, ఈ సందేహాన్ని చూసుకుని
2: రాధకెందుకో నవ్వు గొలుపు.
1: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
2: Nalona nindi velige valapu.
1: It's all the love that is in me or in me.
2: Melukunte ledu pilupu.
1: The moment I am awake, there's no more call.
2: Vishwamanta ప్రాణ విభుని మందిరమైన.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
2: వీధి వాకిలి ఏదటో,
1: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్.

0: See that Kailasa, very heaven, that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not Kutila,
1: wicked. The Kailasa
0: is a
1: complete blissful.
0: It is not separate.
1: Vaikuntham anetundi pattanam marokati ledu.
0: There is no city such as Vaikuntha.
1: Aya Bhagavantuda needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktah yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktah.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto ganam chestunta akkada nenu na yokka pratishtha ayipoyuntanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye, hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధుర.
1: కానీ ఎన్ని ప్రార్థించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండెడ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, they
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్, ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్ని రకములుగా నీవు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go, therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుకు భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండాగిన వస్తే నీ మాటల్లో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగులు దైవం బె దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There's no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడు మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించి కొద్ది చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taalu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within, it
1: will go into the air. Naa varaku adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: గోపికను కూడా నువ్వు అడిగాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ ఆస్క్ గోపికాస్ ఆల్సో.
1: అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ, ఆల్ ది ఎంటైర్ వరల్డ్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: Oh, Uddhava.
0: He said, oh, Uddhava.
1: Kakulu kustunnayani kokilu tana kanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kakulu.
0: The entire society is like crow.
1: Kanuka ee kakulu kutalaku memu kokiluga undetunte varu memu bhagavantuni yokka chintana chestunnamu.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ది డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగు లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానము ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in our time.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnanaanni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachchunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెరచాలి?
0: Then why should we have fear?
1: మనం వెరచకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవతురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయమునందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యూ క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మమే ఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసంబులు మోసి కనిపించి గణబుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగునా.
0: Will mother will ever be low because she carries the child for 9 months and delivers him. It is for that reason the name of the mother.
1: కలరు ఈ విధముగానే అన్నిటికి తరుణి నామంబే ముందు.
0: Therefore, for every purpose, in the name of the
1: Tarunyai Prakruti.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ఈ ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధర transforms into రాధ.
1: కనుక ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుక లోకములో సీత రామ పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టుకున్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వెన్ వి సే సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతీ పరమేశ్వర?
1: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
0: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
1: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
0: టేక్ ది నేచర్ యాస్ గాడ్.
1: ఇవి రెండు ఏకమైపోతాయి.
0: దెన్ బోత్ బికమ్ వన్.
1: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైన మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: టు టీచ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వేదాంత స్టార్టెడ్ టెలింగ్ ఆల్ దిస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీన్.
1: కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
1: భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: All the living creatures with all the senses are the very reflections of beauty.
0: కారణం సర్వభూతములయందు సర్వప్రాణులయందు సర్వజీవులయందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is in all creatures, in all living beings, we find the same principle of divinity, Sachidananda being present over there.
0: Kani prati manamuni yendu kudanu satyam shivam sundaram ee moodu kudanu undinappatikini manavudu tana yokka satyanni tana yokka shivatvanni tana yokka sundaranni tanu gurtinchukolekapothunnadu.
1: These three eternal principles, truth, goodness and beauty, are present over there. Man is not able to know his own beauty.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, goodness and beauty, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: The same thing is stated by Plato, a disciple of Aristotle, that the entire basis, foundation for this universe are these three principles, truth, goodness and beauty.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: Truth is the basis for whole thing.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni ee satyamainatvanti tattvanni ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: He studies Quran.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: He reads sacred text.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: He reads
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: Though he goes through all important texts, Gita, Ramayana, Quran and Bible, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములు కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred texts.
0: బ్రహ్మ సూత్రము భగవద్గీతను కూడాను ఆరాధన చేస్తున్నాడు.
1: He worships బ్రహ్మ సూత్ర and భగవద్గీత.
0: ఇవన్నీను కేవలము పలచని మజ్జిగ వంటివి.
1: That is all diluted buttermilk.
0: అయితే
1: however
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ అ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಈನಾಟಿ ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevilamu manavuni yendu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu parikara anetunte vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములో మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయింది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వి ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamani pilivochuna leka pasuttam ani cheppavochuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune atvanti yokka doshattamu abhiruddhi parchukune atvanti yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి ఒక క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయేది.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: కనుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని పూజలు సలిపినప్పటికీ, ఇవన్నీ కూడా కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకు ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరీ
0: యాక్షన్స్. ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును,
1: and he loses his all his
0: tana kungala gauravam dagdam seyunu,
1: all his respect would be burned.
0: Tana varala kedaseyunu,
1: and he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kodunu tyagam aneetundi manavuni yendu aavirbhavinchadu.
1: There is no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharatiya sampradayam nundu na karmana na prajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, is only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హాస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హి విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హి విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ లేత వయస్సునందు
0: మీరు
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలు చదువుతున్నారు,
0: ఎన్నో
1: పరీక్షల్లో పాల్గొంటున్నారు.
0: యు ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సెవెరల్ యాక్టివిటీస్.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం. అంతా అనిత్యం.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతులతోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return.
1: Satavashamula daka mitamu cheppiri kani nammarada mata nemmanamuna.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamando.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age, or prime of youth.
1: Urano, adavino.
0: Either in the city or in the forest.
1: Udaka madhyambuno.
0: In the midst of water.
1: Yeppudo vidachedi yerukaledu.
0: When one dies, no one knows.
1: Maraname, nischayamu. Buddhimantudaina. దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యువర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేయింగ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపెన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that they will be returned.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up some day.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నాము అదే విధంగా దాన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff.
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యు కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవాల్సినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యు హావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అదే మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavalsinta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaina kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమోనో భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: it is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles దూరం ఉంటుండాలి.
0: It is 10 miles long distance.
1: బస్సు ఎక్కితే ఏ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవడానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారు జామన్నే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: Early morning he got up, packed 2 pairs of his
1: clothing. అప్పుడు తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother,
1: ఒక చిన్న దీపమును అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హి ప్యాక్డ్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in 1/2 hour's time.
1: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
0: He walked on the way
1: 3 మైళ్ళు నడిచి వచ్చాడు.
0: And he returned all the 3 miles.
1: 6 మైళ్ళు అయిపోయింది.
0: 6 miles total.
1: తలుపు తట్టాడు.
0: He tapped the door.
1: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: నేను అన్నంరా అన్నాడు.
0: I'm your elder brother.
1: ఎందుకు వచ్చావు అన్నాడు.
0: Why have you come?
1: నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: యంగర్ బ్రదర్ సెడ్,
1: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్లిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: ఆమ్ ఐ నాట్ దట్ ఇంటెలిజెంట్? I had immediately put off the lamp the moment you
1: left. But నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళు లోపల నీవు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నీవు నిశ్చుకోలేదా?
0: బట్ బ్రదర్ నో యూ వాక్ 3 మైల్స్ లాంగ్ అండ్ రిటర్న్ 3 మైల్స్, జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
1: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వార్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు,
0: బ్రదర్
1: నేను తెలివి తక్కువ కాదురా.
0: హి సెడ్, ఓ బ్రదర్ ఐఎమ్ నాట్ ఎ ఫూల్,
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: I bundled the slippers, now I am carrying in my arms now.
1: ee vidhamainatundi lobattam unte ee cheppulu enduku?
0: This is the miserliness. Why does he mean
1: daanu sukhapadanaatundi okka ee dannadanyamidi enduku?
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: Porukaina sukhan nandinchali,
0: at least make others happy.
1: Taanaina sukhapadali,
0: at least you should be happy.
1: Ee rendu lenatundi okka sukham em prayojanam?
0: With neither, what is the use of all this money?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: యు షుడ్ స్టడీ నాట్ ఫర్ ది జాబ్ సేక్.
1: మన సమాజం లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
1: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువులు ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
1: ఇది కేవలము డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
0: డిగ్రీ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బిగ్ చేస్తున్నాం.
0: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగింగ్ బౌల్ యూ గో స్టెప్
1: మన చదువు
0: ఎవ్రీ ఆఫీస్.
1: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్,
1: స్వయం కృషి జరగాలి.
0: యూ షుడ్ బి సెల్ఫ్ రిలయన్.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: వీ షుడ్ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ అవర్ విలేజెస్.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
0: వీ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ ప్రాపర్ డ్రైనేజ్ క్లీన్లీనెస్ మెయింటైన్డ్ ఓవర్ దేర్.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ అవర్
1: విలేజెస్. వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి.
0: వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ సీ దట్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్లిక్టెడ్ బై డిసీజ్. చిన్న పిల్లలకంతా
1: కూడా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దట్ వి హావ్ లెర్న్.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇస్ ద రియల్ హెల్ప్ టు అదర్స్.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యు షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: టుడే ద మూమెంట్ వీ రిసీవ్ హై డిగ్రీ
1: ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పోయి బుక్ చేస్తాం మన రిజిస్టర్.
0: వీ రిజిస్టర్ అవర్ సెల్స్ దేర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
1: కానీ అది కొంత ఎక్కువైపోతే విదేశాలకు అప్లై చేస్తాం.
0: ఫర్దర్ వీ ఆల్సో అప్లై టు ఫైండ్ జాబ్స్ ఎల్సెవేర్ అబ్రాడ్.
1: చదువుల యొక్క లక్షణమే కాదు.
0: దిస్ ఇస్ నో ట్రూ.
1: మన గ్రామాన్ని మనం పోషించాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ విలేజ్.
1: నీవు పుట్టిండేది నీ గ్రామంలో.
0: యు ఆర్ బోర్న్ ఇన్ దిస్
1: విలేజ్. నీ పెరిగినది నీ గ్రామంలో.
0: యు హావ్ గ్రోన్ ఇన్
1: దిస్ విలేజ్. నీ చదివినది నీ గ్రామంలో.
0: యు హావ్ స్టడీడ్ హియర్.
1: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
0: ఇట్ ఇస్ ద విలేజ్ దట్ గేవ్ యు ఆల్ దిస్ అబిలిటీస్.
1: కనుక నీవు చదివిన సమస్త శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
0: దేర్ఫోర్ త్రూ సొసైటీ యు గాట్ ఆల్ యువర్
1: కెపాసిటీ. కనుక నీకు సొసైటీకి నీవు కృతజ్ఞతలు అందించనక్కర్లేదా?
0: షుడ్ యు నాట్ షో గ్రాటిట్యూడ్ టు యువర్ విలేజ్ అండ్ సొసైటీ?
1: చదువులోనే మనం సమస్త సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వీ గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వీ
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గోన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: బట్ హౌ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: అందరూ అన్నదమ్ములే.
0: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ వీ షుడ్ లివ్ టుగెదర్ ఇన్ బ్రదర్హుడ్ ఇన్ కోఆపరేషన్.
1: ఐక్యమత్యం చాలా అవసరము.
0: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఇస్ practice unity is the path to progress.
1: ఓకే ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులు ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our
1: heart. హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైన
1: హృదయం హృదయం కాదు అది.
0: It is a simple physical heart what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: ఫిజికల్ హార్ట్ ఇస్ ద మెయిన్ స్విచ్ టు అవర్ బాడీ.
1: అది స్విచ్ బోర్డ్.
0: ఇట్ ఇస్ అ స్విచ్ బోర్డ్.
1: కానీ హృదయం
0: ప్రాక్టీస్ యూనిటీ ఇస్ ద పాత్ టు
1: ఓకే ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: దిస్ యూనిటీ ఇస్ నాట్ కన్ఫైన్ టు సేయింగ్ హలో.
1: కలిసి పని చేయాలి.
0: వీ షుడ్ వర్క్.

0: బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఇస్ ద మెయిన్ స్విచ్ టు అవర్ బాడీ.
0: అది స్విచ్ బోర్డ్.
1: ఇట్ ఇస్ ఎ స్విచ్ బోర్డ్.
0: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ హార్ట్.
0: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
1: The spiritual heart is present all over the body.
0: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
1: It has no limit, it has no boundary.
0: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
1: This hrudaya heart is present everywhere.
0: కరుణే సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
1: Therefore it encompasses everything around.
0: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
1: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
0: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
1: With this kind of understanding you should achieve unity.
0: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
1: These studies are not for a living.
0: చదువు సంస్కారం కోసం.
1: You study so as to get culture.
0: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాది.
1: When once you develop your culture, it's not that difficult to carry out a living.
0: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షిత.
1: యు ఆల్ ప్రే ఇఫ్ యూ ప్రొటెక్ట్
0: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ప్రొటెక్ట్ ధర్మ, ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
0: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ ద సొసైటీ కండక్ట్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ధర్మ. మనం
0: ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీ విలేజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, ద హోల్ టౌన్ విల్ డెవలప్.
0: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
1: ఎయిదర్ కల్చర్ ఆఫ్ భారత్ ఆర్ ఫారెన్ కల్చర్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ నోటీస్ మోర్ ఇన్ విలేజెస్.
0: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
1: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, tolerance are the values which are present more in villages than cities.
0: Loopala courts tayaraipoyinayi.
1: In township and crore.
0: Banks tayaraipoyinayi.
1: Banks are there.
0: Universities tayaraipoyinayi.
1: Universities.
0: Inka enninno ivanni tayaraipoyinayi.
1: So many are there.
0: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalu akramalu anacharalu inta antari kaadu.
1: You find lot of injustice, horror and terror in cities.
0: కానీ పల్లెల్లోనే కొంచెం నీతి నిజాయితీ ఉంటుండాలి.
1: ద ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ మోర్ ఇన్ విలేజెస్.
0: కనుక ఇంకా పల్లెలు ఎందు కూడాను కొన్ని ట్రైబల్స్ ఉంటారు.
1: దేర్ ఆల్సో ట్రైబల్స్.
0: అడవుల్లో ఏ సంబంధము లేనిటువంటి వారు ఉంటారు.
1: దేర్ పీపుల్ ద ట్రైబల్స్.
0: వాళ్లలో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడాను టౌన్ లో లేదు.
1: Among tribals you find satya and dharma and not in towns.
0: వాళ్ళు మన కల్చర్ నంత కాపాడుతూ వస్తున్నారు.
1: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
0: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
1: What is that we do having been educated?
0: మన కల్చర్ అంతా కాల్చి వేస్తున్నాము.
1: We are burning our culture.
0: మన నీతి నిజాయితీనంతా మంట పెడుతున్నాము.
1: We are really burning our
0: మానవత్వాన్ని మంటగడుతున్నాము.
1: We are burning the human quality.
0: ఇది మానవ.
1: What is this human quality?
0: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములైపోయింది.
1: Man is born lakhs and lakhs of years
0: కానీ
1: ago.
0: కానీ మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
1: But the human quality is not yet born.
0: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
1: Man is born, human is born, but not humanness.
0: ఈ మానవత్వం.
1: When do you expect it?
0: ఎన్ని జన్మలు నశించాయో.
1: We passed through so many
0: lives. ఎన్ని జన్మలు రాబోతుందో.
1: How many more in store?
0: కనుక మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
1: So along with man, the human quality also should be born.
0: సత్యాన్ని పలకాలి.
1: We should speak truth.
0: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
1: Actually there is none who speak truth.
0: నోరెత్తితే అసత్యమే.
1: The moment opens his mouth full of lies, pack of lies.
0: చేయి పెడితే అధర్మమే.
1: Once he resorts to action with his hand, it is adharmika.
0: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
1: How do you call it human?
0: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
1: Animals, birds, they have got a particular code of conduct and behavior.
0: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: The animals follow a season and a reason.
0: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
1: But human has no reason, has no season.
0: Inka mee chaduvulu endukosam?
1: Then why do you need study?
0: Enduku ee chaduvulu chadavali?
1: Why should you study?
0: Panikiraani chaduvulu manam enduku chadavali?
1: Why should you study all this useless stuff?
0: Chatta chaduvulu.
1: It's all rotten stuff.
0: Samajamulaku upayogakaramainatvanti chaduvulu manam chadavali.
1: You should study such that as to help
0: mana manavatvanni tempondimpa chesukuneatvanti chaduvulu chadavali.
1: We should learn so as to uphold the human
0: quality. Manaviki manaviki madhyana unnatvanti sambandha bandhavyanni penchukune chaduvulu chadavali.
1: We should develop interrelationships among mankind.
0: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
1: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
0: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
1: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
0: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
1: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్

0: దాని దేశం లేకుండా ఎట్లా పోతుంది?
1: Well, don't you get expect the same thing
0: elsewhere? నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపల కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
1: There's so many conflicts and infighting in
0: villages and provinces. మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
1: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
0: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
0: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ విలేజ్.
0: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
1: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
0: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
1: యు గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
0: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
0: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
1: హౌ డు యూ సే దట్ అదర్స్
0: హూ ఆర్ యూ రెస్పాన్సిబుల్? నీకు ఏం శక్తి ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్? వాట్ పవర్ యూ హ్యావ్?
0: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
1: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
0: నీ మానవత్వాన్ని పోషించుకో.
1: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: అందరు కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
1: కన్సిడర్ దట్ ఆల్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
1: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్.
0: ధనము ధనము ధనము ధనము ధనము.
1: But everywhere we think of money.
0: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
1: What for is the money? To burn it or what?
0: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
1: What is it you do with it?
0: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
1: Are you helping this country?
0: పది మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
1: Are you helping anybody?
0: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
1: Are you just offering to anyone?
0: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
1: Do you spend to entertain education activity? Nothing.
0: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
1: All this money is something like the one hidden in a pit. That deep.
0: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
1: Therefore, we should not waste our life for money.
0: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
1: We should spend our life for love.
0: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
1: For the body you need money.
0: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
1: And therefore, for human quality, be ready to sacrifice your life.
0: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
1: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
0: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
1: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
0: సత్యాన్ని నిలుపుకోవాలి.
1: అపోల్ ట్రూత్.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: ఫాలో ధర్మ.
0: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
1: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం తెర.
1: స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ.
0: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్.
0: లేక నీ కంఠం కోస్తామని అంటారు, కంఠం కోసుకోను, సత్యాన్ని వదలను.
1: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్.
0: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి.
1: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఎన్ని విధమైనటువంటి కష్టం వచ్చినప్పటికీ తనకు దైవమని సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్,
0: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హీ స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్, ప్రొటెక్టెడ్ హిమ్.
0: ఈ సత్యమునకు ఎరువు ఏమిటి? ఈ సత్యమునకు ఎరువు ఏమిటి?
1: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యుడ్ ఆఫర్ టు ట్రూత్?
0: అదే ప్రేమ.
1: లవ్ ఈస్ ద మెన్యూర్.
0: కనుకని ప్రేమను మనం పెంచుకోవాలి.
1: సో హ్యావ్ టు డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్.
0: నా ఫ్యామిలీ అంతవరకు పరిమితం కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
0: నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యంలో వైకుతో.
1: ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైండ్,
0: నువ్వు ఊళ్ళో ఎందుకు ఉండాలి?
1: దెన్ వై షుడ్ యూ బి హియర్?
0: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ బి ఇన్ సొసైటీ?
0: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
1: Being in the society, desire the welfare of the
0: society. నేను నా ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి? నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటుజబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
1: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
0: కనుకని అందరితోనూ కూడాలి.
1: You should be in with others.
0: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: You should develop unity.
0: నేను నా యొక్క కుటుంబం అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. ఇది ఒక పెద్ద
0: బ్యాడ్ డిసీజ్.
1: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, బిగ్ డిసీజ్.
0: అందరూ ఉండాలి.
1: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
0: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
1: ద అదర్స్ ఆల్సో సేమ్.
0: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
1: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
0: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
1: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి ఫ్యూ.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మములను పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో యాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరే భావి భారతోద్ధారకులు.
1: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
1: యూ ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్. లీడర్స్.
0: కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి.
1: సో
0: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడాను పెడ మార్గంలో పోకూడదు.
1: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద రాంగ్ వే.
0: ఎట్ట ఉంది తెలుసినా,
1: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి దిగినప్పటికి అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
1: Even if Harishchandra is to come and stand in front of you, we will make him speak 100 lies.
0: This is the
1: effect of Kali.
0: God. అందువల్ల ఈనాడు హరిశ్చంద్ర ఎవరు లేరు.
1: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
0: ఈ భయానికి విదిపోయి హరిశ్చంద్రంతా పారిపోయారు కొండలకు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: సత్యమే పరిగెత్తిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
0: అంతా అసత్యమే.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
0: ధర్మమే పరిగెత్తిపోయింది.
1: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
0: కానీ ఉన్నదంతా అధర్మమే.
1: వాట్ వి ఫైండ్ ఇస్
0: అన్రైచ్యస్. మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
1: వి హావ్ టు ప్యూరిఫై.
0: ఎట్లా చేయాలి?
1: హౌ?
0: మనం ఆచరించాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
0: సే. నోటితో చెప్పడం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సేయింగ్.
0: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
0: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
1: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
0: కనుకనే మనం ఈ సత్యధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
1: సో లాంగ్ వి అడిహర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యధర్మంలోనే మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో దీస్ టూ, వీ ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వీ ఆర్ విషయార్థి. ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లేజర్.
0: జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: alanti variki
1: nenu and capitation
0: pradhanyam isthuntanu alanti variki manam ekku pradhanyam isthunnam.
1: We give importance to those people having love.
0: Meeru kuda nu vinnaru,
1: you heard
0: second boy sanskritam lo maatladadu.
1: The second boy spoke in Sanskrit.
0: Kani aa bhai abbai ki veru ka aadharam ledhu.
1: Yes, none to support him.
0: Tallidandulu yokka idi ledi.
1: He lost his parents.
0: Grandparents avva tata iddaru poshistu unnaru.
1: He is taken care of by his grandparents, grandmother, grandfather.
0: Ilanti pillani teppinchi veer inni vidhamaitundi abhirudhi parichesesi aa pillavaadu sanskritam lopala anni vidhamuluga tanu nichinante enta dukkhanni marchipoyi undali meer yochinchesukondi.
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit.
0: దుఃఖాన్ని మరిపించి,
1: yes, forgotten
0: ఆనందాన్ని పెంచి,
1: has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిదే తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent that one would
0: అది నేను చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్ చూస్తున్నారు.
1: అవుట్ సైడ్ యూ నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహానరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితు పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not
0: సంతోష శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappudikini ilanti pillalikanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship
0: fees kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ఎక్కడే కనుక నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ, వాట్స్
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకు ఏమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని, వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి,
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: If you find anybody begging on the street, you should call him. Talk to him softly.
0: Why
1: do you beg like that? Help him to carry
0: Jesus out his living.
1: Jesus served two fishes to a hungry person. How is it possible to serve fish every
0: day?
1: Then he purchased a net and presented to this poor man.
0: With
1: this net, carry out your living. Our students should do like
0: that.
1: We should help others so as to carry out their own living. All the rest are our brothers. All belong to one
0: institute.
1: All members of this institute are brothers and sisters.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోవాలి.
1: You should develop
0: ఆ ఆప్యాయతను మీరు విశాలం గావించుకోవాలి.
1: You should have that affection.
0: హృదయాన్ని కూడాను విశాలం చేసుకోవాలి.
1: We should broaden our hearts, widen our feelings.
0: అది ఈనాడు మన విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what our students should learn today.
0: అహంకారానికి కానీ
1: either for ego,
0: ఆడంబరాలకు కానీ
1: or show,
0: ఏ మాత్రం అవకాశం
1: ఇవ్వకు. We should never give scope to
0: them. అమిత ప్రేమకు మనము అవకాశం ఇవ్వాలి.
1: We should have more and more of
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: We should be ideals in society.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: Then such students will progress and improve.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాళ్ళే. ఒక బజార్లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: There is one person who just
0: sells మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: There is another person cobbler who polishes the shoe.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: As he polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on
0: envelopes. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్. అలాంటివి ఇచ్చేవాడు, నాలుగు కాసులు ఇచ్చేవాడు, దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యూ.
0: మంచి హృదయం కలిగినటువంటి వాడు,
1: గుడ్ హార్టెడ్,
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రేమిస్తు అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: Because of faith and devotion he rose to the position of prime minister there in Great Britain.
0: ఎంతటి ఉన్నత స్థాయి,
1: వాట్ ఏ పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ద ఎడ్యుకేషన్.
0: మన ఎడ్యుకేషన్ ఏమిటి ఉంటుండాలి,
1: వాట్ ఇస్ దేర్ ఇన్ ఎడ్యుకేషన్.
0: చర్చిల్ మీకు అందరికి తెలుసును,
1: యు నో చర్చిల్, ప్రైమ్ మినిస్టర్ చర్చిల్.
0: ఆయన ఏ విద్యను చదవలేదు,
1: హి డిడ్న్ స్టడీ,
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: హి జాయిన్డ్ మిలిటరీ బట్ హి హస్
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: హి ఆల్సో రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: హిస్ సన్ వాస్ ఎన్ ఆర్డినరీ సోల్జర్ ఇన్
0: ఆర్మీ. ఈ విధంగా కూడా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: Out of education you cultivate humility, out of humility you get deservedness and then money thereafter.
0: Vinayam chala goppadi.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunno mee roommate gaanu untunte vaadiki edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students,
0: vaadiki eppudu marchipoyinatundi dukkhaniki avakasam ivvakandi.
1: See that they will not feel sad any longer.
0: ఆ దుఃఖాన్ని మర్చిపోయేటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలి.
1: Make them happy so that they would forget all the sad events.
0: మెడలో చేయిని వేయటం వల్ల ఎంత ఆనందం వచ్చింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
1: Because Bhagavan presented him a golden chain now.
0: అలాంటి మీరు చూపించాలి, దానికోసమే నేను చేస్తున్నాను.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: తలచటము చెప్పటము చేయటము ఈ మూడింటి ఏకత్వంతో చేస్తాడు.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హి డస్,
0: కనుకనే నాకు చెప్పడానికి కూడా నా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అందరు కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: Lead the life of a human being.
0: పశువులుగా బ్రతకకండి.
1: Not the life of an animal.
0: రాక్షసులుగా బ్రతకకండి.
1: Not the life of a demon.
0: కాఠిన్యమైనటువంటి హృదయాన్ని పెంచుకోకండి.
1: Not stone hearted.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: Your heart should melt and flow.

0: Sai Ram, dear listeners. Bhagwan has always emphasized the need for simple living and high thinking. In today's discourse, Bhagwan highlights the need for us to become self-reliant in all that we do and to lead a simple yet virtuous life. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam.
1: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి

0: మాట తెలుపుచున్న మాట.
1: పీస్ హ్యాస్ డిసపియర్డ్. దేర్ ఇస్ డర్త్ ఫర్ ట్రూత్. దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ వెపన్స్ ఆర్మమెంట్స్ ఎవ్రీవేర్. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య దినదినమునకు అభివృద్ధి కాంచుచున్నది, కానీ ఆ విద్య యొక్క ప్రభావమైనటువంటి యొక్క నడత ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: ది ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ వెరీ డైమెన్షన్స్ బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్.
0: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
1: ఎడ్యుకేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది.
1: The expertise, the super specialities of education has gone up, but the content is on the decline.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, ladies and gentlemen,
0: ee naadu meeru abhyasincheetundi vidyalu laukikamaina vidyale.
1: All the forms of education or worldly.
0: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను దీనికి క్రోడీకరించాలి.
1: We should also integrate spirituality in our education.
0: ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to improve the spirit of love.
0: సత్య మార్గాన్ని మనం అవలంబించాలి.
1: We should tread along the path of truth.
0: సత్య ప్రేమలతో కూడినటువంటి విద్యనే నిజమైన విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్ వేర్ దేర్ ఇస్ బ్లెండ్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: సత్య మార్గమే లేకుండినా ఈ ప్రేమ యొక్క ప్రభావము విలువ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ యూ డు నాట్ ఫైండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ లవ్.
0: భౌతిక విద్యలు కేవలము జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ of students lies here in bringing a kind of integration of physical secular knowledge and spiritual education.
0: Rendinti yokka prabhavame ee naadu prapanchamanandu gocharistunnari.
1: The influence of these two we find this world today.
0: Vidyarthi vidyarthiniyulara,
1: students, boys and girls,
0: yavat prapanchamantai kudanu ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ హ్యాస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని ప్రాచీనమైనటువంటి ఒక తత్వం అని గుర్తించారు.
1: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ మోడర్న్, ఇట్ ఈస్ క్వైట్ ఏజ్ ఓల్డ్.
0: కానీ ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
1: ద ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాస్ గాన్ అప్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ సో ఫార్ ఇస్ ప్రాపగాండా అండ్ టీచింగ్ ఆర్ కన్సర్న్డ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: హృదయపూర్వకమైనటువంటి యొక్క ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
1: అట్లీస్ట్ వన్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
1: ఎడ్యుకేషన్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
0: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడాను కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
1: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ టుడే.
0: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఇన్ ద మోడర్న్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: బట్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వెన్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ వెన్ వన్స్ వీ స్టార్ట్ షేరింగ్ విత్ అదర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని బయటకు లాగి ప్రపంచానికి ఆదర్శంగా నిరూపించాలి.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఈస్ లేటెంట్ విత్ ఇన్ అండ్ టు షేర్ విత్ ఫెలో మెన్.
0: ఈనాడు ఈ ఎడ్యుకేషన్ కేవలము గ్రంథము నుండి ప్రబోధిస్తుంది.
1: దిస్ ఎడ్యుకేషన్ మోడర్న్ ఈజ్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది గ్రంథములకు సంబంధించినది కాదు.
1: ఎడ్యుకేర్
0: గ్రంథిని బోధించేటువంటిది.
1: ఎడ్యుకేర్ ఈజ్ బియాండ్ బుక్స్. ఇట్ పర్టైన్స్ టు హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడాను అత్యవసరమే.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ ఎఫిమరల్ వరల్డ్లీ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ సత్యము ధర్మము శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాల్యూస్ లైక్ లవ్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ నాన్ వయలెన్స్
0: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శమైంది.
1: For the world today, the combination of secular education and spiritual education is very essential.
0: ఒకటి అంతర్ప్రభావము.
1: One is the impact of the inner being.
0: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
1: The other one is the teaching from external agency.
0: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకటి.
1: The external knowledge that we receive is only physical.
0: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
1: ఇట్ సెట్స్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
1: దిస్ వీ కెన్ కాల్ ఇట్ నెగటివ్.
0: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
1: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఈజ్ పాజిటివ్.
0: ప్రేమ. ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
1: లవ్. హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఇది ప్రేమించి ప్రేమను గనుకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
1: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఈజ్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
0: దీనికి రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధను ఈనాడు అత్యవసరము.
1: ద ఇన్నర్ ప్రాంప్టింగ్ టీచింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే.
0: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిదే ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ అండ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు అన్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
1: వాట్ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ ఈజ్ నాట్
0: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
1: What is thought over is one thing, what is declared is different.
0: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
1: It is not proper education.
0: Real education అనేటువంటిది the proper study of mankind is man.
1: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
0: హృదయంలో పుట్టినటువంటి భావము నోటితో వచ్చి చేరి నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea
0: to the world.
1: Today, we don't find harmony of thought, word and deed.
0: మాటలో ఒకటి, చేతిలో ఒకటి, మనసులో మరొకటి.
1: What is said and what is done, what is thought over, are at variance.
0: కనుక భిన్నంగా ఉండటం చేత మనస్సు అన్యత్, వచ్చస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
1: It is only a wicked man who will have disharmony of thought, word and deed.
0: మనస్సు ఏకము వచస్ ఏకము కర్మ ఏకం మహాత్మనం.
1: A noble man will have perfect unity of thought, word and deed.
0: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
1: Man has not become a true
0: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
1: He is tending to be a wicked.
0: ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువు లేనిటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
1: The educated people are worse when compared to illiterate.
0: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
1: The worst of the harm is done to the world by educated people today.
0: ఏ చదువు లేనిటువంటి యొక్క పల్లెపడుచుల వాళ్ళగా కూడా ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
1: The illiterate villagers are highly courteous and lead an ideal life.
0: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించండి.
1: Take for a small illustration.
0: విద్యావంతులు గొప్ప తెలివితేటలు గలవారు అని పేరు పొందినటువంటి వారంతా కూడా పట్టణాల్లో నివసిస్తున్నారు.
1: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
0: Education లేనటువంటి మూర్ఖులని అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
1: Those who consider themselves less fortunate, the foolish and unlettered, they stay in rural areas.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారికంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ ఆర్ సో బ్యాడ్, వేరే ది ఇల్లిటరేట్ పీపుల్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాడు ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో.
1: The number of universities located in
0: cities. Many colleges anta unnai.
1: Many many colleges are there.
0: Entano high schools anta unnai.
1: So many high schools.
0: Kaani akkadale ekkadaleni allarlanta jarugutunnai.
1: There only you find unprecedented agitation and disturbances.
0: Ye university lu lekunda, ye college lu lekunda, ye high schools lu lekunda pallal lopala chadukuneetunte varantarki ye vidhamainatunte yokka allarlu levu.
1: The rural areas without universities and colleges, they don't have any disturbances or agitations.
0: కారణం ఏమిటి ఈ విద్య ఎందున్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది?
1: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
0: పల్లెలకు పోయి మీరు ఒకతూరి పరిశీలించండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
1: Go to villages. You find people calling you brother, establishing kinship, talking to you with concern.
0: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
1: In fact, they receive with all hospitality and courtesy.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు తండ్రి కొడుకు అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికి ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించరు.
1: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
0: Sanitha sambandha bandhavyame cheenichipoyindi.
1: There is no intimate relationship.
0: Deeniki kaaranamu ee education ee kaaranamu.
1: This modern education is responsible for this.
0: The end of education is character.
1: The end of education is character.
0: Aa character enipindi kolipotam chethane.
1: Because the character is lost.
0: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
1: The respect and courtesy are lost.
0: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు ఇస్తున్నారు.
1: The parents also encourage such evil trends.
0: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Parents encourage children to go to move to cities.
0: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
1: They want their wards to have high education.
0: వారి ఉద్దేశం ఏమో మంచివే.
1: Their motive is good.
0: కానీ
1: బట్
0: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో ఎంతటి విధేయతగానో ఎంతటి భయంగానో గౌరవంగానో మర్యాదగానో జీవించేటువంటి వారు.
1: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ డిసిప్లిన్ సెన్స్ ఆఫ్ ఫియర్.
0: వినయ విధేయతలు కోల్పోయినాయి.
1: Today there is no humility and obedience.
0: పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు.
1: The sacred qualities are forgotten.
0: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పిలుస్తుంటారు.
1: He is prepared to smoke in front of the father.
0: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
1: They are adopting bad habits.
0: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు నానిగిపోతున్నారు.
1: Whereas in villages the elders and parents are highly respected.
0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because of the modern education, the respect and esteem are gone.
0: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశిస్తావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ విలేజెస్ పేరెంట్స్ చెక్ కండెమ్ దేర్ చిల్డ్రన్ ఇఫ్ దేర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: కానీ పట్టణంలో దండించే వారే లేరు.
1: Whereas in cities nobody to
0: durabhyasamulu prochahinchetunte vare adhikanga unnaru.
1: There are many who encourage them the bad habits.
0: Oka cinema lu potamu vaadu cigarette taalukunte take it ani inkodiki nandinchatamu.
1: They go to cinema and offer even cigarettes to others.
0: ఈ విధమైనటువంటి దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కానీ దురభ్యాసమును క్షీణింపు చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్ దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
0: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషనే.
1: For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is
0: nothing more. ఈ కలియుగం లోపల రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In this Kali age, for every little thing, you find reaction, reflection,
0: మంచి పవిత్రమైన పదములు మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదములతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం.
1: If you make use of sacred words, you would be able to receive in a sacred manner.
0: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపెడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
1: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
1: Let him be of any time, of any country, he has to
0: ఎంతటి విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
1: One may be highly educated or illiterate. He has to speak softly.
0: విద్యయసమున వినయము వినయములను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మము కాకు జనులు.
1: Therefore, it's education that confers humility. Humility gives you deservedness and deservedness makes you rich and prosperous.
0: విద్యనగా ఏమిటి?
1: So what is education?
0: సద్గుణములు
1: virtues
0: సద్బుద్ధి
1: good intellect
0: సత్యనిరతి
1: adherence to truth
0: భక్తి
1: devotion
0: క్రమశిక్ష
1: discipline
0: కర్తవ్య కాలనములు
1: duty
0: చదువునది విద్య.
1: It is the education that confers these. The student has to acquire these qualities. One who should foster these sacred qualities. Virtues. Good mind. Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiccha.
1: Discipline. Discharging duty.
0: Ekkada nee kartavyam?
1: Where is your duty?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
1: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ conduct also should be ideal.
0: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకొని కంటిదారులు కారుస్తున్నాడు.
1: One time Gandhiji was reading a book and started shedding tears.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
1: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment a Britisher stepped in.
0: What Gandhiji? Why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: Cheppadu.
1: He said,
0: naaku dukkhanga untundadi.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: Because hardness to the education is character.
0: ఈ నాడు ఎడ్యుకేషన్ తకుడును హార్డ్నెస్ గా ఉంటుండాలి.
1: The modern education is so tough
0: hard. ఇలాంటి ఎడ్యుకేషన్ రావడం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
1: Because of this toughness, hardness of education, my country is going to spoil.
0: పదములుగా ఉండాలి.
1: And it should be so soft and tender.
0: అలాంటి పదములు లేకుండా హార్డ్నెస్ కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
1: Today we are so hard, rough and tough.
0: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్స్.
0: మధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
1: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటాయి.
1: We find vast difference between the good old days and the modern times.
0: Kanuka ee modern time ku taginattiga manam pravartisthunnam ani chustunte adi nee swatantram kaadu.
1: If we think that we are acting as per the modern trend, is not independent.
0: Modern time matram modern ga untundadi.
1: The times may be modern.
0: Kaani nee behavior enta kodanu prachina behavior ga undali.
1: But your behavior should be quite age old, ancient.
0: కనుక ఆ ఏంచెంచుటకు తగినటువంటిగా మనం ప్రవర్తించినప్పుడే మన చదువుకు గౌరవం వస్తుంది.
1: ఇఫ్ అవర్ బిహేవియర్ ఇస్ యాజ్ పర్ ది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్
0: తల్లిదండ్రులను చూసి గౌరవించాలి.
1: We have to respect our parents.
0: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
1: We have to welcome elders and extend hospitality.
0: మృదువుగా మాట్లాడాలి.
1: We should talk to them.
0: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
1: if anyone asks you where is your father,
0: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీడు చెప్తాడు. అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యు కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హి హస్ గాన్, యు సెర్చ్ ఫర్ హిమ్. ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తారు, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: tandriyaku gauravanni mariyadalu kumarudu kaapadali.
1: He will feel that you are the worthy son of worthy father.
0: Yetta kaapadali tandriyaku pravartanto maatallo manam nirupinchali.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు సత్యనిరతి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty, and adherence to truth.
0: కనుకనే మనం ఈనాడు నేర్చుకోవాల్సినంతా కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినియాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age-old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయన ఇది ఓల్డ్ బాటిల్ కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ ను మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: అండ్ ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ బట్ అవర్ బిహేవియర్ ఇస్ మోడర్న్.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ
0: స్టూడెంట్. స్టూడెంట్ ఏంటి?
1: హూ ఇస్ ఎ స్టూడెంట్?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయను బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకుండా వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
1: వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్ దెర్ షుడ్ బి పీస్ఫుల్ అట్మాస్ఫియర్.
0: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: కారణం ఏంటి? వాళ్ళు ఏమలా చేస్తారు ఏమని భయం.
1: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: ఎర్లియర్ డేస్ వేర్ దేర్ వర్ స్టూడెంట్స్ దేర్ వాజ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి? వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
0: చేంజ్డ్. ది మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
1: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
0: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
0: ఇలాంటివి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెళ్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ఫాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ స్టార్టెడ్ బై టేకింగ్ ఏ స్లేట్ అండ్ పెన్సిల్ రైటింగ్ ద లెటర్స్ ఆఫ్ గాడ్.
0: అందరినీ ఆహ్వానం చేసి వాళ్ళతో అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: ద చిల్డ్రన్ వర్ పుట్ టు స్కూలింగ్ బై ఇన్వైటింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండ్ సీకింగ్ దేర్ బ్లెస్సింగ్.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: టుడే ఎల్డర్స్ ఆర్ నాట్ నెసెసరీ.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: యంగ్స్టర్స్ షుడ్ బి దేర్.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: Idanti bodhiste what black sheep ga payanantaru.
1: What happens? He becomes one of black sheep.
0: Daiva prarthana antide e matram undadu akkada.
1: You don't find any sort of prayer there.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: We have to be cautious in this respect.
0: Vidyarthulara,
1: students,
0: meerandaru kuda nu pavitramainatundi vatavaranamlo perugutu unnaru.
1: In fact, you are here in a sacred atmosphere.
0: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
1: యూ హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: దీన్ని అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: దిస్ యూ ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
0: సైన్స్ చాలా ఆధునికమైన సైన్స్ వచ్చింది.
1: వీ హ్యావ్ మోడర్న్ సైన్స్ టుడే.
0: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
1: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
0: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా దోపల.
1: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
0: సెన్సెస్ కూడా హై లెవెల్ లో ఉండాలి.
1: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనగానే లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ఇన్ యు.
0: గా చూసుకోవాలి.
1: అండ్ వి హావ్ టు టేక్ ఇట్ కేర్.
0: పదములు ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి వాట్ ఈస్ దిస్. దిస్ ఇస్ వాచ్.
1: వాట్ ఈస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్ ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: Watch your word.
0: నేను పవిత్రమైన వర్డ్ని ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములను ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: హీ షుడ్ వాచ్ హిస్ వర్డ్స్ వెదర్ హిస్ వర్డ్స్ ఆర్ హార్ష్ ఆర్ సాఫ్ట్ ఆర్
0: స్వీట్. రెండవది
1: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
0: ఏమిటిది యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈజ్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
0: మూడవ వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: C is the next letter.
0: C anega watch your character.
1: Watch your character.
0: H.
1: H.
0: Watch your heart.
1: Watch your heart.
0: This is the real watch.
1: This is the real watch.
0: Watch anega rest watch ni chustuntaru. అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్ వాచ్.
0: చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్స్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్.
0: ఎప్పటికీ పవిత్రతనే అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదం ఇది. కూడా వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: ఇస్ ద నెక్స్ట్ లెటర్.
0: సి అనగా వాచ్ యువర్ క్యారెక్టర్.

0: It will make you sacred continuously.
1: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
0: How great it is.
1: కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేర్చుకోవాలి.
0: Such ideal words, the depth we have to take within.
1: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
0: The ancients taught such sacred teachings and made men and women ideal.
1: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
0: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
1: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైన ఉండాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి క్లీన్.
1: పవిత్రమైన ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సీక్రెట్.
1: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
0: ద సీక్రెట్నెస్ అండ్ ద ప్యూరిటీ ఆర్ ఫౌండ్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
1: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
0: సో యు బి క్లీన్.
1: ఈ విధమైనటువంటి చదువులు చదివి
0: అక్వైర్ దట్ ఎడ్యుకేషన్
1: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి ఒక గౌరవంతో నీవు జీవించాలి.
0: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
1: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
0: వి సే దిస్ మోడర్న్ ఏజ్ ఈస్ వెరీ గ్రేట్.
1: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్
1: సైన్స్. సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: సైన్స్ ఇస్ మోడర్న్ నాలెడ్జ్.
1: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
0: సైన్స్ ఇస్ నెసెసరీ.
1: సైన్స్ ఉండాలి కానీ
0: ఇట్ మస్ట్
1: ఉండాలి.
0: హౌ
1: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు ప్రయత్నాలు తీసుకుని పోతున్నారు.
0: సైన్స్ ఈస్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
0: Science is like the letter C. It starts at one point. C.
1: C. ఒక దగ్గర బయలుదేరుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
0: Letter C starts at one point, ends at another point.
1: ఇది ఫుల్ సర్కిల్ కాదు.
0: It is letter C is not full circle.
1: కాని ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ అనేది ఫుల్ సర్కిల్.
0: But spiritual education is full circle.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
0: It ends at a time, place where it has begun.
1: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
0: This wholeness, this totality is completeness which is so sacred.
1: అలాంటి పూర్ణమేది పరు. సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర బయలు నిలిచిపోతుంది.
0: సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్.
1: సి ఈజ్ సైన్స్.
0: సి ఈజ్ సైన్స్.
1: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
1: వైడ్ గ్యాప్ అంత పెద్ద లోయ, అందులో పడిపోతావు.
0: ఇట్ ఈస్ సో హాలో అండ్ డీప్ వ్యాలీ వేర్ యూ విల్ ఫాల్.
1: సైన్స్ సైన్స్ ఏమిటి?
0: వాట్ ఈజ్ సైన్స్?
1: వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్ అని కోరుతుంది.
0: సైన్స్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ యూ వాట్ ఈజ్ దిస్ వాట్ ఈజ్ దిస్.
1: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్? వాట్ ఈజ్ దట్ అంటుంది.
0: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ ఈజ్ దట్?
1: వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది.
0: వాట్ ఈజ్ దిస్ ఇస్ సో నియర్.
1: వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది.
0: దట్ ఈస్ ఫార్.
1: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు.
0: దో ఇట్ ఈస్ ఫార్ ఇట్ డిజైర్స్ దిస్.
1: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
0: దిస్ మీన్స్ సో నియర్.
1: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
0: దట్ మీన్స్ సో ఫార్.
1: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
0: స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
1: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
0: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
1: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
0: ఇట్స్ సో క్లోజ్ టు సెన్సెస్.
1: నో డియర్.
0: సో నియర్ బట్ నాట్ డియర్.
1: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
0: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్.
1: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
0: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
1: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా ఇవంతా ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జామియా.
1: దూరంగా ఉంటుంది చెప్పలే. మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశన పడుతుంటారు.
0: దట్స్ రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
1: మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్లాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
0: బట్ ఇఫ్ యూ గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
1: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా అయిష్టగా ఉంటుంది.
0: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
1: జో ఫార్ అనేటువంటి దానిపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
0: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
1: వాట్ ఈస్ దట్?
0: So what is that?
1: That anaga beyond senses.
0: That means beyond senses.
1: Beyond senses is a mere science.
0: Beyond senses is true spirituality.

0: బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ విధి.
1: సో బిలో సెన్సెస్ ఇస్ డర్టీ.
0: కనుకని మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
1: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ పోవాలి.
1: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
0: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
1: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలు అయిపోతున్నారు.
1: The modern students are so close to their senses, they are victims and slaves of their senses.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడి పోతున్నారు.
1: They have become servants to their senses. It is not proper.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: In fact, you should be the master of senses.
0: Master of senses. అట్టిది నిజమైన సంస్కృతి.
1: That is the true culture, సంస్కృతి.
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్
0: బియాండ్ సెన్సెస్. చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్. ఇట్ ఈస్ ట్రూ.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడి పోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్
0: సెన్సెస్. మన సర్వెంట్స్.
1: Senses of servants.
0: Servants ku neevu baanis kaakurdu.
1: You should not be a slave to your servants.
0: Neevu master ga untundi senses neeku baanisulu ga undali.
1: You should be the master and senses should be your servants.
0: Mee telusun chaala mandiki.
1: Many of you know.
0: Ramayanam lopala
1: in Ramayana
0: Kaika goppa pattaprani.
1: Kaika is a queen.
0: ఆమె కాశ్మీర్ దేశపు రాజు యొక్క కుమార్తె.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
1: షీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీఈస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a servant.
0: Servant ga vachesindi.
1: She came there as a servant.
0: Aa servant nu master ga chesukundi ee Kaika.
1: Kaika made her servant Mandara her own master.
0: Kalaturiki eevane aa servant ku baalis ayipoyindi.
1: Therefore the queen became the servant of Mandara.
0: Katta gadapadiki em ayipoyindi.
1: What happened at the end?
0: Tana baalisike tana servant ayipothe కట్టగడపటికి ఏం కత్తిపెట్టింది. చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హెస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్ షీ హెస్ రూయిన్డ్ హర్ సెల్ఫ్.
0: పదవి కోల్పోయింది.
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: షీ హెడ్ టు సబ్మిట్ హర్ సెల్ఫ్.
0: పవిత్రమైన రామచంద్రుని అరవలికి పంపించింది.
1: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
0: సీతను చాలా ఏడ్పించింది.
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కనబడికి.
1: వాట్ హ్యాపెన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్.
0: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటలీ.
0: సర్వెంట్స్ ని సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఏ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఏ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
0: మాస్టర్.
1: యు ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్ బి ఏ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్ బి ఏ మాస్టర్ మైండ్.
0: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యూ షుడ్ బి ఏ మాస్టర్ మైండ్.
0: అది నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారం.
1: సంస్కారం ఇస్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడా తమ పనులు తామే చేసుకోవాలి.
1: All the training given to you wants you to do your own
0: work.
1: Better you do your own
0: job.
1: You should wash your clothes.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: If you do your duty, what more is needed out of this
0: education?
1: You should not ask one to do your duty.
0: కనుకని మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరు బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీ ఇట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా నువ్వు పంపాలా?
1: Should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: It's not good.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడా టూనెస్.
1: ఆఫ్టర్ ఆల్ ద గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్.
0: కూలియా పావలా.
1: వేర్ ఎస్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: The labor charges is more than the vegetables.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: We should not waste money.
0: Misuse of money is evil.
1: Misuse of money is evil.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడాను బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉండాలి?
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డూ?
0: అక్కడ ఏమాత్రము చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారుండరు.
1: Nobody will observe you whatever you do there.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: The moment they don't have money, they serve as dish washers.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్లు కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
1: Instead of washing the dishes outside, better you wash your own dishes here at home.
0: నీ ఓన్ హౌస్ లో నీ ప్లేట్ చేయి.
1: You work in your own house.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం మనం.
1: వేర్ యూ డోంట్ వర్క్ ఎట్ హోమ్ బట్ వేర్ యూ వాష్ అదర్ డిషెస్.
0: అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పని చేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఎట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఉడుచుకోవాలి.
1: వీ హావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్.
0: తల్లి వంగలేని పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటుంది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: అప్పుడే నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దేర్ మే బి వైలెన్స్ సమ్వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యు గో దేర్ వేర్ దేర్ వైలెన్స్
0: యు మే బి డెడ్. మీరు ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో గుణవంతులే,
1: యు ఆర్ వర్చువస్,
0: ఎంతో బలవంతులే,
1: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణము లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగము.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్, టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

రెండు దోషాలు వెంటాడుచుండు నరుని, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు పరుల దోషం పునః.

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara,
0: embodiments of love, students, boys and girls,
1: dhanyulu, punyulu, dharmikulu, ainatvanti iddari vyaktulu yokka charitramu ramayanamulo kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanudu yokka charitralu maha pavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: Ramachandrude Sugrivuni chuche nimittamai ataniki aneka vidhamulainatuvanti vinayamulu chuputu poyyadu.
0: Ramachandra himself approached Sugriva in all humility.
1: Sugrivuni anveshistu vellaadu Ramachandrudu.
0: Rama went in search of Sugriva.
1: Ramachandruni anveshistu vachadu Vibhishanudu.
0: In fact, Vibhishana was in search of Ramachandra.
1: Ramachandruni maitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayamu chikkaka puramme Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know of the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatuvanti yokka snehitulu Ramunaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really sacred.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18
1: Kani
0: days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekku cherinavi.
0: We count them by days, by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly way.
1: Kani nivrutti yokka ankelanu manam vicharinchi chusinappudu naatiki netiki inka ye naatiki ainappatikini prati manavuni yokka hrudayam aneetunti yokka yuddharangamunandu kauravulu paandavulu ramulu ravanudu nirantaramu ee yokka bhoomi pai yuddham salputune unnaru.
0: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
0: There is a conflict between truth and falsehood.
1: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరధనాభరణ అందులో పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటి కూడానూ అర్థం కాదు.
0: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: Those that will understand the innate divinity will be able to know this.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In the 75 long days of war, thousands on either side
1: ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajit mandalinatunte kopamuto.
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi, ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishana kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajittu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమోనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలం రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total
1: ruin. రాజ్యమునే నీవు మంట కలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో
0: this at one time
1: కుంభకర్ణ రావణ
0: శూర్పణఖ
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: Ravana himself expressed.
1: అనగా
0: meaning
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very lie.
1: Itti durbhavamulo dursangamulato koodinatundi Ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of Ravana to change with all the wickedness?
1: Tana chetulara taanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his
1: rajyamunu nasanam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not only this.
1: Indrajit maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kaani ee rojula enatundi varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamlu erugunaatundi murkudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamulu erigina tventi vaadu nenu.
0: I know what is righteous and unrighteous.
1: ధర్మాధర్మములు తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: Having known what is right, I cannot be neutral.
1: ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: It is not possible to be neutral.
1: నేను రాముతో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: It is my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము. నా జన్మాంతర సుకృతము.
0: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై వెల్.
1: ఏమైనా భావించు అన్నా.
0: యు మే థింక్ ఇన్ ఎనీ వే.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడే కాదు.
0: Not only Vibhishana.
1: ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గములకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman.
1: Nenu kevalamu dantamula madhya nalukavale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: The whole Lanka is full of demons.
1: Vaari madhyalo nenu mettani nalukavale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life of
1: a tongue? Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
0: ద టంగ్ దట్ సిగ్నిఫైస్ ద పైస్ క్వాలిటీ రైచ్యూస్నెస్ అండ్ నాన్ వయలెన్స్ ఇస్ బోర్న్ ఫస్ట్.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓటన్ యువర్ రియలీ సీక్రెట్ యువర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమే నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: This is the quality of noble soul.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: The tongue signifies the noble soul.
0: దీని చుట్టూ దుష్టులు దుర్మార్గులు దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: The noble sacred tongue is surrounded by wicked, bad, sharp teeth, bad people around.
0: ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: The wicked bad people are waiting for a chance to harm the tongue.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: కాని నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు.
1: But the tongue doesn't give up its duty anyway.
0: పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవును ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది.
1: When the lips are dry, the tongue will come forward and will make
0: the అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా ఆరిపోకుండా నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు.
1: ద నోబుల్ సోల్స్ అండ్ గ్రేట్ పీపుల్ ఆర్ పుట్ టు సఫరింగ్ వెన్ దే ఆర్ పుట్ టు డేంజర్. ఇట్ ఇస్ ద సాఫ్ట్ టంగ్ దట్ కమ్స్ అవుట్ అండ్ పాసిఫైస్ ది ఎంటైర్ సొసైటీ టు సీ దట్ దేర్ బి కంఫర్ట్ అండ్ సెక్యూరిటీ.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: దేర్ఫోర్ టంగ్ రిప్రజెంట్స్
0: దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: ద టీత్ రిప్రజెంట్ ద బ్యాడ్ పీపుల్.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కాని సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, Vibhishana is put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: Vibhishana has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణ కుమారుడు.
1: The son of Ravana, Indrajit, accused, charged Vibhishana in varied ways.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ఈ యుద్ధ భూమి లోపల
1: This war field.
0: హనుమంతుని తీసుకుని వెళ్లి
1: టేకింగ్ హనుమాన్
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు.
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు.
1: Under the tree, many are sacrificed, many are killed.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: సర్టన్ సీక్రెట్స్ ఆర్ రివీల్ టు దెమ్.
0: అప్పుడు
1: దెన్
0: ఈ రావణ కుమారుడు
1: ద సన్ ఆఫ్ రావణ
0: ఈ విభీషణ్ని మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ది ఐడియాస్.
0: నా రహస్యములన్నీ కూడాను లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజీత్ సైడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no spirit.
0: Ramanu ni lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted
0: Ayodhya your lanka. Ayodhyane tejinchi vachinatundi vaniki ni lanka paina taniki enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your lanka?
0: Kevalamu Sita nimittame ni lankalo praveshinchade kani lekunte Ramuniki ye aasa ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other
0: Adan
1: ambition.
0: Nirmala chittudu. He is one Nishwartha parudu. Chanta murti.
1: He is the very personification of peace. Purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు నో ద
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం అక్రమము అనాచారం అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మము.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్ ద ఫాల్స్హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దట్
0: రిలీజియన్. అవియే వారికి ప్రాణము.
1: దట్ దే టేక్ ఇట్ యాస్ దేర్ బ్రెత్.
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్ బ్రెత్.
0: ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్స్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హీ బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: వన్ డే యాజ్ హీ వాస్ వాటరింగ్ ఎ ట్రీ
0: ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది.
1: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
0: తులసిదాస్ నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
1: యు గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
0: ఆ ప్రబోధం సల్పే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: There as you read this text you find a very old man sitting over there.
0: Adanu kaarchutu nee yokka prabodhanu chakkaga aanandanga vintunnadu.
1: That old man is shedding his tears and listening to all that you read.
0: Atanu evaro neeku teliyadu.
1: You don't know him.
0: Repati dinam atani veddiki velli atani paadamulu gattiga pattukoni nee varamunu neevu korukomannadu.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
0: Cheppina tarvata aa preetaatma antarthanam ayipoyindi.
1: And that form disappeared.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజ ముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్ అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాడుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాడో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: తిరిగి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యూ సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: యెట్ యు విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్ఫ్.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ ఇస్
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే ది తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఏ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఏ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్ వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్.
0: తప్పక నాయన తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్ ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know. God in what form?
0: Vastado?
1: When?
0: Ekkada vastado?
1: Where?
0: Ekkada chuchina thane untunnadu.
1: Because God is everywhere.
0: Adavula yandunna.
1: You may be in the forest.
0: Aakashamunanunna. Pattanamunanunna. Pallenunna. Gutta meedanunna. నట్టేటబడియున్నా దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్
0: అడవుల యందున్న
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్
0: ఆకాశముననున్న
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్
0: పట్టణముననున్న పల్లెనున్న
1: మే బి సిటీ ఆర్ ఎ విలేజ్
0: గుట్ట మీదనున్న నట్టేటబడియున్న
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్ గాడ్ విల్ బి విత్ యూ.
0: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు?
1: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్?
0: ఎక్కడ వస్తాడు?
1: వేర్?
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము
1: అండ్ ది సెకండ్ డే
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్ డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంతో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్
0: తానే. అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata padipadam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala viritaram nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
1: That heart is the altar.
0: Aa peetham paina ataniki tappa marokariki neevu chotu ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu.

0: నాయనా, ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ములకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: Therefore, హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, విభీషణ.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునే గెడుదాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడుదాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఈజ్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన ప్రోవవలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దాట్.

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుని కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసు లోపలే విభీషణుడు తపస్సు భావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి,
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మానిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారం ఒక దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: ఇన్ఫాక్ట్ ఇస్ నాట్ ది స్లీప్ దట్ హి ఆస్క్డ్.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని, నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: సిన్స్ ఐ యామ్ వికెట్ హి వాంటెడ్ టు బి కంపాషనేట్.
0: నిర్దయ
1: నిర్దయ
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, సీ దట్ దేర్ వోంట్ బి ఎనీ కంపాషనేట్ ఆల్.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నిర్దయ వితౌట్ కంపాషన్,
0: నిద్రపోయినాడు వెళ్ళాడు.
1: బ్రహ్మా సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర కింపురుష.
0: మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్.
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి,
1: విష్ణు కాట్ హోల్డ్ ఆఫ్ దిస్,
0: నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు.
1: దెన్ రావణ,
0: ఇది నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటనే నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు ఆ రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్
0: పెనెన్స్. నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బూన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి
1: స్వామి,
0: నాకేమీ అక్కరలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు కూడాను నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: And I should be full of compassion.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: He wanted to be conferred.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore, Vibhishana remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ accused him.
0: తన కుమారుడు అనేక విధముగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: But he was not angry.
0: దయతో దయతో దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటు పడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: భూసురుడైన అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులు కావలరా.
1: They may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన ముక్కుచు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ, బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్, They can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యుడు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యుడు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయచేతనే ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you
0: దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కాని ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం. అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. ఈనాటి మానవులకు రామ రాజ్యం కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this Rama Rajya, we should have these two, satya and dharma.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుకు ఇచ్చింది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధుర ప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూప నామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ ఇస్ టేకెన్
0: మీ హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది రామాయణం యొక్క సరి అయినటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals, objectives.
0: క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్ టాక్ టు సుగ్రీవ అండ్ విభీషణ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: ఎట్టి సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ డూ విల్ నెసెసరీ హ్యావ్ అబ్స్టకల్స్.
0: ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టకల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెట్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్ ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: దేర్ ఫార్ వికెట్ పీపుల్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ ఆబ్స్టకల్స్ ఇన్ యువర్ పాత్.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కాని నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుకు కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people are bound.
0: ఆ దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly,
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదం ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: భగవంతుడు ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామ గోచరుండని కాలుడు గొనిపోయిన గురుపుత్రి దెచ్చి ఇచ్చినావు కాలుని మదమణచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలు గంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచుకాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: అండ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ది ట్రూ సెన్స్.
0: ఎన్నైనా చేస్తాడు.
1: గాడ్ విల్ డు ఎనీథింగ్.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు సెడ్,
0: వా

0: మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి తీర్చినావు, కురూపియైన కుబ్య వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నా మొరాల కించి బోవుమయ్యవాచామ గోచరుండని. చెప్పు చూస్తా, ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: And God will come down, confer grace because of music.
0: కనుకనే పరమాత్ముని దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head office ekkada?
1: Where is your head office?
0: Ekkada kuda branch office dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho na nijamaina address istunnanu raskomannadu.
1: Take down, I am giving the exact address.
0: Madbhaktah ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను, ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఇస్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటకం లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో అనే అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు, కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povasindi.
1: Whether I am there or here, I am bound
0: Kani
1: to God.
0: Kani daiva chintanalone naa dehaanni vadultaanannadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara in wanted teaching.
0: Om namo bhagavate vasudevaya ani namas oka naamaanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫామ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్.

0: ಪ್ರೇಮ ಸ್ವರೂಪದಾರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: మనము ధనమును కోల్పోయినా తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యు కెన్ గెట్ ఇట్ బ్యాక్ రీ ఎర్న్ ఇట్
0: పునర్మిత్రం. స్నేహితుని కోల్పోతేమా ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్ హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It's only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there's no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతూనాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లైవ్స్ ఇన్ ద క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్.
0: మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నది.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ దర్ మెనీ థింగ్స్ టు బి అకంప్లిష్డ్.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ది బాడీ ది లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: హౌఎవర్ దర్ ఆర్ సర్టన్ టాస్క్స్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్. ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ ప్రొటెక్ట్స్ హోల్డింగ్ ద డివినిటీ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ అన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు విలువ దేహం ఉండేది సుమా.
1: Within this body is present the divinity.
0: Hai dehamanandu sadgunamulu satravattanlu sadalochanlu satchintanlu ilanti viluvainaatvanti gunamulu indulo daachukone unnam.
1: Within this body there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments and so on.
0: Ee viluvainaatvanti gunamulu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది.
1: In fact, human life has got a value because of these virtues.
0: ఈ దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుంది.
1: అండ్ దేర్ వి ఫైండ్ ది ఇయర్
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుంది.
1: అండ్ వి ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: And they present the second hand represents the moment.
0: కానీ ఈ మూడు ముళ్ళు కూడాను చక్కగా తిరుగుతున్నది గాని దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: Human body is a clock with these three hands symbolizing months, hours and the seconds. But we are not aware.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహము వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకొనుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: So we have to inquire deep enough into these human values.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: పవిత్రం అంటే ఏమిటి?
1: What is sanctity?
0: నిరుక్తం అంటే ఏమిటి?
1: What is that?
0: నిశ్చలం అంటే ఏమిటి?
1: What is the steadiness?
0: నిస్వార్థం అంటే ఏమిటి?
1: What is selflessness?
0: అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize these valuable things.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములకై వినియోగించుకుంటున్నాము.
1: But man today is making use of his body for selfishness and selfish interests.
0: కానీ భగవంతుడు ఈ శరీరమును అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీతోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమో అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ కలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో స్వప్రయోజనమైనటువంటి ఒక దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు?
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: selfishness.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: Veda calls this heart as ఆత్మ, the spirit.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర divinity is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human
0: life.
1: If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I ante empty.
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want ante empty.
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: Want ante empty ishtamu.
1: Want means desire.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: దాని ఎందుకు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధంగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటి.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరు నుండి సర్జిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: అతనే పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహము,
1: హౌ లాంగ్ దిస్ బాడీ,
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు విడిచేది ఎరుకలేదు.
1: వెన్ వన్ ఈస్ గోయింగ్ టు డై నోబడీ కెన్.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యు హావ్ టు నో యువర్
0: సెల్ఫ్. మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది అదియే.
1: వి ఆర్ సపోజ్ టు నో దట్ టుడే.
0: నేను ఎవరు?
1: హు యామ్ ఐ?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేనులు ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant, you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ, దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap, you go around the different countries, you are becoming vagabond. What is that you are done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్.
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ది బాడీ.
0: ఒక దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచియస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచియస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన ఎందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ
0: సాధన ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంత ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi e manam aavirbhavinpa chesukoni tirigi bayat teppinchukovali.
1: We have to bring out manifest.
0: Sadivinatunti vaadu evadu ee jagatlo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మదిరి తన్నరుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: వీరుని కూడా మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు. అది ఏమని మనం తెలుసుకోవాలి.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావు లేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులు కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్
0: డిసపియర్స్ ట్రూత్. అండ్
1: వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటిని కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో ఆది శంకర సెడ్,
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బాయ్ హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: ఈ స్కాలర్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు బి గ్రేట్ స్కాలర్. ఈ పండితుని
0: వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలను అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంపాదనతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life? Don't you find birds and bees partaking food without an education? Don't you find them sleeping? Are they not comfortable? The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue.
1: ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికీ ఏదో ఒక నాటికి మరణించక తప్పదు.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the house, when
0: the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time?
1: At that time,
0: if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడా మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్యంతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏ నాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కాని మన అంతర్భావంలో పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present, the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నతపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities. You
0: do many things. How is it possible? It's only with this body.
1: By doing some
0: business, you earn lakhs of
1: money.
0: You do that with this body.
1: You are highly
0: educated
1: now. How
0: is it
1: possible?
0: It's only through this body
1: you can be a great man.
0: Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body.
1: లోకమునందున్నటువంటి యొక్క సుఖములు.
0: What are these worldly comforts?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: at the time of German war,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: The French lost.
1: ఓడిపోయేటప్పటికీ ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు.
0: And in fact, they're great warriors.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగ పెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇది ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivu swarupude.
0: Dakshinamurti represents intellect.
1: Samudra oddu paina nadachukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athani eppudukunu ee chinna vishayani kudunu chaala pramanamulu vedikeetunti vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరి కొంచెం డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హీ వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ రిప్లై. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: Within me there are many
1: valuables. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want to lose
0: my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact, to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇండే శృంగారము
0: అండ్ హౌసెస్
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాము.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment. And you think of the body to
1: protect it.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rakshati rakshitah.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్ ఇస్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానికైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రివరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణములు
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనివతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ ఏజ్
1: వీలు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: అన్న తమ్ముడుగా విశ్వసించాలి.
0: యూ కన్సిడర్ యువర్ మదర్స్.
1: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drushtini chustaro vaallalo nenu kanu drushtini chi vere aipothanu annadu suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarinante vaarini chudakoodadu.
0: So you cannot look
1: at daarlo nadustunnav daarini chusukuntu nu po.
0: As you pass by, watchful of the road.
1: Neeku chemame avutundi.
0: You'll be safe if you watch every step.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో.
1: రోడ్డు
0: కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాజ్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు,
0: హి సెడ్,
1: సత్యం మన యొక్క దృష్టి.
0: Truth is our vision.
1: Manchitanamu, goodness, manayaka drishti.
0: Goodness is our vision.
1: Beauty, manayaka drishti.
0: Beauty is our sight.
1: Yedi beauty.
0: What is beauty?
1: టీచర్
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
1: అదే మన యొక్క బ్యూటీ
0: దట్ ఈస్ ది
1: బ్యూటీ సత్యం శివం సుందరం అన్నారు
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడీ
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు
0: బికాస్ హీ వాస్ ది లీడర్ ఆఫ్ యూత్
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్
1: కింద చూసుకుంటూ పోతున్నాడు
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై ఈవినింగ్ వాక్
1: ఇద్దరు వచ్చారు కొట్టుకున్నారు డి కొట్టారు
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు
0: ఇమీడియట్లీ హీ ఆస్క్డ్ హూ ఆర్ యూ
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సెడ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను
0: హావ్ బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్
1: అతనే సోక్రటీస్
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్
1: ఏమి ఇది లౌడ్ స్పీకరా ఇష్టమొచ్చట్టు వినడానికి వినకూడదు ఏది వినాలో వాటి వినాలి
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్ యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
1: వినకూడదు
0: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్
1: తల్చాలి ఏది తల్చాలో దాన్ని తల్చాలి
0: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్
1: డైరెక్షన్ ఎక్కడ ఏమిటి తల్చాలో తల్చాలి
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్
1: అనవసరంగా రాత్రింతకుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు
0: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్ త్రూ దేర్ లైఫ్ అండ్ దేర్ రూల్ చేత
1: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు
0: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది
0: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్
1: చెడ్డ చూపు చెడ్డ వినికిడి చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు
0: సో బ్యాడ్ లుక్స్ బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్
1: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు
0: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్
1: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి
0: యువర్ వర్డ్ షుడ్ మేక్ యువర్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: చక్కని గుణాలు
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు
0: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్ డెకరేషన్
1: విద్యార్థి
0: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
1: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి
0: దర్ మెనీ వర్చ్యూస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ కల్టివేట్
1: భవిష్యత్తులు వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి
0: అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ దట్ యూ కల్టివేట్ నౌ ఇన్ ఫ్యూచర్
1: ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది
0: యూ కల్టివేట్ దోస్ థింగ్స్ రైట్ నౌ యూ కెన్ యూజ్ ఆఫ్ దెమ్ లేటర్
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం
0: యూ డోంట్ కల్టివేట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాక్యం యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ
1: చక్కని గుణాలు
0: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ
1: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు

0: are going to do in future.
1: సద్గుణములు సద్బుద్ధి సత్యనిర్తి సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we have to develop all the virtues, the duty, discipline and the devotion, adherence.
1: బుద్ధుని నిరంతరం కూడా మంచి దృష్టి కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
0: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: తన శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
0: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దానివల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి.
0: యు డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: దుర్భావం నిన్ను హతం చేస్తాయి.
0: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: నువ్వు చూడకూడదు.
0: సో యూ కెనాట్ లుక్ లైక్ దట్.
1: నీ చూపును అదుపులో పెట్టుకో.
0: కంట్రోల్ యువర్ విజన్.
1: అని సమ్యక్ దృష్టి అని
0: బోధిస్తాడు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
0: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
0: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
0: అండ్ ఇఫ్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది.
0: ఇఫ్ యూఆర్ గుడ్ ది కంట్రీ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాన్ని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ భారత్ బీయింగ్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, ఇట్ హ్యాస్ టు బి అప్హెల్డ్ బై యూ పీపుల్.
1: అందునిమిత్తమే మీ దేహాన్ని కాపాడుకోవాలి.
0: ఫర్ దట్ పర్పస్ యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
0: వెన్ వన్స్ ద బాడీ ఇస్ లాస్ట్,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
0: సాధించలేము. యు కెన్ రీగెయిన్ ఎనీథింగ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ లాస్ట్ బట్ నాట్ ద బాడీ.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
0: టు అచీవ్ ద గోల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్ ప్రొసీడ్, గో అహెడ్.
1: అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి.
0: కీప్ ఇట్
1: అదే మీ ప్రతిజ్ఞగా పట్టాలి.
0: కీప్ ఇట్ యాజ్ ది చీఫ్ ఎయిమ్.
1: పట్టినా పట్టేదో పట్టనే పట్టు తిరిగి పట్టు నెగ్గేదో అట్లే ఉండు.
0: You have determined somewhere or other. Hold on until you are successful.
1: Koruva deviyo korane korthi kokki chellu daaka povakundu.
0: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: Adigina deviyo adagana adigithiri adigina deviyaka viduvakundu.
0: Having asked, never give up until it is given.
1: Talakina deviyo talakane talchide talaku teeru daaka povakundu.
0: Having thought somewhere or other until the thought is reality, do not
1: korupadaleka meeraina bhuvaliyu. వడం తెలియక తమైన అడుగవరయు.
0: అవుట్ ఆఫ్ డిస్గస్ట్ గాడ్ షుడ్ బ్లెస్ యూ ఆర్ యూ షుడ్ ఫెయింట్ ఇన్ ద
1: వేరుపడలేక తానైనప్పుడు వస్తాడు.
0: అంటే
1: వడం తెలియక మీరైనా అడగాలి.
0: Out of disgust he might confer the home, or he might drop
1: them. Pravuta vidyarthi dichcha kaadu.
0: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: Kaadu vidyarthi dichchane kaadu.
0: It is not the determination.
1: Annintini meeru sadhistu povali.
0: You should achieve
1: that. Adi vidyarthi dichcha.
0: Then that is the determination of a student.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Peddalu cheppinavi, mee vidyarthulu palikinavi, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్. And all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: only to have pure feeling, vimala bhava, would amount to having education. To have good qualities would constitute being educated. Having equality and equanimity would amount to being simple. This is the path of truth which Sai tells you.
1: కట్టెలందునని పులు కలిగినట్లు కట్టెలందునని పులు కలిగినట్లు తిలలయందున తైలంబు వెలయునట్లు

0: as fire is hidden in the firewood, just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulara,
0: dear students,
1: Vidyarthinilara,
0: dear students, men and women,
1: enni vidyalu chadiviyu entati padavulu nerinappatikini enni bhoga bhagyamulu anubhavinchinappatikini manavata viluva okati lekapoyina ivanni enukudu nirprayojanamu.
0: Whatever education you may have, whatever authority and power you may enjoy, whatever luxuries and comforts you may enjoy, if you do not have human values, all this would be a waste.
1: Jeevitamulo vivida parudula madhya samarasyamu samanmayamu undinappude jeevitam arthavantam avutundi.
0: Only when you have harmony and understanding in life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని నేటి కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు ఎంజాయ్ ఇన్ డైలీ లైఫ్ దోస్ ఇన్ఫినిట్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ విచ్ హావ్ కమ్ అబౌట్ అండ్ ద గ్రేట్ కల్చర్ విచ్ హావ్ ఎంజాయ్డ్.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: As such great sacred qualities are lacking in the hearts of students, today's students are filled with hearts which are full of bad ideas, dirt, and therefore they are suffering confusion, conflicts and many difficulties in life.
1: Nirantaramu vidyarthulu yokka bhavamulu durbhavamula chetanu duralochana chetanu duskarmala chetanu nindi nimidukritamai untunnadi.
0: Today students feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: Deeniki karanam emiti?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: ది ఓన్లీ రీజన్ ఈస్ దట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫ్రీ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ స్టేట్.
1: మానవతా విలువలు సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్ ప్రాపర్లీ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్టేట్.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: వాట్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Man's life becomes sanctified when he understands the correct meaning of yama and niyama.
1: Yama anaga ahimsa, satyamu, asteyamu, brahmacharyamu, aparigraham.
0: When you see yama, it consists of five things: ahimsa, non-violence; satyamu, truth; asteyamu, non-possession; brahmacharyamu, celibacy; and aparigrahamu,
1: ahimsa yanaga trikarana suddhito manovakayamulache yetti pranini kudanu badinchakunda undatam.
0: Ahimsa or non-violence refers to not hurting any living being either by word, thought or deed.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క క్రియకు మానవుడు నోచుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ అప్రోచ్.
1: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక మందిని బాధిస్తున్నాడు.
0: ఫార్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్ హీఈస్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అదర్ పీపుల్.
1: నేను అనే అహంకారము, నాది అనేటువంటి అభిమానము, ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: For all the problems that are faced by man, it is I and the ego and mine and that possessive instinct.
1: అహంకార అభిమానములు నిర్మూలము గావించినప్పుడే మానవత్వం అభివృద్ధిగాంచడానికి అవకాశం ఉంటుంటుంది.
0: హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దే ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక మనశ్చేత కాక క్రియందు కూడాను ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
0: నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ నాట్ మియర్లీ బై థాట్ ఆర్ బై వర్డ్ ఈవెన్ బై డీడ్ దాట్ అలోన్ అమౌంట్స్ టు రియల్ అహింస.
1: రెండవది సత్యము.
0: ద సెకండ్ వన్ ఈస్ ట్రూత్.
1: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా విన్నది విన్నట్టుగా చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరు.
0: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యు మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యు సీ యాజ్ యు హియర్ ఆర్ యాజ్ యు పర్సీవ్.
1: త్రికాల భాగ్యం సత్యం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్ దట్ ఈస్ ట్రూత్.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్చుకుని ప్రీతి హితముగా ఉంటుండాలి.
0: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్టింగ్.
1: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
0: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
1: ఉద్వేగంగా ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి
1: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
0: యూ షుడ్ నాట్ హేస్టిలీ టెల్ ట్రూత్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ పీపుల్.
1: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
0: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యూ షుడ్ నాట్ టెల్ ఎ లై.
1: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో మనోవాక్యముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
0: రియల్ ట్రూత్ ఈస్ కన్వేయింగ్ థింగ్స్ ఇన్ ఎ డియర్ అండ్ యాక్సెప్టబుల్ వే టు ఆల్ పీపుల్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ దట్ అలోన్ అమౌంట్స్ టు ట్రూత్.
1: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
0: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: మానవ జీవితము సత్య జీవితము.
0: మ్యాన్స్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్
1: పవిత్రమైన జీవితము.
0: ఇట్ ఈస్ సేక్రెడ్.
1: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ డివైన్.
1: విలువ కలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్.
1: జీవించగలిగినటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ లైఫ్ మెంట్ టు బి లివ్డ్.
1: ఇట్టి జీవితాన్ని మనం వ్యర్థము గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
0: వీ ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: మూడవది ఆస్థేయము.
0: ద థర్డ్ వన్ ఈజ్ ఆస్థేయ.
1: ఎట్టి సమయం నందు కానీ
0: వాట్ ఎవర్ బి ద టైమ్
1: ఎట్టి పరిస్థితులు ఎందు కానీ
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ఇతరుల యొక్క పదార్థమును మనం దొంగిలించరాదు.
0: వీ షుడ్ నాట్ స్టీల్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
1: ఇది త్రికరణ శుద్ధిగా ఇట్టి భావమును పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ షుడ్ అబ్జర్వ్ దిస్ విత్ ఆల్ ది త్రికరణాస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ మైండ్ థాట్ అండ్ డీడ్.
1: కేవలము ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు ఇది మానసికంగా కూడా ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
0: దెర్ షుడ్ నాట్ బి ఈవెన్ ఎ థాట్ ఆఫ్ స్టీలింగ్ అండ్ దట్ ఈస్ ఆస్థేయ.
1: ఇట్టి ఆస్థేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
1: ఇంకా బ్రహ్మచర్యం.
0: ద నెక్స్ట్ వన్ ఇస్
1: లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆచరించడము ఇది అసాధ్యము.
0: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్.
1: దుర్భావములకు దురాలోచనలకు దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
0: వీ షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ అటరింగ్ రాంగ్ వర్డ్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ డీడ్స్.
1: సరి అయినటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
0: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా ఎట్టి ఆలోచనలు కలిగినా ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా ఇవన్నీ కూడా బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరియైన అర్థము.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్ వాట్ ఎవర్ యు డూ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్ దాట్ వుడ్ బి రియల్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటం ఇది బ్రహ్మచర్యం.
0: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రహ్మ and performing every activity for the pleasure and for the benefit of Brahma, that is real brahmacharya.
1: Brahma nirminchina, Brahma likinchina, vedamu, shastramu, itihasamu, puranamu, upanishattu, brahma sutramu ityadi grandhamulanu nirantaramu vallinchadame idi brahmacharyamu.
0: Another aspect of brahmacharya is to continuously participate in studying various things written by Brahma himself, such as Vedas, Shastras, Itihasas, Brahma Sutras, and Upanishads.
1: Brahmacharya managa bhavanamunaku punadi vantidi.
0: Brahmacharya may be compared to the foundation for a building.
1: Ee brahmacharyam aneetundi oka punadi painane gruhastamu, vanaprastamu, sanyasam ane moodu bhavanamulu abhivruddhi avutu vastunnayi.
0: The next three stories of gruhastha, vanaprastha and sanyasa are built on the foundation.
1: Brahmacharyam aneetundi pavitramuga lekundina, భద్రముగా లేకుండా, స్థిరముగా లేకుండా గృహస్థ వానప్రస్థ సన్యాసములన్నీ కూడాను కూలిపోవడానికి అవకాశం ఉంటాయి.
0: Therefore, if this brahmacharya is not sacred, strong and firm, the other stages in life will be rather shaky and likely to fall.
1: కనుక జీవిత భవనమునకు బ్రహ్మచర్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ బ్రహ్మచర్య దేర్ఫోర్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్.
1: నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై, నిరహంకారంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: దిస్ మస్ట్ బి టోటలీ ప్యూర్ అండ్ ఇట్ మస్ట్ బి సేక్రెడ్ అండ్ ఇట్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిఫెక్ట్ ఆర్ ఫ్లా.
1: ఇంకా ఐదవది అపరిగ్రహం.
0: ద నెక్స్ట్ వన్ ఈస్ అపరిగ్రహ.
1: ఈ పరిగ్రహం అనేటువంటిది మహాపాపమని, దోషమని కూడా ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ that parigraha is a great sin.
1: Manam yetti upakaram chesinappatikini tat phalitamai manam yetti dinini andukovadaniki siddhamuga undaradu.
0: Whatever good you do to others, you should not expect any result or anything in return from
1: karmamulaku pratiphalamulu andukovatamu manava sahajam.
0: It is natural for man to accept things in return for what he does.
1: Kani adi shastriyitiga adi asahajam.
0: But from the point of view of scriptures, this is unnatural and undesirable.
1: Oka talli, tandri, guruvu, daivam veeru nundi maatrame emaina pondadaniki adhikaram unnadi kaani itaru daggara nundi ye padartham kodanu manam andukoradu.
0: We have no right to receive anything excepting from mother, father, preceptor and God.
1: Bhagavantudu srishtikarta,
0: God is the creator.
1: Poshanakarta,
0: he takes care of his people.
1: Samrakshakudu,
0: he protects us.
1: కనుక భగవంతుని చేత అన్నీనూ మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
0: We have every right to get everything from God.
1: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్తానుసారము, వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే కాని మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
0: We have a right to receive according to the capacities of the parents, but we should not trouble them expecting too much from them.
1: గురువు దగ్గర నుంచి కేవలము విద్య అనుగ్రహమును మాత్రమే అందుకోవాలి.
0: వీ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ప్రిసెప్టర్.
1: కోవా గురు యోగి హితోపదేష్ట, హితమును బోధించేటువంటి గురువు నందు శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా, అతని సంతృప్తిపరిచేటువంటి యొక్క మార్గం తప్ప అన్య రీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
0: ద స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో హ్యాస్ టు ప్లీజ్ గురు హూ ఆల్వేస్ థింక్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఇది చాలా లోపించినది.
0: బట్ ఇట్ ఈస్ హైలీ ల్యాకింగ్ ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే.
1: తద్వారానే అనేక విధమైనటువంటి యొక్క మనము ఒక విధమైనటువంటి యొక్క జన్మలకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ దిస్ రీబర్త్ అండ్
1: రుణస్థులుగా మారిపోతున్నాము.
0: వీఆర్ బికమింగ్ ఇండిటెడ్
1: ఈ రుణ ఫలితం చేత ఏ విధంగా మనకు జన్మ లభిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: On account of this indebtedness, we have to take birth, but we do not know what type of birth we are going to get.
1: Avasaramainappudu tappa anya samayamulandu itarlu inti endukunu bhujincharadu.
0: Unless it becomes essential, we should not even partake food in others' houses.
1: Na mitruni inti endunnanu kada ani cheptani oka 10 dinamulo 15 dinamulo tishta veskoni undaradu.
0: Just because you are staying with your friend, you have no right to stay there for 10 or 15
1: days. మిత్రుడే నీ తల్లిద వారి తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటున్నాడు.
0: యువర్ ఫ్రెండ్ హిమ్సెల్ఫ్ డిపెండ్స్ అపాన్ హిస్ పేరెంట్స్.
1: అతనికే స్వతంత్రం లేదు.
0: హీ డస్ నాట్ హ్యావ్ హిజ్ ఓన్ ఫ్రీ.
1: అట్టి పరిస్థితులు ఎందు మిత్రుడు మిత్రుడని వారి ఇంటి ఎందు పోయి మన కూర్చోటి భోంచేయటం మంచిది కాదు.
0: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి ఇన్అప్రోప్రియేట్ టు సిట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ హౌస్ అండ్ గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్.
1: మిత్రుడు సంపాదించినటువంటిది కాదు అది.
0: ఇట్ ఈస్ నాట్ ఎర్న్ బై యువర్ ఫ్రెండ్
1: మిత్రుని యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటిది
0: ఇట్ ఈస్ వాట్ ఈస్ ఎర్న్ బై ది పేరెంట్స్
1: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది కానీ అన్యులకు లేదు
0: ఇట్ ఈస్ ఓన్లీ ది చిల్డ్రన్ హూ హావ్ ద రైట్ టు ఎంజాయ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్
1: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందుకు పోయి కూర్చుంటుంటాం
0: అండ్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి రాదర్ ఇన్అప్రోప్రియేట్ టు గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్ టు
1: సరైన అభ్యాసం కాదు
0: దిస్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: కనుక అపరిగ్రహం అనేటువంటిది అత్యవసరం
0: దేర్ ఫోర్ దిస్ అపరిగ్రహ నాన్ యాక్సెప్టింగ్ థింగ్స్ ఫ్రమ్ అదర్
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో అన్నట్టుగా ఏ ఒక్క చిన్నదానినైనా కూడాను మనం ఇతరులకు అర్పించడానికి తగినటువంటి దీనిలో మనం సిద్ధంగా ఉండాలి కానీ ఇతరుల నుంచి అందుకోవడానికి ఏమాత్రము మనం సిద్ధంగా ఉండరాదు
0: వాట్ ఎవర్ లిటిల్ వీ కెన్ డూ ఫర్ అదర్స్ వీ కెన్ డూ బట్ వీ షుడ్ నాట్ ట్రై టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్
1: ఇది యమం యొక్క మానవతా విలువలు
0: దిస్ ఈ వాట్ యమ కాన్స్టిట్యూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్
1: ఇంకా నియమం లోపల 5 నియమములు ఉంటున్నాయి
0: నియమ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ 5 కాంపోనెంట్స్
1: మొదటిది శౌచము
0: ద ఫస్ట్ వన్ ఈజ్ శౌచ
1: రెండవది తపస్సు
0: ద సెకండ్ వన్ ఈజ్ తపస్సు
1: మూడవది సంతోషము
0: ద థర్డ్ వన్ ఈజ్ సంతోషము
1: నాలుగోది స్వాధ్యాయము
0: ద ఫోర్త్ వన్ ఈజ్ స్వాధ్యాయము
1: ఐదవది ఈశ్వర ప్రణిధానము
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ ఈశ్వర
1: ప్రణిధానం
0: ఈశ్వర ప్రణిధానము
1: ఇక్కడ శౌచము
0: ద ఫస్ట్ వన్ ఈజ్ శౌచము
1: ఈ శౌచం అనేటువంటిది రెండు విధములుగా ఉంటుండాలి
0: దిస్ శౌచము హ్యాస్ టూ ఆస్పెక్ట్స్
1: బహిర్శౌచము అంతఃశౌచము అని
0: వన్ ఈజ్ ద ఇన్నర్ క్లీన్లీనెస్ అండ్ ది అదర్ ఈజ్ ఔటర్ క్లీన్లీనెస్
1: బాహ్యంగా మనము పరిశుద్ధం కావాలంటే మృతిక చేతను జలము చేతను మన పరిశుద్ధములు అవుతున్నాం
0: ఇఫ్ యూ వాంట్ టు క్లీన్స్ యువర్ సెల్ఫ్ ఎక్స్టర్నలీ యూ కెన్ డూ ఇట్ ఎయిదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్
1: ఈ పరిశుద్ధం అనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధం మాత్రమే కాదు
0: This kind of cleanliness is not confined only to
1: bodily జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థమును కూడాను పరిశుద్ధంగా ఉండాలి
0: వాట్ ఎవర్ ది మ్యాన్ పార్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ మస్ట్ బి ప్యూర్
1: తాను ధరించే వస్త్రములు కానీ
0: ది క్లోత్స్ హీ వేర్స్
1: పరుండేటువంటి పరుపులు కానీ
0: ద బెడ్ ఆన్ విచ్ హీ లైస్ డౌన్
1: ఉపయోగించే గ్రంథములు కానీ
0: ద బుక్స్ దట్ హీ యూజెస్
1: నివసించే గృహము కానీ
0: ద హౌస్ వేర్ హీ లివ్స్
1: సర్వం కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి
0: ఎవ్రీథింగ్ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్
1: శరీరములో సర్వ భాగములు కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ మస్ట్ బి క్లీన్ అండ్ ప్యూర్
1: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటం అన్ని విధాల నోరు కడుక్కోవటము ముఖం కడుక్కోవటము ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడాను ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడా ఏర్పడినవని మనం గుర్తించాలి
0: వీ షుడ్ రికగ్నైజ్ దాట్ బ్రషింగ్ ద టీత్ అండ్ హ్యావింగ్ ద బాత్ వాష్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ నాట్ మెర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ జాయ్ అండ్ బ్లిస్ ఇన్ లైఫ్
1: కనుక మన పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి
0: వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ ఆల్సో క్లీన్
1: ఇంకా అంతర్శుద్ధి
0: ది అదర్ వన్ ఈజ్ ఇన్నర్ క్లీన్లీనెస్
1: రాగద్వేషముల చేత మనసు మరింత మాలిన్యమవుతున్నది
0: మైండ్ బికమ్స్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్
1: ఈ దుష్టభావములను ప్రవేశించడం చేత మనసు మరింత మాలిన్యమవుతుంది
0: మైండ్ బికమ్స్ డర్టీ వెన్ బ్యాడ్ ఫీలింగ్స్
1: ఈ కల్మషమైనటువంటి మనసు నందు ఏమాత్రం కూడా పరిశుద్ధమైన భావం మనలో ఆవిర్భవించవు
0: ఇన్ సచ్ ఎ డర్టీ మైండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ గుడ్ థాట్స్ టు ఎమర్జ్
1: కనుక మన మనసును పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ప్రేమ దయ సహనము సానుభూతి ఇత్యాది పవిత్ర భావములు మనం పెంచుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై సచ్ ఎ డర్టీ మైండ్ యూ షుడ్ డెవలప్ లవ్ కైండ్నెస్ పేషెన్స్ కంపాషన్ సింపతి అండ్ సచ్ అదర్ క్వాలిటీస్
1: ఇంకా రెండవది తపస్సు
0: ద సెకండ్ వన్ ఈజ్ తపస్
1: తపస్ అనగా కేవలము తల క్రింద పెట్టి కారు పైన పెట్టి ఏదో ఒక విధమైనటువంటి ఆసనం వేయటం మాత్రం కాదు
0: తపస్ ఆర్ పెనన్స్ డస్ నాట్ మీన్ డూయింగ్ సమ్ యోగాసనాస్ లైక్ శీర్షాసనం
1: శుద్ధిగా
0: విత్ ప్యూరిటీ ఆఫ్ ఆల్
1: నీవు ఆశించిన యొక్క లక్ష్యాన్ని పొందే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ వాట్ యు హావ్ ఆస్పైర్డ్ టు రీచ్
1: నిరంతరము దానిని చింతన గావించటం
0: కాంటెంప్లేటింగ్ అపాన్ దాట్ కంటిన్యూస్లీ
1: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది
0: దాట్ కైండ్ ఆఫ్ థర్స్ట్ ఫర్ థింగ్స్ విల్ బికమ్ తపస్
1: నేను ఫలాని లక్ష్యాన్ని సాధించాలి
0: ఐ వాంట్ అచీవ్ దిస్ గోల్
1: అని నిరంతరం కూడా సర్వకాల సర్వావస్థలు ఎందుకు దానిని స్మరిస్తూనే ఉంటుండాలి.
0: Constantly and continuously and in all places and all circumstances you should think of your own goal.
1: కనుకనే సతతం యోగినః అన్నారు.
0: That is why it is said one should be yogi always.
1: నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనం పరితపించాలి.
0: We should always thirst to attain the state of qualityless atma which is pure and divine.
1: అట్టి పరితాపమే తపస్సుగా మారుతుంది.
0: That kind of thirsting for ఆత్మా వుడ్ బికమ్
1: తపస్సు. దానిని మాటలో చెప్పిన దానిని క్రియలో ఆచరించడము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ డూ.
1: ఇది ఏ త్రిగణ శుద్ధి అయినటువంటి యొక్క భగవత్ చింతనని.
0: దాట్ ఈస్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇట్టి తపస్సు చేత
0: బై దిస్ కైండ్ ఆఫ్ పెనన్స్
1: నిర్గుణ నిరాకారమైన పరతత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంటాది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ దట్ పరతత్వ ట్రాన్సెండెంటల్ ఎంటిటీ విచ్ ఈస్ క్వాలిటీలెస్ అండ్ విచ్
1: ట్రాన్సెండెంట్. ఈవెన్ గ్రామములు వదలి అడవులకు చేరి ఏదో ఒక ఆకులలములు వేసి జీవితాన్ని వ్యర్థం గావించడం తపస్సు కాదు.
0: తపస్ ఆర్ పెనన్స్ డస్ నాట్ మీన్ లీవింగ్ హోమ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ డూయింగ్ సమ్ స్పెషల్ థింగ్స్ దేర్.
1: మనలో ఉండేటువంటి దుర్భావములు దూరం చేయటమే తపస్సు.
0: ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: ఆస్తి ఆలివీడి అడవికి గుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్ అండ్ హోమ్.
1: భావమందు భావములు వీడుటే యోగమగును అది త్యాగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ దాట్ వుడ్ కాన్స్టిట్యూట్ యోగా అండ్ దట్ వుడ్
1: పవిత్రమైనటువంటి భావముల చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు.
0: Purifying one's own mind with this kind of thoughts would amount to penance.
1: Inka santosham.
0: Next is santosha.
1: Ee santosham anetundi eppudu manaku labhistundi.
0: When do you enjoy this kind of delight?
1: Trupti kaliginappude manavuniki santosham labhistundi.
0: Only contentment can confer delight.
1: Durasala perugukoladi manaku asantruptiya abhirudhi avutundi.
0: Excessive desires make man restless.
1: Vicharam kaligistundi.
0: He will always be worried.
1: కనుకనే ఉన్నదానితే మనం తృప్తి పడాలి.
0: We should always be contented with what we have.
1: కలిగిన దానిచే ఆనందాన్ని అనుభవించాలి.
0: We should enjoy with whatever we are having.
1: మితిమీరిన కోరికలు మనం కోరరాదు.
0: We should never have excessive desires.
1: కనుకనే మనం తృప్తికరంగా ఉండినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: We will be having delight only when we are contented.
1: He who has much satisfaction, he is the richest man, he is a satisfied man. కనుకనే మనము తృప్తిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ సాటిస్ఫైడ్.
1: ఆ తృప్తి చేతనే మనకు ఆనందం లభిస్తుంది.
0: వీ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ దట్ సాటిస్ఫాక్షన్.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈ స్వాధ్యాయ.
1: స్వాధ్యాయం అనగా కేవలము వేదమును అధ్యయించడమే కాదు.
0: స్వాధ్యాయ డస్ నాట్ మీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ లైక్ వేద.
1: భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది ప్రస్థాన ప్రేమలు కూడా మనం ఉచ్చరిస్తూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్సో రీడ్ సేక్రెడ్ టెక్స్ట్ లైక్ భగవద్గీత, బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్.
1: పవిత్రమైన మత గ్రంథములు కూడా మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి.
0: వీ షుడ్ అక్వైంట్ అవర్ సెల్స్ విత్ ది రిలీజియస్ టెక్స్ట్.
1: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథములు మనం చదువుతూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ రీడింగ్ ఆఫ్ సమ్ సేక్రెడ్.
1: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బై దిస్ మెథడ్ వీ కెన్ ఫ్రీ ది మైండ్ ఫ్రమ్ ఆల్ ద డార్క్ ఇట్ వుడ్ అక్యుములేట్.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఈశ్వర ప్రణిధానం.
1: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్.
1: నేను చేసేటువంటి పని భగవత్ ప్రీతికరమైనదా కాదా?
0: వాట్ ఐఎమ్ డూయింగ్ whether it is acceptable to God or not.
1: ఈ కర్మల చేత భగవంతుడు తృప్తి నొందునా లేదా?
0: Would God be happy with me by these acts?
1: అని ప్రతి కర్మల యందు కూడా నువ్వు విచారణ సలిపి భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలనే ఆచరించాలి.
0: One should undertake this kind of inquiry and do only such.
1: భగవంతుడు అనగా నీ కాన్షియన్స్.
0: When we say God, it is your own conscience.
1: నీ కాన్షియన్స్ నీ ఆత్మతృప్తి లేనటువంటి కార్యములు మీరు ఏమాత్రము చేయరాదు.
0: Things which do not give satisfaction to your own conscience should not be undertaken at all.
1: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధముగా శిక్షిస్తున్నాను ఉంటుంటుంది.
0: యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ ఇఫ్ యూ గో.
1: అది తృప్తికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
0: ఇఫ్ వాట్ యు డూ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు యువర్ ఓన్ కాన్షియన్స్, యువర్ కాన్షియన్స్ విల్ ట్రబుల్ యూ.
1: కనుక నీ ఆత్మతృప్తిగా నీవు చేసేటువంటి పనులు ఎందు సరైన యొక్క భావాన్ని పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ గుడ్ ఫీలింగ్స్, అండర్టేక్ సచ్ యాక్ట్స్ విచ్ గివ్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థము అన్నారు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది వేదాంతిక్ పార్లెన్స్
1: దట్ ప్రీతికరమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే నీకు కూడాను అది శుభమును అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ థింగ్స్ విచ్ ఆర్ ప్లీజింగ్ టు ద లార్డ్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ వెల్ఫేర్.
1: ఇట్టి యమ నియమములు రెండింటిని పాటించినప్పుడే,
0: ఓన్లీ వెన్ యూ అబ్జర్వ్ దీస్ టూ యమ అండ్ నియమ దివే దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్,
1: అప్పుడే చతుర్పురుషార్థములన్నీ కూడా సార్థకం గావించుకున్న వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ అటైన్ ద ఫోర్ గోల్స్ మెంట్ ఫర్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్.
1: సమధమాది సత్కర్మలు కూడా ఆచరించిన వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు శమ అండ్ దమ.
1: ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: In students of today, we do not get this Yama Niyama at all.
1: కనుకనే ఈనాటి విద్యార్థుల యొక్క హృదయమంతా కూడాను మాలిన్యంతో నిండి ఉంటుండాలి.
0: That is why the heart of today's students are really dirty.
1: విద్యార్థుల పవిత్ర హృదయాలు కావాలి.
0: Students should develop pure hearts.
1: భవిష్యత్తు యొక్క పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి.
0: దే షుడ్ షేప్ దెమ్సెల్వ్స్ ఇంటూ రెస్పాన్సిబిలిటీ.
1: దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ద గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద నేషన్ విల్ డిపెండ్
1: ఆన్ సర్వరంగముల యందు కూడా విద్యార్థులే రాణించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ ఎంటర్ ఇంటూ ఆల్ ఫీల్డ్స్,
1: భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక వైజ్ఞానములందు కూడా విద్యార్థుల యొక్క ప్రభావాన్ని పవిత్రమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ లీవ్ దేర్ ఇంపాక్ట్ in every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific, and every field.
1: Samadhi karmala kudanu manam acharinchadaniki prayatninchali.
0: We should also observe samadama and the other six types of
1: samamu anaga.
0: Sama refers to
1: manobuddhulanu,
0: mind and intelligence,
1: nigrahinchi
0: controlling mind and
1: vyavaharalanu konni vidhamaina adupulo unchukodaniki prayatninchali.
0: Exercising certain amount of control on their actions.
1: ఇవి అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావము.
0: This is the control of the inner organs.
1: అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావమును మనం అరికట్టినప్పుడే బహిరీంద్రియంలో సహజంగా మనం అదుపులో ఉంటుంటాయి.
0: Only when you can control the inner organs, the external five organs could be easily controlled.
1: దమము అనేటువంటిది ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు.
0: దమ refers to those limbs which are
1: బహిరీంద్రియములు.
0: These are the external.
1: కనుక మనం చూచేటువంటి మంచిదిగా చూడాలి, చెడ్డది చూడకూడదు.
0: We should always look things which are good.
1: వినేటువంటివి కూడా మంచివి వినాలి కానీ చెడ్డవి వినకూడదు.
0: We should always hear good things and avoid bad things.
1: పలికేటువంటి పలుకులన్నీ కూడా మంచి పలుకులే పలకాలి కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
0: We should always speak and use words which do not
1: have colors. తలుపులు కూడా మంచివిగానే ఉంటుండాలి కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
0: ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బి నోబుల్ అండ్ గుడ్. దే షుడ్ నెవర్ బి
1: పనులు మంచి పనులుగానే ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ యు అండర్టేక్ మస్ట్ బి గుడ్,
1: మనకి ఆదర్శవంతమైన పనులుగా ఉంటుండాలి.
0: ఆల్ సచ్ యాక్షన్స్ షుడ్ బి ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అదర్స్.
1: ఇది ఏ దమం యొక్క ప్రభావము.
0: దిస్ ఈస్ ద స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్ దమం.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంటుండటం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
0: As such a tremendous meaning and significance is there in dama. This alone can transform man into God if he observes scrupulously and carefully.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ దెమ్.
1: అప్పుడే మానవత్వం అనేటువంటిది తనలో ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ఓన్లీ ద రియల్ హ్యుమానిటీ ఎమర్జెస్ ఫ్రమ్ హిమ్.
1: మానవ సమాజంలో,
0: ఇన్ సొసైటీ,
1: ప్రేమ బీజములు నాటి
0: యు షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్,
1: సహన ప్రసూనములు వికసింపజేసి
0: మేక్ ది
1: శాంతి ఫలమును సమాజమును అందించటమే విద్యార్థుల యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇస్ టు గివ్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్.
1: విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి గావించాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ వేర్ ఎవర్ దే ఆర్ దేర్
1: కానీ దానికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: బట్ టుడే వాట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్.
1: ఎక్కడ అశాంతియో అక్కడ విద్యార్థులు ఉన్నారనేటువంటి అర్థం అవుతుంది.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ల్యాక్ ఆఫ్ పీస్,
1: ఎక్కడ అలజడలో అక్కడ విద్యార్థులు ఉంటున్నారనేటువంటిది బోధించబడుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ స్ట్రైఫ్ అండ్ వయలెన్స్,
1: విద్యార్థులు చేరిన చోట విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ పీస్ ప్రివెయిల్స్ వేర్ ఎవర్ దే ఆర్.
1: ఇలాంటి బుద్ధులను ఇలాంటి భావములను ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశుని యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
1: విఘ్నేశ్వరుడికి చదువుల దేవుడు అని పేరు.
0: విఘ్నేశ్వర హ్యాస్ వన్ నేమ్ అండ్ దట్ ఈస్ హీ గివ్స్ ఎడ్యుకేషన్.
1: కనుక ఇతను బుద్ధి సిద్ధులను కూడా అందించేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ కెన్ కన్ఫర్ బుద్ధి అండ్ సిద్ధి.
1: బుద్ధి అనగా పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భావము.
0: బుద్ధి రెఫర్స్ టు సేక్రెట్ ప్యూర్ ఫీలింగ్.
1: దీనికి నిత్యానిత్య విషయ పరిశీలన తత్వము.
0: ఇట్ ఆల్సో మీన్స్ గ్రేట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ జగత్తులో ఏది సత్యము ఏది అసత్యము.
0: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
1: ఏ వ్యక్తి కాని ఏ వస్తువు కాని ఏ విషయం కాని క్షణక్షణములకు మార్పు చెందినదే.
0: వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్
1: అన్ వస్తువు కానీ శాశ్వతమైన వ్యక్తి కానీ శాశ్వతమైన విషయం కానీ జగత్తులో మనకు కానరాదు.
0: దెర్ ఇస్ నో పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ ట్రూ అండ్ విచ్ ఇస్
1: అక్కడే నిత్యానిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చెయ్యాలి.
0: దట్ ఈస్ వే యూ విల్ హావ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
1: ఇహ పరములు ఎందుకు సుఖమును కూడా పొందడానికి మనం ఏమాత్రం కూడా అభిలషించరాదు.
0: వీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఎయిదర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్.
1: ఇహ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
0: ది జాయ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రాదర్ ట్రాన్సియంట్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
0: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
1: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిష కాల సర్వం. ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
0: దట్ ఈస్ వై శంకర్ ఆల్సో డిక్లేర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్ మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ట్ ఇన్ ద మూమెంట్ దే ఫ్లీ అవే.
1: మన యవ్వనమా అని అనుకుంటూ ఉండినట్టే వార్ధక్యం ప్రారంభిస్తుండాలి.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఓన్
1: బాల్యము అని అనుకుంటుంటే యవ్వనం ప్రవేశిస్తుండాలి.
0: సిమిలర్లీ వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ ది యూత్ ఎంటర్.
1: ఇవన్నీ కూడా అనుకున్నంత కాలం కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ లైక్లీ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ది మూమెంట్.
1: ఈ విధంగా క్షణక్షణమునకు మారుతుండేటువంటి యొక్క ఈ హేమనందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
0: ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్ హౌ కెన్ యూ హ్యావ్ పర్మనెంట్ ఆర్ ట్రూ లైఫ్ అండ్ పర్మనెంట్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: పోనీ పరమనందమైన ఆనందాన్ని అనుభవిస్తామనుకుంటే
0: if you are thinking of enjoying in the next world
1: chine punye matyalokam visanti adi kudunu shashvatam kaadu.
0: Even that world is not permanent. The moment your merits are exhausted
1: election thrown out vanti vyakti ye 5 samvatsaram maatramlo assembly pothuntadu.
0: A person who is elected in the elections he is likely to be a member only for 5 years.
1: tarige koladi atanu kudunu assembly nunchi veer avutadu.
0: With the passage of every year he loses the particular period.
1: అదే విధంగానే మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది ప్రోగు చేసుకున్నంత కాలం మాత్రమే ఈ స్వర్గ ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
0: సిమిలర్లీ యువర్ హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెరిట్స్ ఆర్ దేర్.
1: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తక్షణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
0: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ద ఆర్త్.
1: కనుకనే చీడే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యూ కమ్ డౌన్ టు ఆర్త్
1: రెండు కూడా మనము పర్మనెంట్ కాదు శాశ్వతములు కాదు.
0: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బి యువర్ గోల్ అండ్ నిర్గుణం
1: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం. అది ఏ నిత్యమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ ఆనందం అందించేటువంటిది.
0: దిస్ ఈస్ పర్మనెంట్, దిస్ ఈస్ ట్రూత్ అండ్ దిస్ గివ్స్ యూ జాయ్.
1: ఇట్టి ఆనందాన్ని లక్ష్యం నందు ఉంచుకొని
0: కీపింగ్ సచ్ బ్లిస్ ఇన్
1: ఈ భౌతిక లౌకికమైనటువంటి ఒక జీవితాన్ని మనం సాధ్యమైనంత వరకును ధర్మ విరుద్ధం కానటువంటి మార్గంలో అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ కాంట్రరీ టు రైచియస్నెస్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మన జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా భావిస్తున్నాం.
0: వీ షుడ్ కన్సిడర్ దట్ అవర్ లైఫ్
1: ఎప్పుడు అది విలువ అవుతుంది.
0: When would it really be
1: having value?
0: As long as you have human values, this life Once you lose human values, you would have lost humanity. Life will not have any meaning or any value.
1: కనుక మానవతా విలువైనటువంటి యొక్క సత్య ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop human values such as truth and love.
1: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
0: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
1: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
0: దేర్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్, దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్.
1: వ్యక్తి అనగా కేవలము ఒక్క శరీరంతో కూడినటువంటి తత్వం.
0: వెన్ యూ సే ఇండివిజువల్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వన్ సింగిల్ హ్యూమన్ బాడీ.
1: ఇది ఏ జీవతత్వం అని కూడా చెప్పవచ్చును.
0: దిస్ మే బి ఆల్సో కాల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జీవ, జీవతత్వం.
1: అనేక శరీరములతో కూడినటువంటి ఏకత్వానికి మాత్రమే సమష్టి అని చెప్పవచ్చు.
0: సమష్టి ఆర్ కలెక్టివిటీ రిప్రజెంట్స్ ది ఆల్ ది పీపుల్ పుట్ టుగెదర్.
1: ఒక చెట్టు చెట్టు అవుతుంది, అది వనము కాదు.
0: A single tree cannot be called a forest.
1: ఇలాంటి అనేక వృక్షములు చేరినప్పుడే ఇది వనం అవుతుంది.
0: ఓన్లీ వెన్ మెనీ ట్రీస్ ఆర్ పుట్ టుగెదర్.
1: వృక్షముకు వనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో వ్యష్టి సమష్టి కూడా అంత వ్యత్యాసం ఉంటుంది.
0: వాట్ ఎవర్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఇండివిజువల్ ట్రీ అండ్ ఫారెస్ట్, ద సేమ్ డిఫరెన్స్
1: ఎగ్జిస్ట్.
0: One house may be called only a single house.
1: అనేక వంద ఇల్లు ఇండు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
0: బట్ వెన్ you have about 100 houses together, you can describe it as a village.
1: Inti gramamulaku enta vyathyasamo vyakti samasthi kudunu anta vyathyasamo.
0: Similar is the difference between the individual and the society.
1: Okka vyakti anetundi kevalam jeevatattvam.
0: Individual may be described as a jeeva.
1: Samastha upadhilo undinatundi okka divyatvanni manam aacharinchinappude adi samasthi tattvam.
0: Only when we observe, recognizing the existence of the same thing in all the
1: jeevatattvamani,
0: individual is an individual soul and society may be described as principle of Ishvara.
1: Kanuka ilanti vyakti samasthi yokka tattvanni kodanu manamu gurtinchukunnappude mana manavattvanni kodanu sariyina margamlo anubhavinchadaniki veel avutundi.
0: Only when we understand the type of relationship that exists between individual and society, we will be able to really make our
1: chadulu artham kaani chadulanta chadutunnam.
0: We are studying so many things, but But do these kind of studies confer on you joy and peace?
1: అది భౌతికమైన సుఖములు.
0: You may get a little happiness,
1: కానీ అది శాశ్వత సుఖములు కావు.
0: But such joy and happiness is not permanent.
1: పోనీ శాంతి నందించుతున్నదా? శాంతి అనేది లేదు.
0: What to speak of peace? There is no peace.
1: శాంతి మీ యందే ఉన్నది, కానీ బయట వస్తువులు యందు ఏమాత్రం కూడా శాంతి ఆనందం మనకు కనిపించవు.
0: Peace is found within you. You cannot get peace outside of you.
1: కనుక ఆనందమును అనుభవించాలనుకున్నప్పుడు మన యొక్క ఆత్మభావాన్ని మనం అనుసరించాలి.
0: If you want to really enjoy the bliss, you should enjoy the principle of
1: ఆత్మ. మానవుడు కూడా ఆనందం ఆనందం ఆనందం ఆనందముకు నిమిత్తమై అరువులు చాస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు ఎంజాయ్ బ్లిస్.
1: కానీ ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
0: బట్ ఈజ్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
1: వస్తువులు ఎందున్నదా?
0: డూ యూ హ్యావ్ దిస్ బ్లిస్?
1: వ్యక్తులు ఎందున్నదా?
0: ఇన్ ఇండివిజువల్
1: విషయంలో ఎందున్నదా?
0: ఇన్ థింగ్స్?
1: ఏమాత్రము లేదు.
0: సర్టన్లీ నాట్.
1: కేవలం తన ఎందే ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: తన ఎందే ఉండినటువంటి ఒక ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ విత్ ఇన్ హిమ్ ఇఫ్ వన్ సర్చెస్ ఫర్ ఇట్ ఇన్ ది
1: అవుట్
0: వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు వన్ సెల్ఫ్ అండ్ ఎన్క్వైర్ అండ్ సర్చ్ ఫర్ ఇట్.
1: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
0: దాట్ ఈస్ ట్రూ ఎన్క్వైరీ.
1: ఈ ఆనందమునకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లిస్?
1: జగత్తు.
0: ఇట్ ఈస్ ది వరల్డ్.
1: జగత్తుకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్
1: శక్తి?
0: దాట్ ఈస్
1: ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వము?
0: ద బేసిక్ ప్రిన్సిపల్.
1: ఇదే తత్వం.
0: దాట్ ఈస్ దిస్ తత్వం.
1: తత్ అనగా అది.
0: తత్ మీన్స్ దట్.
1: త్వం అనగా ఇది.
0: త్వం మీన్స్ దిస్.
1: ఇది అనేటువంటిది దగ్గర ఉన్నటువంటిది.
0: దిస్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ.
1: అది అంటే దూరం ఉన్నటువంటిది.
0: వెన్ యూ సే దట్ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్
1: దూరం అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది దూరం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్ సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్.
1: దిస్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటిది దిస్. దగ్గరది.
0: దట్ విచ్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దాట్
1: యూ. ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
0: దిస్ వరల్డ్ కమ్స్ విత్ ఇన్ ది ఇంద్రియానికి
1: అతీతమైనటువంటిదే ఆత్మతత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ట్రాన్సెండ్స్ దిస్ వరల్డ్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
1: అట్టి ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
0: ఇఫ్ యు వాంట్ టు అటైన్ సచ్ ట్రాన్సెండెంటల్ ఆత్మ
1: అతీతమైన స్థాయికి తిరగాలి.
0: యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ దీస్ లిమిటేషన్స్ ఆఫ్ సెన్సెస్.
1: జ్ఞానము అన్నారు.
0: దాట్ ఈస్
1: జ్ఞానం కేవలం కాన్సన్ట్రేషన్ కాదు.
0: వెన్ యూ సే ధ్యానం ఇట్ డస్ నాట్ రెఫర్స్ టు
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది.
0: కాన్సన్ట్రేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సెస్.
1: మనం చూస్తున్నాం.
0: వీఆర్ సీయింగ్.
1: చూచేది కన్నులు.
0: వాట్ ఈస్ సీయింగ్ ఇస్ ఐ.
1: వినే ఇంద్రియానికి అతీతమైనటువంటిదే ఆత్మతత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ట్రాన్సెండ్స్ దిస్ వరల్డ్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
1: ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు

0: మనం చూస్తున్నాం.
1: వి ఆర్ సీయింగ్
0: చూచేది కన్నులు.
1: వాట్ ఈస్ సీయింగ్ ఇస్ ఐ
0: వినే వింటున్నాం, వినేది చెవులు.
1: ఇట్ ఈస్ ది ఇయర్ విచ్ హియర్స్.
0: ఒక పుస్తకం చదువుతున్నాము.
1: వీఆర్ రీడింగ్ ఎ బుక్.
0: ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకున్నాము.
1: వీఆర్ హోల్డింగ్ ద బుక్ ఇన్ హ్యాండ్.
0: కన్నులతో అక్షరాలు చూస్తున్నాము.
1: వీఆర్ సీయింగ్ ది లెటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్
0: మైండ్. మనతో విచారణ చేస్తున్నాము.
1: వీఆర్ ఎన్క్వైరింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైండ్.
0: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
1: వీఆర్ డిస్క్రిమినేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైండ్.
0: అప్పుడే పుస్తకాన్ని చదవడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు రీడ్ ఎ బుక్.
0: కాబట్టి ఈ కన్నులు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సెస్ దెన్ ఓన్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఏరియా ఆఫ్ మెడిటేషన్.
0: ఆ మెడిటేషన్ స్థాయి నుంచి, ఈ కాన్సన్ట్రేషన్ స్థాయి నుంచి మనం మధ్యలో బార్డర్ లో దాటాలి.
1: Between this meditation and concentration there is a border. You have to cross that border.
0: Idi concentration adi meditation madhyalo oka pedda border undi adi contemplation.
1: The border that separates meditation and concentration is contemplation.
0: Ee contemplation nu cross chesin tarvatane manaku meditation start avutundi.
1: Only when you cross this border of contemplation.
0: Inaru chaala mandi meditation ani time lanta waste chestunnaru.
1: In the name of meditation today people are wasting their time.
0: Okka chanamaina ee manasunu nilpagaligutunnara? Ledu.
1: Have they been able to fix their mind even for a minute?
0: Kuchukunnaru ardha ganta, oka ganta.
1: They are sitting in a particular posture for half an hour or 1 hour.
0: Ee vidhanga kaalam vyaktham chese badru samaja seva chey ento haayiga untayi.
1: Instead of sitting like this which amounts to waste.
0: Ganta sepu nu kuchunnavu, oka chanamaina manasunu nilpagaligava?
1: You have sat there for 1 hour. Have you been able to fix your mind?
0: Vale parigettundadi ee manasu.
1: Mind is running like a mad monkey.
0: Ee parigette manasu lagatam mari parigettatam ee vidhanga ee anavasaramaina kriya lopala kaalam ni enduku vyartham chestunnavu?
1: Why are you wasting your time in pulling back this running monkey and holding it and again it goes, it runs away?
0: Duty is God. Nen chese pananni kuda nu bhagavantuni yokka sevale ane bhavantu nu seva chey.
1: Consider duty as God and undertake every activity for the sake
0: work
1: of
0: will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: Nu chese pani anta kunu bhagavatam pani ga ni bhavinchu.
1: Consider all the work that you do as the work of God.
0: Kaani
1: that would be real meditation.
0: Kannulu mooskoni kadalakunda kuchunnanta maatrame adi meditation eppatiki kaadu, photographer ki maatram sariga untadi.
1: By merely closing your eyes and sitting for meditation would not amount to meditation.
0: Ilanti meditation pettukovatam chetane ee naati yuvakulanta kodunu kevalamu manasu yokka tattvanintha vyaktham chesukuntunnaru.
1: As the youth of today are having such wrong notions about meditation, they are wasting their precious time.
0: Ye pani chesina idi bhagavantuni pane ee vidhanga bhavinchu.
1: Consider whatever work you do as a work of God.
0: Oka pani muttu.
1: Consider your body as an instrument.
0: ఈ పనిముట్టు ద్వారా తానే ఈ పని చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకో.
1: Develop faith that God is using your body as an instrument to perform work.
0: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది.
1: This sadhana will be extremely useful to you.
0: ఆదర్శవంతంగా ఉంటుంటాడు.
1: It will be an example.
0: ఈ మెడిటేషన్ అంటే స్వార్థంతో కూడి ఉంటుంటాడు.
1: This meditation on the other hand is full of selfishness.
0: తనకు మాత్రమే తృప్తి.
1: All that he did
0: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో.
1: త్రూ హిమ్
0: ఏ మాత్రము విచారించడం లేదు.
1: హీఈస్ నాట్ లుకింగ్
0: స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏ మాత్రం కూడా పరసేవలు కాదు.
1: వాట్ ఎవర్ సర్వీస్ యూ అండర్టేక్ విత్ హెల్ప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దాట్ కెనాట్ బి
0: స్వార్థాన్ని త్యాగం చేసి
1: sacrifice your selfishness.
0: సర్వమును పరార్థంగా విశ్వసించి
1: consider everything as divine.
0: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
1: అండర్ టేకింగ్ వర్క్ ఇన్ దిస్ పర్టికులర్ అప్రోచ్ దాట్ ఈస్ రియల్ మెడిటేషన్.
0: దీనివల్ల ఈనాడు టైం వేస్ట్ అవుతుండాలి, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి, లైఫ్ వేస్ట్ అవుతుండాలి.
1: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ది టైం, లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈస్ వేస్ట్.
0: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయాలి.
1: Chanting the name of the Lord, undertake any work and go on doing
0: that. Tadwara sarva karmalu kudunu sarthakam avutundi.
1: Every act becomes sanctified by this approach.
0: Bhagavantudu ekkado okka pradeshamulandu maatrame ledu.
1: You cannot get God confined to one place.
0: Sarvata paadipadam
1: God
0: sarvato chi siromukam sarvata srutimalloki sarvamavruchit ekkada chuchina anninti endu untunnadu.
1: Wherever you see you find God there in everything and in all things.
0: కేవలం ఒక్క ప్రదేశం అందే ఉంటున్నాడని నీవు

0: చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
1: If you consider God has confined to one place and undertake meditation, you are restricting the all pervasive God.
0: భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం ఇది కేవలం ఒక నేరో మైండ్, సంకుచితమైన భావం.
1: Confining God who is all pervasive to one place is
0: నిశ్చలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: Develop broad mindedness.
0: అప్పుడే మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్.
0: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
1: త్రూ దాట్ యూ కెన్ డెవలప్ విజ్డమ్.
0: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ.
0: ఈనాడు విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
1: టుడే యూ హ్యావ్ wisdom but there is no
0: discrimination. విజ్ఞానం విరివిగా పెరిగింది కానీ వివేకంతో దాన్ని విచారించటం లేదు.
1: సైన్స్ హెస్ గ్రోన్ బట్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ టుడే.
0: ఈ విజ్ఞానానికి వివేకం కూడా ఉండినప్పుడే సద్వినియోగపరచడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ సైన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిస్క్రిమినేషన్ సైన్స్ కెన్ బి యూజ్ ప్రాపర్లీ.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి? మీ విద్యను మీరు చక్కగా అభ్యసించండి.
1: స్టూడెంట్స్, ద ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ డూ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్.
0: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
1: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
0: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశపెట్టండి.
1: యూ ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
0: చెప్పాను ఎన్ని పర్యాయములు, ఐదు విధములైన నాలెడ్జ్ ఉంటుందని.
1: ఐ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ దేర్ ఆర్ ఫైవ్ టైప్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
1: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ మియర్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
1: సమ్ పీపుల్ గో బియాండ్ బుకిష్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
1: బట్ దేర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
1: Discrimination knowledge cannot be thought of at all.
0: Practical knowledge ekta vastundi.
1: Then how can you get practical knowledge?
0: Practical knowledge atyavasaram.
1: Practical knowledge is very important.
0: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalam artificial vidya ga untundali.
1: As there is no practical knowledge today, all our education is becoming artificial.
0: Mana MSc boy cheppadu manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
1: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
0: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనది అవుతుంది.
1: Only when man becomes all right, the world will become all right.
0: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
1: Only when man is transformed, society can be transformed.
0: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: The nation will be all right only when the society is all right.
0: కనుక దేశమంతా కూడా నువ్వు వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
0: వ్యక్తి యొక్క గుణములు అత్యవసరంగా పెంచుకోవాలి.
1: It is essential to develop good qualities and virtues by human beings.
0: ఎంత బలమున్నా ఎంత తెలివుంటి ఏమి ప్రయోజనం?
1: Whatever strength you have and whatever education you have, what is the use?
0: కానీ గుణం కూడా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్.
0: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోలే.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, బట్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఇగ్నోర్డ్ బై టుడేస్ ఎడ్యుకేషన్.
0: గుణము లేని తెలివితేటలు ఎందుకోసం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్?
0: పంట పండని భూమి 10 ఎకరములు ఎలా? కొంచెమైన చాలు మంచి భూమి.
1: Why should you have 10 acres of barren land where you cannot raise crops? Even if you have a small moon or a
0: degree తీసుకునేప్పుడు ఒక్క డిగ్రీ తో నీవు ఆచరణలో పెట్టుకో చాలు, అదే ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది.
1: Instead of taking 3 or 4 degrees, even if you have 1 degree, if you can put it into practical use, that will be good enough.
0: చదువు చదువు అంటే కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Mere acquaintance with books is not education.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఎందుకోవాలి.
1: విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
1: వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ స్టూడెంట్స్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్ లైఫ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్?
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: దేర్ మే బి గ్రేట్ పీపుల్ హూ హావ్ గాట్ great degrees like MAs and
0: sampada nundi saddhana parulaina,
1: there may be people who are well
0: kudami kirtini ganna punyulaina,
1: there may be virtuous people who
0: ayu aarogyamulla navaratham undi,
1: they may have a long life
0: paripurna balulagu varulaina,
1: they may have everything else as
0: తప్పు జపములు తపములు చేయొచ్చు.
1: కాన్స్టెంట్లీ దే మే బి డూయింగ్
0: వేదములు నేర్పు విప్రులైనా,
1: దే మే బి బ్రాహ్మిన్స్ హూ బి టీచింగ్ వేదాస్.
0: చదువు చదివి చదివి
1: స్టడీ
0: చాలా వివేకి అయి
1: హి హస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్లవర్.
0: ఇది తన్నెరుగడు మందమతుడు.
1: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ ది ఫూల్ డస్ నాట్ నో.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హీ మైట్ అక్వైర్డ్, ఇఫ్ హీ ఈజ్ ఎ మీన్ ఫెలో, హీ డస్ నాట్ గివ్ అప్ హిస్ మీన్.
0: చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: బై టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ బికమ్స్ హైలీ ఆర్గ్యుమెంటేటివ్ అండ్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు గెట్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదవలేదు.
1: వై షుడ్ యు గో ఆన్ వేస్టింగ్ యువర్ టైం బై స్టడీయింగ్ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్? స్టడీ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఇమ్మార్టాలిటీ.
0: కోసమా నీవు చదువుతున్నావు?
1: ఆర్ యూ స్టడీయింగ్
0: ఆర్గ్యుమెంటేషన్?
1: ఆర్ యూ స్టడీయింగ్?
0: వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
1: ఆర్గ్యుమెంటేషన్ లీడ్స్ టు ఎనిమిటీ.
0: వాదే వాదే వచ్చితే వైరం అని. వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది కానీ స్నేహం కలగదు.
1: More arguments means more enmity. There cannot be friendship.
0: మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరాదు.
1: Do not give room for unnecessary
0: సహనంతో ప్రేమతో
1: విత్ పేషెన్స్ విత్ లవ్
0: సమన్వయం గావించుకునేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి.
1: We should try to develop understanding, harmony.
0: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
1: Such harmony alone is true education.
0: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ హ్యూమానిటీ.
0: మానవుని కంటే ప్రత్యేకంగా లేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
1: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
0: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: తొమ్మిది చిల్లులు తోలుతిత్తియగాని కాంతి కలిగిన వచ్చిన గడము కాదు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లైక్
0: నిమిషములకు నీచురూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ this body decays and gives bad smell.
0: Body oka instrument, adi oka panimuttu.
1: But consider this body as an instrument.
0: Endukosam vachindi panimuttu?
1: Why is this instrument given to you?
0: Paropakaram idam shariram. Paropakara nimittamai deham erpandi.
1: This body is given to you for the sake of serving others,
0: adi
1: helping others.
0: Samaj seva cheyali.
1: Undertake service of the society.
0: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
1: Then only the principle of atma in you shines forth.
0: Karuka dehanni sarthakam gavinchukoni
1: sanctify your own physical body.
0: Manasu yokka malinyanni nirmoolam gavinchi
1: remove the dirt in the mind.
0: Divyattamaina atma tattvamlo mana yokka jeevithanni ankitam chesi
1: dedicate your life to the principle of atma which is
0: manavatvam sarthakam gavinchukovali.
1: Sanctify the human life.
0: Karmanubandhini manushyaloki.
1: Man is bound by action.
0: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహము.
1: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
1: యాక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద బాడీ.
0: కాయకర్మల చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: వీ కెన్ శాంక్టిఫై ద టైమ్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
0: కాలం పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
1: ఓన్లీ వెన్ ద టైమ్ ద బాడీ అండ్ ది యాక్షన్ ఇస్ శాంక్టిఫైడ్ యువర్ డ్యూటీ ఇస్ డిశ్చార్జ్డ్.
0: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the circumstances of the time and the place.
0: విద్యార్థులు విద్యార్థులకు అత్యవసరము.
1: Humility is very essential for students.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love parents.
0: గురువులను శిష్యుగా గావించాలి.
1: Serve your preceptors.
0: తోటి మానవులను ప్రేమతో మనం కలిసిమెలిసి తిరగాలి.
1: Serve the society and other human beings.
0: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
1: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
0: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
1: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
0: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
1: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
0: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలి.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
0: ఈ యమనియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనము చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ అండ్ నియమ హ్యూమానిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ యూ.
0: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
1: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ those five constituents of Yama, that itself will be sufficient.
0: ఎవరిని మనం నొప్పించరా.
1: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
0: ఎవరికి నీ బాధను అందించరా.
1: డూ నాట్
0: సాధ్యమైనంతవరకు నీలో నీవు అరికట్టుకుని నీ దాన్ని నీవు నిగ్రహించుకున్నట్టు ప్రయత్నించు.
1: ఆల్వేస్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
0: అంతేకాని పరల వస్తువులు నువ్వు ఏమాత్రం కూడా ఆశించవద్దు.
1: డూ నాట్ ఆస్పైర్ టు అక్వైర్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
0: నీకు కావలసి వస్తే దైవాన్ని ప్రార్థించు.
1: ఇఫ్ యు నీడ్ ఆస్క్ గాడ్.
0: దైవం పైన నీకు సర్వాధికారం ఉంటుండాలి.
1: యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
0: అంతేకాని సరిమానమును నీవు ఏమాత్రం చేయజాతం.
1: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
0: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: మీ శక్తిపైన మీరు ఆధారపడండి.
1: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్.
0: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
1: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
0: సోంబేర్లు కాకూడదు.
1: డూ నాట్ బికమ్ లేజీ ఫెలోస్.
0: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
1: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
0: వర్క్ వర్క్ వర్క్. వర్క్ లో మనం ప్రవేశించాలి.
1: వర్క్ వర్క్ వర్క్. యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
0: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులైనందుకు కర్మదీక్షను వహించాలి.
1: యాజ్ వి ఆర్ బౌండ్ బై యాక్షన్ వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్
0: మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideals.
0: Daiva prema cheta,
1: through love of God,
0: divyamaina bhavam cheta,
1: through divine feelings,
0: jeevitamanta kuda oka pavitramaina jeevitanga meenu visheshinchali.
1: Sanctify your life as a sacred one.
0: Jeevitanni emaatram kuda asahya padaradu.
1: Do not be disgusted with life.
0: Jeevitapaina visugu emaatramu puttaradu.
1: Do not develop any kind of despair on life.
0: ఏదో దిన్నము జీవించినటువంటిది, దిన్నము తినే కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుపుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
1: డూ నాట్ థింక్ దాట్ దిస్ ఇస్ అ రొటీన్ లైఫ్, ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ ది సేమ్.
0: ఇది కేవలం ఒక బలహీనత.
1: దాట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
0: తిన్న కడుపుకే తింటున్నాము నిజమే.
1: Yes, we are feeling the same stomach every day. It is true.
0: పడుతున్నామ.
1: But are we getting disgusted?
0: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
1: Even if it is a late by half an hour,
0: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాం కదా, దిన్నం కొత్త ముఖం రాలేదు కదా.
1: యు ఆర్ వాషింగ్ ది సేమ్ ఫేస్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే.
0: భిన్న విషయాలే మీరు వినాలి.
1: యూ షుడ్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
0: విషయాలే కదా స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
1: యూ షుడ్ నెవర్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గస్ట్ ఆన్ థింగ్స్.
0: ఎప్పటికప్పటికి నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
0: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
1: ఫర్ 30 to 40 years ఎవ్రీ డే మార్నింగ్ యూ మే బి పార్టీ.
0: 30 ఏళ్ళు తాగినాం కదా, ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుకుంటారా?
1: ఆర్ యూ ఫీలింగ్ డిస్గస్టెడ్ విత్ కాఫీ ఆఫ్టర్ డ్రింకింగ్ ఫర్ 30 ఇయర్స్?
0: గంట లేట్ అయితే తలనొప్పి వస్తుంది.
1: ఇట్ ఈస్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్ యూ డెవలప్ హెడేక్.
0: ఇది ఏనాటికది కాఫీ చాలా పవిత్రంగానే, చాలా ఉన్నతమైనదిగా, మంచి రుచికరమైనదిగా మనకు గోచరిస్తుంది.
1: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
0: నిత్య నూతనంగా ఉంటుంటాయి అది.
1: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
0: వేదాంత విషయాలు వచ్చేటప్పటికి ఇవి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
1: బట్ వెన్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వేదాంత అండ్
0: ఫిలాసఫీ మార్గం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్.
0: విన్నదాననే వినాలి.
1: షుడ్ హియర్ దిస్ అగైన్ అండ్ అగైన్.
0: తిన్నదానినే తినాలి.
1: తిన్నదానినే
0: అనుభవించాలి.
1: షుడ్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: కారణం అప్పటికప్పుడు జీర్ణమైపోతుంటాది.
1: ది రీజన్ ఈస్ ఎవ్రీ మూమెంట్ థింగ్స్ ఆర్ బీయింగ్ డైజెస్టెడ్.
0: అయింది క్యాంటీన్ పోయి 2 చపాతీలు తిన్నావు.
1: యు ఆర్ హంగ్రీ, యూ వెంట్ టు క్యాంటీన్,
0: సేపు తిరిగి 2 గంటలు మాత్రమే.
1: అట్ ది ఎండ్ ఆఫ్
0: తిరిగి ఆకలి అవుతుంది, తిరిగి నీవు భుజించాలి.
1: అగైన్ యూ విల్ హ్యావ్ హంగర్, యూ హావ్ టు పార్టేక్ ఫుడ్.
0: అదే విధంగానే భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి,
1: అనుభవిస్తూనే
0: ఉండాలి.
1: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యూ ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూజియాజం ఫర్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్.
0: పాడిన పాటనే పాడుతున్నాం.
1: వీఆర్ సింగింగ్ ది సేమ్ ఓల్డ్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్.
0: పుడతా ఉందా?
1: బట్ ఆర్ వీ గెటింగ్ డిస్గస్టెడ్ విత్ ఇట్?
0: లేదు,
1: సర్టన్లీ నాట్.
0: ఎప్పటికప్పుడు ఇది ఆనందమైన యొక్క హృదయాన్ని ఉప్పొంగింపు చేస్తుంది.
1: ఎవ్రీ మూమెంట్ దే ఆర్ గివింగ్ అస్ జాయ్, ఫ్రెష్ జాయ్.
0: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: ఈవెన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ అర్లియర్, వుడ్ ఆల్వేస్ consider them as fresh and practice them.
0: Vidyarthulara,
1: dear students,
0: kevalamu bhajana bhajana bhajana ani ee bhajana anetundi kevalamu ke vidhamainatundi oka phalatamu lenetundi ga meer bhavincharadu.
1: when you think of bhajan, should not think bhajan doesn't have any utility or any
0: bhajan lo undinatundi aanandamu bhajan lo undinatundi yokka saukhyamu mari denlo kuda manaku labhyam kaadu.
1: The joy, happiness and bliss of bhajan you cannot get in anything else.
0: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
1: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
0: నిరంతరం కూడా నువ్వు భగవద్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
0: జయదేవుడు, గౌరాంగదేవుడు, తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
1: జయదేవ్, గౌరాంగ్, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ సాంక్టిఫైడ్ దర్ లైఫ్స్ ఓన్లీ
0: ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
1: నాట్ బై మెడిటేషన్, నాట్ బై ఎనీ అదర్ థింగ్. They have obtained
0: liberation. అవిధమైన మార్గములన్నీ కూడా ఒక భగవంతుని యొక్క చింతన లేదు.
1: ఆల్ దట్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ఓన్లీ కాంటెంప్లేషన్.
0: కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ నవవిధమైన మార్గములు కూడా కేవలము ఆ గమ్యాన్ని చేర్చేటువంటి మార్గములే.
1: ఆల్ దీస్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ కాంటెంప్లేషన్ అంటిల్ ఇట్ ఈస్ రీచ్డ్ యాజ్ మర్జర్ ఇన్ టు గాడ్, దీస్ ఆర్ ఆల్ మెంట్ టు లీడ్ అస్ టు.
0: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవంతుని చింత మాత్రం మీరు మానకూడదు.
1: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
0: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైన అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
1: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. గివింగ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్
0: మన భజన కేవలం ప్రపంచానికి కూడా శాంతిని అందిస్తుంది.
1: Contemplation of the Lord will confer peace on the world.
0: భజన కూడాను లోకసమస్తా సుఖినో భవంతు అనే భావంతో మనం చెయ్యాలి.
1: Even when we are doing bhajan, we should do this bhajan for the welfare of the world.
0: Not లోకమంతా సుచ్చేమంగా ఉంటుండాలని ఆశించాలి.
1: Let the entire world be peaceful, prosperous and happy. We should play.
0: అప్పుడే మనలో ఒక పవిత్రమైనటువంటి యొక్క భావం అభివృద్ధి అవుతుంది.
1: Then only our feelings become sanctified.
0: కాని విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీలో ఆవేశింపచేసేటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాలోచనలు మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్.
0: అవి మీ మానవత్వాన్నంతా కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ అండ్ రూయింగ్ యువర్.
0: ఎన్ని చదువులు ఉంటుంటే కూడా నువ్వు మానవత్వం లేకపోతే మన జీవితం వ్యర్థమే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్, హ్యూమన్ వాల్యూస్.
0: నేను మానవుడు, నేను మానవుడు, నేను మానవుడు అనేటువంటిది కేవలం అర్ధ సత్యం మాత్రమే. అని
1: ఐ ఆల్సో టోల్డ్ దట్ టు సే అండ్ డిక్లేర్ దట్ ఐ యామ్ మ్యాన్ ఈస్ హాఫ్ ట్రూత్.
0: కానీ రెండో హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు, ఈ రెండూ చేరినట్టుండే మన యొక్క సార్థకం అవుతుంది మన మానవత్వం.
1: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్
0: ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, దీనికి రెండింటినీ మనం చేర్చుకోవాలి.
1: ఓన్లీ వెన్ వీ జస్ట్ సే ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎనిమల్.
0: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు, పశువులుగా ప్రవర్తిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎనిమల్.
0: కాదు, నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్, కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అ మ్యాన్.
0: దురభ్యాసములకును, దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్స్.
0: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవత్ చింతన జరపాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్, హ్యావ్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: భజన వినాశి శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిను. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిను. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిను. మాయ తొలగనని గృహమును వీడగ చెయ్యను. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ bring satyam along with you both.
0: Varu vacharu,
1: they came.
0: Satyam ante entati pedda vaado entati goppa vaado ani anukunnaru vaallu.
1: They thought satyam must have been a very big man grown up or a very great person.
0: Ippude nenu inta adugulu 5 adugulu aanaadu marinta potti.
1: The present height Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikkar,
0: chukka tudukoni
1: and a shirt.
0: Appudu 12 samvatsaram,
1: he was aged
0: 12. Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్ పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaat chestunnadu corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddan cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunra mani commissioner garu korutunnaru tappak selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari సో హీ హ్యాస్ టు ఒబే ఆనాడు ప్రైమరీ స్కూల్ ఆఫీసర్
0: కామేశ్వర రావు అని హెడ్ మాస్టర్
1: ద నేమ్ ఆఫ్ హెడ్ మాస్టర్ వాజ్ కామేశ్వర రావు
0: అప్పుడు ఆయన చెప్పాడు సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వర రావు సెడ్ టేక్ సత్యం నాట్ మియర్లీ టు బెల్లారి
0: నన్ను అడగనక్కర్లేదు
1: టేక్ హిమ్ ఎనీవేర్ యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి
1: సో సే
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు
1: హీ హాస్ సెండ్ ద కార్ అండ్ భగవాన్ వాజ్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంటిలో పెట్టుకున్నారు
1: భగవాన్ స్టేడ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్
0: సరే నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టమ్ శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు. అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu vedtanna velladu.
1: And he said,
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram. Maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు
1: ఈ సెడ్ రాజు యు ఆర్ మిస్టేకెన్
0: ఇతను మీ సోదరుడు కాదు
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్
0: సరే అక్కడికి వచ్చేసేసినాము మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరే కొండకు బయలుదేరాము
1: దే రిటర్న్డ్ దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఉరవకొండ
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను
1: స్వామి సెడ్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ
0: 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు
1: హీ సెడ్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ 4 పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్
0: 4 కాదు ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను
1: హీ సెడ్ నాట్ 4 ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు
1: యాజ్ దే డిడ్ంట్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్ ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్ చిల్డ్రన్ హ్యాడ్ పిన్ కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు
1: ఎ కాలర్ పిన్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు కాలర్పిన్ బంగారు కాలర్పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కాన్ ఆఫ్ కార్పొరేషన్, బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: మార్పు కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచ సంబంధం పిన్ అయి తొలగే.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ డ్రాప్డ్ లైక్ ద పిన్.
0: ఈ ప్రాపంచ సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ లైక్ ఎ పిన్ ఆఫ్టర్ ఆల్.
0: అది తొలగిపోయింది.
1: ఇట్ లాస్ట్, ఇట్ వానిష్డ్.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హు ఆర్ హ్యావింగ్ అంటీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హీ డ్రాప్ థ్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో, రాజు వచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డి నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య, ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య, లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుతున్నది.
1: విత్ స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హాస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: The message was sent through a messenger, a school boy.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: That both of them should report immediately.
0: ఎవరు?
1: Who are they?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరిద్దరూ బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు should report immediately.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: Both of them came there.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషంరాజు ఇంట్లో ఉన్నారు.
1: The second day at the residence of శేషంరాజు.
0: వారిద్దరిని తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హీ సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళుతాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సే.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: All school children decided to follow him.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: All children were crying bitterly.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: Nobody attended prayer session.
0: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: అతను నా పాటలు నేర్చుకున్నాడు కనుక అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: We don't want this prayer.
0: Andaru ravalani.
1: They all wanted.
0: Kani ee padiki evaru vastaru?
1: But then who will come for?
0: Chala kashtam avutundi.
1: It will be very difficult.
0: Varandariki nachcha cheppamani Kameshwara ok nene gatti cheppanu.
1: Bhagwan told me very directly to Kameshwara to convince all the children.
0: Akkar nunchi vellinaru.
1: Bhagwan left.
0: Ramesh Paresh.
1: Ramesh and Paresh.
0: వారిద్దరు కూడా ఉన్నాయి. డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
0: టిఎస్ఎల్సీ
1: ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: If it will be regular classroom, Bhagwan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one school.
0: ఇంకొకటి 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకొకటి 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హి రోట్ రమేష్.
0: ఇంకొకటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్బుల్ హిస్ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendo dinamme results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkada ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results were announced.
0: Maa muggarame first vachesnai.
1: All the three stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమని చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: చూడటానికి మాత్రం ఎట్లా అవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలు.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను నేను స్కూల్కు రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే గాని పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్ను వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: Akkade pothani raju raju raju raju ani archinaadu yechinaadu vaadala pera paddaadu pranam ichchaadu.
1: Seeing Swami, he shouted raju raju raju, fell at the feet of Swami and died there.
0: Aa vidhanga Swamiki arpitam chesaru.
1: That's how they have surrendered themselves.
0: Meem eppudu meedone undali.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a moment.
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: A small house was constructed.
0: అప్పట్లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
1: At that time, these 2 classmates came to Bhagwan in the form of 2 little small dogs, puppies.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె.
1: There was the sister of Mysore Maharaja.
0: ఆమె ఈ 2 చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: These 2 puppies, 2 small dogs are named Jack and Jill.
0: జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ 2 డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్.
0: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్,
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం,
0: వెళ్ళిపోవాలని అనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్, యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్ కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్, ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: Jack the dog followed the driver.
0: రాత్రంతా కూడాను కారు కింద పండుకుంది.
1: The Jack the dog slept there under the car.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: This jack was lying under the tire of the car.
0: కడుపు పైన పోయింది టైర్.
1: The tire rolled on the stomach of the car.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: The backbone was broken then.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండది పాపం.
1: This jack the dog was shouting, crying, dragging its body all along to Puttaparthi.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణమిచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: Aa jackunu elakale pettinatundi Brindavanamu jack yokka samadhiye.
1: Today you find there in Brindavan the tomb of this jack.
0: Adi center lo kattaledu.
1: It was not the center.
0: Nenu cheppanu inka konjam side kattam ani cheppanu.
1: Swami said it should be built by the side.
0: Iniki rendo samadhi kuda kavali annanu nenu.
1: The second samadhi is also required, tomb.
0: Sare. కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయిందనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణపెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్, ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్
0: జిల్. ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్, ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాపీపొడి సాకమ్మ అని ఉండే
1: చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్

0: started reaching this place from Bangalore and Mysore.
1: Kaffee Pudi Sakamma ani undetundi vaadu.
0: There is one person by name Kaffee Pudi Sakamma.
1: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు.
0: దేర్స్ క్వీన్ ఆర్ టూ.
1: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
0: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూర్ అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
1: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
0: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
1: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
0: That night, Ishwaramma came
1: Swami,
0: and cried.
1: Endaro vachesi korutunnaru.
0: Swami, many are coming and praying.
1: Vaalla vaalla swartham kosamani.
0: For their selfishness.
1: Swami, ikkada randi, akkada randi ani teesukoni pothunnaru.
0: They want you to go there and here and there.
1: Meeru puttaparthi vadalte nenu bratakanu.
0: If you leave puttaparthi, I don't live any longer.
1: Kaani meeru puttaparthilone undali.
0: You should definitely stay here.
1: Naaku maata ivandi anni.
0: Swami, make a promise to me.
1: నేను ఇచ్చాను మాట.
0: స్వామి ప్రామిస్డ్.
1: ఏ నాటికైనా నేను పుట్టబట్టి వదలను అని ఇచ్చేసేసాను.
0: స్వామి గేవ్ ఎ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టబర్తి.
1: అందువల్లనే పుట్టబర్తినే నేను ఇక్కడ పెద్దదిగా భవనం పెట్టి వచ్చే భక్తులకి అందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
1: అప్పుడే ఈ యొక్క చిన్న కుటుంబం ఉండటం మంచిది కాదని,
0: దట్ ఎ స్మాల్ రెసిడెన్స్ ఇస్ నాట్ గుడ్,
1: ఒకటి చిన్న భవనం కట్టాలని,
0: దట్ ఎ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
1: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
0: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
1: మహారాజా మేనమామ,
0: the uncle of maharaja,
1: sakamma, veellandaru ee pradeshaniki vachi kolta vesukoni ikkada 10 ekaralu ivvala annaru.
0: They have decided to acquire 10 acre land here.
1: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
0: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
1: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
0: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్.
1: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
0: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
1: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
0: విఠల్ రావు సెడ్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
1: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
0: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
1: ద మెడ్రాస్
0: ఆర్యన్
1: రావు అని,
0: ఆర్యన్ రావు
1: అని, నీలాద్రి రావు అని,
0: నీలాద్రి రావు
1: పిఠాపురం మహారాజా అల్లుడు,
0: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురం మహారాజా,
1: బరోడా మహారాజా అల్లుడు,
0: అండ్
1: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
0: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
1: ఈ విధంగా వచ్చి వాళ్ళందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్ లు.
0: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
1: ఆనాడు వార్,
0: ఇట్ వాస్ వార్ టైమ్స్,
1: ప్రపంచం యొక్క యుద్ధము,
0: ఇట్ వాస్ వరల్డ్ వార్.
1: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
0: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
1: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
0: విత్ ఆల్ గ్రేట్ డిఫికల్టీస్ అండ్ సిన్సిరిటీ సమ్ దే కుడ్ కంప్లీట్
1: కట్టేంత వరకు కూడా నువ్వు స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
0: దే హావ్ డిసైడెడ్ ద స్వామి షుడ్ నాట్ బి హియర్ అంటిల్ కన్స్ట్రక్షన్ ఇస్ ఓవర్.
1: ప్రతి ఒక్కటి కూడా నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
0: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్ టు
1: ఏది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ ఎనీ ఇన్ఫాక్ట్.
1: ఏది నాకు ఆశలు లేవు.
0: హియర్ నో డిజైర్.
1: ఏది నాకు కోరిక లేవు.
0: హియర్ నో డిజైర్.
1: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
0: ఫ్రమ్ టాప్ టు టో హీ హాస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరులు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
0: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడీ. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
1: తండ్రి కార్ తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
0: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
1: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు. ఈ విధంగా ఆల్ అలాంగ్
1: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
0: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
1: ఇక్కడికి రావటం, ప్రశాంతి నిలయం రావటము స్వామి

0: యొక్క భజనలు పాడటము ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: She has been visiting the place very regularly, most frequently, picked up singing songs, the glory of Bhagwan.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: That has been the intimate relationship that has increased day by day.
0: కనుక ఏది కాని ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: Without prapti, desiredness, you don't get anything.
0: Korthi vachetvantivi kaadu.
1: Simple desire is not enough.
0: Voddante poyetvantivi kaadu.
1: You cannot deny and refuse.
0: Idi kevalam janmantra sukrutam yokka phaltame ivandi kuda.
1: It is all the merit accrued in the past lives.
0: Ee vidhanga ento sampradito praptito ee deenni sampadinchukunnaru aa gruham varu.
1: That family has been the recipients of the divine grace because of their
0: samagari. Venkamma garu eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teesukochetunti vaaru.
1: Venkamma garu used to make food for Baswami.
0: Tarata kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu Venkamma chellelu.
1: Meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్ వన్ ఇన్ ద మార్నింగ్ అనదర్ ఇన్ ది
0: కాల పరిస్థితి సర్లేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: That was the promise they wanted Swami to make.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: They served till their end.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసారు వెంకమ్మను.
1: And Venkamma was brought to Bangalore.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: She was unconscious till she reached there.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: She never opened her eyes.
0: నేను వెళ్ళాను.
1: Swami went.
0: వెంకమ్మ అన్నాను.
1: Swami said, Venkamma.
0: కన్నులు తెరిచింది.
1: She opened her eyes.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: And she saw Swami there.
0: నా చేతులు పట్టుకుంది.
1: She caught hold of hands of Swami.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: And she did namaskar by taking her Swami's hand.
0: కంటి దారిలు కార్చింది, ప్రాణం విడిచింది.
1: Shedding tears, she left her body there.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: Same thing had happened to Parvatamma there in
0: Bangalore. Unconsciously vachindi.
1: She also came there unconscious.
0: Vachetappudiki
1: when she came there
0: nenu vellaru ikkiki.
1: Swami went there.
0: Parvatamma Parvatamma annanu.
1: Swami said Parvatamma Parvatamma.
0: Aami kuda ante kannulu terchindi.
1: She opened her eyes.
0: కంటి దారి కార్చింది.
1: షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దేర్ లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవ చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరూ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఇవ్వని అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఇవ్వని అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు.
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హాడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయంలో మీ యొక్క ముఖసుందరం చూడాలా అని.
1: షీ హాడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకొని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్. went to Madras.
0: Subbamma kuda Bukkapattanam vellindi.
1: Subbamma went to Bukkapattanam.
0: Vaadi talli garinto undi.
1: She was staying with her mother.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
1: Immediately Swami turned back, went to Bukkapattanam.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: There the body was kept in the veranda, wrapped by cloth, and all were shedding tears.
0: నేను వెళ్ళాను.
1: Swami went.
0: మాట ఇచ్చింది మాట.
1: Bhagavan gave a promise.
0: ఎలాంటి పరిస్థితిలో గాని ఆ మాట తప్పదు.
1: Under any circumstances he will fulfill the promise given.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: Swami went to remove the cloth.
0: చీమలంతా పట్టినాయి.
1: There were number ants around.
0: Dead body
1: naturally.
0: తీసి సుబ్బమ్మ అన్నాను.
1: Swami said, Subbamma.
0: కన్నులు తెరిచింది.
1: She opened her eyes.
0: బుక్కపట్నంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుండే.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి ఉండి దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్
0: ఈ నీరు త్రాపించి
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకింతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్.
0: కంటి దారి కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను అన్నది.
1: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: That's how Subbamma breathed her last.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: Like this, Swami never went back on the promise.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: Subbamma served a lot.
0: కృష్ణ అవతారం లోపల
1: in Krishna incarnation
0: devaki devi etta premano yashoda antakante prema.
1: More than devaki yashoda had greater love.
0: ikkada Eeswaramma Subbamma iddaru kudunu kitikillo nunchi maatladukuneetuvanti vaallu.
1: Eeswaramma and Subbamma used to converse through the windows.
0: endukante vaadu magavaadu koncham dvesham.
1: Because there was some enmity among
0: them. aa ikkada raagurdu ee makkada pogurdu.
1: She should not go over here nor this lady to other house.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద విండోస్.
0: వాళ్ళిద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకటరాజు stayed here serving, helping devotees.
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంతా పరిగెత్తిపోయేవాడు. బుక్కపట్నం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరిని సెలెక్ట్ చేసుకొని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావు అంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: రా అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: స్వామి నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ఎవరి
0: రుణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: రుణ విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాలను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మస్ట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్.
0: నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
0: అని 500 రూపాయలు.
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 bags of rice here.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 bags of jaggery.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంత అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ది 12th day, లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు, పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్, హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి, వెంట్ హోమ్, స్లెప్ట్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
0: ఇంకా ఈశ్వరమ్మ.
1: దెన్ ఈశ్వరమ్మ.
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
1: ఇట్ వాజ్ ఎ సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూరు.
0: సమ్మర్ కోర్స్ కి వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి.
1: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హీ గోస్.
0: సమ్మర్ కోర్స్ వచ్చింది.
1: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.
0: ఆ పిల్లలు ఆ యుద్ధం అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
1: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
0: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది.
1: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్.
0: మా కాలంలో మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు.
1: We never did like
0: this. ఈ స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు.
1: స్వామి gave us this fortune of witnessing
0: what all the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Okanaadu
1: one day
0: bhojan tiffin chesindi.
1: She made tiffin.
0: ఈ సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికీ టిఫిన్ వడ్డిస్తున్నారు.
1: అండ్ ఆల్ ది బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
0: ఆమె కూడా టిఫిన్ చేసింది.
1: షీ టు హాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
0: కాఫీ తీసుకుంది.
1: షీ హాడ్ హర్ కాఫీ.
0: ఆమె వెంట వెంకమ్మ ఉండేది.
1: అండ్ వెంకమ్మ వాస్ బై హర్ సైడ్.
0: అప్పుడు వెంకమ్మ ఆమెకి అంతా చూసుకుంటేటువంటిది.
1: వెంకమ్మ వాస్ షీ యూస్ టు అటెండ్ ఆన్ హర్.
0: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
1: అండ్ దెన్ షీ మేడ్
0: పాన్.
1: అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ అండ్ మేడ్ టు పీసెస్.
0: అది కొట్టుకొని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను, కిందికి దిగాను, ప్రాణ విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తలనొప్పో కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: అట్లే పోయారు.
1: And both of them left like
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: బికాస్ దే ఆర్ చోజన్ సెలెక్టెడ్ బై భగవాన్ దేర్ లైవ్స్ ఆర్.
0: అదేవిధంగా రమేష్ ప్రవేశ్ వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ పరేష్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 7 13 7
1: ఏజ్ 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానం ఇంత ప్రేమ.
1: అట్ దట్ యంగ్ ఏజ్ దే హాడ్ సచ్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ స్వామి.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్డ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ 2 pairs of dresses మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము, హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది కానీ మన సంబంధము, ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏ మాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమి పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. ఈ ఇంటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అండి.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్.
0: ఎవరికి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నోబడి సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడిని జన్మింప చేస్తున్నా.
1: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హి విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మ ఇస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్ సో అండ్ సో షుడ్ బి ది ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
0: ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ హ్యాస్ నాట్ టేకెన్ బర్త్ ఇన్ ద ఆర్డినరీ మార్టల్ వే.
0: ఈనాటి వరకు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: హ్యాస్ నాట్ హార్మ్డ్ ఎనీబడీ టిల్ దిస్ డే.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: So the whole world should be happy is the desire of
0: God.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be happy.
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: All should live in safety and security.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: This has been the principle of love propagated by Bhagavan.
0: నా పెద్ద ప్రాపర్టీ,
1: the biggest property of Swami,
0: వారేజి పిల్లలే,
1: or the children, students,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్ is on
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లచేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 20th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamainatundi nenu eppudu janmadinotsavalu eppudu nenu cheskonu.
1: This has not been observed nor celebrated before.
0: Kaani ee bhaktulu nannu ooruke undani varu.
1: But devotees won't leave him at that stage.
0: Swami idi birthday idi cheyal adi cheyal anta naaku edi ishtam ledu.
1: Bhagavan does not prefer nor like, but
0: devotee aanandame na birthday.
1: Your bliss is the birthday of Bhagavan.
0: Naaku pratyekamainatundi birthday levu.
1: There is no separate birthday celebration.
0: Nee birthday na birthday.
1: Your birthday is Bhagavan's birthday.
0: Kabatti dehalu veru veru unnappudu ee vidhamainatundi bhavalu undakoodadu.
1: We should not have the dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Kanuka naaku ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంతా ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ

वस्य सुखिनस्तन्तु सर्वत्र

0: പ്രേമസ്വരൂപനായ
1: എംബോഡിമെന്റ് ഓഫ് ഡിവൈൻ ലവ്.
0: హస్తమునకు దానం కంటే మరొక అలంకారం లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దేర్ ఈజ్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణం.
1: ఫర్ ద టంగ్ ఫర్ ద స్పీచ్ ట్రూత్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ Dharma is the most divine ornament.
0: Dehamunaku sevane pradhanamaina saundaryam.
1: For the body, it is service which is the sacred beauty.
0: Itti taragani taragani alankaramu manaviyandunchukoni anityamaina asashtamaina అలంకారముల నిమిత్తమై రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: అహం ఏతత్ నా. ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు.
1: And that is the superlative knowledge for everybody.
0: Aham etat na. Deeniki minchina gnanamu ee jagattunandu kaani maroka jagattunandu kaani ledu kaana raadu.
1: There is no finer knowledge, there is no nobler knowledge than contained in the expression aham etat na.
0: Aham అహం అనగా వేదము ఆత్మ అని చెప్తూ వచ్చింది.
1: అహం హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ బై వేద యాజ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఏతత్ అనగా దృశ్యకల్పితమైన స్థూల సూక్ష్మ చంద్ర సూర్య నక్షత్రాది స్వరూపంలో అన్ని కూడాను ఇవి ఏతత్ అనగా దేహమునకు సంబంధించినవి.
1: This expression etat signifies the physical and the visual phenomena, the phenomena embraced by the sun, the moon and the stars.
0: Etat na, idi nenu kaadu, nenu idi kaadu annade deeni artham.
1: Etat na means I am not that.
0: Anaga na dehamu anna.
1: When we say my body,
0: dehamanaga emiti,
1: what is this body, deha?
0: Sarvangamato kudinatvanti ee manava swaroopama.
1: Is the body a composite union of all the organs?
0: Leka panchabhutamulato panchakonamulato pancha pranamulato panchakosamulato kudinatvanti ee manava shariramu?
1: Is the body made of the five vital airs, the five elements and the five vital sheets?
0: Idi kaadu deham.
1: That is not the body.
0: Charachara prapanchamantayunu drishyamulaku gocharamayyetundi ee lokamantayunu dehame.
1: The entire physical universe, moving and non moving, is itself a body.
0: Kanuka nenu dehamu kaadu.
1: I am not the body.
0: Inki emiti nee?
1: What is it you are then?
0: Idi vedantic paribhashayandu pradhanamaina pramanamaina atyunnatamaina jnanam.
1: In vedantic language it is described as the noblest, the divinest and the superlative knowledge, wisdom.
0: Kani itti jnanamunu andaru nochukolekapothunnaru.
1: It is not the good fortune of everybody to harvest this noble wisdom.
0: Manam chusina danta ikkudalu drushyame.
1: Whatever we see is itself a vision, drushya.
0: Nakshatramulu drushyame.
1: Even the stars are a vision.
0: Surichandradu drishyame.
1: The sun and the moon are also.
0: Panchabhutamulu drishyame.
1: The five elements are drishya.
0: Yavat prapanchamantayu drishyame.
1: The entire universe is drishya.
0: Ee prapanchamantayu neevu ye reetiga chustunnavo ade vidhanga nee dehanni kudanu neevu choodagalugutunnavu kaluga nee deham kudanu drishyame.
1: As you are able to see the entire universe with your eyes, since you are able to see your own body with the eyes, you can say that your body also is a
0: drishta. The
1: one who sees is known as drashta, seer.
0: You are able to see
1: your body.
0: The body
1: is a sight, and the one who sees is a seer.
0: Drashta leka drushyam led.
1: Without the seer, there is no sight.
0: ద్రష్ట దృశ్యము రెండు లేనటువంటి యొక్క జగత్తు కలదని అది ఏ శూన్యమని మరికొందరు వాదింతురు.
1: సమ్ పీపుల్ అప్హోల్డ్ ద వ్యూ దట్ ద ఎంప్టీనెస్ ద వేకెన్సీ ద శూన్య దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు.
1: ఇట్ ఈస్ మీనింగ్లెస్ నాన్ సెన్స్ టు సే సో.
0: శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: వెన్ సంబడీ సేస్ దే రెజిస్ట్ శూన్య, there must be somebody who has seen it.
0: Chaanu chudaka shunyam ani ye reetiga cheppagaladu.
1: Without seeing it, how can you say that something is shunya?
0: Kaabatti shunyam ani kuda nu chusetuvanti vaadu drashta.
1: So the one who sees even the shunya, the emptiness, is a seer.
0: Kanuka adiye drashta tattvamu aneetuvanti oka swaroopanni ee ganapati prabodhistu vachadu prapanchaniki.
1: That is the great message of Ganapati to the mankind.
0: Ganapati, మూడు పదములు.
1: గణపతి ఇస్ మేడ్ ఆఫ్ త్రీ వర్డ్.
0: గ అనగా బుద్ధి.
1: గ మీన్స్ ఇంటెలిజెన్స్.
0: నా అనగా వైజ్ఞానము, విజ్ఞానము.
1: నా మీన్స్ సైంటిఫిక్ నాలెడ్జ్.
0: బుద్ధికి విజ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద వన్ హు ఇస్ ద లార్డ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్.
0: కనుక గణనాథుడు కావటం చేత ఇతనికి గణపతి అని కూడా మరొక విధంలో పేరు ఉన్నది.
1: హీ హాజ్ ఎట్ అనదర్ నేమ్ గణనాథ బికాజ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద గణాస్.
0: సర్వ గణములకు కూడా నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతని గణనాథుడు అన్నాడు.
1: సిన్స్ హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద గణాస్ ఈస్ నోన్ యాజ్ గణనాథ.
0: సర్వ గణములకు కూడా తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నాడు.
1: సిన్స్ హీ టాయ్స్ హీ ప్లేస్ he handles and directs the ganas, he is known as ganapati.
0: Itanne vinayaka antar.
1: He is also known as vinayaka.
0: Vinato nayaka, vinayaka anaga itaniki nayakudu varunu ledu.
1: He is called vinayaka because there is no leader for him, master for him.
0: Atane sarva swatantrudu.
1: He is the ever independent one.
0: Andariki nayakudu unnadu.
1: Everybody has a master.
0: అందరికీ ఒక విధమైనటువంటి అధిపతి ఉన్నాడు.
1: There is authority for everybody.
0: కానీ వినాయకునకు నాయకుడు లేడు.
1: But Vinayaka has no master.
0: అనగా మనసున్నటువంటి వానికి నాయకుడు.
1: The one who has the mind has a master.
0: మనసు లేనటువంటి వానికి నాయకుడు ఎక్కడ?
1: So how can there be a master for one who has no mind at all?
0: మనస్కమునకు అతీతమైనటువంటి ఒక తత్వమే వినాయకత్వము.
1: Vinayakata refers to the state beyond the mindlessness.
0: Itti vinayakattam anetundi manu chakkaga artham chesukolaleka edo yenugu tondam undi naalugu chetulu undi chetavale chevulu untundi kanipinchetundi swaroopame vinayakattane bhavistunnam.
1: Without realizing this reality, we think that Vinayaka is a physical form with a trunk, with a face and a body.
0: Prapanchamulaku యావత్ జగత్తునకు, యావత్ శూన్యమునకు, యావత్ ప్రాణములకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద వన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ద స్టార్స్, ఆఫ్ ద గెలాక్సీస్.
0: ఏ శుభకార్యములు ఆచరించదలిచినను,
1: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ అండర్టేక్,
0: ఏ యొక్క సంగీతం పాడవలసి వచ్చినప్పటికి,
1: వెన్ యు వాంట్ టు సింగ్ ద స్వీట్ నోట్స్ ఆఫ్ మ్యూజిక్,
0: ప్రథమంలో లంబోదరా అని ప్రారంభిస్తున్నాము.
1: యు స్టార్ట్ సేయింగ్ లంబోదరా, ఇన్వోకింగ్ గణేశ.
0: లను కతి ఇతి లంబోదర అనగా ఏమిటి? లక్ష్మి ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు.
1: The one who has the golden mind is known as Lambodara.
0: Anaga lakshmi pradhanamainatundi anaga lakshmi anaga emiti?
1: Who is Lakshmi?
0: Danakanaka vastu vahanalato koodinatundi amine lakshmi antunnam ee naadi bhautika prapanchamalo.
1: In a worldly way we say that Goddess Lakshmi is the one who has vast riches and wealth at her command.
0: Dhanam anaga alakshmi kaadu adi dhanalakshmi.
1: Wealth means Dhanalakshmi.
0: Bhagya Lakshmi.
1: Fortune.
0: Aneka rakamaina artha lakshmulu kuda untunnayi.
1: There are eight Lakshmis.
0: Kani aa lakshmi swaroopudu kaadu Vinayakudu.
1: Vinayaka is not the one who
0: manavulaku nijamaina dhanam emiti?
1: What is the truest wealth?
0: Sukhamu.
1: Happiness.
0: Anandam.
1: Bliss.
0: Ee rende manavulaku nijamaina dhanamulu.
1: Happiness and bliss are the true wealth for mankind.
0: Sukhanandamulu leka enta dhanam undi prayojanam emiti?
1: Devoid of wealth and happiness, what is the use of having other things?
0: Vikarukune sukham andinchetunte vaadu Vinayakudu.
1: The one who gives you bliss is Vinayaka.
0: Atanu buddhi yokka shakti samarthyamlo koodinatunte vaadu.
1: He is the one who is the embodiment of supreme intelligence.
0: Ee buddhi ee siddhi రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము ఆనందము లభ్యమవుతుండాలి.
1: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అప్టైన్స్ బ్లిస్.
0: కనుకనే భౌతికమైన పురాణములు యందు సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
1: ఇన్ ద పురాణ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ వినాయక హ్యాస్ టూ వైఫ్స్ సిద్ధి అండ్ బుద్ధి.
0: అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి నీ పతి అని పేరు పెడుతూ వచ్చారు.
1: హీ ద వన్ హూ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: కనుక సిద్ధి బుద్ధులకు రెండింటికి నీ మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు పతి అధిపతి వినాయకుడు.
1: దట్స్ వై వినాయక ఈ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అప్టైన్స్ బ్లిస్.
0: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెడుతూ వచ్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
1: టు ద వరల్డ్లీ పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ సిమిలర్స్ అండ్ మెటాఫర్స్ గివ్ దమ్ సమ్ సాటిస్ఫాక్షన్.
0: ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకులకు భార్యలేమిటి పుత్రులేమిటి?
1: హౌ కెన్ వినాయక హు హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్ have children and wives?
0: Pati anaga kevalam bhartha ani kaadu adhipati.
1: Pati does not mean husband, it means master.
0: Buddhi ki vai vidyanamulaku adhipati kanukone vaatiki rendintiki ni pati ani pilustu vacharu.
1: Since he is the lord of intelligence and wisdom, he is known as pati.
0: Inka konni rakamainatundi vinayakunni anadi kaalam nundi kudanu భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు.
1: సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ వినాయక హ్యాస్ బీన్ వర్షిప్డ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఇండియన్స్.
0: చరిత్రను బట్టి విచారించి చూడగా
1: వి ఎంక్వైర్ హిస్టారికల్లీ
0: అనేక దేశముల వారు కూడా వినాయకుని యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ థైలాండ్ వినాయక.
0: జపాను, జర్మనీ, బ్రిటిష్ అన్ని వైపులు కూడా ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక హ్యాస్ బీన్ అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లండ్, ఇన్ జర్మనీ, ఇన్ థాయిలాండ్ అండ్
0: నేటికి కూడా థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ థాయిలాండ్ వీ హావ్ ద ఐడల్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు.
1: దెర్ ఇస్ నో ఎండ్ ఇన్ ద బిగినింగ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ వినాయక.
0: కారణం ఏమనగా
1: ద కాజ్ ఈజ్
0: అనాది వేదములు.
1: The Vedas are eternal.
0: Anantamai Vedaha, aneka vedamulu.
1: They are timeless and many.
0: Kani anni vedamulu endukudanu Ganapati yokka tattvanni chakkaga bodhisthu vachindi.
1: All these Vedas have declared and explained the principle of the
0: night. Taittiriya Upanishad nandu.
1: In Taittiriya Upanishad.
0: Om namo bhagavate ganaya namaha annadi.
1: Om namo
0: bhagavate
1: ganaya.
0: Inka Narayana Upanishad nandu.
1: In Narayana Upanishad.
0: Chakkaga mana pillalu kodane dinnamu cheptuntaru.
1: Our boys chant every day.
0: Tad Vigneshwaram bhaje.
1: Tat Vigneshwaram bhaje.
0: Anaga Gayatri mantra nandu kodanu ee Vigneshwara yokka swaroopam vastuntadi.
1: In the Gayatri mantra also there is a reference to Vigneshwara tattva.
0: Tanno rindat pratishtayat. Anaga tannat sarvam prachodayat. Tanno danto prachodayat. Dantam anaga Vigneshwara kunnatvantadi.
1: There is a reference to danta. It refers to Vignayaka.
0: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
1: ఆల్ ఉపనిషత్ అండ్ వేదాస్ హ్యావ్ స్పెసిఫికలీ మెన్షన్డ్ అబౌట్ వినాయక.
0: తన్ ఉత్తమాయ మన్మహే అనగా అందరికీ కూడాను తనువునందు మనసునందు దేహమునందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
1: వినాయక ఇస్ ద వన్ who lends power and strength to the body, to the mind, and to the spirit.
0: Aite Bharatiyulu kontakalamu ee yokka vinayakuni yokka poojalu kevalamu oka vidhamainatundi South India lo prarambhamaindani.
1: There is a feeling that the vinayaka worship started
0: Dravida devudani, Dravida devudani
1: has been described as the master god of
0: India. Dravida deshamulandu kodanu kaadu kaadu సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, ఈస్ట్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా కాదు, యావత్ విశ్వమునకే నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఈజ్ నాట్ ద మాస్టర్ ఓన్లీ ఆఫ్ ద ఈస్ట్ ద సౌత్ ద నార్త్ ఆఫ్ ఇండియా బట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇట్సెల్ఫ్.
0: క్రమక్రమేణ తన్నో సర్వ ప్రచోదయాత్ తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను
1: since he has an animal appearance with that tusk,
0: atani vahanamu mushikam kavatam chetanu,
1: since his vehicle appears to be the
0: Bharatiyulu prathamamulo mrugamunnu aaradhistu vacharu ani deeni yokka kontha mandi vadana.
1: Some people logically argue since Vinayaka has the vehicle as the rat, they think that Indians worship only the animals.
0: Inta pedda potta galiginatundi vaadu ఇంత చిన్న ఎలుక పైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ హౌ ద హ్యూజ్ బెల్లీడ్ గణేష కెన్ సిట్ ఆన్ టైనీ రాట్.
0: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: ద ఫూలిష్ వన్స్ హూ డోంట్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇన్నర్ రియాలిటీ they preach and publicize nonsense of this kind.
0: Mushika managa chikati ani artham.
1: Mushika rat means darkness.
0: Anaga tana vinayakudu ee chikatini anagadrokki suryodayam gavinchetundi prakashanni danappa bhaskarni veligimpa chestu vachadu.
1: What it means is that he is the one who downs the rat of ignorance and illuminates
0: the sun of wisdom. తన కింద వేస్తున్నాడు అన్నమాట.
1: What it means is that it tramples down the rat of darkness.
0: అనగదొక్కాడు.
1: He has downtrodden the darkness.
0: అనగదొక్కడం చేతనే
1: సింగర్ downtrodden darkness.
0: వికాసంగా రూపొందుతూ వచ్చింది.
1: There will be effulgence all around.
0: కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు.
1: When you say మూషిక వాహన, the one who rides over the rat.
0: చీకటిని అనగదొక్కి
1: the one who downtrodden
0: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
1: ద వన్ హూ ఎమినేట్స్ థండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
0: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు ఉండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
1: ఆన్ దిస్ సీక్రెట్ డే ఆఫ్ గణేష ఫెస్టివల్ ఇండియన్స్ ప్రిపేర్
0: భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము.
1: దిస్ ఆల్సో హ్యాస్ టు బి ప్రోబ్డ్ ఇన్ టు బై ద ఇండియన్స్.
0: వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు.
1: ద రౌండ్ డెలికసీస్ ఆర్ సెట్ టు బి వెరీ వెరీ టేస్ట్ఫుల్ టు గణేష.
0: కుడుములు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ కుడుమూల్
0: అనగా
1: ప్రిపరేషన్.
0: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
1: ఈవెన్ ద ఆయుర్వేద మెన్షన్స్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కుడుమూస్ ద స్టీమ్డ్ రైస్ ప్రిపరేషన్.
0: బియ్యం పిండిని ఉడికించి
1: ద రైస్ పౌడర్ ఇస్ బాయిల్డ్
0: తైలం యొక్క సంస్కారం లేకుండా
1: వితౌట్ యూజింగ్ ఆయిల్
0: దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో ఇంకో వేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాని అట్లనే తినేటువంటి వారు.
1: The flour of green gram, other pulses are embedded inside and steam
0: ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు.
1: అండ్ దే ఆర్ నోన్ యాజ్ కుడుమూస్.
0: ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది.
1: ఎనీ ఫుడ్ మెటీరియల్ బాయిల్డ్ ఓవర్ విత్ స్టీమ్ లెండ్ స్ట్రెంగ్త్.
0: ఆయుధి తగలకుండా
1: విదౌట్ యూజింగ్ ఆయిల్
0: ఆవిరితో ఉండినటువంటి ఇడ్లీ కూడా చాలా శక్తిని అందిస్తుంది.
1: ఇడ్లీ స్టీమ్డ్ ఓవర్ ఆర్ ఎసెన్షియల్లీ కండ్యూసివ్ టు హెల్త్.
0: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఆఫ్టర్ ద ఆపరేషన్ ఇడ్లీస్ ఆర్ హైలీ రికమెండెడ్.
0: ఆయిల్ తగలకుండా ఉంటుండాలి.
1: ఆయిల్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఎట్ ఆల్.
0: కనుకనే
1: దట్స్ వై
0: ఇక్కడ భాద్రపద మాసము
1: ఇన్ ద మంత్ ఆఫ్ భాద్రపద
0: చతుర్దశ దినము
1: అండ్ ద 14th డే
0: ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి
1: ఆల్రెడీ ప్రిపరేషన్
0: కాదు చవితి దినము
1: అండ్ ఫోర్త్ డే
0: ఈ మాసము లోపల
1: ఇన్ని
0: రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
1: ద టిల్ ఈజ్ హార్వెస్టెడ్ బై ద ఫార్మర్స్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ భాద్రపద.
0: ఆ నువ్వులు బెల్లమును రెండింటినీ చక్కగా కొట్టి
1: ద టిల్ అండ్ జాగరీ ఆర్ ఫౌండెడ్
0: ఈ ఉడికిన బియ్య పిండి మధ్యలో పెట్టి
1: ఎంబెడెడ్ ఇన్ ద రైస్ ప్రిపరేషన్.
0: ఆవిరిలో దీనిని పూర్తి
1: ఆయిల్
0: వాళ్ళకి ఇది వినాయకునికు నైవేద్యంగా
1: పెట్టవచ్చు.
0: అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
1: వాట్ ఇట్ సిగ్నిఫైస్ ఈస్ దాట్ ద ఫుడ్ ఆఫ్ వినాయక ఈస్ ద వన్ విచ్ ఫాస్టర్స్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్.
0: బెల్లము కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది.
1: ఈవెన్ జాగరీ ఈస్ కండ్యూసివ్ టు హెల్త్.
0: ఇది వాత పిత్త శేషాదులను నివారణ గావిస్తుంది.
1: ఇట్ రిమూవ్స్ ద డిసీజ్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద విండ్ ద ఫ్లమ్ అండ్ ద బైల్.
0: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
1: ద ఫుడ్ ప్రిపేర్డ్ బై స్టీమ్ రిమూవ్స్ ద ఐ డిసీజెస్.
0: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ డిస్పెల్స్ ద డిసీజెస్ ఆఫ్ ద స్టమక్.
0: గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది.
1: గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఇట్.
0: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
1: when your hair and hearty
0: aanandamunuku gnanamunuku manike takkuva undadu.
1: You will have full joy and happiness.
0: Kanukane aarogyame maha bhagyam ani kodanu prabodhisthu vachindi.
1: That's why it is said health is wealth.
0: Manavulaku
1: man,
0: dharma artha kama mocham moodu chaturvidhamainattu margamulu.
1: There are four ends for man: dharma, artha, kama and moksha.
0: Kani vinayakudu vini pichchi varlara ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ధర్మం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ టు గివ్ చారిటీ
0: ధర్మను సంపాదించవలసిన
1: వెన్ యూ వాంట్ ఎర్న్ మనీ
0: ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ టు స్ట్రైవ్ ఫర్ సాల్వేషన్
0: వాంఛను అనుభవించవలసిన
1: వెన్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్
0: ఆరోగ్యము అత్యవసరము.
1: హెల్త్ ఈజ్ సూపర్లేటివ్లీ ఇంపార్టెంట్.
0: కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుంబులు ఉండ్రాళ్లు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రకారం.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ వినాయక ప్రిన్సిపల్ హెల్ప్స్ us హ్యావ్ ఏ సస్టైన్డ్ బాడీ అండ్ సస్టైన్డ్ మైండ్.
0: మనుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు.
1: ద ఎన్షియంట్ పీపుల్ యూజ్ టు టేక్ ఓవర్ ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్.
0: ఇటువంటి యొక్క పదార్థమును భుజించేటువంటి వారు
1: ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్ వాస్ టేకెన్.
0: తైల సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు.
1: దే యూజ్ టు టేక్ ఫుడ్ స్టీమ్డ్ అండ్ నాట్ బాయిల్డ్.
0: ఇది తెలివి తేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి.
1: దిస్ ఈజ్ కండ్యూసివ్ టు యువర్ ఇంటెలిజెన్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్
0: అతను విఘ్నేశ్వరుడు.
1: ఈజ్ నోన్ యాజ్ విఘ్నేశ్వర.
0: ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు?
1: వాట్ ఈస్ దిస్ విఘ్నేశ్వర?
0: మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు.
1: విఘ్నేశ్వర ఇస్ ద వన్ హు డిస్ట్రాయ్స్ ఆల్ ఇంపెరిమెంట్.
0: విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హు ఇల్యూమిన్స్ నాలెడ్జ్.
0: కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రచురింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు.
1: సిన్స్ వినాయక ఇల్యూమిన్స్ ఇవర్ నాలెడ్జ్ స్టూడెంట్స్ వర్షిప్ హిమ్ అండ్ లాట్.
0: ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ when vinayaka festival celebrated and a single student carried a book
0: anya padidinamulu vigneshun daggara ee pustakamunu unchi
1: all these days the book
0: was bundled to aaradhinchetunti
1: vaaru and offered to ganesha
0: emra neevu chadatam ledatunte naa pustakalu vinayakun daggara unnai
1: when people ask him why don't you study the books have been bundled to ganesha
0: aa pustakamulu ninduku kudanu vignanamulu nimpi తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తేలుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది.
1: ద పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ హ్యాడ్ ద బిలీఫ్ వెన్ ది బుక్స్ వర్ ఆఫర్డ్ భగవాన్ వుడ్ ఫిల్ దెమ్ విత్ విజ్డమ్.
0: ఈ ఆధునిక యుగం లోపల
1: బట్ ఇన్ మోడర్న్ టైమ్
0: విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు.
1: విఘ్నేశ్వర దే డోంట్ బిలీవ్.
0: విజ్ఞానము వారికి అక్కర్లేదు.
1: దే డోంట్ వాంట్ విజ్డమ్.
0: కేవలము ఒక విధమైనటువంటి ధనం ఉంటే చాలు.
1: They want only wealth and wealth.
0: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
1: Does wealth give you happiness?
0: సుఖం నీకేమైనా లభ్యమవుతుందా?
1: Does it give you prosperity and happiness?
0: లేదు.
1: No.
0: సుఖానందం అనేటువంటిది కేవలము మానసిక సంబంధమైనటువంటివి.
1: Happiness is mental.
0: ఎంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకం ఉండినా, ఎంత మేధాశక్తి ఉండినా, ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
1: Your power, your scholarship, your academic excellence will not give you happiness.
0: కనుకనే ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు.
1: In those days, the teacher taught the students.
0: ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఓ స్టూడెంట్స్ ఈవెన్ దో యూ హావ్ మాస్టర్డ్ ఎంఏ అండ్ అదర్ సబ్జెక్ట్స్,
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఈవెన్ దో యూ ఆర్ ఏ గ్రేట్ మ్యాన్,
0: సంపదలు ఉండియు సద్ధాన పరులైనా, పుడమి కీర్తిని కన్న పుణ్యులైనా,
1: ద పీపుల్ హూ హావ్ అప్టైన్ డిగ్రీస్, ద పీపుల్ హూ హావ్ అప్టైన్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ మెరిటోరియస్,
0: ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: ఈవెన్ దో దే ఆర్ ద బిగ్ వన్స్ స్టౌట్ వన్స్ విత్ ద బిగ్ బాడీ అండ్ హెల్త్,
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా,
1: ఈవెన్ దో దే ఆర్ ద బ్రాహ్మిన్ చాంటింగ్ ద వేదాస్ అండ్ టీచింగ్ దెమ్,
0: సాటిరారు
1: ఎంఏ అండ్ అదర్ సబ్జెక్ట్,
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన వాంచిన పెద్ద వాళ్ళైనా,
1: ఈవెన్ దో యువర్ ఏ గ్రేట్ మ్యాన్,
0: సంపదలు ఉండి సద్ధాన

0: They cannot be equal to the devotees.
1: Sadhuvulanni chadivi savanganeti.
0: What is the use of having all education and learning and diet?
1: Enta sadhuvu chadivi yeniti unnanu heenuni gudambu manaledu.
0: Even though he has mastered much knowledge, the bad one will never give up his bad quality.
1: Sadhuvu chadivi tarkavadane kani purna gnanam eppudu pondaledu.
0: Only learning promotes only logical excellence but not gives you supreme wisdom.
1: పిచ్చివారలారా,
0: ఫూలిష్
1: వన్, చదువు చదువు చదివి సావంగ నేటికి చావు లేని చదువు చదువు వలయ.
0: వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లర్నింగ్ దట్ గివ్స్ యూ ఓన్లీ డెత్?
1: అనగా చావు లేని చదువు అంటే ఈ చదువు కూడా ఒక చావు ఉందా అని మీరు ప్రశ్నించవచ్చు.
0: ద డెత్లెస్ నాలెడ్జ్ షుడ్ బి అబ్టైన్డ్.
1: అది ఏ జ్ఞానం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: దట్ ఈస్ టు బి సత్యం జ్ఞానం.
1: అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ద వన్ హు టీచర్స్ సత్యం.
1: అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ.
0: వినాయక హ్యాస్ సుప్రీం ఇంటెలిజెన్స్.
1: మీరు ప్రొద్దున చూచారు, హాస్టల్ కి నేను వచ్చినప్పుడు సాయిగీత అరుచుకుంటూ వచ్చింది.
0: When I came to the hostel in the morning, Sajita came running towards me, screaming after me.
1: Aanu yekaruku taneemi archadu.
0: Sajita does not respond to any car.
1: Naa kaaru vachindi, naa kaaru venaka 80 kaarlu vachinayi.
0: When Bhagavan's car comes,
1: kaaru vinindi, kaaru shabdamu, okay, archukuntu road ku vachindi.
0: Frantically and enthusiastically it came towards Bhagavan, hearing Bhagavan's
1: call. Idi enta telivitheta.
0: That is intelligence.
1: ఎంత మేధాశక్తి.
0: వాట్ సుప్రీం నాలెడ్జ్.
1: కనుకనే మానవుడు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటారు.
0: ద వన్ హూ హ్యాస్
1: గజ తెలివి అంటారు.
0: ఎ పర్సన్ హూ హ్యాస్ మచ్ నాలెడ్జ్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్
1: గజమునకు మహా తెలివితేటలు కలిగినటువంటిది.
0: ఎలిఫెంట్ హ్యాస్ సచ్ సుప్రీం ఇంటెలిజెన్స్.
1: కనుకనే విఘ్నేశ్వరునికి గజ తెలివి పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు.
0: టు డిక్లేర్ టు ద పీపుల్ దట్ గణేశ ఇస్ అన్ ఇంటెలిజెంట్ వన్, ద ఎలిఫెంట్ హెడ్ ఇస్ గివెన్ టు హిమ్.
1: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి
0: వినాయక హ్యాస్ నార్మల్
1: తల ఒక్కటి మాత్రమే గజ తల ఎందుకు పెట్టాడు?
0: వై హ్యాస్ గాడ్ ఓన్లీ
1: మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు.
0: ద ఎలిఫెంట్ హెడ్ సిగ్నిఫైస్ సుప్రీం విజ్డమ్.
1: అంతేకాకుండా ప్రతిదాని మొట్టమొదట మనం వినాలి.
0: Everything has to be listened to in the beginning.
1: Shravana mananandi tidhyasam anetundi vedantamulaku pradhanamaina sirasulu.
0: For the Vedanta, shravana, listening, meditation and contemplation are the three heads.
1: Edina mottamota vinnappude,
0: only when you hear,
1: tarvata mananam chesinappude,
0: when you contemplate,
1: practical lo pettadaniki veelavutundi.
0: Then you can translate into
1: shravaname cheyakapothe,
0: without listening,
1: mananame cheyakapothe,
0: without contemplating,
1: you practical lo pettam.
0: How can you put into practice?
1: కనుకనే శ్రవణం. కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది.
0: ద ఎలిఫెంట్ హ్యాస్ బిగ్ ఇయర్స్ బికాజ్ ఇట్ హ్యాస్ గాట్
1: భూషణ కాని భూషణ కాని వింటుంది.
0: వెదర్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ ఇట్ లిసన్స్ టు వెల్.
1: అయితే భూషణ్ ఏం చేస్తుంది? చక్కగా లోపల తీసుకుంటుంది.
0: ఇట్ టేక్స్ ఫుడ్ వెరీ గ్లాడ్లీ.
1: భూషణ్ ఏం చేస్తుంది? ఆడించి ఆడించి దాన్ని బయట
0: తొప్పేది.
1: అనగా చెడ్డను బయటకు నెట్టుతుంది, మంచిని లోపల స్వీకరిస్తుంది.
0: వైస్ ఈజ్ డ్రివెన్ అవుట్ అండ్ వర్చ్యూ ఈజ్ టేకెన్ ఇన్.
1: అదే గజ తెలివి యొక్క అంతరార్థము.
0: దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గణేష.
1: కనుక మానవత్వం ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క తవత్వాలను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుడి మాత్రమే ఉంటున్నది.
0: ఓన్లీ వినాయక హ్యాస్ గాట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్స్.
1: కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినంలో 5 దినంలో మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు.
0: The significance of Ganesha festival does not lie in making idols and worshipping them and praising them.
1: నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు.
0: Hearing,
1: విను, నాయకుడు కా.
0: Listen and hear and become the master. That is the principle of Ganesha.
1: కరుకనే ఆధ్యాత్మిక మార్గములో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.
0: Spirituality teaches the ninefold wisdom.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణుస్మరణం,
0: రిమెంబరింగ్ ద లార్డ్,
1: పాదసేవనం,
0: సర్వింగ్ హిస్ ఫీట్,
1: వందనం,
0: సల్యూటింగ్ హిమ్.

0: befriending him.
1: Atmanivedanam.
0: Surrendering the self to him.
1: మొదటిది శ్రవణం.
0: ఫస్ట్ వన్ ఇస్ హియరింగ్.
1: అంతిమది ఆత్మ నివేదనం.
0: ద లాస్ట్ వన్ ఇస్ సరెండర్ ద సెల్ఫ్. అండ్ దట్ అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్.
1: ఈ శ్రవణం అనేటువంటి ఒక కొస.
0: ఆన్ ద వన్ హ్యాండ్ యూ హ్యావ్ హియరింగ్.
1: ఆత్మ నివేదనం అనే మరొక కొస.
0: అట్ ద అదర్ హ్యాండ్ యూ హ్యావ్.
1: ఈ రెండు కొసలు మధ్య లోపల ఉండేటువంటివే ఈ గార్లెండ్స్.
0: And this is the string of garland.
1: ఈ రెండింటిని మధ్య చేర్చేటప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లాండ్ మాదిరి తయారవుతుంది.
0: All the flowers when joined together by listening and surrender, it becomes a beautiful garland.
1: ఈ నిత్యజ్ఞాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కానీ ఈ అంత్యము ఆది రెండు చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది.
0: A man, a garland becomes a true garland, the garland of wisdom.
1: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
0: And that is the garland present in every human.
1: Talli garbhamu nundi
0: from the womb of the mother
1: janminchunappudu
0: when a man is born
1: kantamalalavemi kanaravu
0: he does not carry any garland with him.
1: Manchi mutyapu saru
0: he doesn't have jewelry.
1: మత్తునపునులేవు
0: they can't be seen at all.
1: Melmi bangaru danda medaku ledu
0: there are no golden ornaments around him.
1: రత్నాలహారము
0: దే నో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్
1: రంజిల్లగాలేదు
0: దే డోంట్ డెకరేట్ హిమ్
1: పత్తల పేళ్లను పొతకలేదు
0: దే నో గ్రీన్ స్టోన్స్ అట్ ఆల్ అరౌండ్ హిమ్
1: ముత్యాలహారము
0: దే నో జ్యువెల్స్ అట్ ఆల్
1: మురిపింపగాలేదు
0: దే వోంట్ డిలైట్ యు
1: కలదు
0: బట్
1: కలదొక్క మాల మీ కంఠమందు
0: around you there is a garland
1: purva janmala karmalu pondu parachi
0: the garland which inherit from the past
1: manche ainanu chedugaina trunchakunda
0: without minusing good or bad
1: brahma meekichi pampunu brahmamala
0: lord brahma gives you that garland of ever created in the deep
1: niyu chechina kanthamala
0: and that is the garland of ever destiny
1: kanthamala
0: that is the garland of ever destiny
1: kanthamala
0: the garland of ever destiny
1: adi aa kanthamala andar yendu
0: and that garland of destiny
1: emadi manchi ainanu chedugaina
0: good or bad
1: trunchakunda
0: without removing
1: brahma meekichi pampunu barumala
0: have a garland is given to you brahma brahma
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
0: ద గార్లాండ్ విచ్ రీచ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్
1: కనుక మనం మంచిని చెయ్యాలి
0: గుడ్ వి షుడ్ డూ
1: ఏది చేసినా కానీ అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది
0: వాట్ ఎవర్ వి డూ దట్ బికమ్స్ ద గార్లాండ్
1: ఏ మానవుని ఎందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమంది ఉండాలి
0: యూ మే నాట్ హ్యావ్ ఎనీ గార్లాండ్ బట్ ద గార్లాండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ
1: దివ్యాత్మ స్వరూపుల
0: డివైన్ సోల్
1: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన
0: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్
1: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము
0: హిజ్ నోబుల్ హిజ్ లైఫ్ ఇస్ హిజ్ మెసేజ్
1: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము
0: హిజ్ లైఫ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్
1: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోనే మనం అలక్ష్యం చేయవచ్చును
0: మైథాలజీస్ మే మిస్అండర్స్టాండ్ అండ్
1: పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు
0: యు మే నెగ్లెక్ట్ ద పురాణాస్ బట్ డోంట్ నెగ్లెక్ట్ ద ఐడియల్స్ థాట్ బై దీస్
1: వ్యాసుడు
0: వ్యాస
1: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట
0: వాల్ రైటింగ్ ద మహాభారత్
1: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట
0: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్
1: అయ్యో వినాయక
0: ఓ గణేష
1: ఎంత దయామయుడు అయ్యా నీవు
0: ఓ కంపాషనేట్ వన్
1: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు
0: యు ఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్
1: అయితే
0: బట్
1: నేను చెప్పినవంతా కూడాను
0: వాట్ ఎవర్ ఐ టెల్ యూ
1: చక్కగా వ్రాయాలి అన్నాడు
0: యు మస్ట్ రైట్ హి సెడ్
1: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు
0: అండ్ దట్ ఇస్ ఎ కండిషన్ లేడ్ డౌన్ బై వ్యాసుడు
1: వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు
0: గణేష్ వాజ్ నాట్ అవర్ షార్ట్
1: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు
0: వ్యాస లేడ్ డౌన్ ఎ కండిషన్ ఫర్
1: వ్యాస
0: వ్యాస
1: నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు నిలవకుండా ఉండేటట్టుగా నీవు చెప్పాలి అన్నాడు
0: యు మస్ట్ డిక్లేర్ ఇన్ సచ్ ఎ వే మై పెన్ షుడ్ నాట్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్
1: రాస్తూ ఉండినప్పుడు
0: రైటింగ్ అండ్ రైటింగ్
1: కలములో ఇంక్ అయిపోయింది అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది
0: ద పెన్ ద స్టైల్ హస్ బ్రోక్ డౌన్
1: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట
0: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్
1: పురాణములని అనుకున్నప్పటికీ
0: యు మే థింక్ దెమ్ టు బి మైథాలజీస్
1: అందుకోసమని ఏక దంతం
0: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్
1: అనగా తన కర్మ కార్యములు ఎందుకని
0: ఎన్ ఆల్
1: కర్మ దీక్ష ఎందుకని
0: And it's all under the solution.
1: Shakti Tyagamana ena chesetunte vaadu vinayakudu ani adi aadasyam.
0: He can make any sacrifice. That is the idealism of Ganesha.
1: Tana dantamne lagi rayatam poyina enta tyagam.
0: What sacrifice he had to extract the truth
1: from him. Vyaskarinchukuni vedamulu la karmana la prajaya dharena tyage reike amrutatva manasuhu. Aa tyagam kante amrutatvam ekkada undi.
0: Does the Veda say not by work, not by riches, not by anything, it is only by sacrifice you can harvest
1: the most life. Kanukani manavulaku prema tyagamu rendu unte chalu jeevitham anta sukhanga jarigipothundi.
0: But the modern people of today, if they have prema and tyaga, love and sacrifice,
1: they can be bhakti.
0: Devotion.
1: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు.
0: There is none superior to devotion.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికి
0: you may have much knowledge.
1: ఈ శాస్త్ర జ్ఞానములే కాని
0: it is not scriptural knowledge only.
1: ఆత్మ జ్ఞానం కాదు.
0: That is not self knowledge.
1: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
0: Self knowledge is important.
1: మీరు విని ఉంటారు, చదివి ఉంటారు.
0: You must have heard.
1: ఆది శంకరులు వారు
0: ఆది శంకర
1: అద్వైత మతాన్ని స్థాపించడానికి
0: he established non
1: సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు.
0: He regarded everyone
1: ఏకము.
0: One.
1: Satya.
0: The truth.
1: Yipra bahudha vadanti.
0: There is none other than truth. There is only one.
1: Yekatma sarvabhutantaratma.
0: There is only one self everywhere, he declared.
1: Advaita darshanam gnanam.
0: Seeing the one is wisdom, he said.
1: Rendavudi lene ledu.
0: The second one does not exist.
1: Anta cheri okkate.
0: There is only one.
1: Ani gnanamuru prapanchaniki bodhinchinatuvanti okka ఆది శంకర్ల వారు కూడాను
0: ఆది శంకర హూ థాట్ ద విజ్డమ్
1: సమయం లోపల
0: వన్స్ అపాన్ ఎ టైమ్
1: కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో.
0: హీ వాస్ గోయింగ్ టు కాశీ టు టేక్ బాత్ అలాంగ్ విత్ హిస్
1: ఒక పండితుడు
0: ఎస్ కాలర్
1: కాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద.
0: హీ వాస్ చాంటింగ్, హీ వాస్ రిపీటింగ్ ద గ్రామర్ ఆఫ్
1: కరణే డుక్నూ కరణే డుక్నూ కరణే డుక్నూ కరణే అని పాణి గ్రామాన్ని వందిస్తున్నాడు. కన్నులు మూసుకుని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాణి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే డుక్ను కరణే అని అంటున్నాడు.
0: యాజ్ ద చిల్డ్రన్ లర్న్ ద స్పెల్లింగ్ రిపీటింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ దిస్ స్కాలర్ వాజ్ రిపీటింగ్ డుక్ను కరణే డుక్ను కరణే.
1: చాలా దీక్షగా ఆ యొక్క పాణి గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాడు.
0: విత్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హి వాస్ రిపీటింగ్ దాట్.
1: దగ్గరికి వెళ్ళాడు
0: ఆది శంకర. రెంట్ హిమ్
1: ఎవరు వచ్చింది ఆయన గమనించలేదు.
0: నో బడి అబ్జర్వ్డ్ హిమ్
1: చెప్పాడు.
0: అండ్ సెట్ హిమ్

काले नहि नहि नहि रक्षति दुःख करणे नहि नहि रक्षति।

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫులిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో
1: అట్ ద టైమ్ ఆఫ్ దాట్
0: నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యూ?
0: భజ గోవిందం. మా జ్ఞాని శంకరాచార్యుల వారు,
1: శంకరాచార్య ఎంబాడిమెంట్ అంత
0: అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్ట గడపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకర వాజ్ ఎ గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజించడం భక్తి కాదా, పూజించడం భక్తి కాదా, స్మరించడం భక్తి కాదా, ఆరాధించడం భక్తి కాదా, ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆది శంకర హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ అద్వైత.
0: కనుక భక్తి, భక్తికి మించినటువంటిది మరొకటి లేని,
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్,
0: భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన,
0: లేక యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్
0: క్షేత్రాలు తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు కాదు. నిర్మలమైనటువంటి ప్రేమను, మనస్సును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టువర్డ్స్ డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లైవ్ లవ్ టు
0: భగవంతుని. ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ, ఏమిటి ప్రేమను వారికి తెలియదు.
1: దర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్
0: ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఇస్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: వుడ్ యు నాట్ కాల్ ఇట్ లవ్?
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజైర్ టు హావ్
0: ప్రేమ అని పెట్టడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువల్లనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: these relationships come in between and go.
0: Bharya bharya bharya,
1: wife and wife,
0: bidda bidda bidda,
1: child and child.
0: Ee biddalu eppudu vacharu?
1: When are the children born?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు అని అంతకు ముందు నీవెవరు? ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకు ముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యు లవ్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అనురాగమునే కాని ప్రేమలు కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ ఎవర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్ దట్ ఇస్
0: భాగ్యం. ప్రేమ,
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్స్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు, ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు,
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్. లు
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాన్ని చూడకునకు వాడెవరు వీరెవరు?
1: బిఫోర్ దూడకు
0: తల్లెవరు బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: కాకపోవడం భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్
0: పాసింగ్ క్లౌడ్స్, మీలో పోయి వచ్చిపోయేటువంటివి.
1: These రిలేషన్షిప్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో, ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ భక్తి.
0: అదే సరైనటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు.
1: నా
0: కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి
1: స్లోలీ అన్యూజల
0: చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily by following the path of worship and other ways you to reach God.
0: నీవే దీనిని సమీపించుకొని పోవాలి.
1: You have to watch your way towards God.
0: భగవత్ అన్వేషణనగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి?
1: First for God. Where is God?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is there everywhere.
0: సర్వత పాణిపాదం తత్ సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా
1: when his feet are everywhere and head is everywhere, when he is present everywhere, where can he search him?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను.
1: When he says search and search, what is the meaning?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: You need not search for him.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: బైబిల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంది.
1: Anibisant was studying the Bible one day.
0: ఆ బైబిల్ లోపల,
1: in the Bible,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులు ఎవరు భగవంతుని అన్వేషించేయనక్కర్లేదు.
1: She believed that devotees need not
0: భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotee.
0: Vetukuchunnanu nenu vetukuchune unnanu. Vetukuchunnanu nedu naadu needu ekamuga vetukuchunnanu.
1: In the past, in the present.
0: Athane andarni vetukutunnadu bhaktudu ekkada bhaktudu ekkada bhaktudu ekkada.
1: God is searching for the true devotee. Where is my true devotee?
0: Bhaktudu ekkada chikkatam ledu kaani daivam ekkada chusina chikkutunnadu.
1: The true devotee is not present everywhere, but God is present everywhere.
0: Adi ee naadu aadhunika yugamulo ulta seedha antaru. తిరిగి మోపోయింది.
1: టాప్సీ టర్వీయింగ్, టాప్సీ టర్వీయింగ్, దట్ ఈస్ ప్రెజెంట్
0: ఇన్ మోషన్. భక్తుడు చిక్కడం లేదు కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు.
1: ద డివోటీ ఇస్ నాట్ గ్రాస్ బట్ గాడ్ ఈస్ గ్రాస్ ఈజీలీ ఇన్ మోషన్.
0: సులభంగా చిక్కినటువంటి భగవంతుని అలక్ష్యం చేస్తున్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఈజీలీ అబ్టైన్ ఇస్ నెగ్లెక్టెడ్ బై పీపుల్.
0: కారణం ఏంటి?
1: వాట్ ఈస్ ద కాజ్?
0: సులభంగా చిక్కింది.
1: బికాజ్ హీ ఈజీలీ అబ్టైన్.
0: కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు.
1: గెయిన్ హిమ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్.
0: సులభంగా చిక్కినప్పుడు దాన్ని అలక్ష్యం చేస్తారు.
1: వెన్ గాడ్ ఈజ్ ఈజీలీ అబ్టైన్ యు నెగ్లెక్ట్ హిమ్.
0: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు.
1: వాట్ ఈస్ ఈజీలీ అబ్టైన్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
0: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు.
1: ద గిల్ట్, ద రోడ్ గోల్డ్.
0: మీరు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతుంటారు.
1: వెన్ యూ ట్రావెల్ బై బస్.
0: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కులంతా లాగివేస్తుంది.
1: అట్రాక్టివ్ ఫ్యూమ్, ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
0: ఆ సంతల్లో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలలో భ్రమలు పుట్టిస్తుంది.
1: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
0: పకోడాలు చూస్తే.
1: బట్ ఇఫ్ యు సీ హౌ దే ప్రిపేర్,
0: ఏమేమో పిండి కలిపింటారు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దేర్.
0: పాత నూనె వేసి ఉంటారు.
1: ఆల్ ఓల్డ్ ఆయిల్
0: మోతగానో కలిపింటారు.
1: హెట్ఫుల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ది కూడా కాదు.
1: అండ్ యు సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్డ్.
0: ఆ పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది.
1: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్.
0: అమ్మ ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
1: And mother prepares you delicate, delicious pakodis. You don't like them because you don't have odor and smell.
0: Kaani ikkada enni pakodalu tinna kadupu chedadu.
1: But mother, pakodis prepared by mother.
0: Anaga sulabhanga intilo chikkindi.
1: They don't upset your stomach.
0: Dabbichukunnatundi dantlo ruchi untuntadi.
1: You find taste only in the things obtained by money.
0: Kaani meeku telisina pillalanta kuda hotels ku pothuntaru.
1: Many boys go to hotels.
0: Ee hotels poyinappudu perugodalu vesukuntaru.
1: దే హావ్ గాట్ దిస్ పెరుగు వడ
0: పెరుగు వడల లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేసి ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి?
1: సిన్స్ హాస్ పెయిడ్ మనీ ఈ గోసాన్ ఈటింగ్ ఇట్ విత్ గ్రేట్ రిలీష్ హంగ్రీలీ ఈట్స్ ఇట్.
0: ఇంకా కట్టలో ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు, తుని తుని పెట్టేస్తారు.
1: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్ బై పీపుల్.
0: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం.
1: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్ బై
0: పీపుల్. తిరుపతికి పోయేటువంటి వారు,
1: పీపుల్ గో టు తిరుపతి,
0: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
1: They have to try many steps.
0: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
0: ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
1: ట్రైన్ క్లైంబింగ్ ఎవరీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కేల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళుతున్నాయి.
1: Since you have buses in abundance up the main
0: gate. No Govinda, no Gopala.
1: People don't chant Govinda or Gopala.
0: Itarlu yokka suddulanta maatladukuntu
1: gossiping.
0: లోకా గ్రామాలు చెప్పుకుంటూ
1: టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్.
0: తిరుపతికి పోయినప్పటికి
1: పీపుల్ కూడా తిరుపతి
0: సుఖం లేకుండా వస్తున్నారు.
1: డోంట్ అప్డే నేను హ్యాపీ.
0: కానీ ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు.
1: దే వాంట్ చేంజ్ ఓన్లీ వన్ థింగ్.
0: బోర్డు కొట్టుకొని వస్తున్నారు.
1: దే షో ఆఫ్ దర్ హెడ్ అండ్ కమ్.
0: ఇది మనం పోల్సినటువంటి యాత్ర.
1: ఈజ్ ఇట్ ద మిషన్ ఆఫ్ అవర్ పిల్గ్రిమేజ్ తిరుపతి?
0: ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా.
1: Seeing your seven hats in
0: the middle of the gundu gorginchukune deni kosamani.
1: Why do you go to Tirupati to seva?
0: Meer antarathalu Tirupati varu cheptam ledu, meeru adagatam ledu.
1: Neither you ask nor those people tell you the significance of shaving the hair.
0: Bhagavantuni darshananiki poyinappudu
1: when you go to have darshana of the
0: Lord, mana endunnatundi tamo gunanni poorthi remove cheyali, pogottukovali.
1: The tamasic quality has to be driven away.
0: ఈ తమో గుణం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ప్రతి మానవుని తలపైన కూడా తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
1: ఎవ్రీబడి హ్యాస్ తమసిక్ క్వాలిటీ ఇన్ అబండెన్స్.
0: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం.
1: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫై తమో గుణ.
0: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణం అనేటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ షేవింగ్ ద హెయిర్ ఎట్ తిరుపతి ఈజ్ ద డార్క్ క్వాలిటీస్ హావ్ టు బి డ్రివెన్ అవే అండ్ ద ఫ్రాగ్రెంట్ క్వాలిటీస్ హావ్ టు బి
0: ఫాస్ట్. మనం చేస్తుండేది ఏంటంటే తిరుగుతి పోయినామంటే తిట్టి బాడీ నెట్టి బాడీ రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
1: వెన్ యూ గో టు తిరుపతి హెయిర్ ఈజ్ లాస్ట్ అండ్ మనీ ఆల్సో ఈజ్ లాస్ట్ బోత్ ఆర్ లాస్ట్.
0: దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి,
1: వాయిసెస్ హావ్ టు బి
0: అభ్యాసాన్ని దూరం గావించుకోవాలి,
1: బ్యాడ్ క్వాలిటీస్ హావ్ టు బి డివెన్
0: అవే, మాయం చేసుకోవాలి,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్ హావ్ టు బి ఎక్స్టింగ్విష్,
0: సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి,
1: గుడ్ ప్రాక్టీసెస్ హావ్ టు బి
0: సత్సంగంతో చేరాలి,
1: నోబుల్ కంపెనీ హావ్ టు బి కల్టివేటెడ్,
0: సద్భావాన్ని పెంచుకోవాలి,
1: హై ఫీలింగ్స్ హావ్ టు బి ఫాస్ట్.
0: ఇది ఏ దేవాలయంలో పోయినటువంటి యొక్క అంతరార్థం.
1: దట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్స్.
0: కనుక ప్రతి పర్వదినములు కూడాను
1: అన్ ఎవరీ ఫెస్టివల్
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
1: ఆల్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ లెండ్ ఎ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
0: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
1: ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఈ
0: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
1: ద ఫిజికల్ మీనింగ్ ఈస్ టేకెన్.
0: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
1: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్.
0: కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ టు బి సీన్ అట్ ఆల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
0: వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
1: ఐడల్ వినాయక
0: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే.
1: ఐడల్ షీ మస్ట్ హావ్.
0: ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము.
1: When you put him in water, he'll be drowned.
0: ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగబెండు కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
1: If you want to learn swimming, you must have a tire.
0: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
1: Till you recognize the innate divinity, the physical activities are important.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు.
1: Don't have the fear what is going to
0: happen. ఏమైనా గాని త్యాగం.
1: Come what may happen, sacrifice.
0: ప్రేమ
1: love.
0: ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు.
1: Where there is love, there is no fear at all.
0: కనుకనే ప్రేమను పెంచుకోవాలి.
1: Faster ever love.
0: ఎట్టి ప్రేమ.
1: What kind of love?
0: నిర్మలమైన ప్రేమ.
1: Pure love.
0: నిష్కల్మషమైన ప్రేమ.
1: అంటే
0: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ.
1: Attributeless, selfless, sacred, sublime love has to be cultivated.
0: ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి.
1: Giving and giving and giving, your life should be sacrificed.
0: తిరిగి పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
1: Don't crave for
0: taking. ఇవ్వని ఇవ్వకపోనీ. నీ హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
1: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్ విత్ ఇట్. దట్ ఇస్ లవ్.
0: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: వితౌట్ యూజింగ్ ఇట్
0: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నాం.
1: యూ ఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించు ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చెప్తాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
1: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
0: నా హృదయములో ఉన్నాడు దేవుడు.
1: It is in my heart.
0: అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము.
1: The abode of God is the heart.
0: హృదయము ప్రేమమయము.
1: Heart is relevant with divinity.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సన్నిచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to serve this Lord, compassionate Lord in the heart.
0: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ
1: అండ్ ఎనీ ఫెస్టివల్
0: ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ
1: వాళ్ళు వర్షిపింగ్ ద ఐడల్
0: దైవభావంలో భేదము వద్దు.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎన్ని రూపములు అయినప్పటికీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని,
1: పర్షియన్స్
0: బుద్ధులని, అంతా వేరు వేరు రూపములు ఉన్నాయి కానీ అందరూ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
0: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
1: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
1: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
0: అన్ని మతములు సారము ఒక్కటే.
1: Absorb the essence of all religions.
0: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని,
1: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
0: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
1: ఫాస్టరింగ్ ట్రూ లవ్,
0: పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి.
1: రిసీవ్ ద నోబుల్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: అండ్ దట్ ఈస్ ద డెస్టినేషన్. అండ్
0: ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు.
1: నెవర్ నెగ్లెక్ట్ ది సుప్రీం డెస్టినేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమ స్వరూపులేరా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
1: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.

0: జగచ్చిత్రమనగ.
1: The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
0: Brahma Sarupulara.
1: Embodiments of Brahman.
0: Vittanamu Bhutimu Natanapadu. దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
0: ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి.
1: This tree shows the branches, leaves, flowers and fruits separate.
0: Kani veeti viniyogamu kudanu veru veru reetiga manamu upayogistunnam.
1: We also make use of these in a different way.
0: Aithe ivanni kudanu matti yokka veru swaroopamule.
1: But all of them, however, they are the modifications of the same mud.
0: ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే.
1: ద లీవ్స్ ఆర్ ద మడ్, బ్రాంచెస్ ద ఫ్లవర్స్ అండ్ ద ఫ్రూట్స్ దట్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద సేమ్ మడ్.
0: త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కేవ్వున కేక వేస్తాడు.
1: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
0: Maru chanamunande maroka vyakti vachi idi paamu kaadu traadu ani atani bhayanni nivarana chestadu.
1: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
0: Ee satyanni gurtinchinatundi modati vyakti idi traadu అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు.
1: The person, when once he comes to know there is only a rope and not a snake, he will not have any fear thereafter.
0: పురము తాను చూడక పురము త్రాడే, చూచి పాముని భయపడినటువంటిది త్రాడే. ఇది పాము కాదు, ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే.
1: In the beginning, it was a rope. Because of this wrong identification, when a superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
0: Ee traade Brahma.
1: This rope is Brahma.
0: Kaani ajnani anetunte vyakti deenini jeeveshwara prakruti anetunte sarpamuga visvasichadu.
1: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
0: Kani oka gnani vachi idi traadu kaadu paamu kaadu traadu ani idi prakruti kaadu idi brahmane aneetundi satyanni prabodhisthu untadu.
1: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
0: జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ దట్ ఈస్ అపేరెంట్, ఆల్ దట్ వీ సీ ఈస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మన్.
0: కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ, మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు.
1: Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people while Brahman is omniscient, omnipresent and omnipotent.
0: Kaadu kaadu. Aa divyatvamainatundi, aa sarvasaktimayamainatundi, sarvagnatvamainatundi aa Brahmane neevu.
1: Very divinity, that all powerful Brahman is yourself verily.
0: Prakriti yokka bhavamu chetane నీవు కేవలం మానవునిగా భ్రమిస్తూ ఉన్నావు.
1: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యు ఆర్ డెల్యూటెడ్ యు కన్సిడర్
0: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
0: పశ్యన్నపిచా నపస్సతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ.
1: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బట్ యెట్ యు సే దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ డెల్యూషన్ ఇట్ ఈస్.
0: కాని ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు.
1: బట్ నో మ్యాన్ విల్ బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్.
0: సముద్రం ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
0: అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: హౌఎవర్ అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు ఫైండ్ ద ఫోమ్ కలెక్టింగ్ ఆన్ ద సర్ఫేస్.
0: మన దృష్టి అందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద ఓషన్ వేవ్స్ అండ్ ఫోమ్ ఆర్ డిఫరెంట్.
0: కాదు కాదు.
1: నో,
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము, ఇవి అలలు యందు కూడా ఉంటున్నది.
1: ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్, ద కెపాసిటీ టు మేక్ థింగ్స్ వెట్, ఆల్ దట్ రిమైన్స్ కూల్ ఆల్ ది టైమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ ఫార్మ్స్.
0: ఈ సముద్రం యొక్క రుచియే అలలు యందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ద వేవ్స్ ఆల్సో.
0: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
1: Therefore, we must inquire the intimate relationship between ocean and the wave.
0: అగాధమైనటువంటి సత్యక్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: Out of this fathomless depths of this mighty ocean, సత్యక్ ఆనంద, you find the individual creatures, the waves originating out.
0: దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
1: When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: మన దృష్టి ప్రేమమయం గావించుకున్నప్పుడు సృష్టి అంతా బ్రహ్మమయమైపోతుంది.
1: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
0: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలిస్తామో ప్రపంచమంతా అట్టి రంగుగా కనిపిస్తుంది.
1: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
0: యద్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
1: All this apparent transient world, it is full of variation, full of differences, but actually underlying principle is one.
0: Aite manamu itti divyamainatuvanti tattvanni manam gurtinchukovadaniki tagina krushi cheyatam ledu.
1: However, we are not making effort to know the principle of divinity.
0: Patti manavuni endu kudanu brahmatvamu maya tattvamu rendu kudanu imidi untundali.
1: In every human being, these two principles, the illusion and the divinity, exist together.
0: ఒకానొక సమయంలో రాముడు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: At one time, Rama was pretending as if he was learning regarding the principles of divinity from sage Vasishtha.
0: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైన వారు కాదు.
1: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
0: పార్వతి అనగా శ్రద్ధ.
1: పార్వతి ఈజ్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
1: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
1: దేర్ఫోర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఫెయిత్,
0: మానవుని ఎందుకు శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ఆర్ ప్రెసెంట్, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ప్రతి మానవుడు కూడాను అర్ధనాదీశ్వరుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ వన్ ఇస్ ఆండ్రోగైనస్.
0: కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి యందు ఉంటున్నది.
1: లైక్ దిస్ ద డివినిటీ అండ్ ది ఇల్యూజన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఇండివిజువల్.
0: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
1: వెన్ వీ ఎంక్వైర్ వాట్ ఇస్ దిస్ డివినిటీ, వాట్ ఇస్ దిస్ ఇల్యూజన్,
0: సత్ చిత్ ఆనందం రూపనామం అని ఐదు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్, ద సత్ ద బీయింగ్, చిత్ అవేర్నెస్, ఆనంద ద బ్లిస్, ద నేమ్ అండ్ ఫామ్.
0: ఆనందం అనేటువంటిది బ్రహ్మ రూపము.
1: బ్రహ్మ హ్యాస్ దీస్ త్రీ, సత్ చిత్ ఆనంద.
0: రూపనామములే మాయాతత్వము.
1: ద నేమ్ ఇన్ ద ఫామ్ ఆర్ ది ఇల్యూషన్.
0: ఇవి కేవలము దృశ్యగోచరముగా ఉంటున్నవే కానీ ఇది భావశుద్ధిగా లేవు.
1: They are only apparent but not real in content.
0: Samudramulo undinatvanti jalamu alalaga roopundalante deeniki edi raavali edi kaavali.
1: For the water of the ocean to flow as waves, what should happen?
0: Neetiki gaali todainappude idi neeru alalaga roopondutundi.
1: As the wind blows continuously, the same water will come out as waves.
0: Vaayuve lekapothe ee neeru alane kaadu.
1: When there's no wind, you don't expect a wave.
0: కనుకనే వాయు యొక్క శక్తి చేతనే జలము ఒక అలగా మారిపోతుండాలి.
1: Because of the power of the wind, the same water transforms into waves.
0: కనుకనే మాయా శక్తి వల్లనే ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపమునందు సముద్రమునందు జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
1: Because this mighty power of the illusion, out of this ocean of Satchidananda, the divinity, you find the individuals arising out of it as waves.
0: Ah, vayu wave maya.
1: And that wind is illusion.
0: Ee alane jeevudu.
1: The waves are the individual.
0: Samudrame Satchidanandamu.
1: The ocean is Satchidananda.
0: Kabatti Satchidanandam nunchi vachinatvanti jeevulu Satchidananda swarupude.
1: Therefore the individual out of this Satchidananda is verily the same.
0: Aa satyanni manam gurtinchinappude brahmavit brahmaiva bhavati.
1: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
0: Kanukane ee naadu manamu kevalam upadi bhedamunu puraskarinchukoni manam aneka roopanamuluga visveshinchukoni binna bhinnamainatvanti yokka talampuloche manam anubhavistunnam.
1: Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves.
0: Ee yokka satchidananda swaroopam anetvantidi ఈ మాయతో కూడియే ఉంటుండది.
1: ది సచ్చిదానంద, ది డివినిటీ ఈజ్ విత్ దిస్ ఇల్యూషన్.
0: అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది.
1: హవెవర్ దిస్ ఇల్యూషన్ విల్ వానిష్.
0: పుట్టిన అల దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుండ అది సముద్రమునందు.
1: ద వే విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ న్యాచురలీ విల్ ఎన్హిలేట్, విల్ మర్జ్ బ్యాక్ ఇన్ టు ది ఓషన్.
0: పుట్టినది గిట్టక తప్పదు.
1: That which is born is bound to die.
0: Kani putti gittetundi upadhi yokka tattvamu.
1: It is only the nature of the body to be born and die.
0: Putti gittanatvanti yokka tattvamu brahma tattvamu.
1: That which is beyond birth and death is divinity.
0: Anubhavasmane brahmanu bruhat swarupudu annadu anaga anantamaina sarvata prani padam ekkada chuchinappudiki vyapinchetundi tattvame brahma tattvamu.
1: Therefore the nature of brahman is this vastness, all pervasive, found everywhere.
0: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ వితౌట్ దిస్
0: జగత్. అంతయు బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ.
0: కానీ మన యొక్క హద్దులు, మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైనటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
0: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
1: జస్ట్ యాస్ వీ హ్యావ్ ది ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వెన్ దేర్ ఇస్ యాక్చువల్లీ ఎ రోప్, వీ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వైల్ బీయింగ్ బ్రహ్మన్ అవర్ సెల్ఫ్.
0: కనుక సర్వులు కూడాను బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కేవలం మేము అల్పులమని, మేము మానవులమని ఈ విధమైన ఉపాధి భేదమును పురస్కరించుకుని మనం విభజించుకోకూడదు.
1: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
0: Kana manam ee vibhajinchukotamlo undinatvanti porapate idu oka pedda ajnanamu.
1: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
0: Satyanni gurtinchukolekapotame ajnanamu.
1: Not realizing the truth is ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము.
1: The recognition of truth is wisdom.
0: ఈ జ్ఞానజ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు.
1: The wisdom and ignorance you don't get out of textual knowledge.
0: కరుకునే సర్వం జ్ఞానమయం.
1: So everything is of jnana
0: wisdom.
1: The whole world is of wisdom.
0: Prati vyakti samasti kudanu jnanamayame.
1: The individual and society is full of wisdom.
0: Aa jnana jnaname paramatma swarupamu.
1: That wisdom is the embodiment.
0: Adiye satya swarupamu.
1: God is the embodiment of wisdom.
0: Prati satyam jnanam anantam brahma.
1: Therefore God is this truth, wisdom and infinite. This kind of fragmentation, segmentation is a sign of ignorance.
0: Satyanni gurtinchukolekapotame ajnanamu.
1: Not realizing the truth is ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానం.

0: అది ఏ సత్య స్వరూపము?
1: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ దిస్ ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈ యొక్క సత్య జ్ఞానం నందు కూడాను వాయువు కూడాను ఒక సత్యమే.
1: ఇన్ దిస్ ద వాయువు ద విండ్ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ వాయువు సర్వత్రా ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ మన కంటికి కానరాదు.
1: బట్ యు డోంట్ సీ విత్ ది ఐ.
0: చేతికి చిక్కదు.
1: యు కాంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యు కాంట్ సీ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ యు కెనాట్ డినై.
0: కంటికి కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పుటకు వీలు కాదు.
1: యాజ్ యు డోంట్ సీ విత్ ది ఐ యు కెనాట్ డినై.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: ది ఎయిర్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ అస్.
0: కానీ మన కంటికి కనిపించదు.
1: Yet you don't see.
0: మన చేతికి చిక్కదు.
1: యు కాంట్ క్యాచ్ హోల్డ్.
0: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
1: But without air you cannot live.
0: కనుకనే ఈ గాలియే ఒక మాయా.
1: This air is an illusion.
0: అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు.
1: You may feel that may help you or harm you.
0: కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు.
1: But this illusion will never harm you.
0: ఈ మాయ పట్టినన్ను చాలా బాధిస్తుందని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాము.
1: Many times we feel sad that we are put to suffering by this delusion.
0: మాయ ఎవరిని పట్టింది?
1: Whom does it catch?
0: మాయకు కాళ్ళు చేతులు లేవు.
1: Illusion has no legs and hands.
0: కాళ్ళు చేతులు ఉన్నది నీవే.
1: You have legs and hands.
0: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
1: In fact you have trapped the delusion. Illusion has not trapped you.
0: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
1: Illusion has no hands, it can't catch you.
0: చేతులున్నది నీకే.
1: You have hands.
0: నీవే మాయను పట్టావు.
1: So in fact you caught hold of this illusion.
0: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
1: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
0: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండియే వాయువు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నది.
1: Therefore out of this ocean of Brahman, it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
0: Samasta srishti kudanu mayane moola karanamu.
1: For the entire creation it is the illusion the main cause.
0: Mayayandu putti mayayandu perigi mayanerungare mandamatulu.
1: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
0: Kulanniyu mayam.
1: The life is illusion.
0: Bhavabandhamulu maya.
1: The bondage is illusion.
0: Samsaramadi maya.
1: Family life is
0: Saavu
1: illusion.
0: Savu maya.
1: Death.
0: Maya bratukikinta maya lomadanela.
1: This life is one of falsehood and illusion. Why should you be carried away?
0: Ee maya bratukiki enduku maya lo padali?
1: Why should we be trapped by this illusion?
0: Idi kevalam anni kudanu ajnaname moola karanamu.
1: The ignorance is the root cause for all this.
0: Ajnanamku moola karanam emiti?
1: What is the main thing responsible for this ignorance?
0: Mana karmane moola karanamu.
1: Our action is responsible.
0: Karma nunchi janmam vachindi.
1: The action leads to birth.
0: Janma nunchi bhramala kaligayi.
1: It's the birth that delusion.
0: Bhramala nunchi ajnanam bayalderindi.
1: And the delusion that makes you ignorant.
0: Kanuka prati daniki kudanu mana karmale moola karanamu.
1: Therefore for everything action is the main cause.
0: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
1: Therefore you have to investigate the correct action.
0: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
1: As is the action so is the reward.

0: tank or in a mighty ocean. But you can collect the water depending upon the measure of the vessel. Even if you want more, you can draw it.
1: నీయొక్క ఉపాధిని పరిష్కరించుకొనియే నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
0: Basing on the vesture you put on.
1: నిరంతరము మన బాహ్యమైనటువంటి చింతయందు ప్రాకృతమైనటువంటి ఆలోచనలయందు ప్రకృతమైనటువంటి ఒక తత్వమునందు మన జీవితం అంకితం చేసుకుందాం.
0: We spend all our day in physical, daily, ephemeral, worldly routine.
1: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలు ఎందే మన జీవితం అంకితం చేసుకున్నాం.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వి స్పెండ్ అవర్ ఆల్ అవర్ లైఫ్ డెడికేటింగ్ టు ది వర్డ్.
1: లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు.
0: యు గో బై ది వరల్డ్లీ ఫీలింగ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
0: చేంజ్ యువర్ ట్రెండ్ ఫ్రమ్ అవుట్ వర్డ్ టు ఇన్ వర్డ్.
1: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు.
0: దెన్ యు బికమ్ బ్రహ్మన్.
1: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
0: యు థింక్ దట్ వీ ఫాలో సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్ టు నో ద డివినిటీ.
1: విచారణ చేత ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ యు కెన్ నో ద డివినిటీ.
1: డిస్క్రిమినేషన్ చేయాలి.
0: యు హావ్ టు డిస్క్రిమినేట్.
1: తర్వాత ఎంక్వైరీ చేయాలి.
0: దెన్ యూ మస్ట్ ఎంక్వైర్.
1: ఎంక్వైరీ అనే పదం సరైనది కాదు.
0: ఎంక్వైరీ ఇస్ నాట్ ప్రాపర్ టర్మ్.
1: లేని పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము.
0: యూ ఎంక్వైర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: ఎక్కడ సూచనా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు?
0: వెన్ దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు ఎంక్వైర్.
1: కనుక ఎంక్వైరీ మనం చేయనక్కర్లేదు.
0: సో యూ డోంట్ నీడ్ టు ఎంక్వైర్.
1: నీ లోపల వెలుపల చుట్టూ సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుక ఇట్టు దాన్ని మనం ఎంక్వైరీ చేయటం ఎందుకు?
0: దెన్ వై డూ నీడ్ టు?
1: అది కూడా ఒక అజ్ఞానమే.
0: ఇట్స్ ఆల్సో ఇగ్నోరెన్స్.
1: కనుక ఈ సాధనలన్నీ కూడా కేవలం మానసిక తృప్తి కోసం చేస్తున్నాము.
0: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ అండర్ టేకెన్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ మైండ్.
1: ఒక తామర పుష్పం వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ లోటస్ ఫ్లవర్.
1: ఇందులోపల మధుకరము అన్నారు.
0: ఇట్స్ కాల్డ్ మధుకర.
1: మధుకరం అనగా తుమ్మెద.
0: ఇట్ ఈస్ ది
1: బీ. తుమ్మెద ఈ యొక్క కమలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్ని అంతా గోలుతుండాలి.
0: ఇట్స్ ద బటర్ఫ్లై దట్ కమ్స్ అక్రాస్ దిస్ లోటస్ ఫ్లవర్ అండ్ డ్రాస్ ద హనీ.
1: అయితే ఈ కమలము దేని వల్ల జీవిస్తుండాలి?
0: హౌ డస్ ఇట్ సస్టైన్? హౌ డస్ ఇట్ లీవ్ ద లోటస్ ఫ్లవర్?
1: ఈ మధుకరం నుంచే జీవిస్తుండాలి.
0: ఇట్ లీవ్స్ బికాస్ ఆఫ్ దిస్ బటర్ఫ్లై.
1: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
0: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్?
1: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
0: వీ హావ్ టు క్లాసిఫై ఇన్ టూ.
1: మధుకర.
0: One is madhu, the second is kara.
1: Madhu anaga jalamu.
0: Madhu means water.
1: Kara anaga surya rasmi.
0: Kara means sunlight.
1: Ee kinda jalamu paina surya rasmi rendu unnapude ee kamalam anetundi jeevisthundi.
0: Therefore the lotus flower lives with the help of water below and sunlight above.
1: Kanuka kinda jalam undali madhu.
0: There is water below madhu.
1: కర్ర సూర్యరశ్మి రావాలి.
0: అండ్ ద సన్ లైట్ కర్ర ఈ రెండింటి
1: ద్వారానే ఈ మనోకమలమంతా వికసిస్తుండాలి.
0: అవుట్ ఆఫ్ దీస్ టూ ఓన్లీ ద ఫ్లవర్ ఆఫ్ హార్ట్
1: గ్రోస్. ఈ మనసునందు అనేక రకములైనటువంటి భ్రమలు ప్రవేశిస్తున్నాయి.
0: అండ్ ద మైండ్ హ్యాస్ గాట్ సో మెనీ ఇల్యూషన్స్.
1: మనం భ్రమరం అంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
0: భ్రమర వీ కన్సిడర్ ఇట్ ఎ బీ.
1: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
0: It is not bhramara b, it is brahma illusion.
1: ee brahma desire.
0: Desire
1: kanuka ee desire e manaku anninti nindu kudanu aneka vidhamainatvanti yokka aananda dukkhamulanu andistu untadi.
0: So it is the desire which is the main root cause for the pleasure and pain.
1: ee manasu yokka desires nu manam ye maatram kudanu ventaadakoddu.
0: You should not be carried away by the desires of your mind.
1: మనసు అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
0: వెన్ వన్స్ యు ఫాలో యువర్ మైండ్ యుల్ బికమ్ డెల్యూటెడ్.
1: మనసు ఆధారముగా గొన్న మానవుండు.
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఆధారముగా గొన్న మానవుండు.
0: ద మ్యాన్ హూ టేక్స్ ద మైండ్ యాజ్ ది బేసిస్.
1: భ్రమణ కంటెను హీనమై బ్రతుకు చెడును.
0: He will spoil his own life worse than that of a bee.
1: Buddhi naadaramuga gonna budajanundu.
0: An intelligent man who goes by his intellect.
1: Madhavuniganu marunu madhiyendu.
0: He will transform himself into God on earth.
1: Buddhi naadaram cheskovali.
0: Rely on your intellect.
1: Mind nu manam aadaram cheskokoddu.
0: Don't follow the mind.
1: Ee mind anetvantidi కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
0: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు.
0: ఇట్స్ నాట్ క్లాత్.
1: ఇది దారము.
0: ఇట్స్ ఎ థ్రెడ్.
1: ఇది దారం కాదు.
0: ఇట్స్ నాట్ థ్రెడ్.
1: ఇది ప్రత్తి.
0: ఇట్స్ కాటన్.
1: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిదే మనసు యొక్క భ్రమ.
0: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ త్రూ ద థియరీ ఆఫ్ నెగేషన్.
1: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
1: నా దేహము,
0: మై బాడీ,
1: నా మనసు,
0: మై మైండ్
1: అంటే ఏం అర్థం?
0: వాట్స్ ది మీనింగ్?
1: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
0: మై మైండ్ యు సే సో.
1: నా దేహం అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
0: వెన్ యూ క్లెయిమ్ ది యువర్ బాడీ యూ సే మై బాడీ.
1: సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
1: నా దేహము, నా అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
0: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా మనసు, మనసు నేను కాదు.
0: నా నో మనసు మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
1: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
0: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్. దెన్ హూ ఆర్ యు?
1: వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు.
0: ఇన్ వేదాంత ఇట్స్ యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
1: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదము నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి.
0: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
0: ఎంటైర్ వేద ఈజ్ డ్యువలిజం.
1: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
0: వెన్ వేద ఇట్ సెల్ఫ్ ఈజ్ డ్యువలిజం, హౌ డు ఎక్స్పెక్ట్ నాన్ డ్యువలిజం?
1: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
0: వేద ఇస్ మెన్ టు మేక్ యూ అండ్ టు షో యూ ద పాత్ టు బి హ్యాపీ, టు బికమ్ ఫర్టబుల్ అండ్
1: బ్రహ్మచారి ఎట్లా ఉండాలి, గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి.
0: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself.
1: Vedamu.
0: Veda teaches our code of conduct.
1: Kani Vedamu dvaitame.
0: But Veda is dualism.
1: Kani Vedantamu advaitam.
0: But Vedanta is non-dualism.
1: Aa Vedantame Upanishadudu.
0: That Vedanta is Upanishad.
1: Aa Vedantam nandu kudanu deenini khandistu vachindi.
0: In Vedanta also negates these
1: Aham
0: ideas.
1: Aham Brahmasmi indulo rendu untundadi.
0: When it is said Aham Brahmasmi, there is dualism.
1: Nenu Brahmanu.
0: ఐఎమ్ బ్రహ్మ,
1: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
0: హియర్ టూ ఐ అండ్ బ్రహ్మ.
1: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
0: వెన్ టూ ఆర్ దేర్ ఇట్ ఇస్ డ్యువలిజం, నాట్ నాన్ డ్యువలిజం.
1: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వమైనటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
1: దీనికి చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
1: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
0: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
1: ఇది సరి అయినటువంటి యొక్క పదం కాదు.
0: It is not the exact word.
1: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
0: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్స్ ఫ్రమ్ డిసైపుల్స్.
1: నిజంగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
0: The correct name is Vyasa Purnima.
1: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
0: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
1: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
1: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
0: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిక్స్ కంపోజ్.
1: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
1: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణిమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
0: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ and now we call it guru purnima.
1: Vyasa purnima ante vyasudu chala goppa vaadu, vidyavantudu.
0: Vyasa is highly knowledgeable, the one of wisdom.
1: Anantamainatundi vedamulanu alpayusu galinatundi manavudu dini adhyayam cheyaledu.
0: Man with short life span cannot go through the infinite knowledge of Veda.
1: Vedamulu nundi undinatundi okka rukkunu pratyekam chesi diniki oka rugvedamu ani pettadu.
0: He separated all rukkulu or main principles and called it rugveda.
1: దీనిని మంత్ర స్వరూపము అన్నారు.
0: This is called full of mantras.
1: మననత్రాణ సమ్మిళితం ఇతిహి మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము.
0: That which is repeated again and again is mantra.
1: ఈ అనంతమైనటువంటి వేదములలో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
0: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
1: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
0: యజుస్ డీల్స్ విత్ ద మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
0: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
1: దీనికి సామవేదము అని పెట్టాడు.
0: ఇస్ క్లాసిఫైడ్ యాజ్ సామవేద.
1: ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది?
0: In what way is it useful?
1: సంగీత సాహిత్యాలకంతా పనికి వస్తుంది.
0: సామవేద is useful for music and literature.
1: కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సామగాన.
1: ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి.
0: దెన్ హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అథర్వణస్.
1: దీనికి కొంత అస్త్రశస్త్రములకు
0: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ.
1: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు
0: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్.
1: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
0: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
1: సెగ్రిగేటెడ్ అథర్వణ వేదము అని పెట్టాడు.
0: అండ్ హీ కాల్డ్ ఇట్ అథర్వణ వేద.
1: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
0: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
1: Subject ko ok guru ga untadu. Okka subject ko ok guru ga untadu.
0: Each subject has got one guru.
1: College lo kuda pote
0: in college
1: meer vicharana chesinappudu physics ok subject ku ok guru.
0: You have one
1: physics teacher untaru.
0: You find one guru to teach
1: chemistry
0: physics.
1: Chemistry teacher untaru.
0: You call him
1: mathematics teacher untaru.
0: You call
1: language
0: him mathematics teacher
1: antadu. Botan
0: you call him language teacher, mathematics teacher
1: anaga okoka subject okoka teacher ga untadu.
0: Each subject has got its own teacher.
1: Ade vidhamgane
0: likewise
1: konni konni namulakanta kodanu oka teacher ga untadu.
0: So for each subject there is a teacher.
1: Ee bhautikamainatundi oka aadhyatmika margamunaku konni upadesham cheseetundi varu oka aadhyatmika guruvu.
0: In spiritual path the spiritual teaching is given by spiritual teacher.
1: గురువులు అని చెప్పకూడదు.
0: You cannot call them gurus.
1: గురు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of guru?
1: గురు రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు.
0: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇంతేకాదు దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
0: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
1: గుకారో అనగా గుకారో గుణాతీతః.
0: గు బియాండ్ అట్రిబ్యూట్స్.
1: రుకారో రూపరహితః.
0: రూ ఫార్మ్లెస్.
1: గుణాతీతుడు రూపరహితుడు ఒక బ్రహ్మనే.
0: ద వన్ వితౌట్ అట్రిబ్యూట్స్ ద వన్ ఫార్మ్లెస్ ఇస్ బ్రహ్మ.
1: అతన్ని మాత్రమే గురు గురుహు అన్నారు.
0: సో గాడ్ బ్రహ్మ ఇస్ గురు.
1: కనుకనే అవతారం ఎవరు కూడాను ఎవరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు.
0: Therefore, avatars did not teach or upadesha to anybody.
1: Enduku upadesham enduku?
0: Why do you
1: need? Manu swadesham nunde unnanu upadeshaniki enduku mele povali?
0: When you are in swadesha in your own land, why do you need upadesha?
1: Nee brahmayande untunnavu.
0: You are there within yourself.
1: Nee aatmayande untunnavu.
0: You are in spirit.
1: Nee upadesham enduku inka?
0: Then why do you need this teaching?
1: Ee satyanni gurtinchukolenatundi vare upadeshalu isthu vastuntaru.
0: Those that do not know this truth, they start teaching.
1: Ye guruvulu itarniki upadesham chestunnaro variki tirigi oka guruvulu untaru.
0: A teacher who teaches others has got his own teacher in turn.
1: కనుక ఎట్టి గురువు లేనటువంటి వారే గురువు.
0: Therefore, the one without any guru above him is the true
1: guru. కనుకనే భగవంతుడే అందువల్లనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి కాలం లోపల ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు అని బోధిస్తున్నారు.
0: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ దట్ గురు ఈజ్ విష్ణు దట్ గురు ఈజ్ ఈశ్వర.
1: కాదు కాదు,
0: నో,
1: గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
0: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
0: దేర్ఫర్ బ్రహ్మ ఇస్ గురు, విష్ణు ఇస్ గురు, మహేశ్వర.
1: ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరు? త్రిగుణముల యొక్క స్వరూపాలు.
0: దే రిప్రజెంట్ ద త్రీ అట్రిబ్యూట్స్.
1: బ్రహ్మ రజోగుణము.
0: బ్రహ్మ రిప్రజెంట్స్ ది రజస్ ఎమోషన్.
1: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
0: ద పైయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్
1: బై తమోగుణము యొక్క తత్వమే ఈశ్వరత్వము.
0: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
1: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. They are present in every man.
1: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరు కంటితో చూచిన వారు లేరు.
0: నో వన్ హెస్ ఎవర్ సీన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ప్రతి హృదయమునందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు.
0: ఎవ్రీ హార్ట్ హెస్ గాట్ దిస్ ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి
0: we give up such an easy path.
1: అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి
0: we proceed along the unnecessary path. అపోహలకు
1: గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We are carried away by all sorts of imaginations and spoil our time and waste our
1: life. Guru, neeku nuve guru.
0: Who is your guru? You yourself is the
1: guru. Marma merigina manunimshamulo manase variki guru rendi annadu.
0: When once you know the secret of life, your mind will be your teacher.
1: Antakante manaku guruvulu veru.
0: There is no other teacher beyond that guru.
1: Ee naati guruvulanta kudanu
0: the gurus today
1: edo mantralu cheppatamu గురు పూజలు చేయించుకోవటము ఈ విధంగా జరుగుతుంటుంది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
0: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్.
1: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
0: మంత్ర ఇస్ విస్పర్డ్ ఇన్ టు ది ఇయర్ అండ్ హ్యాండ్ ఇస్ స్ట్రెచ్డ్ టు కలెక్ట్ ద మనీ.
1: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
1: గురుదక్షిణ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
1: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
0: ద ట్రూ ఆఫరింగ్ టు ఏ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఏ గురు.
1: కనుక నీకు మీకు మీరే గురువు.
0: యు ఆర్ ఏ గురు అంటూ
1: నీకు నీవే బ్రహ్మ.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీకు నీవే శక్తి.
0: యు ఆర్ ఎనర్జీ.
1: సర్వము నీ అందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్ భువస్వః.
0: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువస్వః.
1: భూర్ అనగా భూలోకము.
0: భూర్ ద ఎర్త్.
1: భువః సువర్లోకము.
0: భువః సువర్లోకం.
1: సువః స్వర్గలోకము.
0: సువః హెవెన్.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: ఏమేమో లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
1: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
0: There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today.
1: Bhoo anaga bhulokamu.
0: Bhoor means this earth.
1: Bhulokam anaga yami material lokam.
0: This earth, the life on earth is just of material.
1: Kanukane bhoor anaga emiti materialization.
0: So the first level bhoor is materialization.
1: Bhuvaha.
0: Bhuvaha.
1: అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
0: దట్ రిలేట్స్ దట్ పర్టైన్స్ టు ద మైండ్.
1: అది ఏ ప్రాణము.
0: దట్ ఈస్ లైఫ్.
1: దీనినే వైబ్రేషన్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
1: ప్రపంచము మెటీరియలైజేషన్.
0: ద వరల్డ్ ఈజ్ మెటీరియలైజేషన్.
1: ప్రాణము వైబ్రేషన్.
0: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
1: ఇంకా సువహ.
0: థర్డ్ వన్ సువహ.
1: అది ఏ జ్ఞానము.
0: దట్ ఈస్ విజ్డమ్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is called prajnana, which is Brahman.
1: ఇది దీనినే రేడియేషన్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ రేడియేషన్.
1: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్, మూడు మనయందే ఉంటున్నాయి.
0: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్, ఆల్ ది త్రీ ఆర్ ఇన్ యూ.
1: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
0: దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ సెపరేట్ వరల్డ్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ప్రాక్సిమిటీ, ది ఐడెంటిటీ అండ్ ద మర్జర్.
1: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
1: చేయవలసింది మంచి కార్యములు.
0: వీ హావ్ టు డూ గుడ్ యాక్షన్స్.
1: అందరికీ ఉపకారకమైన కార్యములు చేయాలి.
0: వీ హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
1: ఆ సమయంలో కూడా నీ ఏం చింతించాలి?
0: వాట్ షుడ్ యూ ఫీల్ దెన్?
1: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
0: ఐ హెల్ప్ హిమ్, ఐఎమ్ బ్రహ్మ.
1: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
0: ద రిసీవర్ ఇస్ బ్రహ్మ.
1: అందుకోసమే మన భారతదేశం నందు అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
0: వన్ ఇస్ దరిద్ర నారాయణ, ద సెకండ్ ఇస్ లక్ష్మీనారాయణ.
1: లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు.
0: లక్ష్మీనారాయణ హాస్ సో మెనీ సర్వెంట్స్.
1: లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి.
0: లక్ష్మీనారాయణ ఇస్ అఫ్లుయెంట్ రిచ్.
1: భోజనానికి ఏమి తక్కువ ఉండదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్.
1: కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు.
0: దరిద్ర నారాయణ
1: అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ దరిద్ర నారాయణ.
1: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
0: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
1: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: యాస్ ఆల్సో సెట్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: అనగా అందరికీ నువ్వు సహాయం చేయి.
0: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఈ సహాయం నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే.
0: ఇట్ ఇస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
1: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
0: వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ ఎ హెల్ప్ టు అవర్ ఓన్.
1: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
0: ద వేదా సేస్ హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ పే యువర్ ఒబేసాన్స్.
1: అనగా దీని అర్థం ఏమిటి?
0: రెస్పెక్ట్ టు గాడ్.
1: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
0: మీన్స్ హూ రిసీవ్స్ యువర్ సాల్యుటేషన్స్ ఇస్ ఆల్సో బ్రహ్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుండాలి.
0: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
1: ఏది రైట్, ఏది రాంగ్?
0: What is right and what's wrong?
1: కేవలం దీనికి మూల కారణం నీ వ్యక్తిగా భావిస్తున్నావు.
0: The main reason is you consider yourself as an individual.
1: సమష్టి.
0: You are not individual but you are collective.
1: సమష్టి కాదు సృష్టి.
0: And you are a cosmic form, creation.
1: సృష్టి కాదు పుష్టి.
0: That is the strength.
1: పుష్టి కాదు పరమేష్టి.
0: It is not mere పుష్టి, the strength, but it is పరమేష్టి
1: నీవే. పుష్టి నీవే, సమష్టి నీవే, సృష్టి నీవే.
0: Therefore you are the divinity, you are the cosmic form and you are this creation.
1: శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
0: Therefore we should gain the strength of energy.
1: తరువాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
0: And then it leads to creation.
1: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మని యొక్క పరమేష్టి.
0: The power of this creation is the divinity.
1: కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లో అండ్ హై.
1: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
0: యు మే ఫీల్ విల్ ఐ హావ్ దట్ పవర్ ఆఫ్ స్వామి.
1: ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు ఆ శక్తి ఉన్నది?
0: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐ విల్ గివ్ యూ మై పవర్.
1: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
0: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
1: ఈ ఆనందం మీకు కావాలి.
0: యు వాంట్ దట్ స్టేట్ ఆఫ్
1: బ్లిస్. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుంది.
0: ఇఫ్ యు రియల్లీ ఫాలో యు విల్ ఫైండ్ ద బ్లిస్.
1: ఎంత మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలకు ఉంటుంది ఈ యొక్క ఆనందం.
0: యు ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ ఆల్వేస్.
1: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
0: When that bliss is within you, why do you struggle hard to find it outside?
1: ఈ జగత్తులో నాకు ఆనందం ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
0: You think that the bliss is present in the
1: world. జగత్తులో ఏమాత్రము ఆనందం లేదు.
0: There is no bliss in the world.
1: అంతా నీ యందే ఉంటుంది.
0: It is within you, immanent.
1: Reflection of the inner being.
0: Everything is a reflection of the inner being.
1: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
0: So you are the embodiment of Brahman.
1: నీవే బ్రహ్మగా నీవు భావించు.
0: Consider yourself as Brahma.
1: ప్రమక్రమేణ నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
0: Slowly, gradually you repeat and feel that you are Brahman.
1: నీవే బ్రహ్మగా మారిపోతావు.
0: Then you transform yourself into Brahma.
1: ఇదండి ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
0: Here is camera.
1: ఆ కెమెరా ఒకవైపు నా వైపు తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుంది.
0: If you turn this camera lens towards Swami and put on the switch, you will find this picture.
1: ఈ మైండ్ అనేటువంటిది,
0: మైండ్,
1: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుంది.
0: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
1: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
0: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
1: బుద్ధి అనే స్విచ్ వేయి.
0: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
1: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
0: అండ్ యూ విల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
1: మన దేహమే ఒక కెమెరా.
0: అవర్ బాడీ ఇస్ ద కెమెరా.
1: మన మైండే ఒక లెన్స్.
2: మైండ్ ఈజ్ అవర్ లెన్స్.
1: మన భావమే ఒక పిక్చర్.
2: ఫీలింగ్ ఈజ్ ఎ పిక్చర్.
1: అనగా ఫిలిము.
2: The film is the picture.
1: Buddhe switchi.
2: Intellect is the switch.
1: Mana drishtiye daiva drishti.
2: And our vision, our looks is divine. Appude daiva drishti
1: ni pettinappudu manlone daivatvam vachi praveshistundi.
2: And once you turn God word, it will come to you.
1: Swami aneka vidhulaga meeku cheptuntadu.
2: So Bhagavan tells us in very
1: form. Nayana idi cheyavaddu, adi cheyavaddu, idi cheyi, adi cheyi, endukosam na kosam kaadu.
2: Bhagavan refers to do's and don'ts, not for his own sake.
1: Ninnu brahma tattvamlo praveshimpa chese kosamani.
2: To make you brahman,
1: ee brahma satyanni neeku bodhinche nimittamai.
2: To teach you the truth of brahma.
1: Ee pavitramainatvanti jeevithanni aadarshavantamaina jeevithanga roopandinchadaniki.
2: To make the sacred life ideal, to demonstrate to others.
1: Kaaka prati manavudu kodunu ideal man ga tayar kavali.
2: So every man should transform into an ideal man.
1: Anaga emiti?
2: What does it mean?
1: Daivam ee reetiga andariki saachibhutamo prati manavudu kodunu andariki saachibhutudiga undali.
2: Just as God is an eternal witness, every man should stand as a witness.
1: Teraku venakala dagiyunna
2: behind the curtain there is hidden
1: sattamunu chuda evariki taramu kaadu.
2: Behind the curtain there is a hidden divinity which you cannot see.
1: Karyam ivvalanunde kaaranam avvalanunde.
2: Cause is on this side, the effect is on the other way.
1: Kanuka karyakaran sambandham entunte okka bhavamundu neevu batiki undu.
2: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
1: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా ఉంచుకోవాలి.
2: Redeem your lives with such a thought.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of
1: love. ప్రపంచమంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావమును నీవు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
2: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you will be very happy in this world.
1: Evari paina kodunu manam dvesham cheyakokoddu.
2: You should not have hatred, malice towards anybody.
1: Sarva bhura tiraskaram kesavam pratikachite nivu bhagavantuni tiraskarinchinattu vaade avutavu.
2: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
1: Kanuka bhagavantude meeku guruvu.
2: God is your guru.
1: Gurur guru.
2: He is teacher of teachers.
1: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
2: When that high position of guru is there, why do you suffer?
1: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
2: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
1: కామధేనువే ఉండ అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
2: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
1: ఎందుకు?
2: Why?
1: కల్పవృక్షం మన దగ్గర ఉంది,
2: కామధేను
1: మన దగ్గర ఉంటుంది, అది ఫలం దగ్గరికి పోయి ఎందుకు చేయించాలి?
2: You have got that wish fulfilling tree and wish fulfilling cow. Why do you beg others?
1: Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
2: All are children of God. All are the sparks of
1: divine. Kanukane geeta yandu mamaivamso jeevaloke jeevabhuta sanatanah annaru.
2: Therefore Geeta declares that you are all the sparks of the divine and eternal.
1: Chukkalanniyu brahma suryundu adi brahma chandrudannanu brahma jalamu brahma.
2: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
1: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma.
2: The heaven is Brahma.
1: Talliyannanu Brahma, Tandriyannu Brahma.
2: Mother is Brahma, father is Brahma.
1: Vagyambuladi Brahma, Navjatyamavi Brahma, Jeevarasulu Brahma, Jeevi Brahma.
2: The wealth is Brahma, the deservedness.
1: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
2: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఎన్హిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
1: కర్మలన్నీయు బ్రహ్మ.
2: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
1: కాయమంతయు బ్రహ్మ.
2: ద బాడీ ఇస్ బ్రహ్మ.
1: సర్వమును బ్రహ్మ. ఈ సభయు బ్రహ్మ.
2: Everything is Brahma. This august assembly is Brahma.
1: Andaru Brahma swarupule.
2: All are the forms of Brahma.
1: Brahma lenatundi ekkadakani kanaraadu.
2: There's no place where there's no Brahma.
1: Kanukane sarvata paanipadam ani vedantam bodhinchindi.
2: Therefore Veda teaches God is everywhere.
1: Deenine scientist anta kudanu.
2: This scientist
1: ekkada chuchina kani anusakti untundadi.
2: Scientist declared that there is atomic power everywhere.
1: Adi leni chotu ledu.
2: There's no place without it.
1: దీనిని వేదాంతం చెప్పింది.
2: దిస్ వేదాంత
1: అనురణీయం మహతో మహీయం.
2: ఇట్స్ వేదాంత.
1: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
2: యువర్ ది స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
2: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
2: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఈజ్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఆఫ్ బ్రహ్మ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారం చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ.
1: భగవద్భావాన్ని నీవు చింతిస్తూరా.
2: ఎంటర్టైన్ డివైన్ థాట్స్ విత్ ఇన్ యువర్
1: అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
2: దేర్ నథింగ్ మోర్ దట్
1: అది నీ సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
2: దట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ అండ్ రిక్వైర్.
1: కట్టగలబడికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
2: అల్టిమేట్లీ యూ విల్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
1: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
2: సో ఆల్ నేమ్స్ ఆర్
1: డివైన్. అన్ని రూపములు భగవంతుని యొక్క రూపములే.
2: ఆల్ ఫే ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అనేక ప్రభువుకు అనేక నామం.
2: వన్ గాడ్ హస్ మెనీ నేమ్స్.
1: ఎన్నో పేర్లు పెట్టాం.
2: సో మెనీ నేమ్స్.
1: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటిందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
2: We have so many sweets, Mysore Pak, Gulab Jam, so many sweets, but the sugar is one and the same.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ ప్యాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
2: When once you know this truth that sugar is same, you will not say I want Mysore Pak and not Gulab Jam.
1: ఇవన్నీ చాపల్యం లే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ.
2: Taste differ, nothing wrong with the sugar.
1: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ కాని తీపులో దోషం లేదు.
2: It's only our likes and dislikes, nothing wrong with the sugar.
1: మనిషి అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
2: The human is Brahman.
1: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
2: There's lot of meaning in this word విశ్వం.
1: V plus mo, విశ్వము అని అయిపోయింది.
2: This V plus mo.
1: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
2: విశ్వము ఇస్ ద వన్ దట్ హెస్ కమ్, దట్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ విత్ సో మెనీ లింబ్స్.
1: విష్ణువు విశ్వం విష్ణు స్వరూపం ఉంది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
1: కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
2: వి షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురుకోణం కనుక మీకు చెప్తున్నాను.
2: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
1: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
2: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ ఆర్ ఇగ్నోరెంట్.
1: విష్ణువు శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం.
2: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్. దీని
1: అంతరార్థం ఏమిటి?
2: ద కౌంచ్. వాట్ ఇస్ ది
1: సింగము?
2: ద కౌంచ్.
1: శంఖం అనగా శబ్దము.
2: ఇట్ ఇస్ ద సౌండ్.
1: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
2: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: శబ్ద బ్రహ్మమై
2: ద సౌండ్
1: చరాచరమై
2: దట్ విచ్ ఇస్ మోర్ సైలెంట్ నాన్ మోర్.

0: the sound.
1: అది ఏ శంఖము?
0: దట్ ఇస్ కౌంట్.
1: చక్రము.
0: ద వీల్.
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: డు యు థింక్ దట్ హి ఇస్ క్యారింగ్ ఎ వీల్ విత్ హిమ్?
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: ద వీల్ ఆఫ్ టైం ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కాల చక్రము అంటున్నారు.
0: దట్ ఇస్ ద వీల్ ఆఫ్ టైం.
1: గద.
0: అండ్ ఫ్రమ్ ద మేస్.
1: గద అనగా ఏమిటి? బలము.
0: ద మేస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్.
1: పద్మము.
0: ద లోటస్.
1: పద్మం అనగా హృదయము.
0: లోటస్ ఈస్ ది
1: హార్ట్. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్.
1: కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: శబ్దమంతా
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సౌండ్ ఈజ్
1: బలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర కదా పద్మం ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ ది వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
1: నిజంగా మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైట్స్ దే లైక్ నారాయణ.
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షర నామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది. వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు పాపం.
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ వెంకటేశ్వర, దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి.
0: ఇట్ ఇస్ ఓన్లీ మీన్ సాటిస్ఫై.
1: రమణ అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ హ్యాపీ.
1: ఈశ్వరాన్ని అంటే సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: What's the meaning?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: That is the master of all cows.
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు.
0: Vaishnava is called Gopala.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇటు విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల్ అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవ
1: రెండు చేరి ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను దమరకము.
0: ఈశ్వర క్యారీస్ విత్ హిమ్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నీ ఎందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని ఎందు ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద వైష్ణవ్ ఫిలాసఫీ.
1: దమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: ద దమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ దమరకంగా ఉంటుండాలి.
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద దమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము.
0: ట్రైడెంట్.
1: త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము.
0: ద ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ. వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: ద వీణ హస్ సో మెనీ
1: స్ట్రింగ్స్. తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్స్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ బ్రింగ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ ట్యూన్ యు కాంట్ హియర్.
1: తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే.
0: దో ది స్ట్రింగ్స్ ఆర్ మెనీ వీణ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ తీగలు అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది.
0: When all the strings are played in harmony, you listen to melodious
1: music. దేశమంతా ఒక వీణ వంటిది.
0: The whole country is like veena.
1: అన్ని మతములు ఒక తీగల వంటివే.
0: All religions are like string.
1: అన్ని మతములు ఏకమైపోయి ఒక సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీనిపైన మనకు చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as
1: an offering.
0: 2 rupees.
1: ఎందుకోసమంటే
0: why?
1: ఒకటి శ్రద్ధ ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడా ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like two cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these two cotyledons are there, you find
1: బద్దలు వేరువేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find a plant.
1: శ్రద్ధ భక్తి రెండు చేరి రెండు ఒక దెబ్బల చేరిపోవాలి.
2: దేర్ఫోర్ యు ఫైండ్ ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్ లైక్ యాక్టింగ్ లైక్ కాటన్.
1: ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: దెన్ యు ఫైండ్ ది సీడ్ జర్మినేటింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: విష్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeevajantulu veru jeevundu okane.
2: The creatures are many, but the indweller is one.
1: Pula jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
2: You lose all your intelligence and you turn foolish.
1: Bratuku kosamu bahubada baddulairi.
2: To carry a living you are bound, you are chained.
1: చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉంది. పూజ ఒక్కటే.
2: దేర్ ఇస్ నథింగ్ లైక్ రోజ్ వర్షిప్ ఆర్ వర్షిప్ విత్ క్రిసాంథిమమ్స్, నథింగ్ లైక్ దాట్.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
2: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుసుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్
1: అందరూ దైవస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ ఫార్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి పెంచుకోవాలి.
2: దేర్ ఫార్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ differences whatsoever.
1: Kali brotherhood of man, fatherhood of God annaru, adi sareinatundidi kaadu.
2: But we say brotherhood of man and fatherhood of God, it's not true.
1: Yemi brotherhood of man antundidi.
2: What is this brotherhood of man?
1: Ee brothers aasti paasulu kosamani enta mandi supreme court varaku povatam ledhu.
2: Don't you find many brothers taking the matter to the supreme court fighting for property?
1: There's
2: no unity among
1: brothers. Brothers antundidi kuda manaku akkarledu.
2: Let's not say brothers.
1: Ekaatma bhavam.
2: We should have the
1: same. Niyandu nayandu unnadi oke aatmane.
2: The same spirit is present in you and in me.
1: భేదమును కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదు ఇది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చెయ్యాలి.
2: We should practice.
1: యో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: walking anta practice.
2: Walking you
1: talking
2: practice.
1: Anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: మరి ఈ ప్రాక్టీస్ లోపలే మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతకును దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆఫ్ గాడ్.
1: మనం చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: యూ బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
2: వెన్ వన్స్ యు హావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: ప్రేమముదిత మనసే కసో.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: They may be the householders. They may be attached or detached. They may undertake certain spiritual pursuits or not. They constantly dwell in me alone.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: This is the message given to the entire mankind.
0: అది 5000 సంవత్సరములకు పూర్వము.
1: This happened 5000 years ago.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: It's in the midst of Dwapara age.
0: ధనమదాంధులైనటువంటి రాజులు మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: Mother Earth prayed to God repeatedly as she could not bear the burden of the kings who were acting with full of avarice and hatred, putting noble souls to suffering.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారము నివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్, లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: The first son of Yayati is Yadu.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు.
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడకు ఇరువురు కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ టూ సన్స్.
0: ఒకరు దేవకుడని రెండవడు అంటూ వచ్చారు.
1: యాదవస్ ఆర్ దోస్ దట్ బిలాంగ్ టు యదు.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు,

0: The Ahuka has two sons.
1: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
0: One is దేవకుడు, the other one is ఉగ్రసేనుడు.
1: ఈ ఉగ్రసేను కుమారుడే కంసుడు.
0: The son of Ugrasena is Kamsa.
1: దేవకుని యొక్క కుమార్తెయే దేవకి.
0: The daughter of దేవకుడు is దేవకి.
1: కంసునికి సొంత సోదరులు లేవు, సోదరి మణులు లేవు.
0: Kamsa has no brothers, ancestors of his own.
1: తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
0: He has taken Devaki as his own sister and loved her immensely.
1: ఈ విధముగా కాలం గడుపుతుండగా
0: as the time was passing
1: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
0: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
1: ఇతను సామంత రాజు.
0: He is a Samanta king.
1: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
0: He will never go back the promise.
1: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
0: He always holds on to truth.
1: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము భావించాలని నిర్ణయించుకున్నారు.
0: ఉగ్రసేన అండ్ కంసా వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్డ్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
1: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
0: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
1: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి, ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు.
0: There was no law regulating the number of wives that one should have.
1: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
0: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ంట్ హ్యావ్ చిల్డ్రన్.
1: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
0: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
1: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
0: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
1: Devaki Devi ante Kamsunaku rendova pranam.
0: Devaki is a very second life to Kamsa.
1: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
0: హీ వాజ్ డ్రైవింగ్ ద చారియట్ వైల్ ఎస్కార్టింగ్ దేవకి టు హర్ ఇన్లాస్ ఫ్యామిలీ.
1: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
0: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
1: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసువుడు.
0: She being the only daughter, she took every care of her.
1: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు.
0: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as his own.
1: ఈ వసుడు కూడాను చాలా ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
0: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
1: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
0: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దే సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
1: మూర్ఖుడు

0: ఓ ఫూల్,
1: ధర్మహీనుడా,
0: ద వన్ ఆన్ రైచస్నెస్,
1: నీ యొక్క ముందు పరిస్థితిని నీవు గుర్తించగలలేక,
0: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్,
1: ఈ అనురాగమును పెంచుకొని,
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అటాచ్మెంట్,
1: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనం తెప్పించుకుంటున్నావు.
0: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్,
1: నీ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలే, దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
1: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుడుతున్నాడు.
0: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకీ
1: అని ఈ పదములు పలికి అంతర్థానం అయిపోయింది.
0: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్.
1: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునకు మహా ఉగ్రుడయ్యాడు.
0: Kamsa, having heard to ethereal voice,
1: రథము నుంచి దుంకాడు.
0: He jumped out of the chariot.
1: వెనుక నుండి కూర్చున్నటువంటి యొక్క దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
0: He pulled her hair and pushed out of the chariot.
1: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
0: He took out the sword and about to behead her.
1: కానీ వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
0: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
1: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
0: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
1: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
0: కంస, వై డూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
1: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
0: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదలము.
0: Leave your sister whom you considered
1: your life. ఆమెకు పుట్టిన ప్రతి పుత్రుని కూడాను నీకు అప్పజెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయముతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, దేవకి వసుదేవ returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్టకడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: కంస నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child?
1: Nu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nu nu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nu hinsinchali.
0: Better to kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyaneetuvanti neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: Ikkadi nunchi neevu koncha enchadaniki prayatninchinappudu idi 8th avadi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kaani ikkadi nunchi enchadaniki prayatnam chesinappudu idi 8th avadi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా 8th అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది 8th.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది 8th అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా 8th వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది 8th వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8th వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి 8th.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8th అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు 8th వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది 8th వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భములో పుట్టినటువంటి వాడు కూడా 8th వాడు అవుతాడు.
0: సో ఎవ్రీవన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every new born child.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: Narayana was getting ready to keep up the promise given to Mother Earth.
1: Loka kalyana nimittamu.
0: For the welfare of the world.
1: Manava dharma sthapana nimittamu.
0: To establish righteousness.
1: Satya suktina nimittamu.
0: To uphold truth.
1: Manavodharana nimittamu.
0: For the emancipation of mankind.
1: Daivanveshana nimittamu.
0: For the search of divinity.
1: Prarambham kavali.
0: All have to begin.
1: Devatalandaru kudanu yadavulaga puttaru.
0: All gods are born as Yadavas.
1: Kanuka tana yokka sarvavyapakavatmainatunti yokka yoga shaktini pilichadu.
0: He called yoga shakti, which is all pervasive.
1: Neevu tachchaname velli,
0: you go immediately.
1: Gokulamlo undinatunti Yashoda garbhamlo praveshinchuvannadu.
0: You enter into the womb of Yashoda.
1: Tana adisheshunni pilipinchi,
0: he summoned adishesha.
1: Neevu gokulamlo undinatunti yokka rohini garbhamlo praveshinchuvannadu.
0: You step into the womb of Rohini in Gokulam.
1: Nenu Devaki Devi garbhamlo praveshistunnanu.
0: I will be born to Devaki Devi.
1: Ee edavo garbhamu purti kaledu.
0: The 7th child is not yet born.
1: Kanuka idi sarinatvantidi kadani aa yokka dinni sankarshanaru anaga danini marchi Rohini garbhamlo praveshimpa chesadu.
0: He changed it and saw to it that it entered in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పారు.
0: The 7th conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దిని దిని అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెకుడును భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: Vasudeva watched that all children being killed by Kamsa. ఈ రోహిణి
1: యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: She is the sister of Yashoda.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he imprisoned
1: them. కేవలం చర్చాలయందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: them, ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడాను తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడాను నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: ఇట్ వాజ్ ది టైం, ది కమెన్స్మెంట్ ఆఫ్ ది టైం.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
0: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: ది డెలివరీ వాస్ నాట్ నార్మల్.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: ది చైల్డ్ వాస్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ జ్యువెలరీ.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: ఆన్ ది చెస్ట్ దేర్ ఇస్ ప్రెజెంట్ శ్రీవత్సవ.
1: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: ఇట్ ఇస్ ది స్పాట్ of Srivatsava on the chest.
1: Vachasthalam paina kanipinchindi.
0: It is seen on the chest.
1: Kaustubamani merisindi.
0: The diamond of Kaustubha.
1: Devaki Vasudevulu chetulu jodincharu.
0: Immediately they stood with folded hands.
1: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
0: They could not watch the divine form.
1: Memu puttinanduku sarthakamaipoyindi ani aanandincharu.
0: They were so happy that their lives were
1: saved. సాక్షాత్ భగవంతుని ఈనాడు మేము దర్శించామనుకున్నారు.
0: They felt so happy that they could have vision of God.
1: ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
0: Because of good luck, you are born as a son.
1: కాని నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
0: But we cannot protect you.
1: నీవేదైనప్పుడు ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశములకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపుల దగ్గర చూచాడు.
0: He watched near the door.
1: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: The moment he looked, the doors opened.
1: దైవ చిత్రమునంత విచిత్రమయ్యా.
0: The divine will is very mysterious.
1: చిత్రమును,
0: peculiar.
1: త్రిలోక పవిత్రమును,
0: sacred.
1: వరజలాల వత్తమును, సన్మిత్రమును, ముని జనవన పౌత్రమును, విష్ణుదేవు చారిత్రమును అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time spies on duty
1: ఎవరూ ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison, the water
1: was flowing.
0: The water was flowing.
1: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within Narayana, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: యమున అనేది దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: He reached Nanda's house.
1: అప్పుడే ఈ యశోదకుడును ప్రసవించింది.
0: It was only at that time Yashoda delivered.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: There was a babe by her side.
1: యశోదకు మత్తు కప్పాడు.
0: Yashoda was
1: మాయాదేవి జన్మించింది.
0: It was Maya that was born.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: Because of the birth of Mayadevi, Yashoda and Nanda were fast asleep.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
0: They kept this child over there and took back the child lying over there and returned.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: The moment Vasudeva left, the female child born, Mayadevi shouted.
1: యశోద నందుల కూడాను ఏ బిడ్డ అని కూడా తెలియదు.
0: యశోద
1: కుమారుడా లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
0: యశోద నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్ చైల్డ్.
1: ఇంతలో రోహిణి కూడా నువ్వు పరిగెత్తుకుని వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
1: చూచేటప్పటికి ఆడబిడ్డ.
0: దే సా ద ఫీమేల్ చైల్డ్ దేర్.
1: కుమారుడు,
0: సన్ దేర్.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా నువ్వు ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ గెట్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారములంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ద డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణ క్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హీ కేమ్ రన్నింగ్.
1: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: he took the child in the hands of Devaki.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: He just threw her up and tried to kill with the sword.
1: మాయాదేవి.
0: The child is Mayadevi.
1: మూర్ఖుడ,
0: oh fool,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: The one who is going to kill you is already born.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying, Mayadevi vanished.
1: అప్పటి నుంచి కూడాను,
0: since then,
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then, Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: దే పేడ్ ద ట్యాక్స్ వైల్ దే వర్ రిటర్నింగ్. నంద వాజ్ హైలీ కేర్ఫుల్.
1: వసుదేవ నంద మన యొక్క పరిస్థితి ఏమని చెప్పుకోవాలి?
0: వసుదేవ నంద హౌ షల్ వి స్పీక్ ఆఫ్ అవర్ పొజిషన్ నౌ?
1: అప్పుడు వసుదేవుడు చెప్పాడు.
0: వసుదేవ సెడ్
1: రేపల్లెలో కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ రేపల్ల దేర్ ఆర్ సర్టన్ ఇన్
1: ఈ గోకులమందు కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ గోకుల సర్టన్ ఇన్ ఆస్పిషియస్ థింగ్స్
1: ఆర్ ఎక్కువ కాలం ఈ మధురలో ఉండవద్దు.
0: డోంట్ స్టే దేర్ మధుర ఫర్
1: లాంగ్. తక్షణమే నీ వెళ్లిపోమన్నారు.
0: ఇమ్మీడియట్లీ బెటర్ యు గో హి సెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే నందుడు రేపల్లెకు వచ్చాడు.
0: హావింగ్ హర్డ్ దిస్ నంద రిటర్న్ టు రేపల్లె.
1: ఇది గోకులము అని పిలిచేటువంటి వారు.
0: It's called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: That Gokula, the demons of death are moving continuously.
1: మొట్టమొదటిది పూతన.
0: The first one is పూతనా.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: She went there to feed the new baby.
1: ఎవరు ఈ పూతన?
0: Who is this పూతన?
1: యత్ భావం తద్ భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: యాజ్ ఇస్ ది థాట్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పూతన పూర్వము బలచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్
1: రత్నావళి.
0: హర్ నేమ్ ఇస్ రత్నావళి.
1: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయ లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్.
1: బలిచక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన త్రూ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
0: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హి టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికీ కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: తానే చచ్చింది.
0: Ultimately it died.
1: యద్ భావం తద్ భవతికి. కనుకనే మన సంకల్పాలు మంచి సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should see our thoughts will be good.
1: ఇది వారి సంకల్పాన్ని ఫలింపజేసేటువంటి వాడే భగవంతుడు.
0: God only the one who will fulfill.
1: ఎవరు ఏ సంకల్పం చేస్తున్నప్పటికీ తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్.
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: Having heard that his sister is put to suffering, he was very angry.
1: ఇతను ఒక గొప్ప సర్ప రూపంలో వచ్చాడు.
0: He came in the form of a serpent.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: His mouth is like a very big cave.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: The cowherd boys and Krishna watched this serpent.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: Krishna right from the beginning was playing with cowherd boys.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్ళేటువంటి వాడు.
0: He used to go to the forest along with the other cowherd.
1: చిన్న బిడ్డ.
0: So young.
1: రెండవ సంవత్సరము.
0: The second year.
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: Mother never left him alone.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: 2 years passed by.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: 3rd year started.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: A village lady, she was selling the forest figs.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ 3 సంవత్సరంలో కృష్ణుడు.
0: 3rd year boy Krishna saw those figs.
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము ఇస్తావా అని అడిగాడు.
0: Yes. Would you give me that fruit? I like it very much.
1: నా నేను ఇవ్వడానికి వచ్చాను.
0: He said, I have come here to give you.
1: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది.
0: However, I'll give you if you pay the price.
1: ఈమె తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked, what would be your
1: price? ఈ ఇస్తాను ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I'm going to give you this fruit. You must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హి బ్రాట్ రైస్.
1: ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు.
0: అండ్ గేవ్ హిమ్ టు ఓల్డ్ లేడీ.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: ఓల్డ్ లేడీ ఫర్
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: ది యాక్షన్స్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద లిటిల్ బాయ్ వాస్ హైలీ ఎఫల్జెంట్.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: అండ్ దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో గేవ్ ఫిస్ట్ఫుల్ ఫ్రూట్.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there.
1: తక్షణమే తన ఇంటికి పోవాలని ఆశించింది.
0: She wanted to return home.
1: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
0: She started going.
1: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారం అవుతూ వచ్చింది.
0: At every step, the burden of the basket was heavier and heavier.
1: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
0: By time she reached home, the basket was very heavy.
1: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: ఆల్ హావ్ బికమ్ డైమండ్స్.
1: చూచింది.
0: హి సా.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: హి మస్ట్ హావ్ బీన్ గాడ్.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యం అంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become diamond?
1: నేనంత అదృష్టవంతురాలను.
0: How lucky I am.
1: అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy, she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
0: She was so happy.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: Krishna started telling Yashoda that's time to go to the forest along with other boys.
1: ఈ పిల్లవాడిని నిద్రూపితి సరిపోతుంది అనుకొని పాలు ఇచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
0: She wanted to take him to sleep and she wanted to feed him.
1: కృష్ణుడేం తక్కువ వాడు కాదు.
0: Krishna is no ordinary one.
1: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
0: He is more intelligent.
1: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
0: While drinking the milk, he pretended as if he
1: ee nidrinchadaniki puramu aavalintalu ani vastayi.
0: Prior to sleep one yawns.
1: Aa paalu traagutunnatundi Krishna okka thuri annadu noru techadu.
0: Krishna yawned opening his mouth.
1: Choochindi Yashoda.
0: Yashoda watched.
1: Ee meemu kanipistu untundadi.
0: Many things start to
1: appear. Lokalanni kanipistundadi.
0: All the world start appearing.
1: Devatalanta kanipistunnaru.
0: God started appearing.
1: తనకు అర్థం కాలకుండా పోయింది.
0: హీ కుడ్ అండర్స్టాండ్.
1: యోచన చేసింది.
0: హీ థాట్.

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనను తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకములో నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion that all the words appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపిక గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cowherd boys.
1: ఈ దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది కృష్ణుడు ఈ విధంగా చంపాడు కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు ముక్కలైపోయింది ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది అయ్యో భగవంతుడు నా కుమారుడిని రక్షిస్తున్నాడు లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్డ్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతన్ని రక్షించేవాడు ఎవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: The other children used to say when your child is very God, who else will protect
1: him? ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: They are foolish people, innocent.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనేది అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది కొబ్బరికాయ కొట్టేది మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసుర డైడ్.
1: భూతన్న మరణించింది.
0: భూతన డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసుర డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kudunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalanu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalanu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki raavali.
0: You take the cows this day, whatever instruments you can play
1: with.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: అందరు వారి వారికి ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలకు.
0: Many cowherd boys know how to play on flute.
1: ఒక చేతిలో కర్ర ఒక చేతిలో ఫ్లూట్.
0: One hand they had the stick, other hand flute.
1: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make guitar.
1: ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, there they accompanied by cars, they sat in the banks of Yamuna.
1: వాయిస్తున్నారు, ఘటములు కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్సులు ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: They were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all of them.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్డ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామ
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెమ్.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: హి ర్యాన్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ ఈచ్ ట్రీ.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: ఆల్ ఫ్రూట్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్యా named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్యా said he is
1: అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నారు.
0: As his physical strength is highly attractive, he named him as Balarama.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మహాదీర్ఘ దేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డాంకీ అపియర్.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ కాట్ హోల్డ్ ద టూ ఫీట్ ఆఫ్ ద డాంకీ.
1: అందరూ పిల్లలంతా కూడా నువ్వు బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్ టైమ్,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All people were enjoying, lost in ecstatic music.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: Brahma made all these cows there enter into the cave.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అది ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said they are there near the cave, better you go and search.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: They looked all around, they entered into the cave.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికి,
0: when once they have gone in,
1: గుహ మూసుకుంది.
0: The cave closed.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: The boys and cows were there inside the cave.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: Not for one or two or three days, for one full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: Then Krishna wanted to teach a lesson to Brahma.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: He assumed the form of a cow.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపంలో తానే ధరించాడు.
0: He has assumed the form of a cow.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాలు యొక్క వేషాలు తానే ధరించాడు.
0: He has taken upon himself the form.
1: సాయంకాలం అయినప్పటికీ బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి, ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ వస్తున్నారు.
0: All other parents have taken them as their own and they were happy.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: He spent the time like that for one year.
1: Brahma ka aashcharyam vesindi.
0: Brahma was surprised.
1: Evira akkadunnu vemaina vidipinchukoni vachada ani akkadi guha poi chuste guhalo unnayi.
0: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there and
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: Very same boys and cows are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought,
1: ninu genu gonna gallama.
0: Can we know you?
1: Krishna, ninu ganu gonna gallama.
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
0: You'll be with all the 84 types of species. You are always with them. Can we know?
1: Ganamagu dongalalo gajadongavu inuganugonna galanna.
0: Among the thieves you are a very big thief. Can
1: Krishna,
0: we know?
1: Inuganugonna galanna.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi na aparadhanu kshaminchamani kori aa guhalo undinatundi vaatanta intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
0: So saying, he sought the
1: Pada. Anaga Bhagavantudu aneka roopamulu kudanu dharinchavachu.
0: God can take any form.
1: Sarvabhuta swaroopani kudanu dharinchavachu.
0: He can take any form in this
1: living world. Andukosamane Ishavasyam idam jagat.
0: For that reason it is said God is
1: jagatanta Bhagavantuni yokka swaroopame.
0: The entire universe is the form.
1: Sarva swaroopamulu Bhagavantuni yokka swaroopamule.
0: All are the forms of God.
1: Ee vidhanga
0: how
1: ee vidhanga dharinchadaniki veelavutundi.
0: How is it possible?
1: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుగునావు.
0: Last night you slept.
1: పడక పైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you are experiencing.
1: ఈ స్వప్నం లోపల ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
0: Individuals.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created all this?
1: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
0: All those that appear in a dream are the reflections of his own mind.
1: తన దేహం పడకపై ఉన్నది.
0: Body is on the bed.
1: ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
0: Only one that manifested into many.
1: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
0: It is impossible for all to recognize divinity.
1: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
0: Because the body meant attachment, people are drowned in delusion.
1: నావలే ఆ దేహము ఉంటుండాలి, నావలే ఆ దేహము తింటుండాది, నావలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతనికంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
0: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
1: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
0: But they don't recognize the unity of the spirit.
1: ఆకారములు ఆకారములు అందరూ చూసుకుంటున్నారు.
0: They just go by form.
1: అందువల్ని మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
1: అతను దైవమని తెలియక
0: without knowing that he is
1: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
0: Krishna also was blamed, criticized.
1: జారుడు చోరుడు,
0: that is the thief.
1: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
0: People also said that is a wicked bad man.
1: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
0: These accusations have not come in the way of his grandeur.
1: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
0: They're all one so illusions.
1: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
0: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
1: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయతత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
0: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
1: కానీ ఒకానొక సమయంలో ఆడుకుంటూ
0: at one time while playing
1: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
0: Balarama came and started complaining.
1: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
0: They are all the will and the play of the Lord.
1: ఒకనాడు కోపం వచ్చి
0: one out of anger
1: నటించటమే ఇవన్నీ.
0: That's all pretension.
1: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
0: He said Krishna, you are not the son of Yashoda.
1: ఎందుకోసం కాదంటున్నావా?
0: You may ask why.
1: నందుడు తెల్లగున్నాడు.
0: Nanda is white.
1: Yashoda తెల్లగుంది.
0: Yashoda is white.
1: నీవు నల్లగున్నావు.
0: But you are dark.
1: కాబట్టి వారి కొడుకు కాదు నీవు. ఎవరో ఎక్కడ పుట్టినో వచ్చి పుట్టావు.
0: You are dark. And therefore you are not born to them.
1: కానీ బలరాముడు చెప్పినది సత్యమే.
0: What Balarama said is truth.
1: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
0: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
1: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
0: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
1: Krishna, Balaramudiki em telusunu?
0: He said, Krishna, what is that Balarama knows?
1: Amayakudu.
0: He is innocent.
1: Nu mahajanavu. Nu chaala telivitegalu galavadu.
0: You are highly intelligent.
1: Vaani maatalanta nee vinavaddu.
0: Don't bother about
1: it. Nee nijamga naa kodukuve.
0: Truly speaking, you are my son.
1: Bhagavantudu icheetundi rangulu shashvatamainatundi ve.
0: The colors, they remain.
1: Ee rangulu pradhanam kaadu.
0: The colors are not important.
1: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
0: People apply various colors to cover.
1: Ivanni vesukunnanta variki kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
0: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
1: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
0: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
1: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
1: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
0: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
1: అంతర్భావం అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
1: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
0: The same thing was taught by sage Shuka to Parikshit, and Parikshit had doubts.
1: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్ని కూడాను శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
0: Shuka clarified all the doubts of Parikshit.
1: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
0: King Parikshit, you are deluded by this body feeling.
1: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
0: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
1: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
0: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
1: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనిషి రూపమే రావాలి.
0: To demonstrate divinity to mankind, God should manifest as human being.
1: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మరిదమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
1: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
0: హిస్ మైండ్ ఈజ్ డర్టీ.
1: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
1: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
0: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
1: ఆడుకోపోమని పంపించింది.
0: And so saying, she asked him to
1: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
0: Though she replied many a time, the feeling has not gone.
1: గోపాలు చెప్పినప్పుడు అంతా కూడాను, ఆ భగవంతుడా, నా కుమారుని కాపాడినావా ఈనాడు, నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
0: Though she said, యశోద went on thanking the Lord for protecting her son.
1: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది. కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
0: ఇన్ ద రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ కన్సీల్డ్ ఫీలింగ్ ఆఫ్ హిస్ డివినిటీ.

0: Mother, am I a child to eat the mat?
1: Mannu tinangani shishuna.
0: To eat the mat, am I a child?
1: Ah, kontina.
0: Am I?
1: నేను కొంటి మట్టి చేసేటువంటి వాళ్ళ, నాకు వెర్రి వీళ్ళ వెర్రి వాళ్ళ, నేను చిన్న పిల్లవాళ్ళ.
0: Am I a child, little one, or am I a fool?
1: నేను పిల్లవాడిని కాదు.
0: I'm not a child.
1: నేను కొంటితనములు ప్రవర్తించేటువంటి వాడిని కాదు.
0: I don't act mischievous.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not mad.
1: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది.
0: The world is mad of me.
1: కనుక నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not mad.
1: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమే వచ్చినటువంటి వాడిని.
0: I have come here to relieve you.
1: మన్నుకి నేనేమైనా పిచ్చివాడినా?
0: I'm not mad.
1: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
0: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా అప్పుడు ఆయన వర్ణిస్తూ వచ్చింది.
0: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబ్.
1: పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
0: He cures madness and he will make you mad, Sachidananda.
1: Kanniru teppinchu, kanniru tappinchu.
0: He will make you shed tear, he will wipe out tear.
1: Sachidanandudu.
0: Oh, Sachidananda.
1: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
0: Woman is made into a stone and stone is made into a woman.
1: సచ్చిదానందుడు.
0: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
1: ఇలాంటి నీవు తండ్రి, కన్నీరు తప్పిస్తావు, కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
1: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
1: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యు.
1: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
0: You will cure all the madness of the world.
1: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
0: You will make me mad of God.
1: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
0: Both are in you, Krishna.
1: అప్పటి నుంచి కూడా నువ్వు యశోద క్రమక్రమేణ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
0: Since then Yashoda started understanding the divinity.
1: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
0: He started noticing the foot.
1: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
1: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
0: పీపుల్ కంప్లైన్.
1: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
0: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
1: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
1: నా కుమారుడు దొంగ కాదు.
0: మై సన్ ఇస్ నాట్.
1: నా కుమారుడు జారుడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్.
1: చోరుడు కాదు. క్రూరుడు కాదు.
0: ఇస్ నాట్ వికెడ్ మ్యాన్.
1: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
0: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
1: గుణరహితుడు నా కుమారుడు.
0: ఇస్ అట్రిబ్యూట్లెస్
1: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
0: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
1: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి యొక్క అంతరాత్మలు ఉంటుంటాయి.
0: Therefore in divinity there is lot of significance.
1: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ మడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
0: It's only time pass. If we say that Krishna was born and spent the time with cowherd men,
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
0: God can do anything.
1: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
0: No one can stipulate that.
1: లేదు, శాసించే అధికారం కూడా లేదు.
0: No one can command God.
1: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
0: God can do anything.
1: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
0: In a moment he can bring transformation.
1: అలాంటి వాడు ఏ కృష్ణాకారము ధరించి వచ్చాడు.
0: Such one came in the form of Krishna.
1: కృష్ణ
0: కృష్ణ.
1: ఈ కృష్ణనామంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: అనగా హృదయ భూమిని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: కృష్ణ కృష్ణ అనగా సాగు.
0: కృష్ణ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
1: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కర్షణ
1: దర్శనతీతి కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: దవన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ.
1: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
0: నాట్ మియర్లీ ద
1: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
0: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్డ్.
1: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
0: వన్ డే ఆల్ గోపికాస్ ప్లాన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ కంప్లైన్ టు యశోదా.
1: చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టుపైన ఎక్కి కాలంతా కూడా కోసుకుంటున్నాడు.
0: See, your son has climbed up the tree and plucking all the fruit.
1: అని యశోదని పిలుచుకొని వచ్చారు.
0: And they brought Yashoda there.
1: ఆ యశోదని పిలుచుకొచ్చినప్పటికి యశోదా రాలేదు.
0: యశోదా didn't come.
1: నీ మాటలు నాకు తెలుసును, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
0: ఐ నో యువర్ వర్డ్స్, మై సన్ ఇస్
1: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
0: హీస్ అట్ హోమ్ ఓన్లీ.
1: ఇంకా గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
0: హీస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
1: అప్పుడు గోపికలు చెప్పాడు.
0: దెన్ హి సెడ్, గోపిక
1: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
0: దెన్ హి సెడ్, వై డిడ్ యు క్లైంబ్ అప్ ది ట్రీ?
1: హీస్ నాట్ ఏ కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
0: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ద హ్యాండ్.
1: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
0: The Gopikas out of anger said a word of fun.
1: నిమిషము లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
0: In a moment the anger is made into fun and frolic.
1: ఏ ఎందుకు చెట్టుని ఎక్కాను అనుకుంటున్నారా మీరు? మా దూడలకు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
0: You know I climbed up the tree to have the grass to feed my cow.
1: నవ్వినారు గోపికలు, చెట్టుపైన గడ్డి ఉంటుందా?
0: All Gopikas laughed, do you find the grass
1: on the top? ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
0: అవుట్ ఆఫ్ స్మైల్ దేర్ యాంగర్ ఇస్ పాసింగ్.
1: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును, ద్వేషమును, అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
0: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
1: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
0: All actions of God has got significance.
1: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని, ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్.
1: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
0: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
1: ప్రజలను, అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
1: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
0: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
1: ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then.
1: ఎక్కడ ధర్మం ఎప్పుడు నశిస్తుందో అధర్మం అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మ ధర్మంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not
1: killed. వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా అదే విధంగానే ప్రేమ చేతనే సర్వల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with this.
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's all the imagination, the thought of Kamsa.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక ప్రేమ చేతనే సర్వల హృదయాన్ని మార్చినాడు.
0: ఇన్ దోస్ డేస్ కృష్ణ ఆల్సో కన్వర్టెడ్ విత్ దిస్.
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: దెన్ హూ కిల్ కంస?
1: ఇది కృష్ణుడు కాదా?

0: రిఫ్లెక్షన్ అండ్ రిసామ్
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ ని అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ ని అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: హిజ్ ఓన్లీ రిసౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యత్ భావం తద్ భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని శిక్షిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్
1: థాట్. ఒకరిని చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావం హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: God hates none.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: God doesn't feel jealous of anybody.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: God is not angry with anyone.
1: భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special grace.
1: ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపం లేదు.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు, గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: He is only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడతాడు.
0: God is an eternal witness.
1: కనుక ఈనాటి భక్తులు కష్టాల లోపల భగవంతుడు నాకెన్ని ఎందుకు ఈ కష్టాలు పెట్టుతున్నాడు, భగవంతుడు ఎందుకు నన్ను ఇట్లా శిక్షిస్తున్నాడు అని అనుకుంటాము. భగవంతుడు కాదు శిక్షించేది, భగవంతుడు కాదు కష్టాలు ఇచ్చేది, నీ భ్రమలే మీకు కష్టాలుగా మారుతున్నాయి.
0: టుడే డివోటీస్ ఫీల్ వై గాడ్ పుట్స్ మీ టు సఫరింగ్, వై డస్ గివ్ మీ ఆల్ దిస్.
1: ఈ కష్టాలను పురస్కరించుకొని మాలో ఉన్నటువంటి చెడ్డ భావం దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He's only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెను కుంతి దేవి.
0: కుంతి దేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: She is the sister of Vasudeva.
1: అందువల్లే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: And therefore she is the aunt of Krishna.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారక పోతున్నాడు.
0: Towards the end, Krishna was returning, going to Dwaraka.
1: అందరితోనా చెప్పి వాడికి ఒక వీడ్కోలు ఇస్తున్నాడు చెప్పాడు.
0: He took leave from them and he started returning.
1: Dharmaja, నేను సెలవు తీసుకుంటున్నాను.
0: He said, Dharmaja,
1: ద్వారకను వదిలి చాలా కాలం అయిపోయింది, నేను వెళ్లి రావాలి అన్నాడు.
0: ఇట్స్ లాంగ్ టైమ్ దట్ ఐ లెఫ్ట్ ద్వారకా, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో. ఆయనకి
1: ఎవ్వరు కూడా జవాబు చెప్పేటువంటి వారు కాదు.
0: ఇన్ దోస్ డేస్ నో వన్ రిప్లై.
1: రథమంతా సిద్ధమైపోయింది. ఎలాంటి పరిస్థితిలో కూడా భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్లానంతా కూడా విరగదొక్కవచ్చు.
0: ఎట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ చేంజ్ ద ప్లాన్ ఇన్ ఎనీ వే.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: హిజ్ విల్ ఇస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: వెన్ యూ వెంట్ కుంతి, కుంతి సెడ్,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: ఆల్ ద సఫరింగ్స్ ఎక్స్పీరియన్స్ బై మై సన్స్ ఆర్
1: నిజంగా ధర్మునికి జూదం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబులు పాలకు అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణము.
0: They were sent to the forest, they had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ ఉండేటువంటి వేళలో.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కానీ సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు నన్ను కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలియు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: trouble. కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: కృష్ణ, ఈ మేనత్ర మాత్రం మరవద్దు అని చెప్పింది.
0: కృష్ణ, నెవర్ ఫర్గెట్ యువర్ ఆన్.
1: సరే, అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ ఈవెంట్ ఉత్తర
1: ఉత్తర పరి

0: పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడి ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
1: On coming to know that Krishna was going to Dwaraka, Uttara came running and fell at his feet.
0: అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడా నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములు నేను ఓర్చుకున్నప్పటికి నేను ఓర్చుకోలేకపోతున్నాను.
1: నా
0: గర్భములో మంటలు మండుతున్నాయి.
1: The whole body is burning.
0: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
1: I don't know the reason.
0: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
1: It's not possible.
0: నా ప్రసవం అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
1: You must stay here.
0: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
1: You have been protecting the fathers and forefathers.
0: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
1: You only protected Pandavas.
0: ఈ పాండవుల యొక్క వంశమునకు ఇది ఒక్కటే మూల కారణము.
1: He is only remaining for the entire clan of Pandava.
0: ఈ గర్భం ఏమైపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది.
1: If anything is to happen now, the whole clan would be put to an end.
0: కానీ నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
1: Therefore she clasped his feet tightly. Don't go.
0: చూసారా ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
1: That is the, as a result, consequence of our sincere and devotion.
0: Uttarku promised chesadu.
1: He made a promise to Uttara.
0: Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraka ponu annadu.
1: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
0: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra, andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
1: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
0: Vayasu chinnadainappatiki
1: though you are so young,
0: uttara uttama bhakti kaliginatundi,
1: you have the noblest devotion.
0: Enduvallanaga aame garbhamlo undinappudu
1: because so long
0: asattama yesinatundi yokka brahmaastrani dani nirmoolam gaaviche nimittam Krishnudu aame garbhamlo praveshinchadu.
1: In order to see that the effect of this brahmastra would be nullified,
0: ana alasi nidriche samay lopala tana garbhamlo krishnudu tayi pani chestunnattuga darshinchindi.
1: She could visualize Krishna there in her womb protecting
0: appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
1: Since then she has been chanting the name of Krishna, nothing else.
0: ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది.
1: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా షీ సేస్ కృష్ణ.
0: కుంతిని చూచినా కృష్ణ అనేది.
1: ఈవెన్ కుంతి.
0: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: ఆమె భావం అంతా కృష్ణ భావమే.
1: హీ ఇస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
0: అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత
1: సో ఆఫ్టర్ డెలివరీ
0: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసిగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్ఛత్తుడు అని తానే పేరు పెట్టాడు.
1: He himself named the child because he's put a lot of tests.
0: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి సెడ్ బై ఎనీబడీ.
0: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయడం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు థింక్ అండ్ సర్చ్ ఫర్ గాడ్.
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
1: ఇఫ్ హిస్ ప్రెసెంట్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్ యూ కెన్ గో అండ్ సర్చ్, వెన్ హిస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
1: యూ మే సీ హియర్ అండ్ దేర్ ఎవ్రీవేర్, ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
0: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
1: ఇస్ ఓన్లీ ఉత్తర హూ కుడ్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
1: బికాస్ ఉత్తర హ్యాడ్ గాట్ ఉత్తమ నోబుల్ ఫీలింగ్.
0: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
1: Therefore the human humanity should develop that sincere devotion.
0: కేవలం మాటలతో మాత్రమే అతని హృదయం కరగదు.
1: By merely verbosity the heart would not melt.
0: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have the strength to melt the heart of
0: మెల్ల మెత్తగానే ఉంటుంటాది.
1: Butter is so soft.
0: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
1: In order to make the butter ghee you should put it on fire.
0: చూసావా, మెత్తని వెన్నకైనా కూడాను వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని అయినప్పటికీ కరగదు.
1: The butter is so soft, unless you put it on fire it would not
0: melt. మన హృదయమే బటర్.
1: Therefore heart is butter.
0: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
1: So when you show the heat of the love towards God it melts.
0: అందువల్లే గోపికల యొక్క హృదయాలంతా కూడాను తాను చేరుకున్నాడు.
1: For that reason he could capture.
0: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
1: Since then all the cowherd maids were mad at him.
0: అది గుట్టే ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
1: They didn't have any kind of discretion. That's the
0: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ
1: while playing in Gokula
0: బృందావనంలో ఆడుకుంటూ
1: playing in Vrindavan
0: ఉన్నట్టుండి కృష్ణుడు కనిపించలేదు.
1: All of a sudden Krishna disappeared.
0: ఇది ఏ సమయము ఏమనుకుంటున్నా గోపికలు యోచించలేదు.
1: Krishna didn't mind the time even.
0: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
1: They were approaching every tree.
0: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
1: They were going to every plant.
0: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
1: They were holding a flower.
0: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
1: They were searching in a mad way.
0: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
1: What is they are asking?
0: నల్లని వాడు,
1: the dark complexioned one,
0: పద్మనయనంబులవాడు,
1: the one with the eyes of a lotus flower,
0: కృపారసంపై చల్లెడువాడు,
1: the one who will spill the fluid of grace,
0: కృపారసంపై చల్లెడువాడు,
1: the one who will fill you with the grace,
0: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
1: is the one who will make you full of love,
0: ప్రేమ వెదజల్లెడువాడు,
1: the one who would spread love.
0: ఓ మల్లియలారా,
1: ఓ ట్వైనర్స్,
0: ఓ ఫ్లవర్స్,
1: జాస్మిన్ ఫ్లవర్స్,
0: ఓ మల్లియలారా,
1: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
0: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
1: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
0: పుష్పాలు చెప్తాయా, వాటికి నోరుందా?
1: విల్ ఫ్లవర్స్ రిప్లై? డూ దే
0: పొదలకు నోరుందా?
1: వారి
0: వల్ల వచ్చి ఓ పొదల్లారా మీ చాటుని ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
1: లైక్ మ్యాడ్ పీపుల్ ది గోపిక స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ అడ్రెసింగ్ ది ట్వైన్స్.
0: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
1: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
0: పద్మనయనంబుల వాడు,
1: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
0: కృపారసంబు పై చల్లెడు వాడు,
1: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ప్రేమ
0: దబ్బి దప్పించము వాడు,
1: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్ ఆఫ్ ది పీకాక్ ఫెదర్స్,
0: మా ఉల్లము దోచుకొచ్చే
1: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్స్,
0: మా సర్వము దోచుకొచ్చే
1: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్
0: ఓ మల్లియలారా,
1: ఓ ఫ్లవర్స్,
0: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
1: Why don't you tell me?
0: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావు? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
1: యు నో వై వీఆర్ ఆస్కింగ్? బికాజ్
0: గతియే లేదు.
1: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
0: తిరగడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
1: వీ డోంట్ హావ్ ఫుడ్ నోర్
0: షెల్టర్. మా సర్వము కృష్ణుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
0: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
1: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
0: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
1: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
0: ఇంత భక్తి, ఇంత అమాయకమైనటువంటి భక్తి.
1: They have the devotion of innocence.
0: చదువులు అంటారు వాళ్ళకి, వచ్చి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
1: టుడే పీపుల్ సే దట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ హిస్టీరియా.
0: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
1: ఇఫ్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ హిస్టీరియా, ద వరల్డ్ విల్ బి అట్ రెస్ట్ పీస్ఫుల్.
0: దేవుడు కావాలని ఇప్పుడు హిస్టీరియానా?
1: డిజైర్ ఫర్ గాడ్.
0: ఇంకా కొంతమంది అంటారు వీరికంటే ఒక పిచ్చి పట్టిందిరా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు.
1: పీపుల్ సే దే ఆర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
0: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి!
1: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
0: పిచ్చాసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
1: దర్ మెనీ మ్యాడ్ పీపుల్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్.
0: ఒకడు అరుస్తూ ఉంటాడు,
1: వన్ షాట్
0: డోర్ అంతా కొడుతూ ఉంటాడు,
1: వన్ హిట్స్ ద డోర్,
0: ఇంకోడు ఏదో పాట పాడుకుంటుంటాడు,
1: వన్ సింగ్,
0: ఇంకోడు ఏదో గిల్లుకుంటుంటాడు, ఎన్ని రకమైనటువంటి పిచ్చి వారు ఉంటుంటారు.
1: మెనీ మ్యాడ్ పీపుల్.
0: కానీ ఈ పిచ్చి వారందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
1: ది మ్యాడ్ పీపుల్ will give trouble to doctors.
0: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి వాడు డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి!
1: బట్ ద మ్యాడ్ వన్ హూ సిట్స్ దేర్ ఆల్ అలోన్ థింగ్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు.
1: యు ఆర్ రియల్లీ లక్కీ ఇఫ్ యూ హావ్ దట్ మ్యాడ్.
0: దేవుడు దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
1: Everybody should have this madness of
0: ఆ పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
1: When once you have got all madness for God, you will not have the madness.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: You got money, there will be
0: మదమెచ్చిన దుర్గుణము మానక
1: హెచ్చును. You got arrogance, you will be
0: bad. ధనముడిగిన మదముడుగును.
1: When once money is gone, ధనముడిగిన
0: దుర్గుణము మానులు వేమాన.
1: And therefore it's only money that makes you happy.
0: ఈనాడు ధనము ధనము ధనము ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
1: People are mad after money.
0: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
1: They are not mad after
0: money. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
1: It's only noble path if we are mad.
0: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ అవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
0: ధనము కావాల్సింది,
1: మనీ ఇస్ నీడెడ్.
0: ఏ ధనము కావాలి?
1: వాట్ మనీ?
0: అనుగ్రహ ధనము కావాలి.
1: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
0: ప్రేమ ధనము కావాలి.
1: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనము కావాలి.
1: ఇస్ ఓన్లీ డివైన్.
0: ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
1: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
1: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్ కృష్ణ.
0: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
1: Having understood Yashoda, expected a reply from Krishna.
0: Krishna,
1: Krishna,
0: nee pettinadi tinavu.
1: You don't eat what I offer.
0: Gollala puttalakum poi.
1: You go to the cowherd place.
0: Venna pattelugalo puttuna tinedavu.
1: You collect fistful of butter and eat.
0: Nee to puttenu rattella Krishna.
1: Everything has come to the matter of streets.
0: Yevuti nee pichi.
1: What is this matter?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: Don't we have butter?
0: నేను పెట్టి ఎందుకు నీవు తినకూడదు?
1: Why don't you eat?
0: పర్లో ఇంటి వెన్న నీకు ఎందుకు అంత రుచి?
1: Why is it that you find
0: ఆ వెన్న దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
1: There's lot whole thing is noisy now.
0: నోరంతా వెన్న వాసన.
1: All of your mouth smells
0: వెన్న వాసన. నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
1: The entire village is
0: ఒకటే రద్దు.
1: There's a lot of complaints.
0: Oranta levu bala.
1: You are so small, tiny, tender.
0: Enta chinna pilla vaadu neevu.
1: You are very young.
0: Enduku inta alara chestunnavu ee gokulam lopala?
1: Why are you so mischievous in this gokula?
0: Kanuka idi nuvu cheyadanatundi pani.
1: No, you shouldn't do that.
0: Appudu Krishnudu cheppadu.
1: Then Krishna replied.
0: Amma, nenu వెన్నను కాదు తీసుకునేటువంటిది వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
1: మదర్ ఐఎమ్ నాట్ స్టీలింగ్.
0: హృదయం పవిత్రమైనటువంటిది.
1: హార్ట్ ఈస్ ప్యూర్.
0: వాళ్ళ హృదయం ఎట్టుంటుందో తెలిసిన అమ్మా నీకు.
1: మదర్ యు నో హౌ దేర్ హార్ట్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ద హార్ట్స్ ఆఫ్ ది గోపికస్ ఇస్ ప్యూర్ అండ్ అన్సల్లీ.
0: నిర్గుణం
1: నో అట్రిబ్యూట్.
0: నిరంజనం సనాతనం
1: ఎటర్నల్
0: నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటి లేదే ఆ వెన్న.
1: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
0: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నైబర్హుడ్
0: టేస్ట్? తెల్లవారు జామన్నే
1: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
0: కుండల్లో పెరుగు ఉంటే
1: వెన్ దట్ కర్డ్
0: పెరుగులో కమం వేసి
1: దే విల్ చర్న్ ఇట్.
0: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పలా వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
1: When they start churning the curd there, according to the churning process, the bangles also will act as a drum.
0: తాళము.
1: It will be like
0: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
1: And the central stick in the churning process is like a శృతి.
0: ఆ యొక్క శృతి తాళముతో పలా ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
1: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
0: బటర్. అమ్మా గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
1: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
0: బుద్ధి అనే కవం వేసి
1: పుట్టింగ్ దట్
0: ప్రేమ అనేటువంటి తాడును కట్టి
1: విత్ ద రోప్ ఆఫ్ లవ్
0: స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు
1: విత్ దట్ చాంటింగ్ ద జర్నీ ప్రాసెస్
0: పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న అని.
1: ఇట్ ఇస్ ఓన్లీ నెక్టర్ దట్ కమ్స్ టు ద హార్ట్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
1: ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మన ఇంట్లో అట్లా జరుగుతూ ఉండగా
1: ఇస్ దట్ హ్యాపెనింగ్ ఎట్ హోమ్?
0: కృష్ణ నామం స్మరిస్తున్నావా?
1: డు యు థింక్ ఆఫ్ కృష్ణాస్ నేమ్?
0: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
1: యు మేక్ అదర్స్ చర్న్ ద కర్డ్.
0: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాయని.
1: Therefore the butter of the gopikas is so tasty.
0: ఈ విధంగా ఆధ్యాత్మిక భావము చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయంలో కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
0: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
1: Therefore of all the incarnation of Krishna is full and complete.
0: కనుకని అష్టాదశ పురాణములు రాసి
1: having composed 18
0: brahma sutramulu rasi
1: having composed
0: narada bhakti sutramulu rasi
1: after like brahma
0: anni rasinappatikini vyasudu maha panditudu.
1: Vyasa is a great scholar
0: kani manas shanti lekapoyindi.
1: But he had no mental peace.
0: పోయినాడు యమునా తీరంలో కూర్చున్నాడు.
1: ఈ సాట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా.
0: ఒకే విచారంతో ఉంటున్నాడు.
1: హి వాస్ వెరీ సాడ్.
0: నారదుడు వచ్చాడు.
1: నారదా కేమ్.
0: ఏం వ్యాస, సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
0: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
1: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: సమస్త వేదములు తెలుసు.
1: ఐ నో ఆల్ వేద.
0: పురాణములు తెలుసును.
1: ఐ నో ఎపిక్స్.
0: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
1: ఆల్ దిస్ నాలెడ్జ్
0: కాబట్టి పురాణముల వల్ల వేదం వల్ల శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
1: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హ్యావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్. Like Veda and Purana.
0: Pichivada, grandhalu rastu potunnavu.
1: You go on writing text.
0: Grandhanni mringatam ledu neevu.
1: But you are not taking the essence.
0: Dani rasanni neevu teesukovatam ledu.
1: You are not taking the essence.
0: Raso vaisaha. Adhe Bhagavantuni yokka prema rasamu.
1: It is the essence of divinity.
0: Kanuka neti nunchi neevu Bhagavantuni paina prema kaligatundi Bhagavatanni rastura.
1: Therefore, from this day, you compose the text, write the text.
0: Bhagavata manta kudunu prema rasame.
1: The Bhagavata is full of love.
0: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్
0: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
1: వ్యాస స్టార్టెడ్
0: నారదుని కూడా చెప్తూ వచ్చాడు.
1: దెన్ హీ స్టార్టెడ్
0: ఎల్లబ్ధ కుమాన్ ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చారు.
1: He started composing, writing the text and started enjoying the essence of divinity.
0: అప్పుడే వ్యాసునికి శాంతి కలిగింది.
1: Then only Vyasa could have the peace.
0: Kurukula prema swarupulara enni grandhalu meer chadivinappudiki nee prayojanam ledu.
1: Embodiments of love, there is no use in going through the book.
0: Enni vedamulu vallinchinappudiki nee prayojanam ledu.
1: There is no use in repeating.
0: Enni shastramulu chadivinappudiki nee prayojanam ledu.
1: No use of reading.
0: Enni ikkudu prema saranto koodinatvantive.
1: They are all full of the essence of love.
0: Premane lekunda
1: without love,
0: ivanni pippi vantivi.
1: That's all just a pulp.
0: Deeni valla manike ematramu sukham chikkadu.
1: You cannot be happy.
0: Kanukane

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.

ధర్మంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God Himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagatlo endu chuchinappatikini kalatalu kallolamulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikyata, samagrata, saubhratvam anetuvantidi ekkada matsulukainanu kalipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Desham modalukoni desham varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district, they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణమేమిటి?
0: What is the reason behind it?
1: కేవలము పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచంలో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on increase because of love for power, excessive desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ది ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he is omnipresent, omniscient ani palugutunnaru.
0: We say God is omniscient,
1: kaani danini artham chesukovatam kaani danini darshinchatam kaani danini tagina anubhootiki techukovatam kaani evvaru kodanu prayatnam cheyatam ledhu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kodanu amrita binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kaani kadavala kadavalanta kodanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar, you can experience. There's no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru entha mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru entha mandi?
0: How many practice dharma?
1: Kontaina kudanu anubhootiloki techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina di yokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Ledu.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhootulanu maatrame palukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margam ane cheppavachu.
0: If we just utter without an experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధములైనటువంటి త్యాగమును చలిపి సాధనను సల్పుతూ వచ్చారు.
0: great devotees like Koparavasu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
1: వీరు ఏ పదవులకును పాటుపడలేదు.
0: They did not satisfy by
1: ఏ అధికార వాంఛను కూడాను వారు కాంక్షించలేదు.
0: They didn't desire any position.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలముగా విశ్వసించారు.
0: They wanted only God's grace.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: They consider the divine love as their wealth.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన పదవుల పైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: Because of the effects of Kali, we find the even aspirants in the spiritual path, they're after money, the position, the authority, and leading a wrong life altogether.
1: రక్షకుడు భగవంతుడే కాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
0: In fact, we should pray for God, no position.
1: అట్టి రక్షకుడిని విస్మరించి,
0: we forget the protector.
1: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: To spend the life in worldly way is just the opposite way of spending life.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: Man today is spending thousands and lakhs for pleasures and conveniences.
1: కానీ ధర్మమునకు దానమునకు దైవమునకు ఏ కించిత్తైనా కూడా ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: But they are not making use of their wealth, not even a fraction, for charity, for good acts, and for God.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు రెండు ఫలములు కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: Even we withdraw, even to offer the incense sticks, the flowers and fruits to God.
1: ఇంతటే కాదు,
0: not only this,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
0: We also start questioning what is the use, what is the result by doing this.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు భోగములు వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: You are experiencing all comforts and pleasures, what happiness you got?
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: All this worldly transient pleasures are momentary.
1: దానములు ధర్మములు త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: The charity, the righteousness and sacrifice are divine qualities.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: Human life is a very big garland.
1: ఒక కొస జననము మరొక కొస మరణము.
0: At one end is birth, another end is death.
1: ఈ రెండింటికి మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు అవిశ్వాసములు ఆత్మవిశ్వాసము లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: కాని ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
0: We see the effect of the flowers more and more.
1: లోకులు ఈ యొక్క కల్లోలములు కలతలు అశాంతులు అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు, కానీ ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
0: Without this thread you cannot join the flower.
1: జనన మరణములే లేవు.
0: There's no birth and death.
1: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
0: It's only the thread that brings them all together.
1: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
0: That thread is the principle of
1: Brahma. అదియే బ్రహ్మ అనేటువంటి దారము.
0: That is the thread of
1: Brahma. ఆ బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు నష్టములు సుఖములు దుఃఖములు నిందలు నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
0: It's only the thread of Brahma that binds, brings together the flowers.
1: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
0: Why should they be brought together?
1: ఈ రంగు రంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము.
0: The garland is really beautiful when you have different
1: జీవితం. అందము ఏమిటి? కష్టములు ఒక అందమే,
0: Difficulty is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖమును ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్య యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance of
1: education. కానీ ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: స్వరుడు ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణా నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణా.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: ద ఫెయిత్ ఆఫ్ విలేజర్స్ ఇస్ సీక్రెట్.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుంది.
0: ద భారత్ కల్చర్ ఇస్ దేర్.
1: పట్టణంలో ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: యాస్ షీ వాజ్ క్రాసింగ్ దిస్ రివర్ షీ డ్రాప్ టూ కాయిన్స్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
0: దేర్ ఇస్ ప్రెసెంట్ యంగ్స్టర్ ఏ భారతీయ.
1: ఛీ, భారతీయుల యొక్క విశ్వాసం అంతా మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసములు.
0: దట్ యంగ్స్టర్ సెడ్ ద ఫెయిత్ ఆఫ్ భారత్ ఇస్ బ్లైండ్, ఇట్స్ ఫూలిష్.
1: ధనము లేక అల్లాడిపోతుండగా ఈ కాసులు తీసుకుని కృష్ణార్పణమని కృష్ణలో వేస్తుండాలి. దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: When people are suffering out of poverty, why do you drop coins?
1: You dharmam vyartham chesinatunti vaadu daanam kada ani aame nindinchadu.
0: He went on blaming her for wasting money.
1: Palle paduche kaani aameku telivitetalu adhikanga untunnayi.
0: Though she belongs to a village, she is highly.
1: Pallela variki undinatunti telivitetalu pattanam vaari kuda levu.
0: The villagers are more intelligent than
1: common sense, general knowledge pallelu ane untundali. Inka
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్.
1: ఆ మాట ఏమి నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: లుక్ హియర్ ఐ డ్రాప్ ద టూ కాయిన్స్.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
0: ఐ డోంట్ ట్రావెల్ ఎవ్రీ డే వన్స్ ఇన్ ఎ లైఫ్.
1: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped two coins.
1: దీనివల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of such
1: an action. నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, నీకు అంత మాత్రం తెలియదా?
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
0: How much of money you are burning?
1: దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ క్యాన్సరో, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
0: యూ విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషమును నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యు రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యు జస్ట్ డిసైర్ యువర్ వాట్
1: ఇస్ గుడ్ ఫర్ యు.
0: దట్స్ వాట్ యు షుడ్ డు.
1: అంతేకాని కేవలం పరులను నిందించటము, పరులను దూషించటము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ డజంట్ లై ఇన్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
0: ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ రియలీ నో.
1: దానికి ఏ మానవుడు కూడాను కించిత్తైన కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో మ్యాన్ ఈజ్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: ఒకానొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు, పోతన.
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
0: And he is his brother-in-law.
1: Baba, నీవు కేవలం నీ కవిత్వమంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
1: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
0: యు ఆర్ ఆఫరింగ్ టు రామ
1: రాములకు అంకితం చేస్తున్నావు.
0: యు ఆర్ డెడికేటింగ్ టు రామ
1: నీవు చాలా పొరపడుతున్నావు.
0: యు ఆర్ మిస్టేకెన్
1: రాములు నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా?
0: రామ ఇస్
1: నీ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
0: ఈజ్ ఈ టేకింగ్
1: నీ సంసారం కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు.
0: ఈజ్ ఈ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
1: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
0: బెటర్ యు ఆఫర్ యువర్ లిటరేచర్ కంపోజిషన్.
1: ఈ రాజు నీ పైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: అండ్ ది కింగ్ విల్ షవర్ ద రెయిన్ ఆఫ్
1: శాంతిగా జీవిస్తుంది.
0: యు కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
1: అప్పుడు చెప్పాడు పోతన్నా.
0: నేను పోతన్నా సెడ్,
1: బావా నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: బ్రదర్ లా, యు
1: రక్షకుడు రాముడే కాని రాజును కాదు.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రామ బట్ నాట్ ద కింగ్.
1: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
0: హౌ లాంగ్ దే లివ్?
1: ఎంత పోషింపగలిగారు?
0: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
1: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
0: రియల్ ది మదర్ ఇస్ మదర్.
1: భూమాత నమ్ముకొని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
0: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్, ఫుల్ ఫెయిత్ ఇన్ రామ, దెన్ ఐ రిడీమ్ మై లైఫ్.
1: బాలర సాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైననేమి. బావా నే హాలికుడైననేమి. కేవలము రాజు చేతిలో అక్కడ పవిత్రమైనటువంటి ఒక రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి ఒక కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
0: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
1: Idi kevalam saraswati swarupamu na kavittam.
0: My composition is the very embodiment of saraswati.
1: Saraswati ni brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
0: Saraswati, the god of literature, should be offered to Brahma, to none else.
1: Kanuka atti pavitramainatundi saraswati devini teesukoni poyi kevalam durmargulainatundi rajuluku arpitam kavinchatama.
0: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
1: నేను ఆ పనికి పూనుకోను అన్నాడు.
0: I don't do that.
1: కానీ ఈ వార్త చేత శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది.
0: శ్రీనాథ వాజ్ వెరీ యాంగ్రీ.
1: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
0: He reported the matter to the king.
1: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
0: The king who is selfish was very furious.
1: రాజు అనగా రజోగుణం కలిగినవారు రాజులు అని.
0: Raju, the king, is one with rajas emotion.
1: కరుకుని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
0: He was more emotional.
1: దాని చేత అనేక విధములైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
0: ద కింగ్ సెంట్ ఆల్ సోల్జర్స్ అండ్ సెట్ ఆన్ ఫైర్ ద హోల్ హౌస్.
1: తన ఇల్లంతా కూడా అగ్నితో మండుతూ ఉంటుండాలి.
0: ది ఎంటైర్ హౌస్ వాస్ పుట్ ఇన్ టు ఫ్లేమ్స్.
1: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకం ఎదురుగా.
0: పోతన సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సీక్రెట్ టెక్స్ట్ థింకింగ్ ఆఫ్ రామా.

0: అని ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: The whole house is burnt, excepting his puja room and Bhagavata.
0: Nijamuga, hrudayapurukanga, Bhagavantuni nammeatunti vaniki etti koratanu raavu.
1: In fact, if you have got the wholehearted faith, there will be no shortage or dearth.
0: Kevalam bahyamainatunti yokka vanchala chetanu,
1: because of
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: of your own likes,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించేదానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: దేర్ఫోర్ ద హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ ద లిప్స్ దట్ ప్రే.
0: హనుమంతుడు కూడా విభీషణుకు చెప్పినటువంటిది.
1: దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్
0: విభీషణ. కేవలము నీవు వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది ఏ సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెన్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్యను నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వీ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ అండ్ టు ఆక్యుపై పొజిషన్స్, బట్ వీ డోంట్ స్టడీ ఆత్మిక్ నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్.
0: ధనము వచ్చును పోవును ధరణి ఎందు.
1: ఆన్ ఎర్త్ మనీ కమ్స్ అండ్ గోస్.
0: ఇవి రెండు కూడాను శాశ్వతాలు కాదు.
1: బోథ్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ధనమున్నదనుచును ఘనముగా పలికిన పుడమియందిసుమంత సంతసము లేదు.
1: ఇఫ్ యు రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద వెల్త్, దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దిస్.
0: విద్య ఉన్నదని విర్రవీగిన గాని పుడమియందిసుమంత శాంతి లేదు.
1: దో యు ఆర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: The one of character has got a place.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: The one of character has a place in this world.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: All live.
0: వారికి స్థలం లేదా? ఉంది.
1: They do have.
0: కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: The people have place outward in the world.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: But virtuous person finds a place in the heart of God.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వి ఫైండ్ ఎ ప్లేస్?
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితులు, ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సోల్స్,
0: వారు తమ విద్యలను అన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఈజ్ ఆఫర్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడాను మేము మనము కేవలం ధనమును కమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫర్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: Actually speaking, the physical world and Brahman are one.
0: Karyamu jagattu karanamu bhagavantudu. Karyamu jagattu karanamu bhagavantudu.
1: The effect is the world, the cause is God.
0: Karyakarana sambandhame ee jagattu.
1: It is the relationship between cause and effect.
0: Ee jagattulo brahma tappa marokati ledu.
1: In this world only Brahma, no one else.
0: Kanipinchedanta kudunu jagattuga kanipistuntundali.
1: It appears as world.
0: Iniki chakkani oka udaharanamu,
1: a good example.
0: Oka vittanamunu bhoomilo naatinappudu,
1: when you sow a seed,
0: అది మట్టిలో నాటాము.
1: యు హావ్ సోన్ ఇన్
0: ఎర్త్, కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్,
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ,
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్
0: బ్రాంచెస్, అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, what do they signify?
0: అంత మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టి కొమ్మలుగా మారిపోయింది.
1: It mud that becomes branches.
0: ఈ మట్టి వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టి ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టి పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: Kanukane bijam mam sarvabhutanam annadu Bhagavad Gita lo.
1: Therefore Bhagavad Gita says,
0: vittanam nene.
1: I am the seed.
0: Ee vittanam nundi vachinatundi vividha roopamulanta kodanu nene.
1: The different forms you find are only my own.
0: Aakulo unnadi matte, puvulo unnadi matte, kommalo unnadi matte, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టిమయమే.
1: ద వెరీ సేమ్ మట్టి ఇస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మట్టి సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.

0: చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఎడ్యుకేట్ దో ఎడ్యుకేటెడ్ థింగ్స్ ఆఫ్ మనీ.
0: ధనము కావలసినదే,
1: మనీ నీడ్,
0: ధనము ఉండవలసినదే. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: వి కెనాట్ లివ్ ఫర్ ఎ సెకండ్.
0: మనీ దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: సాక్రిఫైస్ ఫర్ ద వరల్డ్.
0: కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటాది డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు,
1: నెవర్ హైడ్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళలో ఉంటున్నాయి.
1: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ది యూజ్ ఆఫ్ దెమ్.
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తును దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్.
0: కనుకని ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: అట్లా లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపజేస్తుంది.
1: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have more money, you'll be more egoistic.
0: Madamechina durgunambu manaka hechun.
1: Out of pride, you'll have many bad qualities.
0: Dhanamudigina madamudugunu.
1: The moment money goes, you'll not be egoistic.
0: Madamudigina durgunambu manunu maishi.
1: When the pride is gone, there'll be no bad qualities.
0: Oh, manavuda.
1: Oh, man.
0: Ee satyanni neevu gurtinchu.
1: Know this truth.
0: Dhanamu kavalsinadi.
1: Money is necessary.
0: Dana dharmamu lopala. త్యాగభావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణమునకై దీన్ని వినియోగించు.
1: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
0: అది ఆనాటి రామరాజ్యములో గావించినటువంటి మహాత్యాగం.
1: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
0: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
1: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: అందువల్లనే ఆనాడు వేదం కూడాను నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
1: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ, దేర్ఫోర్ రామరాజ్య ఈజ్ రిప్యూటెడ్.
0: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
1: He sacrificed even his clothing.
0: గోవులంత దానం చేశాడు.
1: He just offered to everybody.
0: తన పడగలు కూడాను దానం చేశాడు.
1: He offered, distributed
0: everything. సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed all.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: It is only the sacrifice that is responsible for the spreading of Rama's name.
0: అన్ని మనకు కావాల్సింది.
1: In fact, we
0: తన వెంట ఏమి తీసుకెళ్లాడు?
1: What is he has taken?
0: ఏమీ తీసుకున్నది?
1: Nothing.
0: తన పాదములకు చెప్పులు కూడాను వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండేటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము. అది ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise.
0: రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని,
1: వన్ మే హామ్ యూ,
0: మరొకరు ఉపకారం చేయని,
1: రెండింటినీ
0: సమత్వంగా తీసుకో.
1: టేక్ ఇట్ ఇన్ ఈక్వల్.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: యు మే సస్టైన్ ఎ లాస్ ఆర్ యు మే గెయిన్.
0: ఈ రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: టేక్ దెమ్ ఇన్ ఈక్వల్.
0: కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: సో దిస్ ఈక్వానిమిటీ ఇస్ యోగ.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: ఇట్ ఈస్ డూయింగ్ వర్క్.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు
1: to the extent possible.
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor, needy people.
0: చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
1: to develop the spirit of sacrifice.
0: హృదయంలో దైవ భావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవ భావమే హృదయంలో లేకపోతే ఈ భావం అన్నీను నిరుపయోగమే.
1: Without divine thoughts, all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: మన చేతిలో ధనం కూడా అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి లోభిత్వం కూడా అధికంగా వస్తుంటుంది.
1: If you have more of money, naturally you
0: should. ఒక సమయం లోపల రాములతో సీత చెప్పింది.
1: At one time Sita told Rama.
0: Rama.
1: Rama.
0: ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
1: The animals in the forest haven't harmed you.
0: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడం ఎంత దోషము.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: రాక్షసులు అరణ్యంలో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
1: Demons are moving about.
0: వారెవరూ నీకు అపకారం చేయలేదు.
1: They have not harmed you.
0: వారిని ఎందుకు నీవు సంహరించటం?
1: Why do you kill them?
0: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As your weapons with

0: develop this idea of
1: weapons ni daggara lekapothe samarinchalanante durbhavame neelo raadu.
0: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
1: Neelo satyam unnadi,
0: you have truth,
1: kaani dharmam unnadi,
0: you have dharma,
1: kaani himsa matram okati viruddhamainathi kuda untundani.
0: But this violence is also
1: ee himsanu neevu dooram chesko neevu ahimsa swaroopudai potavu.
0: Give up this violence, then follow non violence.
1: Deeniki oka chakkani katha cheppindi Sitani.
0: Sita narrated a good story here.
1: Indrudu
0: Indra
1: oka tapas chesukuntunnatvanti oka maharishini chuchadu.
0: Saw a rishi in deep penance.
1: Ee tapassu gaadhamaina tapassa leka kutriyamainatvanti tapassa parikshinchalani prayatninchadu.
0: Indra decided to test whether the penance is genuine or artificial.
1: Aa Indrudu ఒక సేవకుడి వేషంతో వచ్చాడు.
0: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
1: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును
0: హి బ్రాట్ ద స్వార్డ్.
1: మహర్షి
0: మహర్షి,
1: నేను ఏదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
0: ఐఎమ్ గోయింగ్ ఆన్ అర్జెంట్ వర్క్.
1: ఇది చాలా విలువైనటువంటి ఖడ్గము.
0: దిస్ ఇస్ ఎ వాల్యుబుల్ స్వార్డ్.
1: ఇది నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు.
0: ఐఎమ్ కీపింగ్ దిస్ స్వార్డ్ బై యువర్ సైడ్, టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ కలెక్ట్ ఇట్ బ్యాక్ ఆన్ మై రిటర్న్.
1: సరే మంచిదన్నాడు.
0: హి సెడ్ yes.
1: మాట ఇచ్చాడు.
0: ఈ ప్రామిస్.
1: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
0: సిన్స్ దెన్ హి వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్
1: ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
0: వేర్ ఎవర్ హి వాస్ గోయింగ్, హి వాస్ టేకింగ్ దిస్ వర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హి మేడ్ ఎ ప్రామిస్.
1: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింసభావములు అతనిలో ప్రారంభమైనాయి.
0: As he was carrying the sword with him, he entertained the ideas of violence.
1: తపస్సుకి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
0: He lost all the sense of penance.
1: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
0: All these feelings are gone.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
0: This is the effect of the sword he was carrying.
1: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు,
0: when you have this weapon,
1: నీ ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
0: ఇఫ్ యూ క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్, యూ విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్.
1: భగవంతు నామం అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
0: డెవలప్ ది డివైన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడుగానే రూపొందుతావు.
0: వేర్ ఎవర్ యూ గో, యూ విల్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ.
1: సత్కీర్తిని ఆర్జిస్తావు.
0: యూ విల్ బి రిప్యూటెడ్.
1: సదాచార సంపన్నుడవుతావు.
0: యూ విల్ ప్రాక్టీస్.
1: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
0: దే ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
1: ఈ యొక్క దమమును సాధించాలి.
0: You should have sense control.
1: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
0: You should develop love.
1: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
0: That is the real value in our life.
1: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువసున్నా.
0: Without these values, all your education, its value is a zero.
1: అయితే నేర్చండి విద్యలు.
0: కోర్స్ లర్న్.
1: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
0: వీ స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్.
1: అయితే
0: స్టడీ
1: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: బట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ టు రెండర్
1: లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
0: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
0: యూ షుడ్ కీప్ యువర్ ఓన్ ఆల్సో.
1: తనం తాను విసర్జించమని కాదు.
0: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
1: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీవు ఉపయోగించుకోవాలి.
0: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యూ షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
1: కనుకనే
0: సో
1: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
0: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
1: Ramayana manta kudanu satya dharmamunu prabodhistune vachayi.
0: Ramayana teaches the truth and righteousness.
1: Ee satya dharmamune kolipothe manavatvamunku viluve ledu.
0: When these two are lost, human has no
1: dahana shaktini kolipothe adi etta bogguga maaripothundo.
0: Just as when the power to burn is lost, it
1: bogguna agni ani evaru chepparu.
0: Nobody will call coal a fire.
1: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
0: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
1: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
0: As the fire has lost its value, it has come down to a level of coal.
1: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనం కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
0: Therefore, when human qualities such as truth and righteousness are
1: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
0: You come down to a level of a coal, full dirt.
1: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
0: Our hearts are polluted and dirty because we have lost our natural values.
1: కనుక మానవత్వం అనగా
0: human life
1: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
0: Should have the unity of the Trinity.
1: మనస్సు, వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని
0: The harmony of thought, word and deed.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Athane neevu manushi.
0: Then you are a human.
1: Ee moodu ekam kaakapothe neevu manushi kaadu.
0: Bereft of these three, you are no human being.
1: Kanuka manushi kavalannappudu ee trikarana siddhini manam penchukovali.
0: In order to be a true human being, you should develop this harmony.
1: Appude samajamlone kaadu, intilone kaadu, deshamlone kaadu, ekkadainappudiki neeku satkirti anetundi vetukkuntu vastundi.
0: Not only at home in society but in nation by and large.
1: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సత్యం.
1: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ సీక్రెట్ ద ట్రూత్ విల్ ఫాలో యూ.
1: ధర్మాన్ని నీవు ప్రయత్నంగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకటం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
1: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
0: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
1: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ యు ఆర్ వీక్.
1: అదే మనం వెతుక్కుంటూ రావాలి. అది యొక్క మన బలము.
0: That should come in search of you. There lies your
1: strength. దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
0: God should come in search of you.
1: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
0: It is your foolishness if you search for God.
1: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
0: Because God is everywhere.
1: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
0: Why do you search?
1: ఎక్కడో ఒక చోట ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
0: If God is present at one location, you need to
1: search. సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you search?
1: అందుకోసమనే అనిబిసెంట్ కూడాను ఒకానొక సమయంలో చెప్పింది.
0: So Anibisent also said at one
1: time. ఈనాడు భక్తులందరూ కూడా భగవంతుని వెతుకుతున్నారు.
0: టుడే డివోటీస్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఇది సరైన భక్తి కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ షుడ్ కమ్ ఇన్ సర్చ్.
1: వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీని తానే వెతుక్కుంటూ రావాలి.
0: గాడ్ హింసెల్ఫ్ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ సేయింగ్ వేర్.
1: అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
0: దాట్ ఇస్ ట్రూ కాన్సిక్వెన్స్.
1: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
1: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు డిక్లేర్ వన్స్ ఓన్ సెల్ఫ్ యాజ్ రామ.
1: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
0: God should say, you are my devotee.
1: అదియే భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
0: A very good ideal is taught in భగవద్గీత.
1: మన్మనా భవమద్భక్తో మజ్జాజీ మాం నమస్కురి మామే వైశేషీ సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా, నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాలి రిప్లై, నీవు నా భక్తుడవు అని.
0: You claim that you are a devotee. No, you should get reply from God.
1: Neevoka register cover rasavu nee friend ku.
0: You have written a letter to your friend.
1: Kaani aa registered letter akkada chernattuga akkad nunchi friend nunchi acknowledgement raavali.
0: When you write a registered letter, you should get acknowledgement from your friend.
1: Acknowledgement vachinappude ee cover mitrunuku cherindi ani oka gurtu.
0: When you are in due receipt of the acknowledgement, it means the letter is received.
1: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
0: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
1: లేకపోతే అందినట్టు అవుతుంది.
0: Otherwise, how do you call?
1: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
0: Modern educated people, do you know how they post letters?
1: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
0: దే ఆర్ రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
1: కానీ అడ్రస్ రాయటం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ రైటింగ్.
1: ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
0: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టు.
1: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
0: దే పుట్ ఇన్ ద బాక్స్.
1: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
0: వేర్ డస్ ఇట్
1: గో? లెటర్స్ ఆఫీస్ పోతుంది.
0: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
1: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
0: Either there should be from.
1: Two address aina undali.
0: Or at least two address.
1: Two address ledu, from address ledu.
0: Neither of the two are mentioned.
1: Lokalu chuste chaala gundainatunte aksharalu మంచి భాషతో ఉంటుండాలి.
0: ఇట్స్ ఎ వెరీ గుడ్ లెటర్, నైస్లీ రిటెన్.
1: ఉపయోగమే,
0: ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: చూసారా? అదే విధంగానే నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఫ్రమ్ అడ్రస్ నైనా నీవు తెలుసుకోవాలి.
0: నో యువర్ ఫ్రమ్ అడ్రస్, వేర్ ఫ్రమ్ ఐ హావ్ కమ్.
1: ఎక్కడికి నేను పోతున్నాను అని టూ అడ్రస్ నైనా తెలుసుకోవాలి.
0: ప్లీజ్ యూ షుడ్ నో టూ అడ్రస్, వేర్ డు యూ గో.
1: టూ అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
0: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
1: పునరపి మరణము పునరపి జనని జఠరే శయనం.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కానీ ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడా.
1: సో శంకరాచార్య సార్
0: మాకు

0: యవ్వన గర్వము. ఏమిటి యవ్వన గర్వము? హరతి నిమిష కాల సర్వము. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలనే పోతుంది.
1: All your life will vanish in a fraction of a moment.
0: దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of it?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride and ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: గాడ్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: వి కాల్ గాడ్ హ్యాస్ మధుసూదనః.
0: మధుసూదన్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై మధుసూదన్?
0: మధు అనే రాక్షసును సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: ది మీనింగ్ ఈస్ ద వన్ హూ కిల్డ్ మధు, ఎ డెమన్.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: నేను తాతా కావడానికి నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా లైక్ గ్రాండ్ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైనటువంటి వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతుడికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు. కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామములో ఎంత అంతరాత్మంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వీ గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: తన్ను సత రాత తప్పించే ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: All mind will be dry and perverted.
0: కరుకనే మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: సో వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ స్టూడెంట్స్.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఏంటి ఈ స్నేహము?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రెండ్షిప్?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: హూ ఇస్ యువర్ ట్రూ ఫ్రెండ్?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్
0: ఆర్ నాట్ ట్రూ. వస్తు మహనాదుతో తొలుతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: సో లాంగ్ యూ హావ్ మనీ అండ్ పొజిషన్, పీపుల్ సే హలో.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there's money in the pocket, oh, hello, let's go to cinema.
0: కానీ నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణ తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవుల ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలోనున్నా,
1: స్కై,
0: పట్టణంలోనున్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీద నున్నా,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈస్ ది రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: These friends don't follow.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, యు ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: ద మూమెంట్ ఇస్ డ్రై, నాట్ ఈవెన్ వన్
0: ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: దిస్ ఈస్ ది ఫ్రెండ్షిప్ టుడే.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: సో మెనీ వీ
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: సో మెనీ వీ.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: వాట్ హ్యాపెన్ టు ఫ్రెండ్?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజ్ లో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: దే లాస్ట్ ఫర్ టూ టు త్రీ ఇయర్స్ సేయింగ్ హలో హలో.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: ద మూమెంట్ దే లీవ్ ది కాలేజ్ ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్
0: డైరెక్షన్. ఈస్ట్ ఒకటి వెస్ట్,
1: వన్ ఇస్ సౌత్.
0: ఈ రెండు కలవంటే మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: అండ్ సౌత్ నార్త్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: అందువల్లనే ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: Veshanni pinchukokoodu.
1: Don't have any friend.
0: Kaani maitrini kudana abhiruddhi gaavinchukokoodu.
1: But don't develop too much of friendship.
0: Enta avasaramo anta matame.
1: Only to the extent needed.
0: Ye paniko aa panike manu viniyoginchukovali.
1: For the job given to you.
0: Mitimiri pote iddariki mati jedipothundi.
1: If it is too much, you turn mad, both of you.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితములో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటికి కూడా అతన్ని వదలడు.
1: హి విల్ నెవర్ డ్రాప్ యు ఎనీ టైం.
0: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: బాయని నీ బంధుపాను బాయనటువంటి ఆపద్ బంధువు భగవన్ నామందర.
1: God is the only refuge you'll follow.
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్లా వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముని కూడా ఇదే రామాయణంలో ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted,
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ కావాలంటే సీత వంటి భార్యలు ఎంత మంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నైనా చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది టైప్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు. ఇంకా
1: ఐ కెనాట్ గెట్
0: లక్ష్మణ లేనటువంటి జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నీ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్ ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిడ్యువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అదే దైవత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ.

నరుని జీవితంబు నల్లుల మంచంబు పుడమి వడలు రోగములకు కొంప సుఖము చూడబోవో శూన్యము మనిషికి సుఖము చూడబోవా శూన్యము మనిషికి

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jeevitamunu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితమునకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్ ద ప్రెసెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life? Manavudu tana swasrupani telisukotamu swasthanamunu cheratame idi a purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttenachatiki negutanejam prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kaadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki negutanejam prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lachyam.
0: That is the purpose of life.
1: Adi manavuni yokka gamyam.
0: That is the goal of life.
1: Deenini marachi jeevitamulo edo sukhashantamunu anubhavinchalani aasti paasthulanu abhruddhi gaavinchalani aalubiddalanu poshinchalani aneka vidhamainatvanti keerti pratishthalanu saadhinchalani tellavari modalu raatri parundanta varakunu అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హీ హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: వెన్ యు పుట్ దట్ క్వశ్చన్ వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ కమ్.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
0: యూ షుడ్ గో టు ద ప్లేస్ వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
1: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరియైనటువంటి యొక్క మార్గం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
1: అసలు నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: ఇది ఈశావాస్యం ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: ద హోల్ యూనివర్స్ is the dwelling place of the divine.
1: Brahmaswarupudu kanukane itaniki brahma ani peru vachindi.
0: As is the very embodiment of this vastness, the divine is called brahma.
1: Yakkadu vyapinchetvanti yokka tattame atani yokka pradhana kartavyam.
0: His main trait is that the spirit of ever expansiveness.
1: Tanu leni sthanam kani tanadi kani peru kani ee jagattulo ledu.
0: In this world there is no place that does not belong to him. There is no name.
1: కనుక నీ యందు నా యందు వారి యందు వీరి యందు అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
0: Only one God is present in you, in me, there and everyone.
1: అయితే ఇట్ ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
0: However, this principle of oneness is not desired.
1: దీనిని పరిష్కరించుకునే ఉపనిషత్తులు,
0: basing on these Upanishads,
1: ఏకోహం బహుశ్యాం అన్నారు,
0: stated that one manifests into many.
1: ఉన్నది ఒక్కటే, అది నిజమే.
0: Yes, there is only one.
1: కాని అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
0: But when that manifests into many, it gives you the delight.
1: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
0: If you have 100 rupee currency note, you will not be that happy.
1: కానీ అవే ఒక రూపాయి నోట్లుగా వచ్చి నూరుగా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
0: బట్ ఇఫ్ యూ చేంజ్ 1 rupee నోట్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 100 rupee కరెన్సీ నోట్, యుల్ బి వెరీ హ్యాపీ.
1: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి,
0: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ,
1: నేను నిన్ను చూసుకుంటాను,
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: ఎట్లా,
0: హౌ,
1: దీని విలువ ఏమిటి,
0: వాట్స్ దిస్ వాల్యూ?
1: ఒరే పిచ్చివాడా, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పుట్టుట ఒక చింత,
0: ద వెరీ బర్త్ ఇస్ అ వరీ.
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్.
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్.
1: చావు చింత,
0: డెత్.
1: బాల్యమంతయు చింత,
0: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత,
0: వెరీ లైఫ్.
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్యు చింత,
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత,
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్.
1: వింత చింత,
0: ఈవెన్ ది మిస్టరీస్ ఆల్సో ఐ వరీ.
1: అన్ని చింతలతో కూడినటువంటిది,
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
1: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
0: This, as such, it has no value.
1: Pichivada.
0: Mad.
1: ఈ చింతలతో నీవు మునిగి ఈ చింతల కట్టను నీవు తలపైన పెట్టుకుని ఏ విధంగా నీవు మోయగలవు జీవితాన్ని, ఏ విధంగా నీవు సాధించగలవు, ఏ విధంగా నీ జీవిత మార్గాన్ని నడవగలవు?
0: Carrying this heavy burden of worries, the head load, how do you expect to live a comfortable life? How can you carry on this burden yourself?
1: కనుక ఒక్కొక్క చింత ఒక్కొక్క నయాపస వంటిది. ఎందుకంటే ఏ చింతను శాశ్వతమైనవి కాదు.
0: Every problem is equal to a naya paisa. Nothing is permanent.
1: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
0: If it's one worry, it passes off in a moment, giving place to another.
1: కాబట్టి దీనికి విలువనే లేదు.
0: It has no value as such.
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is mental created fear only.
0: Worry is mentally created fear only.
1: ఈ మనసే చంచలమైనటువంటిది.
0: The mind is wavering.
1: ఈ కల్పనతో కూడినటువంటి యొక్క ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
0: And these worries, how long they last?
1: కనుక నాయనా, నీ చింతలంతా నాకు ఇచ్చేసి, ఆ చిల్లరంతా నాకు ఇచ్చేసి.
0: Surrender all this change of worries.
1: ఒక రూపాయికి,
0: for 1 rupee,
1: 100 నయా పైసాలు.
0: You get 100 నయా పైసే.
1: ఇంకా దానికి 100 రూపాయలు చూస్తే,
0: for 100 rupees,
1: 10,000 నయా పైసాలు.
0: 10,000 నయా పైసాస్ యూ గెట్.
1: ఈ 10,000 నయా పైసాస్ అంతా మూట కడితే పెద్ద భారంగా ఉంటాయి.
0: 10,000 నయా పైసా విల్ మేక్ ఎ గుడ్ బండల్.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 నయా పైసాస్ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ మీ ఆల్ ద 10,000 నయా పైసా.
1: 100 rupees నోట్ నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటాయి.
0: ఐ విల్ గివ్ యూ 100 rupees నోట్ దట్ ఇస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నీవు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. మోయటం
1: మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలేది ఉండదు.
0: దేర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చేసి సర్వధర్మం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: ఆఫర్ ఆల్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్ అన్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యు.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: గాడ్ టీచెస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశావాస్యం విదం జగత్, అందరి ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చెయ్యాలి?
0: Then what are we to do about our duties?
1: Our duties anta untunnayi kada.
0: We have many duties.
1: Dhaneshana, dhareshana, putrechana, ఇంకా ఎన్నో ఏషియన్ లాట్లు ఉన్నాయి.
0: వేర్ సో మెనీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మనీ, వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: దీన్ని వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
0: డూ యువర్ డ్యూటీ.
1: ఎట్లా?
0: హౌ?
1: నీవు ఒక డ్రామా లోపల ఒక ఫాదర్ యాక్ట్ చేస్తున్నావు.
0: దేర్ ఇన్ ఎ డ్రామా యు ఆర్ యాక్టింగ్
1: ఫాదర్ యాక్ట్,
0: ద రోల్ ఆఫ్ ఎ ఫాదర్.
1: నీకు ఒక కొడుకు ఉన్నాడు.
0: యూ హ్యావ్ ఎ సన్.
1: ఆ కొడుకు జబ్బు చేసింది.
0: హీ ఫాల్ సిక్.
1: నీవు బాధపడుతున్నావు.
0: యూఆర్ ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ యూఆర్ నాట్ ఫాదర్.
1: నీకు కొడుకు లేదు.
0: నాట్ హ్యావ్ యువర్ సన్.
1: వాడు జబ్బుతోనో పట్టం లేదు.
0: నెవర్ సిక్.
1: నీవు ఏడ్చడము లేదు.
0: యూ డోంట్
1: ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: ఇట్స్ ఓన్లీ యాక్టింగ్ ఆన్ ది స్టేజ్.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని, పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: ఈవెన్ యాజ్ యూ క్రై ఆన్ ద స్టేజ్ యూ నో దట్ ఐఎమ్ సో అండ్ సో స్టడింగ్ సచ్ స్టాండర్డ్ క్లాస్.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతన లోపల కూడా నా కొడుకు కాదు, వీడు పలాని క్లాస్ బాయ్.
0: ఈవెన్ యాజ్ యూ క్రై థింకింగ్ దట్ యువర్ సన్ ఫెల్ సిక్ యూ నో ప్రిటి వెల్ దట్ ఈస్ నాట్ యువర్ సన్.
1: పైన అంతా కూడా నీ యొక్క యాక్టింగ్ కరెక్ట్ గా చేసేయి.
0: యాక్ట్ వెల్ ఆన్ ది స్టేజ్.
1: కానీ ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ నీ పేరు నీవు మార్చటం లేదు.
0: You may act very well, but you are not forgetting your true name.
1: Nagayya vachadu, Tyagayya vesham vesadu.
0: Nagayya played the role of Tyagayya.
1: Nenendu podura paadutunnadu papa.
0: He went on singing.
1: Tyagayya vale paadutunnadu.
0: Singing exactly like Tyagayya.
1: Kaani Tyagayya vale paadutunnappudiki atha Nagayya kaani Tyagayya kaadu.
0: He may sing like Tyagayya, yet he is only Nagayya.
1: Prekshakulakanta athariki kevalamu త్యాగయ్యని.
0: ద హోల్ ఆడియన్స్ విల్ టేక్ హిమ్ యాజ్ త్యాగయ్య.
1: వెనుక్కుపోతానే స్టేజ్ వెనుకపోతే ఏం నాగయ్య చాలా బాగా యాక్ట్ చేశావు అంటారు.
0: ద మూమెంట్ హి గోస్ బ్యాక్ బిహైండ్ ద స్క్రీన్ ఎవ్రీబడి విల్ సే నాగయ్య.
1: స్టేజ్ పైన నాగయ్యని, స్టేజ్ వెనుకలా నాగయ్యని, పాడేది నాగయ్యనే, యాక్ట్ చేసేది నాగయ్యని.
0: దేర్ఫోర్ ఆన్ ద డయాస్ బిహైండ్ ద స్క్రీన్ ద వన్ హూ సింగ్స్ ద వన్ హూ యాక్ట్.
1: కానీ స్టేజ్ నేమ్స్ మాత్రం యాక్టింగ్ మాత్రం డిఫరెన్స్ గా ఉంటుండాలి.
0: బట్ దేర్ ఓన్లీ చేంజ్ ఇన్ యాక్టింగ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: ప్రతి వ్యక్తి కూడాను
0: ఎవ్రీ పర్సన్
1: యాక్టింగ్ ప్రత్యేకంగా చేస్తున్నాడు.
0: ఈస్ యాక్టింగ్
1: ఆ స్టేజ్ యొక్క పేరు రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద స్టేజ్ నేమ్ అండ్ ఫోర్.
1: కానీ అతని నిజనామము ఆత్మనే.
0: బట్ ఈస్ ట్రూలీ స్పీకింగ్ ఇస్
1: దానిని మరవకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్.
1: దానిని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ నీవు ఏమి యాక్ట్ అయినా చేయి.
0: Thinking that you are Atma, you can act in the way you want.
1: ఇది సరైనటువంటి జీవితమునకు ఆదర్శవంతము, ఆనందవంతమైనటువంటిది.
0: This makes you ecstatic, blissful.
1: ఒక్కొక్కరు నేను భగవంతునకు సర్వమును అర్పితం చేశాను, నేను శరణాగతిని పొందాను, కానీ నాకెందుకు ఇంకా ఈ కష్టము తీరలేదు.
0: Some say that I offered everything, sacrificed,
1: surrendered to God. ఈ పాడుపుత్రుడు రావటము.
0: Why that I still have some bad qualities?
1: నన్ను ఎందుకు ఈ విధమైన బాధలు పెట్టటము?
0: Why should I be put to suffering?
1: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
0: Students should understand very well.
1: నిజంగా నీవు శరణాగతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
0: Have you really surrendered?
1: Why ఈ భావాలు నీకెందుకు వస్తాయి?
0: Why do you have
1: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
0: You don't entertain
1: such thoughts. కష్టములు అని విచారించనే విచారించవు.
0: You will not be worried of the difficulties.
1: కనుకనే శరణాగతి కాలేదన్నమాట.
0: Means you have not totally
1: శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేర్ చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టివేస్తాయి.
0: Because you don't have the faith that God is in you, you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ వేరీడ్ నేమ్స్ అండ్ ఫామ్స్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింని చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లింస్ ఆర్ బుద్ధిస్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
1: కానీ మన మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనాములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ we consider diversity.
1: ఉన్నాడు.
0: There's only one Brahmin.
1: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
0: He cooks there in the kitchen.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకొని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: Basing on the work he does, we call him Brahmin cook.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: And another Brahmin offers worship in it. Same Brahmin offers worship in the temple, same Brahmin.
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: Oh, he does worship there in the temple.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: And he is a Brahmin priest.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: Here Brahmin cook and Brahmin priest. It's based on the work.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: Here he is the priest, there he is the cook.
1: మధ్యాహ్నం పోయాడు పంచాంగం పెట్టుకుని అందరికి చెప్తున్నాడు.
0: In the afternoon he was going through the almanac.
1: అక్కడ పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటారు.
0: And we call him పంచాంగ బ్రాహ్మణ.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులు పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: There he goes to the office and occupies the chair of authority.
1: మా బోస్ బ్రాహ్మణ పియ, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: We call him Brahmin officer.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: Basing on the position of work he does, he gets the name.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారి అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనసు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ఫ్లైట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకని ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యు ఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒక్కటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి.
0: ఇట్ షుడ్ బి నేచురల్ ఫర్ ద లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్, the water of the ocean transforms into the vapor.
1: ఈ ఆవిరిగ మారిపోయినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉప్పు రుచి ఆవిరిలో ఉండదు.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: అక్కడ మధురంగా మారిపోతుండాలి.
0: It transforms into the sweet taste.
1: ఆ యొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుండాలి.
0: The same water vapor settles as cloud.
1: ఈ మేఘముల పైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్గా, నదిగా ప్రవహిస్తుంది.
0: All these little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుందది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుండాలి.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: A potter went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big
1: heap. ఈ గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore the heap of mud in front of his house is dug out of the pit over there.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: You have to get into that pit and you have to climb up this mound of.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ అంత చేస్తూ చేస్తూ రాగగా ఈ గుట్ట కూడాను తరిగిపోతూ వచ్చింది.
0: As pots and plates are made out of this mud and
1: చీనే పుణ్యే మధ్య లోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను చీనే పుణ్యే మధ్య క్షీణించిపోయింది గుట్ట.
0: The mud that is collected over there is exhausted as pots and plates are made.
1: Pots, plates chesi తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: The pots and plates must be refined, must be
1: processed. పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: On the other hand, if you pour water straight away, it will break.
1: అగ్నిలో వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు.
0: It must be refined and must be burnt in fire.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికి ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: As it is burnt in fire, water would remain there.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీళ్ళంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడా విరిగిపోతుండాలి.
0: Even the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టిపోతాం.
0: డూ యూ కలెక్ట్ దోస్ బ్రోకెన్ పీసెస్? నో.
1: ఆ రోడ్డులో పడిపోయినటువంటి ముక్కలపైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాలు తొక్కడం చేత తిరిగి కట్టగలిపితే అది మట్టిగా తయారైంది.
0: ఆన్ దిస్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ దిస్ పాట్ మెనీ ఆఫ్ ద కార్స్ అండ్ వ్యాన్స్ ఆల్సో పాస్
1: బై. ఈ మట్టి మట్టి నుంచినే వచ్చింది, మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది, కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి దేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగిపోవుట భక్తుని దీక్షనా. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: Where from have you come?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: Where should I go?
1: అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maredu nimne darege bande madhava. Maredu nimne darege bande. Purandara Dasu cheptunnadu, ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyanu.
0: Purandara Dasu said, as I have forgotten you, this is the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగంలో ఒక రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరే దర్యారో, దానికి కట్టగట్టి నీళ్లు పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఏ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
1: అంతా నీవే పోషించావు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: నెమెనిగే చిత్రబండి దేవరి యారో. స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: Who painted different colors to this peacock?
1: Pavala dalatage kempittaryaro. Pachchani chirukaku yarrani mooti pettavu, enta andanga untundali.
0: Green parrot has got the red beak. Who made it?
1: Idi evaru vesari paint?
0: Who painted that way?
1: Anta nidi.
0: Everything you only.
1: Nanya.

0: எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எந்த வீடவாடன உத்தான்
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி ஓ ஸ்ரீநிதி నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేను ఎందుకు పడవు పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్ వెన్ యు ఆర్ బై మై సైడ్, హౌ కెన్ ఐ బి పూర్? నో,
0: విద్య హేళువవ నీనే, బుద్ధి కలిసువవ నీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధార కాజనక స్వామి నీవి,
1: యు టీచ్ మీ, యు ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: ఉద్ధారం చేసేవాడు, యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.
0: పెట్టిగేయొళగిరువ స్వామి, పెట్టిగేయొళగిరువ అష్టాభరణ నీనే. శ్రేష్టమూర్తి స్వామి నీ నిరువదనక, పెట్టిలో పెట్టినటువంటి అష్టాభరణాలంతా నీవిచ్చినవే.
1: ఆల్ ది జ్యువెలరీ దేర్ అండ్ ఐరన్ సేఫ్ ఆర్ యువర్ గిఫ్ట్స్.

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind
0: me. Mudu sri purandara vitala nee vidhamele nee na ventane ventane intane kantane untundaga naaku enduki bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆవిర భయవో నాన్యాకే బడవా నదనయ్య ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడ్డాను.

0: I should have the strong faith that you are with me always.
1: The one with
0: such a strong faith will not have
1: faith.
0: There will be a shortage or dearth.
1: There
0: is no poverty, nothing whatsoever. When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
1: కనుక అన్ని నీవే చేస్తున్నావు.
0: యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: నేను ఒక ఆట బొమ్మను.
0: ఐఎమ్ ఓన్లీ పపెట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ఈ విధంగా మనం నేర్చుకొని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
1: అంతా దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
0: యూ షుడ్ నెవర్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
1: సూర్యుడు నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
0: How foolish you are if you think that sun has not set in there while sun's light is available all over. He is there taking
1: over.
0: How is that I don't find him at my residence?
1: And
0: sun also smiled at one
1: instant.
0: Oh madcap.
1: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
0: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
1: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
0: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
1: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
0: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: నీ మమకారం అనేటువంటి టాపును తీసివేయి.
0: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
1: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
0: అండ్ ఐ విల్ కమ్ దేర్.
1: నీ పిలువనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఇన్వైట్ మీ.
1: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
0: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
1: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే.
1: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: నేను తప్పక వస్తాను.
0: ఐ విల్ సర్టన్లీ కమ్.
1: అదే విధంగానే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
0: God is there.
1: కాని రాలేదే అనుకుంటున్నావు.
0: Yet you feel.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
0: You got this body attachment of ego.
1: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాపును వేసుకున్నావు.
0: And there is this possessiveness attachment.
1: భగవంతుని లోపలనే బంధించినావు.
0: God is there inside your mind. You have binded him over there.
1: ఇంకా భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
0: Then how do you see
1: him? నీలోనే ఉన్నాడు.
0: He is in you.
1: కానీ కనిపించడు. లనివను నాకభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివను.
0: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
1: గట్టిగా పట్టుకున్నాడు.
0: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
1: ఎట్లా నన్ను వదిలిపెట్టిపోతావు?
0: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
1: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము, లోపలనే ఉన్నాను.
0: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
1: నీ ఎందే ఉంటున్నాను.
0: ఐఎమ్ ఇన్ యూ.
1: నీవు నేనుగానే ఉన్నాను.
0: And
1: నేను నీవుగానే ఉన్నావు.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటిది ఎక్కడ? అది నీ భ్రాంతి అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
1: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడీ.
1: ఎక్కడా పోవటం లేదు.
0: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
1: ఉన్న చోటే ఉన్నాడు.
0: హీఈస్ వెరీ హ్యాపీ.
1: సర్వత్రా తానే ఉన్నాడు.
0: హీఈస్ ఎవ్రీవేర్.
1: అదే మొన్న కూడా ఒకతూరు చెప్పాను నీకు.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే,
1: వేయబోవన్ని తలుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటున్నాది జీవుడు.
0: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్.
1: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
0: But God tells you, open the doors.
1: జీవుడెందుకు నవ్వుగొలుపు.
0: And it's the individual spirit that smiles.
1: విశ్వమంతా ప్రాణవిభూని మందిరమైన.
0: When the entire universe is the temple of God.
1: విశ్వమంతా ప్రాణవిభూని మందిరమైన.
0: When the whole world is the temple of God.
1: వీధి వాకిలి ఏదటో.
0: Where is the main door?
1: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే, విశ్వమంతా మందిరమే ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలి ఎందుకు?
0: When the whole world is the temple.
1: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చును.
0: If it is separate, you can have
1: main స్థానమే లేదు.
0: There is no place for
1: జీవ పోవడానికి కూడా స్థానం లేదు.
0: There is no place
1: for ఎందుకు?
0: Then why main door?
1: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని,

0: O individual, you will experience very heaven over there. That is the main door.
1: Yeyabu vanitalupu tiyamantu pilupu.
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుండాలి ఈ సందేహము.
0: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
2: యేయబో అనేటువంటిది జీవుడు, తీయం అనేటువంటిది దేవుడు.
0: ఇట్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ హిస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్.
2: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్ గాడ్.
2: కదలనటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఇస్ స్టడీ.
2: కదిలేవాడే జీవు.
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ఇండివిజువల్.
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు ఊగుతుంది.
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్, ద బ్రాంచ్ మూవ్స్.
2: కానీ ఆ చిన్న పిట్ట కూడా భయపడదు.
0: Even that little bird is not afraid of anything.
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్.
2: నా రెక్కను నేను ఆధారం చేసుకున్నాను.
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్.
2: ఒక పిట్టకున్నటువంటి ఒక తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
2: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
2: పిరికి మనిషి, పిరికి మనిషి.
0: హి ఈజ్ ఎ కవర్డ్.
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్.
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్.
2: భుజబలము, బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్.
2: దైవ బలము, ధర్మ బలము రెండు కావాలి.
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
2: నీకు చెప్పాను, భుజబలము గొప్ప దైవ బలము లేక దాసుడగును.
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapatikemayye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bhujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He is the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలం, బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన్ దుశ్శాసనాదుల పైన ఆధారపడ్డాడు.
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్, దుర్యోధన అండ్ దుశ్శాసన.
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికి దైవమును ఆశ్రయించలేదు.
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బై,
2: అభిమానము, అభిమానము.
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం,
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం ఆఫ్ ద్రౌపది.
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
2: అతను వెళ్ళాడు అక్కడ.
0: హి వెంట్ దేర్.
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజు రాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి, కొట్టడానికి అర్హుడవుతాడని.
0: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough
2: koyyadu
0: hit this machayantra.
2: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikku vachadu.
0: He went there, is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo. Atanu sutuni kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడి కొడుకు అని చాక్కోవటం చేత.
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హు టేక్స్ కేర్ ఆఫ్. కనుక
2: క్షత్రియుడు కాదనుకున్నారు.
0: సో హీ థాట్ దట్ హీస్ నాట్ క్షత్రియ బై బర్త్.
2: ఇంకా రాజు కాదు.
0: హీస్ నాట్ ఎ కింగ్ ఐదా.
2: రెండింటికి అర్హత లేదు.
0: సో హీ హాస్ నో క్వాలిఫికేషన్, హీ హాస్ కెపాసిటీ.
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
0: As he was returning, Duryodhana summoned.
2: తదేవ లగ్నం సృజనం, తదేవ తాళాబలం, చంద్రబలం, తదేవ విద్యాబలం, తదేవ బలం. ఈ విధంగా చక్కగా ఆరోగ్యం చేసి ఆనందంగా తన యొక్క అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు.
0: And then Duryodhana coronated Karna as the king of Angarajya.
2: దాని వల్ల ఆ అభిమానం చేతనే దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసి కూడాను అతనికి దాసుడైపోయాడు.
0: Because of this attachment, though Duryodhana is bad,
2: తనక అభిమానం అనేటువంటి ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే.
0: యూ షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్.
2: నాకు ఈ రాజ్యమేనా అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్, బట్ ఐ కెనాట్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్
2: మ్యాన్. మీ సహాయం నాకెందుకు?
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడిలో.
0: కర్ణ హ్యాస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: రాజ్యం పట్టాభిషేకం చేశాడు కదా అని లొంగిపోయాడు.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetushtayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu. Ee naluguruto kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kani ee satyam Draupadi purvame telusu.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతి దేవి కుమారుడే,
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి.
2: అతను నా ఆరవ భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు.
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు.
2: పెద్దవాడు.
0: ఈస్ ఆల్సో ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: But the people are crows, as you know.
2: 5 మంది భర్తలుంటే ఎట్టది ఆమె పతివ్రత అంటావు?
0: How can you call her పతివ్రత, the woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా 5 మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: There aren't actually 5 men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని
0: చెప్పింది. There are 5 elements and they protected her, they have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామన, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: At one time there is a question, who is greatest among all the women, Rukmini or Satyabhama or Jambavati?
2: కటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: There in the public court Krishna gave one answer, perfect answer.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగ పోక.
0: Husbands may thousand and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them she will never say, I don't have time.
2: Tanakununna daniche truptiganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadiki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమాగుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బ్యారెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామ కే
2: నిద్రపోతున్నటువంటి కుమారులను 5 మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది 5 సన్స్ వైల్ దే వర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట సా,
2: గుండె పగిలిపోయింది.
0: హీ కుడ్ నాట్ బేర్ హర్.
2: 5 మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ 5 సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్
2: హర్. ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తానని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
2: గురుపుత్రుడు ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఏ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్?
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామను చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాల పైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ సేయింగ్? షీ వాస్ ఆస్కింగ్ ఫర్
2: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచి అభ్యసించిరి.
0: యూ సెటిల్ అండర్స్టాండ్ దట్ ఆల్ మై 5 హస్బెండ్స్ హావ్ లెర్న్డ్ దిస్ ఎక్స్పర్టిస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
2: కృతినున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగా పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద్రోణాచార్య, ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ది స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: Shastradharulai yuddhavanin leru.
0: They are not there on the battlefield with all the weapons.
2: Kinchi drohambunu neeku cheyaru.
0: They have not done anything wrong to you.
2: Balochekammuto chikatin భద్రాసక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో అకట
1: నీ చేతులెట్లాడేను.
0: While they are fast asleep in that pitch dark midnight, how could you do that?
2: చూచాడు భీముడు.
0: భీమ saw this.
2: పట్టలేని కోపంతో ఉట్టి దుంకాడు.
0: He could not control his anger and fury, he jumped.
2: కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: He said, oh, Draupadi.
2: పోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: Draupadi has turned mad because of the loss and the death of her son.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: Why should she catch hold of the feet of this Brahmin, the wicked man, who killed the
2: father?
0: Drop it, dear lady.
2: దీనిని మీరలో చంపలేని నా పిడికిటిపోతున్నాను చిరము భిన్నము చేసేది సూర్యుడిందర్ నా పిడికిటితోనే వాడిని తలను బ్రద్దలు చేసేస్తాడు.
0: Leave me with this strong fist, I will attack him and kill him there and then itself.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: She said peacefully, with all the patience.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: Arjuna said, I don't want to break my promise.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: So it's not possible to forgive him.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: Then she prayed to Krishna.
2: వీరికి ఉపాయ మార్గం చెప్పింది.
0: And there is a device, a plan.
1: విశ్వస్తుత్యుడు చక్రసూరుడు మహావీరుడు గోరాసచే అశ్వత్థామ శిరోజము తరగి చూడాంతర్ మహారత్నము శశ్వత్ కీర్తి వెరుంగబుచ్చుకొని పాశవ్రాత బంధములం విశ్వాసమున నూక్షి ద్రొబ్బు శిబిరోర్ విభాగము బాసిపో వెరచిన వాణి.
0: The one who is afraid of.
1: వెరచిన వాణి.
0: The one who is fear-stricken.
1: దైన్యమున వెదురు నొందిన వాణి.
0: The one who lost all the courage.
1: నిద్రమై మరచిన వాణి.
0: The one who is fast asleep.
1: సౌఖ్యముగా మధ్యము ద్రాగిన వాణి.
0: The one who is highly intoxicated.
1: బుడై పరచిన వాణి.
0: The one who is sleeping.
1: సాధు జడ భావము వాణిని కావు మంచు వాచరచిన వాణి.
0: The one with pious mind. The one who shouts for protection.
1: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా. ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
0: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
2: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
2: క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అగైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
2: నా కొడుకును చంపినది నాకెంత బాధగా ఉంటాడు.
0: I feel
2: అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
0: As I feel so sad for the death of my son, so also the mother of అశ్వత్థామ.
2: మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు.
0: Those people who are dead and gone will not come back.
2: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
0: Whatever may be, I cannot bring back or
2: resurrect my తల్లిని. ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది.
0: Why should I make another mother suffer? Leave him there.
2: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి గాపింపజేసింది ద్రౌపది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవర్స్.
2: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాలు యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
0: Everything depends upon the housewife, the respect and the
2: that
0: dignity of the family.
2: కుడను క్షమా గుణాన్ని పెంచుకోవాలి.
0: Every woman should develop
2: this quality. పెంచుకోవాలి కానీ స్త్రీకి చాలా ప్రధానమైనటువంటి గుణం.
0: Men also should have, but for women it's more important.
2: ఆ క్షమా గుణంతో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: With this spirit of forgiveness.
2: ఆ క్షమా గుణమే దైవ గుణము.
0: This quality, noble quality of forgiveness is divine quality.
2: ఒక దైవం యొక్క గిఫ్ట్ ఇది.
0: It is highest God's gift.
2: రాములంతటి వాడు రమణ సీతను బాసి పామరులే వలి ఏచ్చనన్న.
0: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్ హర్.
2: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
0: వాట్ డే వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ యు ఆర్ బౌండ్ టు సఫర్.
2: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
0: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
2: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
0: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
2: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
0: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
2: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
0: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
2: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్ టేక్ ఇట్.
2: బ్యాడ్ జరిగింది, ఇట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్ మీ.
2: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
0: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
2: పవిత్రమైన విశాలమైనటువంటి అనంతమైన అమృతమైనటువంటి ఈ భావం మనలో ఉండినప్పుడు అంతా మనకు విజయమే విజయమే విజయమే.
0: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness, broad-mindedness, you are bound to be successful. Everything will be successful in all your endeavors.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bal, Bala Radha Krishna Jai. Govinda Krishna Jai.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara,
0: embodiment of love.
1: Sakala Sadgunamulalo Pavitramainatuvanti Premani Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it, it will grow.
1: ఒకనొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: advaita darshaname gnanam ani kudanu grandhamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is gnana.
1: Kani ee advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: దో దిస్ ఇస్ వాట్ ఎల్డర్స్ హావ్ టాట్ us, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ us టు రియలైజ్ యు, వి ఆర్డినరీ మార్టల్స్ టు రియలైజ్ యు త్రూ ద పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: దేర్ఫోర్ ఐ విష్ టు హావ్ నథింగ్ టు డూ విత్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యము నేను చేయలేను.
0: అండ్ through the medium of japa or penance or dhyana or meditation also I cannot reach you.
1: ivanniyu chesinappatikini neevu chikkutuvaneetundi nammakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetundi shakti naaku unnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyana unnatundi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyana unnatundi oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyana unnatundi sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamuga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: ఇన్ దిస్ వే దే ట్రై టు డిఫైన్ లవ్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ కమోడిటీ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్, బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ ఆల్ ద మెటీరియల్ వరల్డ్ అరౌండ్ హిమ్.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: బట్ ఇన్ మై వ్యూ this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటాయి.
0: దిస్ లవ్ ఇస్ దాట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దాట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: Love is not something which should be given on loan or taken on loan.
1: Kanuka paripurnamainatundi pavitramainatundi swachchamainatundi yokka prema swartharahitanga undali.
0: So that love which is sacredness and which is whole and pure should have no selfishness at all.
1: Nirmalamainatundiga undali.
0: It should be pure.
1: Phalarahitamainatundiga undali.
0: It should not seek any fruit.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: That love which is selfless, which has no eye on the fruit, and which is not motivated by any selfishness, that is the love of God.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: If you do not see any of these qualities in it, it cannot be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమ లేనటువంటి జీవితము, ప్రేమ లేనటువంటి యొక్క తత్వము, ప్రేమ లేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ devoid of love can never take you to the destination proper.
1: Nenu aneka paryayanu cheptuntanu ee hrudayam anetundi danni saagu chesetundi paristhithilo manamu premane pradhanamainatundi keelakanga panimuttuga manamu ennukovalasi vastundi.
0: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ టస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేర్ ఇన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo ade vidhamu gane manavatvam nundi ee prema anetundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins and the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchavalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kaadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడా ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down there is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనములో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's feeling. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced, they are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external
0: influence. Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhattalu kattulu nooruchunna nooretharu kopaginchuru etakegaru bhitila boru గోపికలు కొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హిమ్సెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలో పోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: అదేవిధముగా హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్రోనాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifacts.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda manam chudavachu.
1: Likewise, you could see the moon through the coolness that the moon radiates.
0: ఈ సూర్య చంద్రులను చూచుటకు మరొక దీపంలో మనకు అక్కర్లేదు.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: అదే విధంగానే జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: In the same manner, if you wish to have this sense of knowledge and this sense of love, the media should be adopted our knowledge and love again.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: Therefore love is this effulgence.
0: ప్రేమనే ప్రాణము.
1: Love is verily your life.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ టు సెక్యూర్ గాడ్ త్రూ ది మీడియం ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: ఇట్ ఈస్ దిస్ ప్యూర్ లవ్ దట్ గాడ్ సీక్స్ ఆఫ్ యూ.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకుని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: బట్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ప్యూర్ లవ్. హీ గివ్స్ ఇట్ డిస్టార్టెడ్ వర్షన్స్, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్, ఇన్ ద ప్రాసెస్ గెట్స్ కన్ఫ్యూజ్డ్.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: ద చేంజెస్ దట్ హీ విట్నెసెస్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ సెన్స్ ఆఫ్ లవ్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ హస్ నథింగ్ టు డు విత్ గాడ్స్ లవ్.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: dirty. కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తి యొక్క పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything, God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావమును పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావమును పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this? We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నాను.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః. ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different names.
0: ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని బలమును కాని గుణమును కాని ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏ మాత్రమూ ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టి దానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఈస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు,
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ దట్ సిచువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్పస్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words. Nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaroranna. పొట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయము లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా.
1: What is this Sai? He is a tiny small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person.

0: అండ్ హీఈస్ ఎంథూజియాస్టిక్.
1: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
0: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
0: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను, సాయి భావములను వేరు వేరు రీతిగా తలంచుకుంటూ ఉంటారు.
0: ఇన్ కీపింగ్ విత్ దేర్ ఓన్ కెపాసిటీ అండ్ ఇన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్సెప్షన్ దే గివ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ టు వాట్ సాయి సేస్ ఆర్ డస్ ఆర్ మీన్స్.
1: కానీ ఇంత మాత్రం చేత సాయి యొక్క మాటలకు కాని, సాయి యొక్క నడకలకు కాని, సాయి యొక్క విషయములకు కాని ఏమాత్రం కూడా నువ్వు లోటు కలగదు.
0: బట్ ఇట్స్ ఓన్లీ యువర్ ఇంటర్ప్రిటేషన్ దట్ యూ ట్రై టు ప్లేస్ అపాన్ దీస్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ సాయి. బట్ ఎవ్రీ వర్డ్ అండ్ యాక్షన్ ఆఫ్ సాయి ఇస్ రిపగ్నెంట్ విత్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
1: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
0: అండ్ ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ సాయిస్ వర్డ్స్ హ్యావ్ నో స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్.
1: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము, సత్యము యొక్క భక్తము, ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ సాయి దేర్ ఈస్ దిస్ ఎనర్గైజింగ్ ఫోర్స్, దేర్ ఈస్ దిస్ సుప్రీం సెన్స్ ఆఫ్ కన్విక్షన్ అండ్ దేర్ ఈస్ దిస్ ఫోర్స్.
1: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనుక కనిపించినప్పటికి మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
0: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
1: Monnati dinamu feeling on desires aneetunte vishayamlo sai emaatramu aashinchatam ledaniyu meeru krodikarinchinatvanti yokka ee dhanamunu meere andukommani sai sambodhinchadu.
0: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money and all that has been accumulated thus could be used by you for your own benefit.
1: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
0: నౌ యూ మే నాట్ నో దిస్ ట్రూత్ బట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్ టు ఇంప్రెస్ అపాన్ యూ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ ప్రాపర్ అండ్ దట్ ఈస్ దట్ సాయి హ్యాస్ నో లైకింగ్ హ్యాస్ నో హోప్ ఫర్ ఆర్ హ్యాస్ నో ఆస్పిరేషన్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ మెటీరియల్.
1: మనసు, మాట, నడత మనిషికి ఒక్కటి అయినా,
0: if there were to be perfect harmony between one's thought, word and deed,
1: atane satyavantu,
0: he is a man of truth.
1: ee moodintilo ye maatramaina bhinnanga bhinnanga jarigina atanu asatya swaroopudi.
0: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
1: ee sai satya sai.
0: Now this sai is satya sai.
1: Sai maata, sai sankalpamu, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
1: కేవలం పోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వం.
0: సో దిస్ టాక్ అబౌట్ 60 లాక్స్ విచ్ హావ్ బీన్ అక్యూములేటెడ్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హీ వాస్ టాకింగ్ మియర్లీ టు ఇంప్రెస్ యూ. హీ వుడ్ లైక్ టు షో ఇట్ టు యూ ఇన్ యాక్షన్. What he really meant.
1: నాకు 60 లక్షలే కాదు, 60 కోట్ల వచ్చినప్పటికి అరకాసుగా కూడా నేను భావించను.
0: It is not merely 60 lakhs being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
1: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
0: All that Sai asks for ever is pure unsullied love.
1: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
0: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
1: నేనే ఇచ్చుకుంటాను.
0: Sai will give himself to such a person.
1: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
0: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
1: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
0: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఇస్ వేర్

0: ఇన్ నేచర్ నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఈస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాద బలవద్రుడము, కృష్ణ ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: దట్స్ వై అర్జున హడ్ దిస్ టు సే అబౌట్ ద మైండ్ టు కృష్ణ. నో డౌట్ కృష్ణ, ద మైండ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్, ఇట్ కెన్ రియలీ అచీవ్ వండర్స్, బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆఫ్ ఎ వేవరింగ్ టైప్.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్ బి అరెస్టెడ్ బై యూ. ఎక్సర్సైజ్ ఎ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ అండ్ లెట్ ఇట్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సూపర్ఫిషియల్ కన్సిడరేషన్స్.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపును చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: ఆన్ ద వన్ హ్యాండ్ యూ కీప్ ప్రొక్లైమింగ్ గాడ్ యాస్ బీయింగ్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ యు ఆర్ లెడ్ అవే త్రూ ఏ ఫీలింగ్ ఆఫ్ డౌట్ అండ్ దిస్ ఇస్ ఎ ట్రూ ఇండెక్స్ ఆఫ్ యువర్ వీక్నెస్.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: నౌ ఇఫ్ సంబడీ వర్ టు అటర్ సంథింగ్ కాంట్రడిక్టరీ టు వాట్ వి బిలీవ్ వి టెండ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీ విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండో ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలనే ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడాలి.
1: యు హావ్ ద విష్ టు సీ గాడ్, దెన్ బీ ఆఫ్ దట్ ఫెయిత్ అండ్ ఫాలో దట్ ఫెయిత్ ఆఫ్ యువర్స్.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: నౌ ఐ మెయింటైన్ దట్ దేర్ ఇస్ బటర్ ఇన్ మిల్క్.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: ద అదర్ సైడ్ సేస్ ఓకే, ఇఫ్ ద బటర్ ఇస్ దేర్ షో ద బటర్ టు మీ.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: వాట్స్ ద ఆన్సర్ దట్ వి గివ్?
0: అయ్యా పాలను పెరుగ్గా చేయి.
1: ఓ మ్యాన్, make this milk into curd,
0: perugunu marinchu
1: and churn this curd,
0: tarvata ee venna neeku bayata padutundi,
1: then the butter is there for you to see.
0: ante kaani palan chethulo pettukoni paalu paalu paalu paalu paalu palani 10 samvatsaramlo prayatnam chesinappudiki ni palaina chedipothayi kaani venna manaku teladu.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడా మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter, and we want to see the butter.
0: మూర్ఖత్వం అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: నౌ దేర్ వర్ టూ ఇంపార్టెంట్ పండిట్స్ హూ హ్యాడ్ దిస్ లైకింగ్ ఫర్ డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్.
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూషన్ వాళ్ళు వచ్చి ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Visika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, they were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
0: ఈ పంచశిఖులు ద్విశిఖులు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
0: Kani Janaka Maharaju aagnanu tirasavahinchi varito vaadinchadaniki kontha varaku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: Sare ilante murkulaku buddhi cheptam manchi aneetuvanti uddeshamto panchasikudu siddhamayyadu.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: Motta modati prashna okati vesadu. Ayya Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: Ee nastikudu kaadu ani cheppali kada.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
0: Mauna vahinchadu.
1: So that man maintained silence.
0: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: దెన్ దిస్ పంచశిఖ థాట్ ఫోర్త్ ద సెకండ్ క్వశ్చన్, ఓ సన్, యువర్ వన్ హూస్ బాన్ టు యువర్ ఫాదర్, ఇస్ ఇట్ నాట్.
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
3: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
3: Then the third statement made by Panchasikhu was, O son, you have a mother.
0: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
3: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
3: సో హియర్ ఇట్ ఈస్ ద ఫూలిష్నెస్. యు మస్ట్ ఎంగేజ్ ఇన్ ఆర్గ్యుమెంట్ ఇఫ్ దేర్ ఇస్ అ పాయింట్ టు బి ఆర్గ్యూడ్ అబౌట్. వేర్ స్టేట్మెంట్స్ ఆర్ క్లియర్ కట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, హౌ కెన్ యు ఎంగేజ్ ఇన్ ఆర్గ్యుమెంట్?
0: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
3: బికాజ్ దట్ విల్ బి ఫూలిష్నెస్ అండ్ టుడేస్ వరల్డ్ అబౌండ్స్ ఇన్ పీపుల్ లైక్
0: వారికి విషయమా తెలియదు.
3: Who engage in such pointless debate.
0: Vishwasama ledu.
3: They don't know a thing, they don't know
0: the faith. Siddham.
3: But they are ready for argument.
0: Idi kevalamu prodduponetunte aatalu.
3: This is merely a case of pastime for them.
0: Sovarattani penchukunnatunte vaari cheriyalu.
3: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
3: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్వ్స్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడా చలించిపోతుంది.
3: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
3: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
3: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వోర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
0: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పడిపోతుంది.
3: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: కనుక అట్టి వారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
3: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
0: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
3: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
0: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
3: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
0: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
3: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
0: Kani nijanga Sai Baba tattvam telinatunte murkulane cheppochani alanti varu.
3: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
0: Veeru chaduvulu undi gaani prayojanam ledu.
3: They might be educated, but it's useless.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు.
3: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
0: Chadugu chadugu anukunte kevalamu oka ganda parichayam anetundi kadani monna nenu cheppanu.
3: Study or education, I have told you the other day, does not mean scholarship.
0: Inaadu goppa goppa vidyavantulu kudanu ilanti murkhamainatundi bhavamlo munigipothunnaru.
3: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైనప్పుడు సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
3: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
3: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుడబెట్టుట చూచి ఓర్వలేరు.
3: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
3: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
3: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
3: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
3: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఛానలైజ్ ద సేమ్ మనీ.
0: ప్రతి రాష్ట్రంలో కూడా ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
3: for the developmental projects undertaken by the respective states and districts. Every state should have a small committee for this purpose.
0: Trust convener, state president, inka oka muguru nalugurni members ga andulo pettukoni ee oka dhanamunu bank lo fixed deposit ga chesi tadwara vacheetvanti dhanam cheta ee oka samasthal lopala konni vidhamaitvanti samasyalnu chakkaga pariharam chesukotaniki avakasam untundani kudanu nenu aashisthunnanu.
3: These committees should consist of the state president and the trust convener and a few other members, and they in turn should supervise the distribution of this money. They could deposit in a bank in fixed deposit, and the interest that accrues from that could be used for the projects that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడాను సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
3: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవర్ని మనం ఆశించనక్కర్లేదు.
3: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కుద్ది ఎవరైనా త్యాగశీలులు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
3: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: Satyasai samasthalu okka naya paisa kudanu durvinivagam cheyatam ledhu.
3: The Satyasai organization does not misuse even a single paisa.
0: Entha mandi workers anaga karyakartal lopala తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
3: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble cause.
0: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పరిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
3: The people who work under the banner of the Satyasai organization, their nobility and their virtues.
0: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
3: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: Kani pavitramainatunte hrudayam galinatunte okka workers okka satyasaya samajamlo lakshalaku untunnaru.
3: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the satyasaya organization.
0: Ituvanti workers nu aadharam chesukoni state presidents స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
3: అండ్ దేర్ లాక్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్. ఐ వుడ్ లైక్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇమెన్స్ హ్యూమన్ రిసోర్స్.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందడ్డు వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
3: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
3: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
3: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది మెయిన్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏ నాటికైనా తొలగిపోయేటువంటివి, ఏ నాటికైనా అరిగిపోయేటువంటివి.
3: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: ee shashvatamainatundi property ee sevani
3: they are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: Avanni kadiripoyye meghalu,
3: those are like passing clouds fleeting and moving.
0: Jeevinchinanta varaku ee dharmam neeku sambandhanga undavachchu.
3: So long as you are alive this money could be yours.
0: Jeevinchinanta varaku ee factory lo ee mill lo anni neeku sambandhanga undavachchu.
3: As long as you are alive the factory could be yours, your business proposition.
0: Maraninchin tarvata daniki neeku etti sambandhamu ledu.
3: Once you are dead there is no link between those and you.
0: Kaani ee tyagamu, ee prema, ee seva neevu maraninchin tarvata kuda nee venta untunnayi.
3: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu, that ye nee venta raadu adi neevi kaavu.
3: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neeti nundi meeru ee yokka sevalapaina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalanni kodanu meeru saarthakam chesukovalani kuda nenu aashisthunnanu.
3: So from today, I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
3: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhitini endu kudanu abhipraya bhedamulu raakunda chuchukovali.
3: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకొని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
3: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
3: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
3: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
3: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
3: And to achieve this innate purity, sacrifice is necessary.
0: Tyagame cheyaka parishuddham vallo yerpadadu.
3: Without sacrifice there is no place for purity.
0: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
3: Without purity there is no purpose of unity.
0: Kanukane charity, purity, unity, ee moodinti yokka ekatvatone divinity.
3: So you have charity, purity, unity. These two three together will confer on you divinity.
0: Kanuka ee naligintini manamu ee jagattunaku aadarshavantamainatundi jyotiluga manam veliginchali.
3: These are the four lamps or light flames that you must show to the world.
0: Chaturvidha purushartamulu cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
3: We talk about the four purushartas, dharmartha kama
0: pavitramu,
3: but they are not the ones. The
0: aikamatyamu,
3: the true purushartas are charity, purity, unity
0: and divinity.
3: And divinity,
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
3: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమే లేదు ఇంటి జీవితం.
3: వితౌట్ దీస్ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
3: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటిని ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
3: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
0: keep and get. 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకొని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కదపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
0: West Bengal. Ee stealing on DJs yokka mottam maatrame kaadu inka kudanu aneka mandi.
3: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
0: Samarajan anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andinchar.
3: There are many people who have, as part of the feeding the poor program, given, donated many
0: santarpana kosam kuda nu paapam aneka mandi steel kuda nu 10,000 20,000 ee reethiga kuda nu andinchar.
3: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this. Thousands
0: avu kudanu nenu velukku ichi vestunnanu.
3: I am returning even these thousands and lakhs of rupees.
0: Vaari ichinatundi prema naaku cherindi, vaari ichinatundi dhanam naaku akkarledu.
3: The love that they have given me has reached me. I have accepted that love.
0: Aa prema kante minchinatundi kaadu ee dhanam.
3: I don't want their money.
0: Premaku minchinatundi kaadu ee dhanam.
3: This money does not exceed this love in value.
0: Premaku minchindi prapanchamlone ledu.
3: In fact, there is nothing that can exceed love in value.
0: Kanuka ee mottamato paatu santarpana kosam ichinatundi mottam kuda nu cherchinanu.
3: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor or feeding the masses.
0: Varu varu prantham lopala deenini viniyoginchukoni aanandinchalani kuda nu varini nenu aashisthunnanu.
3: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: Uttara Pradesham, Punjab, Tamil Nadu, Rajasthan, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
3: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
3: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంచలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
3: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
0: కనుక సాయి వాంచలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
3: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యు.
0: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
3: డిజాస్టర్ టర్నింగ్ టు ద వరల్డ్, డిస్కార్డ్ దెన్ further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: ఏదో తమాషకు చెప్తాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
3: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
0: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
3: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
3: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
3: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ది ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
3: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
0: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
3: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్, స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
3: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
3: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
4: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: సర్వరూపధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూపం ధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం ప్రేమస్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తు చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రములు
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్
0: వృజలాల విత్తంబులు
1: సో క్లోజ్ టు ద సైన్స్
0: సన్మిత్రంబులు
1: సో డియర్
0: ముని జన వన పౌత్రంబులు
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్స్
0: విష్ణుదేవు చారిత్రములు
1: దట్స్ హౌ ద స్టోరీ ది హిస్టరీ ఆఫ్ ద గాడ్ ఈజ్
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మిస్టరీ.
0: కుటుంబము శాంతముగా ఉండవాలన్నా గృహము దినదినాభివృద్ధి ఉందనన్నా దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్నా దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే అండ్ ఫర్ ద హోల్ ద కంట్రీ టు బి ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూనిటీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఐకమత్యమే లేకుండా అనర్థములకు చోటిచ్చి జగత్తంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: వెన్ దెర్ ఇస్ నో యూనిటీ విల్ బి ఫేసింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ కన్ఫర్స్ to the entire humanity comfort bliss and happiness.
0: Anaikyata asantruptini andistundi.
1: This unity leads to dissatisfaction.
0: Ashantini chekurustundi.
1: It gives you restlessness.
0: Apramayamainatvanti yokka divyatvanni maripimpa chestundi.
1: It makes you forget even divinity.
0: Kanuka ee naadu manaku koravalsinadi శాంతి శాంతి శాంతి.
1: వాట్ వీ షుడ్ ప్రే ఫార్ టుడే ఇస్ పీస్.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: పీస్ ఈస్ నాట్ సెపరేట్.
0: మన స్వరూపంలో శాంతి స్వరూపంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వరూపం ధరం శాంతం. ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే.
1: Every human form is the very embodiment, personification of peace.
0: Sarvanamadharam Sivam. Anni perlu kudanu mangalakaramainatuvi.
1: All names are equally auspicious.
0: Sachidananda Rupam Advaitam. Satyam శివం సుందరం.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్. దట్ ఇస్ ద ఫార్మ్ ద the true form of every human being, that is truth, goodness and beauty.
0: ఈ నాటి మానవత్వమునందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు.
1: In the modern man, we don't find such sacred thoughts.
0: శాంతి అన్నది మన రూపమే తెలుసుకున్నప్పుడు ఎవరు నమ్మరు.
1: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
0: మరి శాంతి ఎక్కడున్నది ఎవరైనా చెప్పగలరా?
1: Then where is peace? Can anyone say that?
0: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
1: In fact, all over the world, people are in search of peace.
0: కానీ అది తన యందే ఉంటున్నది.
1: But it is within you.
0: తన ముక్కుపైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడ అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
1: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time right above his nose.
0: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
1: Being for yourself the very personification of peace, yet you struggle for it.
0: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
1: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
0: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
1: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
0: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
1: Every man aspires for peace.
0: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: How can you get it?
0: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
1: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
0: కనుకని మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
1: So man goes on praying continuously for peace.
0: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
1: శంకరాచార్య వన్ డే వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖంకరణి.
0: ఇది పాండి గ్రామం.
1: దిస్ రూల్ of grammar is found in the grammar composed
0: by Pandit. ఈ గ్రామమును ఉచ్చరించటం చేత గొప్ప పండితుడు కావాలను అని ఆశిస్తున్నాడు.
1: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
0: ఈ పండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
1: Shankar has put this question, what is it you are going to get by this scholarship?
0: స్వామి, ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
1: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position in the court
0: of the king.
1: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
0: Shankara
1: asked, how long would you possess these rewards?
0: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
1: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
0: అప్పుడు శంకరాచార్యులు వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటుందా?
1: Shankara has again put this question, after death, would you think of all these desires and the rewards?
0: పిచ్చివాడా, నీవు ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలముల యందు కూడా నువ్వు మరపు రానటువంటి ఒక తత్వాన్ని నీవు గుర్తించగలని ప్రయత్నించు.
1: Adishankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
0: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale, samprapte sannihite kale, nahi, nahi, nahi rachati dukrunkarane.
0: When the end approaches, the rules of grammar like dukrunkarane will never save you, will never come to your rescue.
1: Pichivada. జన్మించినప్పుడు ఎవరు నీ వెంట వచ్చారు?
0: హూ ఫాలోడ్ యూ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్?
1: మరణించిన తర్వాత ఎవరు నీ వెంట వస్తారు?
0: ఆఫ్టర్ డెత్ హూ వుడ్ ఫాలో యూ?
1: నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యు వర్ బోర్న్, నాట్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యు కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యు లీవ్ ఆల్ అలోన్.
1: అంత దుఃఖము దుఃఖముని నీవు భావిస్తున్నావు.
0: You consider everything miserable.
1: ఈ దుఃఖము దుఃఖం కాదు.
0: It's not sadness altogether.
1: పునరపి జననం పునరపి మరణం.
0: You are born again and again. You die again and again.
1: పునరపి జనని జఠరే శయనం.
0: You go on spending the time within the womb of your mother.
1: పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం.
0: యు ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్. యు లీవ్ ది వరల్డ్.
1: సారే బహుదుత్తారే కృపయా పారే ప్రాహి మురారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. యు హావ్ టు ప్రే టు గాడ్ ఫర్ రెస్క్యూ అండ్ హిస్ గ్రేస్.
1: కనుక మానవులకు ఎవరు వెంట రారు, ఎవరు వెంట రాలేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు ఫాలో ఎనీబడి.
1: నీవు పోయే సమయంలో నీ బంధుమిత్రులు చుట్టూ చేరి రోపిస్తుంటారు, విచారపడుతుంటారు.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: They cry and cry.
1: కొంచెము నప్తికి కలిగింది ఈ వ్యక్తికి.
0: This person could reminisce for a moment.
1: చూచాడు. ఎందుకు వీరు ఏడుస్తున్నారు?
0: He stared them all and said, "Why do you cry?"
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు ఈ దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, "Sir, you are leaving us. You are leaving this body. You are leaving this world. You are not going to be with us any longer. So we cry."
1: పిచ్చివారులారా,
0: you are mad people.
1: నేను సంపాదించినది, నేను సాధించినది, సర్వ సంపత్తును కూడా నేను వదిలిపోతున్నానని మీరు భ్రమిస్తున్నారు.
0: యు థింక్ దట్ ఐఎమ్ లీవింగ్ ఆల్ దిస్ వెల్త్ దట్ ఐ ఎర్న్డ్ ఆల్ మై అచీవ్మెంట్స్ బిహైండ్.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడా మీకే చెందుతుండాలి.
0: ఆల్ ద ప్రాపర్టీ దట్ ఐ లీవ్ బిహైండ్ బిలాంగ్స్ టు యు.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: ఐఎమ్ రిటర్నింగ్ ఎంప్టీ హ్యాండెడ్.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: ఆర్ యు బాదర్డ్ ఆఫ్ మై ప్లైట్ ఆర్ మై పొజిషన్?
1: కనుక మీ చింతను మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్. యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదన్ని కట్టుకోకమునుపు నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకెవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు నో అవర్ ఓన్ ట్రూత్, అవర్ ఓన్ నేమ్.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరమో అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతను నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యూ సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరిచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌజండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ శరీరం ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them all the vision so long there is physical naked eye. ఈ చర్మ
1: శరీరం పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divine.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రమూ జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: వాట్ ఈస్ అవర్ ట్రూత్?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ లవ్ ఈస్ దిస్ ట్రూత్.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: గాడ్ హ్యాస్ నో చేంజ్ వాట్స్ ఎవర్.
1: దీనికి ఏమాత్రమూ జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము

0: అంటే మనకి ఏది జగత్తులో కనరాదు.
1: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది,
1: బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్,
0: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాము.
1: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ టు బి అక్సెప్టెడ్ అండ్ దేర్ ఫోర్ యూ స్ట్రగల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మనం ఉండి ఆశించేటువంటిది దేన్ని? ప్రేమని మాత్రమే.
1: What is that we should ask for?
0: See, manam undi anubhavinchedi emti? Premanu maatrame.
1: What we experience now is love.
0: Anubhavinchedi, aanandinchedi, partipinchedi premane.
1: What we pine for, what we are delighted about, what we are blissful about is the
0: prema. Tappa marokati edi kudani ee jagatlo shastramaina ledhi.
1: There is nothing in this world that is permanent other than love.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము నిత్యం ఉంచుకొని మనం దేన్ని మనం ప్రయత్నపూర్వకంగా వెతుకుతున్నాం.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ లవ్ ఈజ్ విత్ ఇన్ అస్. వి హావ్ ఫర్గాటన్ దిస్ ప్రిన్సిపల్ అండ్ వి ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
0: కనుక ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వి హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
0: ప్రేమనే మన స్వరూపము.
1: Love is our form, nature.
0: Sarva roopa dharam shantam, sarva naama dharam shivam, sarva roopa matyaitam, adi ye prema tattvam.
1: The love is non-dual, the love is eternal, the love is peace, and love is that awareness in all forms and in all names.
0: Kalukane andari yandu undatundidi prema okkate.
1: The very same love exists in all.
0: Edutu vaanni chusi neevu dveshistunnavu.
1: You hate the man in front of you.
0: Nee santha vaanini chusi neevu premistunnavu.
1: You love your own.
0: Idi ye neelo unnatundi okka doshamu.
1: This is your mistake.
0: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
1: సో లాంగ్ యువర్ డ్యూయల్
0: డ్యూయల్లీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
1: యూఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
0: ఎదుటివాడు నీవు పరాయి వాడు అనుకుంటున్నావు.
1: యూ కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
0: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
1: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
0: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
1: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
0: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: దట్ వన్నెస్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: ద ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
1: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
0: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
1: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమరల్
0: దానిని విశ్వసించి దానికై నీవు తపిస్తూ ఉన్నావు.
1: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
0: కనుక ఈ చింతను నీవు మానివేసి
1: give up that kind of search and anxiety.
0: Sarvulu yendu undinatundi nene.
1: I am present in everyone.
0: Na yendu undinatundi sarvulu.
1: All exist in me.
0: Sarvajeeva dharam shantam.
1: And the peace that assumes different forms.
0: ఆ స్వరూపము ఈ దేహం నందే ఉన్నది.
1: And that very form verily is in me.
0: సర్వ దేహములు ఎందు కూడా ఏ ఒక ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ నీ ఎందు కూడా ఉన్నది.
1: That spirit atma present in everybody is one and the same in you also.
0: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
1: In fact, you are not aware of your own principle of this self or the spirit, and why you feel jealous of the
0: prema
1: self of others.
0: Nee endunna atmane paru endu kuda unnadi.
1: The atma, the self in you, is present in everyone.
0: Prati okkati kudanu tanaku thanu anubhavistunnanu thanu parayadhanu anubhistunnanani bhavistuntadu.
1: In fact, you experience for yourself all these cardinal principles, but you consider others.
0: Ajnani ayinatundi kukka yokka swabhavam ivanni.
1: These are all the qualities of an ignorant person.
0: Dog. ఒకతూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
1: A dog went on searching.
0: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
1: And it would catch hold of a dry bone.
0: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఆశతో.
1: And this dog went on biting this bone.
0: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి
1: చేర్చింది. And part of his bone got stuck up into its eye.
0: తక్షణమే రక్తం వచ్చింది.
1: And the blood started flowing.
0: ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది.
1: The dog is happy watching the blood.
0: నేను కొరికినటువంటి ఈ బోన్ నుంచి వస్తుంది అది రక్తం అనుకుంటుంది.
1: And the dog went on feeling that the

0: started flowing out of the bone that
1: kaadu,
0: he had
1: kaadu, bitten kaadu. Ni raktame aa bone kurchukoni
0: in fact it is the blood of the dog only, not out of the bone.
1: Ade vidhamga ee naati manavudu kudanu
0: man today
1: తను ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: yes forgotten the innate immanent bliss.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: and he thinks that bliss is outside that comes to him.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు
0: and he makes every attempt to be blissful.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a very big mistake.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: Everything comes out of you.
1: దుఃఖము కాని ఆనందం కాని ఇవి రెండు నీ భ్రమలే.
0: Either pain or pleasure, they're all of your making, of your imagination.
1: The pleasure is an interval between two pains.
0: The pleasure is an interval between two pains.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: There lies the pleasure between two pains.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: There is bliss in between the two pains or suffering.
1: కనుకనే ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు.
0: Both exist within us, not from the exterior.
1: మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా
0: man is carried away by his own shadow.
1: కానీ అది షాడో.
0: It was only after all a shadow.
1: అది నీ నీడ.
0: It was just a shadow.
1: నీడను చూచి నీవు భ్రమిస్తున్నావు.
0: You are just deluded by
1: నిజమైన దేహాన్ని చూచి నీవు ఆశించటం లేదు.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి ఒక విచారణ మనం చేయాలి.
0: Therefore we should inquire clearly here.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పని చెప్పాది వేదాంతం.
0: So the Vedanta said, know thyself.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: One IAS officer came on a camp to a taluk.
1: ఆ యొక్క క్యాంప్ యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, don't go anywhere near that house because full of demons.
1: సార్, మీరు తెల్ల శరీరం వారు, మీకు అది కనిపించదు, నల్లని శరీరం వారికంత కనిపిస్తుంది, అందులో భూతములు ఉంటున్నాయి అని ప్రశ్నించారు.
0: Everybody said, sir, you are a white man, you cannot see demons there in that house, only we can see that, don't go anywhere near it.
1: అందరు ఇదే విధంగా చెప్తున్నారు, ఈ ఇంట్లో పిచాచం ఉంటుందా, ఎట్ట ఉందో చూస్తామన్నారు.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడపైన కనిపించింది.
0: And the very shadow was seen on the wall there.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: And he could see both the legs moving in front of him.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్న పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టగలిపి తన వేలే పోయింది.
0: And ultimately what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: he is deluded by
1: సమస్త బాధల కొరకు గురి అవుతుంటాడు మానవుడు.
0: And man suffers being deluded.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: In fact, nothing exists other than you.
1: సర్వులు కూడాను దైవ స్వరూపులే.
0: All are essentially divine.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి.
0: God is one, we refer to him as being different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడాను నశించిపోతాయి.
0: It is only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారం అని మీరు యోచించవచ్చును.
0: You may question, what is the basis for this?
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: It is all your own thinking.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉన్నటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: Right from the day of our birth, we grow and move in this world, gathering all kinds of delusions and imaginations.
1: కనుక ఇవన్నీ కూడా నీ భ్రమనే తప్ప అన్యం కాదు.
0: They are all your imaginations, nothing different from that.
1: ఎవరిని చూచి నీవు బాధపడినా అది నీకే.
0: If you feel for anybody, it applies to you.
1: ఎవరిని పడి చూచి నీవు ఆనందించినా అది నీదే.
0: If you are happy about anybody, that happiness relates to you.
1: దుఃఖం కాని ఆనందం కాని అన్ని నీవే కాని మరొకరివి కాదు.
0: The pain and pleasure belong to you, to none else.
1: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి భ్రాంతి నీవు కొంతవరకు తగ్గించుకుంటున్నా.
0: Give up this body attachment to the extent possible.
1: దేహాభిమానం మర్చిపో, ఆత్మాభిమానం పెంచుకో.
0: Forget the body attachment. Get yourself attached to the self.
1: అప్పుడే దివ్యమైనటువంటి ఒక భావం నీలో ప్రబలిస్తుంది.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రతి మానవుడి ఎందుకూడను సత్య నిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: In every man there is eternal truth in the form of the principle of love.
1: ఆ ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: Strengthen that love within you.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: ఇఫ్ యు కల్టివేట్ దిస్ లవ్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: ఆ ప్రేమనే మన యొక్క దైవము.
0: అండ్ లవ్ ఈస్ గాడ్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్.
1: ఆ ప్రేమ ఎందే నీవు నివసించు.
0: లివ్ ఇన్ లవ్.
1: మన జీవితం అంతా కూడాను ఆ ప్రేమ చైతన్యం మనం గడపాలి.
0: లెట్స్ లీడ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: వై డు యు వరీ, వై డు యు సఫర్ హావింగ్ లవ్ విత్ ఇన్ యూ లేటెంట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: We see many forms in nature.
1: ఏ రూపం చూసినా పని ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
0: No two forms are alike or similar.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: You should never forget this principle of oneness.
1: నీటి ఎందున్నటువంటి నీడను చూచి మనం ఆసక్తి ప్రవించుతున్నాము.
0: యూఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నాన్న, ఈ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను.
0: I am here with this body.
1: నేను దీనివల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is I am going to achieve with this body?
1: ఈ చదువుల కాదు.
0: Is that education?
1: ఈ సంధ్యల కాదు.
0: No.
1: ఈ ఆటల కాదు.
0: Not the
1: ఈ పాటల కాదు.
0: Not the
1: ఈ మాటల కాదు.
0: Not games.
1: దేని కోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేనిపోయినప్పటికీ నేనెవరు, నేనెవరు, నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేను ఎవరు అనేటువంటి తెలుసుకుంటే నీవు ఎవరో నీకు గుర్తవుతుంది.
0: If you know yourself truly, you will be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేస్తురా.
0: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్స్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ది ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా,
0: we should not be mindful of the suffering.
1: మనకు వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చింటే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should
1: ask. ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి,
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనము.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి యొక్క చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: ఇన్ ఫ్యాక్ట్ వి
1: పెరిగింది సాధించడం కోసమని.
0: వి ఆర్ బోర్న్ వి గ్రో
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవడమని.
0: వి షుడ్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: వి షుడ్ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు నో ది ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
0: then once we make every trial
1: sarvamu manaku artham avutundi,
0: you will be able to comprehend the rest.
1: Kanuka prema chetane satyanni gurtinchu.
0: It's only through love you can know the truth.
1: Chudandi ikkada ekkada chusina jyotulanta velugutunnayi.
0: You find the bulbs burning all around.
1: Jyotulu aneka rakamuluga kanipistunnayi.
0: You find different forms of bulbs.
1: Kani prati jyoti endukudunu unnadi current.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంట్ మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: విదౌట్ ద కరెంట్ ద బల్బ్స్ యు డోంట్ గెట్ లైట్.
1: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: ద ఆత్మ విత్ ఇన్ ద స్పిరిట్ విత్ ఇన్ అస్ ఇస్ ద మెయిన్ స్విచ్.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుంది.
0: ద కరెంట్ ద స్పిరిట్ గెట్స్
1: ఇన్ ద ఇయర్ చేరి కనిపిస్తుంటుంది.
0: టు హెల్ప్ టు హెల్ప్ యు టు హియర్ గెట్స్ ఇన్ టు ది ఐ.
1: ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: అండ్ ఇట్ ద సేమ్ కరెంట్ దట్ విల్ హెల్ప్ యు టు ఎక్స్పీరియన్స్ ద అవేర్నెస్ విత్ ఇన్ ద బాడీ.
1: అన్నింటి కూడాను ఈ కరెంట్ మూలాధారము.
0: ది కరెంట్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది ఏ చైతన్యము.
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: Chaitanyam anetundi dani manam eppudu kodunu marukunda undali.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every attempt to understand what awareness is.
1: చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: It is not coming from outside.
1: ఎక్కడికో పోవటం లేదు.
0: It is not leaving you either.
1: అక్కడనే ఉన్నది, అక్కడికే పోతుంటారు.
0: It is the very existence then and there itself.
1: కనుక
0: so
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
0: In spirituality we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Motta motta doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: డౌట్స్ ఉంటున్నంత వరకు కూడాను మనం సత్యాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దర్ ఆర్ డౌట్స్ యు కెన్ నెవర్ ఎక్స్‌పీరియన్స్ ట్రూత్.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులమైపోతున్నాము.
0: వి హావ్ బికమ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ దీస్ డౌట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది డౌట్ దట్ మేక్స్ యూ forget your true nature.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Strong faith is essential.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: That strong faith is very much necessary.
1: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గ్రుడ్డివాడైపోతావు.
0: Bereft of faith you are blind.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీమూర్తి దర్శింపనేరైది.
0: Having eyes with vision you are just blind, being not able to see the munificence.
1: చెవులుండి చెవిటలై అతి మనోహరమైన నీగాన మాణింపనేరైది.
0: With all the ears you are not able to listen to the melody of the divine
1: music. వాణి పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరిరైది.
0: And forgetting the God you want to get yourself rot in family life.
1: ఇది సూరదాస్ చెప్పాడు.
0: This is declared by Surada.
1: Yevidi nen kannulu undappudu em korinanu.
0: When I had eyes, what is that I wanted?
1: Kaani ippudu kannulu poyina tarvata em korutunnanu?
0: Now I am blind, what is it I want?
1: Kannulu undinappudu deni chuchamo danne ippudu kavalani korutunnanu.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing.
1: Lekunna gurunu kanipinchedi okkate.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: Kannulu yokka dintho pani aadhara pettukovaddu.
0: Don't go by the vision only.
1: Divine vision, aadhyatmika shakti, nee kaanti.
0: The divine vision, the divine light.
1: Aa chaitanyam yokka tattvamu nee mottu manasulo nilipukovali.
0: The divine light is the divine power.
1: Aa divine light anetundi prathi vyakti endu kuda untundadi.
0: The divine strength is present in everyone.
1: Aa light lekunda ginapothe ee light anta evi raavu.
0: Without the divine light you cannot see any light.
1: Kanuka మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
1: భజగోవిందం.
0: థింక్ ఆఫ్ గాడ్, సింగ్ హిస్ గ్లోరీ.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ థింక్ ద రెస్ట్, వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: వాట్ ఈస్ టు బి థాట్ ఆఫ్ ఇస్ ఓన్లీ గాడ్.
1: నీవే దైవము.
0: యూ ఆర్ గాడ్.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
1: యు ఆర్ వన్ అన్నాడు.
0: యూ అండ్ గాడ్ ఆర్ వన్.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని, తాను దైవమని మనం భ్రమిస్తున్నాము, ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ డిఫరెన్సెస్ that you are the devotee and the god is separate from you.
1: మానవునకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్, గ్రీడ్, అవరిస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాన్డక్ట్.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: అండ్ దీస్ six weaknesses are present in animals also.
1: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అనిమల్ అండ్ యూ?
1: పశువు పుజిస్తున్నాయి.
0: Animals partake.
1: పశువులు నిద్రిస్తున్నాయి.
0: And they also sleep.
1: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
0: And they too have hunger.
1: మనిషి నిద్రిస్తున్నాడు.
0: Man sleeps.
1: మనిషి అనుభవిస్తున్నాడు.
0: Man experiences.
1: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
0: What is the difference then between man and animal?
1: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మనిషికి ఉండేటువంటిది.
0: Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్నెస్.
1: ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రం దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినా పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ ద రెస్ట్ దే కమ్ అండ్ గో, పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకుని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: వై షుడ్ వి వరీ, బ్రూడ్ ఓవర్ దిస్ పాసింగ్ క్లౌడ్స్?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
1: అది మన ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది మన చైతన్య తత్వము.
0: దట్ ఈస్ అవర్ అవేర్.
1: అది మన దివ్యత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది మన పవిత్రము.
0: దట్ ఈస్ సీక్రెట్.
1: దాన్ని సూచితివా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ టర్న్ ఇన్ టు గాడ్.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
0: యూ హ్యావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్.
1: అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోదములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then, where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇన్ని పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truths.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్, యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్
1: దేర్. అట్లే కూడా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
1: ఈ హృదయం నుండి కూడా నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: Add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity.
1: ఏది కూడా నీకు చేయజిక్కదు.
0: You cannot get it either.
1: కనుక నీవు చెడ్డను దూరం చేసే.
0: So distance yourself from the bad.
1: పవిత్రాన్ని నీవు నింపుకో.
0: Fill it up with sacred qualities.
1: అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
0: Then you will become a sacred being.
1: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు
0: to lead sacred
1: life. మన పాత్రను పవిత్రమైనటువంటి ఇదిగా నిలుచుకోవాలి.
0: We should follow the sacred path to make our life sacred.
1: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: And we should make this a sort of
1: హృదయము ఒక పవిత్రమైనటువంటి ఇదిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చును.
0: When once the heart is sacred, you can fill it up with all sacred thoughts.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn a lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో, ఎవరికి పుచ్చుతామో.
0: Ultimately, who will claim your property, nobody
1: can. To
0: fill this little stomach, you earn lakhs and lakhs of
1: money.
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach?
1: No.
0: No.
1: కనుకని క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వి ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కర్పలే నీవు నిజమైనటువంటి తత్వాన్ని ఫాలో చేసుకుంటారా?
0: You should follow the reality.
1: ఇదే మనం ఈనాడు చదువులో నేర్చుకోవాల్సినటువంటి అంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: For all we study and study, we ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏంటి?
0: వాట్ ఆర్ ది రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్ uneducated beggar also fill their stomachs.
1: పొట్టం నింపుకోవటం కాదు,
0: నాట్ సింప్లీ టు ఫీడ్ యువర్ బెల్లీ.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: అండ్ దిస్ లవ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద వరల్డ్.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ ట్రయల్ టు ఫిల్ యువర్ హార్ట్.
1: అది ఏ కంపాషన్ హృదయం అనగా ఏమి? కంపాషన్
0: హృదయ.
1: దయతో నిండినటువంటిది
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఆ ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడబడికి ప్రేమను కూడా నిరాశకరం మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
1: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ అటాచ్డ్ టు ఎనీబడీ.
1: ఎవరికి ఎవరికి సంబంధం?
0: హూ ఇస్ అటాచ్డ్ టు ఎనీబడీ?
1: ఎవరికి ఎవరికి అనుబంధం?
0: వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్?
1: లేనే లేదు.
0: నథింగ్.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: నీవు పెండి కాకముందు ఎవరు నీవు భర్త?
0: ప్రయర్ టు యువర్ మ్యారేజ్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
1: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: And prior to that, who is your wife?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: After death, who is your husband?
1: ఎవరు నీకు భార్య?
0: And who is the wife?
1: రెండు లేవు.
0: No, both states don't exist.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: Majjulo vachinayi, majjulo pothunnayi.
0: They have come in between and also leave in between.
1: శాశ్వతమైనటువంటివి కానే కాదు.
0: They are not permanent.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: వాట్ ఫార్ షుడ్ వీ వరీ?
1: నీ ఆనందములకై నీవు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ వర్క్ టు బి
1: నీ ప్రేమనే నీకు చిక్కాలి.
0: In fact, you should enjoy your love.
1: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు?
0: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్.
1: ఈనాటి మానవులందరూ కూడా ప్రేమనంతా కూడా పంచుకోకుండా ద్వేషాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
0: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness,
1: cruelty,
0: jealousy and anger.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ షేరింగ్ అవర్ లవ్ విత్ రెస్ట్.
1: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ ఆల్ ద టైమ్.
1: మహారాక్షసి ఈ ద్వేషము.
0: అండ్ దిస్ హేట్రెడ్ ఇస్ మచ్ వర్స్ దెన్ ద డెమన్.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: ద డెమోనిక్ హేట్రెడ్ ఇస్ ఎవర్ ఆన్ ద రైస్ టుడే అండ్ నాట్ ద లవ్.
1: నీలో కించిత్ ఏమైనా ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
0: ఈవెన్ దేర్ ఇస్ ఫ్రాక్షన్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, షేర్ ఇట్ విత్ అదర్స్.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: and do that duty properly.
1: నియమైనటువంటి ఒక మార్గాన్ని పొందు.
0: And then acquire that, reach that position.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: all your studies,
1: ఏదో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are certain
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: సబ్జెక్ట్స్ బిలాంగ్ టు దిస్
1: వరల్డ్. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బి బ్లిస్ఫుల్ ఇన్ ద అదర్ వరల్డ్.
1: పెంచుకోవాలి.
0: దట్ వీ హావ్ టు డెవలప్.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లిస్.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈస్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరనే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ వాట్ బ్రాట్ యూ హియర్.
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
1: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
0: బికాజ్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోటీ.
1: గొప్ప వ్యాపారి.
0: ఇస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారంలో ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి,
0: హావింగ్ కమ్ దేర్,
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్ ఓ పటేల్ ఐ వాంట్ టు మీట్ యు.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్ yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ది ఫారినర్ విజిటెడ్ దేర్ దిస్ పటేల్
1: వాస్ ఇన్ సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజ అవటం లేదు. He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited and waited, was disgusted.
1: అంత అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేలు?
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: What for are you worshiping?
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: You have lot of money.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: You don't need to pray for money.
1: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది.
0: You have got all happiness.
1: కాబట్టి సుఖం నువ్వు కావాలని కోరటం లేదు.
0: You don't need any comfort.
1: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: Why do you pray so long? What for?
1: పక్కను నవ్వాడు ఆ పటేలు.
0: The Patel smiled.
1: Sir, నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
1: నేను ధనం కావాలని ఆశించడం లేదు.
0: ఐ డోంట్ వాంట్ మనీ.
1: సుఖం కావాలని నేను ఆశించడం లేదు.
0: నాట్ హ్యాపీనెస్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
1: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
0: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
1: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
1: ఐ వాంట్ ట్రూత్.
0: He said, I want truth.
1: I want love.
0: I want love.
1: I want peace.
0: I want peace.
1: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
0: Truth, peace and love are in the hands of God.
1: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
0: And they are in the possession of God.
1: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: They are with him.
1: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
0: To acquire them I am praying to God.
1: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
0: So we should desire that what we don't have.
1: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
0: What is that missing in you? That is peace.
1: ఆ పీస్ నీవు కోరాలి.
0: సో డిజైర్,
1: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
0: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హావ్, ఇట్ ఇస్ రిడిక్యులస్.
1: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
0: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి ఎర్న్ అండ్ అక్వైర్డ్.
1: నీ దగ్గర లేనటువంటిది, భగవంతుడి దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
0: వాట్ యూ డు నాట్ హావ్, వాట్ గాడ్ హ్యాస్ ఆర్ టు.
1: ప్రేమ, శాంతి ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
1: ఈ రెండింటినీ మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
0: When once you receive the truth, these two, you can get the truth.
1: రెండు ఉంటే చాలు సర్వమును మనం సాధించవచ్చు.
0: If these two, you can achieve anything.
1: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
0: With sugar, you can have any number of sweets.
1: కానీ గోధుమ, హల్వా, బాదాం, కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
0: You can have different varieties of sweets.
1: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
0: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఇస్ వన్.
1: కనుకనే దైవమే ఒక ప్రేమ.
0: గాడ్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
0: then once you get
1: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
0: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవ్.
1: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
0: యూ కెన్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్
1: కంఫర్ట్. ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
1: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
0: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కోరు.

0: చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality, all fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు,
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ హ్యూమానిటీ,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: వి కమ్ అక్రాస్ త్రీ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: ద ఫస్ట్ కేటగరీ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: పుష్టి జీవాస్ ఆర్ దోస్ హు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దే డిడ్ ఇన్ ద పాస్ట్.
0: ఎట్టి సాధనలు చేయకపోయినప్పటికీ,
1: విదౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ పర్సూట్,
0: ఎట్టి శాస్త్ర విచారణ జరిగిన తెలియనప్పటికీ,
1: విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్,
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికీ,
1: దో దే డోంట్ రీడ్ ఎనీ సీక్రెట్ టెక్స్ట్,
0: ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికీ,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ,
1: experiences divine bliss,
0: భగవత్ ప్రేమలో లోలలాడుతూ,
1: and dances in delight in God's joy,
0: జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు,
1: and spends a peaceful life.
0: దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు.
1: No spiritual endeavor is required.
0: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది?
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగానే
1: అనేక
0: జన్మలు ఎందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధన లక్కర్లేదు.
1: లైక్వైజ్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్ లైక్ ద ఫైర్వుడ్, హీ డస్ నాట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ నౌ.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking,
0: we don't
1: see any wisdom in
0: him. సత్సంగమును చేరలేదు.
1: He is not in the company of the good.
0: ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వ జన్మ సుకృతం యొక్క ప్రభావమే.
1: All these good effects are because of the merit of the past life.
0: అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం.
1: That is the true life.
0: అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము.
1: The joy of such people is the supreme bliss.
0: అది నిత్యానందము.
1: Eternal bliss.
0: అది అద్వైతానందము.
1: Non-dual bliss.
0: అది పరమానందము.
1: That is supreme bliss.
0: ఇట్టి పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి,
1: the person recipient of such blissful state,
0: ఈ ప్రపంచమనందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలో చేయనక్కర్లేదు.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగరీ,
0: తన యొక్క జీవితములో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్స్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard struggles to earn reputation, name and fame.
0: ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడిగా ఉంటాడు.
1: He is a scholar for himself.
0: గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తుంటాడు.
1: He is a man of reputation.
0: కానీ
1: yet
0: ఇట్టి గ్రంథ పరిచయం చేత
1: The textual information,
0: ఈ పండిత ప్రాబల్యం చేత,
1: the scholarship either,
0: దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు.
1: Doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: Without God's grace, why should we read? That's all.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we go on reading lifetime, when are you going to practice it?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: Aneka grandhamulu chadutu untaru.
1: They read many books.
0: Aneka mandi maharinulu darshistuntaru.
1: They go to noble souls.
0: Aneka samaveshamlo palgontuntaru.
1: They participate in congregations.
0: Kani enniti endu palgonnappatikini,
1: in spite of participation,
0: anugrahamulaku matram atyanta duranga untadu.
1: They are far off from God's grace.
0: Karanam,
1: why?
0: Tana hrudayamulo bhagavat bhavam ledu.
1: In his heart there is no divine feeling.
0: Granda parichayam matrame amitanga salpukuntu,
1: he is based on the bookish information.
0: He is superficial knowledge ga jeevisthuntadu.
1: He leads life relying on superficial knowledge.
0: Ilanti jeevitamunaku shanti annadi chaala dooramu.
1: Such a life is far from peace.
0: Kanuka idi rendava taragati vaari yokka paristhiti.
1: This is the plight of the second category of individuals.
0: Inka moodava taragati vaari yokka paristhiti ee vidhanga untundi.
1: Then what is the position of third class of people?
0: Eppudu choochinappudigini praaptamaina jagattunu gurinchi bhautikamaina jagattunu gurinchi vicharinchatam.
1: All the time they gone thinking of this physical, mundane, temporal world.
0: దేహములకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: దే ఎక్స్పెక్ట్ అండ్ వర్క్ ఫార్ బాడీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: భౌతికమైనటువంటి వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: దే వాంట్ ద ఫిజికల్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి,
1: సచ్ ఎ పర్సన్,
0: కలయందైన కూడా దైవాన్ని స్మరించడు.
1: విల్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని కష్ట సమయం ఉందని కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: వి ఫైండ్ వికెట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకును దైవమును ఏమాత్రము చింతించరు.
1: ద థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ప్రవాహ జీవాస్ విల్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
1: మ్యాన్ ఆఫ్ దిస్ టైప్,
0: గతియే లేదు.
1: నో destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: However, in this class of people there are some people with certain hidden latent feelings.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world they are not known as devotees.
0: Satsangamni ematramu kalavaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu ematramu saluparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamulu ematramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu hrudayamulo bhagavantuni daachukunnetunte vaallu kontha mandi untaru.
1: Yet there are some who have God hidden in their heart.
0: Oka kutumbamulo భార్య భర్తలు ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ వెన్ హర్ హస్బెండ్ వుడ్ స్పీక్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: హస్బెండ్ నెవర్ సెడ్ నెవర్ అటర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ట్రయల్.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: ద వైఫ్ ఇస్ వెరీ మచ్ డిప్రెస్డ్ for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: God's name is the main principle of life.
0: ఈ సంసార నామను ఈడడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: God's life, God's name is the boat to cross across.
0: ఇలాంటి పరిస్థితుల యొక్క నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances, when husband is not thinking of God, what would happen to him?
0: మానవుడై పుట్టి
1: Having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
1: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: ఇఫ్ ఇట్ డజంట్ థింక్ ఆఫ్ గాడ్, వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: ఇది నా దురదృష్టమా?
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: లేక అతని అదృష్టమా?
1: ఆర్ ఈస్ హిస్ ఫార్చ్యూన్?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: ఒకనాడు భగవంతుణ్ణి గురించి
1: వన్ డే
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ ప్రేడ్ టు గాడ్ ఫర్ వెన్ ఓ
0: దయానిధి,
1: ఓ కంపాషనేట్
0: గాడ్, ఓ కృపాసాగర,
1: వన్ ఆఫ్ మెర్సీ,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక్క క్షణమైన కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా నువ్వు భగవంతు నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such
0: hard heart? ఈ సుదా హృదయంగా నీవు మార్చుకున్నావు?
1: Why have you made him a stone hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: ఈ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదు.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మన?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్ హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు.
1: How lucky I am.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్ ఫీడింగ్
0: ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్యం.
0: భర్త లేచేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుండాలి.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్ హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ద పిల్లర్స్.
0: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుండాలి భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు,
1: హస్బెండ్ ఆస్క్డ్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యూ సో హ్యాపీ
0: అని ప్రశ్నించేటప్పటికీ ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్. షీ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు,
1: మై గాడ్ ఇస్
0: దయానిధి,
1: ఇస్ ద వెరీ,
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సర్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama Rama.
0: ఇన్ని సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు.
1: All these years I never heard you spelling out God's name.
0: ఇతర దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: By mistake also you never said God's name. I never heard it.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యూ ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యూ సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. What?
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: Did I say Rama? Has it come out of my lips?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: I kept God's name in treasure.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: I kept God in my heart all along.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: Rama, has he come out of my heart last night?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: So saying, he breathed his last.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికల్లే ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజన చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్,
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: కావలసినంత సమయం చిక్కుతుంది,
1: యూల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం,
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ, ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం, దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్, వై నౌ?
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in,
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside,
0: బిడ్డలం లబలమ ఏడ్చు వేళ.
1: When wife and the childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: ద చైల్డ్ హుడ్ రిఫర్స్ టు ద బాడీ బట్ నాట్ ద ఫండమెంటల్
0: ప్రమాణములను మాత్రం.

0: all hopes asking you to keep the body outside. When wife and children start crying,
1: Tarama,
0: is it possible?
1: Hari namamu notanu balka.
0: Is it possible to say the name of God at that moment?
1: Vidyapyam kosam kaachukuneetundi vari gati ee vidhangane untadi.
0: This is the plight of the people that wait for the old age.
1: Parapada manchu kinkarulu paasemu laagede vela.
0: The news is thrown at you by the messengers of the God of death. The relations hurry that the body be kept outside, giving up the hope. The wife and children cry in vain. Can you think of God's name? Impossible.
1: Jeevita kaalamlo chesina smarane antya kaalamlo aadarana.
0: What all that we do, the chanting God's name, will come to our rescue.
1: Ee jeevita kaalamlo
0: aadarshamentundi
1: bhagavad chintana cheyakapothe eppudu neevu aadarshanni choopinchavu.
0: When we don't think of God, be ideal now. When can you be ideal later?
1: Jeevita kaalamlone భగవత్ చింతనకి ఆదర్శాన్ని అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
1: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
0: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
1: ఆనందాన్ని ఇస్తుంది.
0: గివ్స్ అస్ జాయ్.
1: సార్థకతను చేకూరుతుంది.
0: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
1: ఒక దేవాలయంలో
0: ఇన్ ఎ టెంపుల్
1: అనేక సంవత్సరం నుంచి
0: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
1: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు.
0: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
1: అనేక సంవత్సరంలో అభ్యాసం కావటం చేత
0: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్
1: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని
0: హీ వాజ్ హోల్డింగ్ ఏ ప్లేట్ టు
1: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ
0: హోల్డింగ్ ద బెల్
1: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
0: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
1: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
0: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ యొక్క పూజారి మరణించాడు.
0: దట్ ప్రీస్ట్ డైడ్.
1: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
0: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
1: ఆ పూజారి
0: దట్ ప్రీస్ట్
1: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
0: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
1: ఆర్థిక తగినటువంటి గంట కొట్టడం లేదు.
0: అండ్ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్ ఇన్ పర్ఫెక్ట్లీ. వై?
1: తనకు అభ్యాసం పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
0: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
1: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కు నందు ఉచ్చరించడానికి వీలు కాదు.
0: Unless we think of God from our childhood, it's not possible to think of him when the end approaches.
1: అనేక మంది యువకులు
0: many youngsters
1: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
0: జాయిన్ ద మిలిటరీ.
1: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
0: దేర్ ఇన్ ద మిలిటరీ
1: వీరికి అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
0: రిక్రూట్మెంట్ ఈజ్ మేడ్ ఎట్ దట్ టైమ్.
1: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
0: యూ విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ద ఆర్మీ.
1: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉంటుండాలి.
0: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ టూ థింగ్స్ దే నీడ్ టు నో.
1: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
0: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
1: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
0: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
1: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
1: వాచ్మ్యాన్ కానీ దోబీ కానీ బార్బర్ కానీ ఎవరైనా వంటవాడు అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
0: బి దట్ ఎ దోబీ ఆర్ ఎ వాచ్మన్ ఆర్ ఎ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి
0: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
1: బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
0: ద చైల్డ్ హుడ్ ద యూత్ ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్ హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్
1: థింగ్స్.
0: వాట్ ఆర్ దీస్ టూ?
1: భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: హీ షుడ్ లవ్ గాడ్.
1: సమాజ సేవ చేయాలి.
0: హీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: ఈ రెండింటి అందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: Divinity is present in these two.
1: పవిత్రమైన మానవత్వాన్ని ధరించి
0: హ్యావింగ్ టేకెన్ ది సేక్రెడ్
1: దివ్యమైన దైవత్వాన్ని పొందడానికి
0: టు అటైన్ ద డివినిటీ
1: రెండే మూల కారణము.
0: దీస్ టూ విల్ బి హెల్ప్ఫుల్.
1: ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ క్యారీ అవర్ లైఫ్ విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి.
0: వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్స్ రైట్ ఫ్రమ్ ద టెండర్ ఏజ్.
1: ఈ వయసు నందు మనం చేసినప్పుడే
0: when we do it at this young age
1: వార్ధక్యములో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
0: we'll have the redemption liberation
1: జీవితంలో ఎంత కాలమో ప్రయాణమో ఎప్పుడు చెప్పలేరు.
0: we cannot decide how long we are going to journey here travel in this life.
1: ఎప్పుడు ఎక్కడో
0: where and when
1: ముదివియందు
0: old age
1: లేక ముసలియందు
0: or at

0: ఏక ప్రాయమందో
1: యూత్
0: ఏక యువకునందో
1: మరణంగ్
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు డ్రాప్ దిస్ బాడీ వీ డోంట్ నో.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: బుద్ధిమంతుడైన దేవు తెలివి ఉండినట్టుగా తాను తెలుసుకోవాలి.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ అనఫ్ నో గాడ్ రైట్ నౌ ఇన్ లైఫ్ టైమ్.
0: కనుక ఏ నిమిషంలో భగవంత్ యొక్క అనుగ్రహం తెక్కుందో,
1: at what moment you are going to receive God's grace,
0: ప్రాపంచకం యొక్క దృష్టి లోపల
1: from the worldly point
0: of view, మనం ఫోటో తీవాలనుకుంటే,
1: if you want to click your camera and take the photo,
0: చక్కగా నిల్చుకోమని
1: you'll ask him to stand
0: ready అని చెప్పినప్పుడు అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడిపోతుంది.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడు ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్ వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడు ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరే
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్
0: నిరంతరము భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్ ఆన్ ది
0: ద్వారం దగ్గర. పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేర్స్. అట్ ది గేట్ దేర్ ఈజ్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యు హావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది అల్సేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?
0: ఏ మాయా.
1: దిస్ ఇస్ Alsatian dog of
0: illusion. ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ అల్సీషియన్ డాగ్ ఇల్యూజన్.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవంతు నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వీ సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేయర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సీషన్ డాగ్ ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎట్టిపంటి పరిస్థితి ఎందైనప్పటికీ,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని,
1: వీ హావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్.
0: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
0: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో,
1: when Draupadi was humiliated,
0: aneka vidhamuluga prarthinchindi krishnunni.
1: She prayed Krishna in several ways.
0: Apadbandava anadarachaka,
1: oh the refuge of the forlorn,
0: Vrindavana vihari,
1: the one who goes around
0: sanchari, yemimo namamulanta cheppindi.
1: She called God in several names, the one who belongs to Vrindavana, the one who stays in Gokula.
0: Krishnudu raledu, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్, హీ డిడ్ కమ్ టు హర్ రెస్క్యూ.
0: కడపటికి అలసిపోయింది.
1: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్.
0: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
1: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన.
0: కూలిపోతూ
1: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ద గ్రౌండ్.
0: హృదయవాసి అనింది.
1: Ultimately said, oh, she said, హృదయవాసి, ఇన్డ్వెల్లర్ ఇన్ మై హార్ట్, గాడ్ మేనిఫెస్టెడ్ దేర్.
0: ప్రత్యక్షమయ్యాడు.
1: ఎస్, గాడ్ అపియర్డ్ దేర్.
0: తన్ను సంరక్షించాడు.
1: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్.
0: సమయం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద టైమ్,
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుణ్ణి ప్రశ్నించింది.
1: అట్ వన్ టైమ్ ద్రౌపది క్వశ్చన్ కృష్ణ,
0: కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఎన్నో పర్యాయం నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
1: ఐ ప్రేట్ యూ రిపీటెడ్లీ, యూ డిడ్ నాట్ రెస్పాండ్.
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్, యూ మేనిఫెస్టెడ్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
1: Now this answer is appropriate to all devotees now.
0: Draupadi.
1: Oh Draupadi.
0: Nannu Brindavana Vihari annavu.
1: You call me as Brindavana Vihari.
0: Nilo unnatundi nenu tirigi Brindavanam poi marigi raavali nenu.
1: When you call me Brindavana Vihari, I must go to Brindavan and reach here.
0: Lekapothe nee maataki em maatram satyam undadu.
1: Because your statement will not be true if I act otherwise.
0: Madurapura sanchari annavu.
1: You said Madurapura sanchari.
0: Daggara unnatundi vaadi nenu Madurku povali, nenu raavali. Atta raavalante naake helicopter untunda.
1: So I am so near, but I have to reach you via Madura, therefore it is a difficult task.
0: కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
0: హృదయవాసిని నేను.
1: ఐ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను.
1: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
0: కనుక నీవు లోపలనే స్మరించు.
1: యూ థింక్ ఆఫ్ మీ విదిన్.
0: మనస్తో స్మరించు.
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు.
1: హోల్ హార్టెడ్లీ.
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
1: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్.
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి,
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే,
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
0: కానీ ఈ మార్గములు అన్ని కూడాను,
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు.
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
0: ఏ మార్గం చాలా సులభమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్
0: హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు,
1: you have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: Then God will protect you.
0: భగవంతుడు ఏ ప్రదేశమందు లేడు.
1: God is not present.
0: దేవుడు అనగ వేరు దేశమందు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగ తనది దేహమందే.
1: God dwells in your heart, in your body.
0: కనుక ఏ టెంపుల్ నందో ఏ మసీదు ఎందో ఏ దీని ఎందో లేడు భగవంతుడు.
1: God is not present separately either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: కనుక భక్తుని హృదయమునందుపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు.
1: Therefore, a devotee who has God in his heart will never face any problems, difficulties.
0: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: Man today sees God, yet he says he has not. How foolish he is.
0: కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుని నీవు పిలుస్తున్నావు.
1: He calls for God externally.
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: God you find outside is your own reflection and reaction.
0: Reality lopala untundadi.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: కనుక హృదయమందు ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు.
1: Have full faith in God who is present.
0: ఆ భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి ఒక భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకో.
1: Strengthen the thought that God is present in your heart.
0: కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present all over.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda.
1: Oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanok samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నేను ఎప్పుడు నీ వెంటనే ఉన్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: నీ వెనుకనే ఉన్నాను.
1: ఐఎమ్ బిహైండ్ యూ.
0: నీలందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
1: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
0: తప్పగా.
1: ఎస్, ష్యూర్.
0: నా నీడనే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్, I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Na venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: నా వెనుకనే ఉన్నావని చెప్పావు.
1: You said that you are behind me.
0: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
1: But when I turned back, I didn't find you.
0: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: And God says, oh man, cap, when you turn behind, your back also turns.
0: నేను కూడా తిరగవలసి వచ్చింది.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుని లేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టూడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్
0: యూ. ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: వెన్ యూ ఆర్ దేర్ దేర్ ఇస్ చైర్ బిహైండ్
0: యూ. నీ ప్రక్కన తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
0: కనుక నీ సర్వత పాణిపాదం.
1: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆర్
0: ఎవరెవరి ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్
0: సెంటిమెంట్స్. నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: Oh God, don't you have ears to listen to my prayer?
0: ఎందుకు నా ప్రార్థన నీవు వినటం లేదు?
1: Why don't you listen to my prayers?
0: నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టడం లేదు?
1: How is that my prayers don't get into your ear?
0: ప్రార్థించేటువంటి వారికి,
1: to those that pray like that,
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం. అట్టి వారి దగ్గర కేవలము చెవులు మాత్రమే ఉండి వింటుంటాయట.
1: There you find God listening with his ears.
0: స్వామి, నా బాధను నీ కంటి కనిపడలేదా?
1: స్వామి, డోంట్ యు సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యు సీ మై
0: ప్రాబ్లమ్స్? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే ఓ గాడ్ వై డోంట్ యు సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు? ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాది.
1: ఓ గాడ్ వై డోంట్ యు స్టే విత్ మీ అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్ ప్రణవ.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది.
1: దెన్ యూ లిసన్ టు ప్రైమల్ సౌండ్ ఓం ఫ్రమ్ విదిన్.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical ears.
0: నీ చర్మ కణముల చేత నా మాటలు వింటున్నావు.
1: You listen to me with your physical ears.
0: కనుక ఈ చర్మ కణములు మూసుకో.
1: Close these ears.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: Live in utter silence.
0: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
1: Then you can listen to the sound of my footsteps.
0: ఈ విధమైన యొక్క మార్గమును అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: Like this varied paths have been prescribed.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కనులు లేవు.
1: ఇస్ బ్లైండ్.
0: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: హీ వాచ్
0: వెంట పడిపోతున్నప్పుడు
1: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
0: భర్త నీ కన్నులను ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు?
1: హర్ హస్బెండ్ ఆస్క్ Why God gave you eyes?
0: పరిస్థితిని చూచి నువ్వు వెంటబట్టానికి నీ కన్నులు ఇచ్చాడు.
1: Why God gave you eyes to run after a woman?
0: పెట్టపోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధలను భరించుకోలేక
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by himself.
0: కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why eyes are given?
0: ముందు తిరుగుటక.
1: Is it to go around everywhere?
0: ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు.
1: I don't want these eyes.
0: ఇతరులతో నేను మందలింపబట్టానికి ఈ కన్నులు ఇచ్చావు.
1: Go God, have you given me the eyes so as to be accused by others?
0: అప్పటి నుంచి
1: since then
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: స్టార్టెడ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ కృష్ణ.
0: ద్వారకకు చేరాడు సూరదాసు.
1: సూరదాస్ రీచ్డ్ ద్వారక.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల
1: యాజ్ హి వాస్ బ్లైండ్
0: సూరదాస్ ద్వారక పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: అట్ వన్ టైమ్ యాజ్ హి వాస్ ప్రొసీడింగ్ టు ద్వారక బీయింగ్ టోటలీ బ్లైండ్ హి వాస్ అబౌట్ టు ఫాల్ ఇంటు ద వెల్.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు.
1: యాజ్ హి చాన్స్ ద నేమ్ ఆఫ్ కృష్ణ, కృష్ణ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ యంగ్ బాయ్.
0: చేయి పట్టుకున్నాడు.
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు?
1: దిస్ లిటిల్ బాయ్ ఆస్క్ ఓ దాసు, వేర్ డు యు వాంట్ టు గో?
0: నేను ద్వారక పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్ ఐ వాంట్ టు గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్ ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
1: సో దాస్ సెడ్ ఓకే అండ్ హి వాస్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రములో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెట్, ఓ సార్ యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐల్ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: అండ్ సూర్దాస్ వాస్ డౌట్ఫుల్ ఇఫ్ ది బాయ్ గోస్ హి మే రిటర్న్ ఆర్ నాట్.
0: కూడదని గట్టిగా ప్రార్థించాడు.
1: సో హి నెవర్ వాంటెడ్ ద బాయ్ టు గో.
0: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ద బాయ్ స్టూడ్ దేర్ అండ్ రిమైన్డ్.
0: కలవనే పండుకు.
1: అండ్ సూర్దాస్ వాంటెడ్ ద బాయ్ టు స్లీప్ బై హిస్ సైడ్. ఐ డోంట్ నో వెన్ యు వుడ్ గెట్ అప్ అండ్ లీవ్.
0: కనుక నీ చెయ్యి నా పైన వేసుకో.
1: హోల్డ్ యువర్ హ్యాండ్
0: ఆన్ మీ. నీ పైన వేసుకుంటాను.
1: అండ్ లెట్ మీ పుట్ మై హ్యాండ్ ఆన్ యు.
0: తెలుస్తుంది.
1: ఐ విల్ నో వెన్ యు గో.
0: కనుక నీకు కదలడానికి వీలు లేదన్నా.
1: యు కెనాట్ మూవ్ అబౌట్.
0: ఆ చెయ్యి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives. He got up next morning. He said, Suradasu, I am Krishna.
0: నేను నిన్ను దాకి దారి చూపించే నిమిత్తమై,
1: టు షో యూ ద పాత్,
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై,
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులు నిచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: అట్ ఎ మోమెంట్ హి టచ్డ్ బోత్ ది ఐస్,
0: కన్నులు వచ్చాయి.
1: ఇమ్మీడియట్లీ హిస్ సైట్ ఇస్ రెస్టోర్డ్.
0: కృష్ణుని చూచాడు.
1: హి సా కృష్ణ.
0: కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
1: కృష్ణ, ఐ హావ్ సీన్ యూ, ఐ డోంట్ వాంట్ ఐస్ ఎనీమోర్.
0: నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడని.
1: ఐ హావ్ సీన్ యూ విత్ దీస్ ఐస్, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి.
0: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
1: అండ్ కృష్ణ సెడ్, గో రౌండ్ ద వరల్డ్ విత్ ది ఐస్ ఐ హావ్ గివెన్ యూ నౌ.
0: ఎందుకోసం ఈ కన్నులు?
1: వై దీస్ ఐస్?
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
1: దోస్ పీపుల్ హ్యావ్ ఐస్.
0: ఎంతమంది కన్నులు లేవు?
1: మెనీ పీపుల్.
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: Many, many people have these eyes. Do they look at God? I have seen you. That is enough, my Lord.
0: Cheviyundi chevatulai ati manoharamaina nee gaana malimpa nerarairi.
1: Many people have ears, but they have not been fortunate enough to listen to the melodious music of God.
0: Karuku ee chevulu ee kannulu naaku akkaledu.
1: I don't want these eyes and ears.
0: Naaku gnana chechunichi.
1: I want the eye of wisdom.
0: Ani cheppetappudiki కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
1: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణులో ఏకమైపోయింది.
1: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ. దెన్
0: కనుక ఏ సమయంలో, ఎక్కడ, ఏ పరిస్థితిలో, ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
1: వేర్, వెన్, వాట్, వై, హౌ గాడ్ బ్లెసెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
1: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
1: Consider that everything is God's play, whatever that happens in his world.
0: ఒక అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
1: This boy said, now he, a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
1: It was watched by minister.
0: మహారాజా, it is good for you అన్నాడు.
1: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలిపోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
1: అండ్ ద కింగ్ సెడ్, వాట్, ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యూ సే ఇట్స్ ఫర్ మై గుడ్, యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్. ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్.
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్డ్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్, దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్, నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు.
1: గాడ్ ఈస్ సీక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు.
1: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
1: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
1: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానము ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
1: వై డు యూ సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ ప్రతి పుష్పమునికై ప్రీతి ఏలా.
1: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్?
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొరనక్కర్లేదు.
1: వై డు యూ వాంట్
0: మన దగ్గర ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ ఎట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
1: త్రూ లవ్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్.
0: ప్రేమ భావాన్ని అతనిపైన ప్రవహింపచేయాలి.
1: వీ షుడ్ అలౌ ద థాట్స్ ఆఫ్ లవ్ ఫ్లో టువర్డ్స్ గాడ్.
0: భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
1: దెన్ వీల్ ఎంజాయ్ ద డివైన్ లవ్ విత్.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
1: ఐ సే ఐ లవ్ గాడ్ బట్ ఐ డౌట్ వెదర్ గాడ్ లవ్స్ మీ ఆర్ నాట్.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ నీ ఫ్రెండ్ కు రాస్తే,
1: ఇఫ్ యూ పోస్ట్ ఎ రిజిస్టర్ లెటర్ టు యువర్ ఫ్రెండ్,
0: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
1: హౌ డు యూ నో వెదర్ ద లెటర్ ఇస్ రిసీవ్డ్ ఆర్ నాట్?
0: అక్నాలెడ్జ్మెంట్ నీకు వాపసు వస్తుంది.
1: యూ షుడ్ గెట్ బ్యాక్ ద అక్నాలెడ్జ్మెంట్ రిసీట్.
0: ఈ అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
1: వెన్ యూ గెట్ ద అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ ఇట్ మీన్స్ యువర్ లెటర్ రీచ్.
0: అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు రాలేదు, ఆ ఖబర్ చేరలేదు.
1: దట్ డే ద అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ ఇస్ నాట్ రిసీవ్డ్ ఇట్ మీన్స్ లెటర్ హ్యాస్ నాట్ బిన్ రిసీవ్డ్.
0: కనుకనే భగవంతుడు నీ పైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
1: God also should love you. It means your love reached God.
0: ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
1: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
1: When your love is pure, God's love flow towards you.
0: కనుక నీ భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
1: Never be carried away with the feeling that I love God. Wait and long for the divine love to be showered on you. At all periods of time,
0: దైవాన్ని చింతించండి.
1: Think of God.
0: నామస్మరణ చేత,
1: through chanting,
0: నామి అనే రూపం మనకు ప్రాప్తిస్తుంది.
1: You'll have the very form of God manifesting in front of you.

0: విశ్రమించక నాతోడ వెడలి రండు. విశ్రమించక నాతోడ వెడలి రండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: సీయింగ్ దిస్ ఎఫిమరల్ అపారెంట్ వర్డ్ నెవర్ థింక్ దట్ ఇట్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthulara,
1: students.
0: Bharatiya charitrayam pavitramu antai kudanu samskruti pai aadharapadi untundi.
1: The history and the sacredness of Bharat, they all depend on the culture.
0: Veda shastri itihasa purana pramanam lanni kudanu ee samskruti painane aadharapadi unnadi.
1: All the sacred texts of this land, the Vedas, the itihasas and other all shastras,
0: Bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskruti, the culture, is based on Sanskrita, the Sanskrit.
0: Prachina kalam nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: Prati manavudu kudanu okarinokaru cheva samacharamlu prashninchi samayam nandu kudanu samskruta bhashane uccharincheli vaaru.
1: They used Sanskrit in their regular conversations.
0: Veedi natakamle endu kudanu sanskrita padamule upayoginchetundi vaaru.
1: They made use of Sanskrit and Sanskrit words in all their dramas.
0: Arthamu teliyakapoyinappatikini aa sanskrita padamule endu undinatundi okka madhuryamu ittidi attidi ani evarunu varninchalekapoyaru.
1: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's a
0: Draupadi vastraapaharanam ani veedinaatakam aadutunna samayam lopala oka javanu akkada undetundi vaadu sootudu ani vadaniki peru.
1: As a play was staged, there is one associate standing there.
0: Ee veshamu aa stage ki vachinappatikini evarandi meeru ekkada nunchi vacharu ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: The first one present there, the sutaka, asks any actor that gets onto the dais the details, who he is and the role he plays.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్డ్ ఇన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆస్క్డ్,
0: ఎవరండి మీరు?
1: హూ ఆర్ యూ?
0: ఎందుకు వచ్చారు?
1: వై హావ్ యూ కమ్?
0: ఎక్కడి నుంచి వచ్చారు?
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజ పటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం బెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకి ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర శారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరం బెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను త్రికాలములు ఎందు కూడాను ఎట్టి బాధలు ఎందైనా ఎట్టి కష్టములు ఎంతైనా, ఎట్టి దుఃఖములు ఎంతైనా, నేను సత్యమునే పలికేటువంటి వాడును. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ టాట్ స్పెషల్ ఇన్ దోస్ టైమ్స్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: నాయన, ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కానీ, ఏమైనా నీవు వదలవచ్చును కానీ, సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్, ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
0: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ దే మస్ట్ అరైజ్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసము చేసుకునేటువంటివి కాదు.
1: యు కెనాట్ గెట్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద హాఫ్ వే.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: Has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind.
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: హీ విల్ రూయిన్ హిమ్సెల్ఫ్ మచ్ వర్స్ దెన్ ఎన్ ఎనిమల్.
0: బుద్ధినాధారముగొన్న బుధజనుండు.
1: ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్.
0: పశుపతిగా మారునని పల్కే పర్తివిభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ ద వన్ ఇంటెలిజెంట్ పర్సన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్
0: ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నని పల్కే పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ దట్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్ వుడ్ బి పశుపతి ఆర్ డివైన్.
0: మానవుడు, ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
1: టుడే వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవ్రీ వన్ as thought starts there, he resorts
0: to action. అది మనసు యొక్క లక్షణము.
1: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది మైండ్.
0: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: You cannot call it quality, it is weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodadu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parisilana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane manavudu సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశము.
1: For all the five elements, the central space, the central one is
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it's the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమై.
1: The sound.
0: Chara charamai.
1: The mobile and immobile.
0: Jyotirmayi. Vangmayi.
1: The light. Speech.
0: Nityanandamayi.
1: Eternal bliss.
0: Paratparamayi.
1: Divine.
0: Mayamayi. Srimayi.
1: Illusion. The wealth.
0: Ivanni kudunu shabdam nundi praramavainatuntivi.
1: They all come out of this sound.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
1: Where does it come?
0: The బ్రహ్మమై. బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: The sound came from Brahman.
0: ఈ శబ్దము నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: Then there comes the Atma, the spirit.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: Mind is born to this Atma.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: And it is the word or the speech that's born
0: from
1: this
0: tarvatane action jarigindi.
1: And thereafter action.
0: Kanukane atmaku modati putrudu mind.
1: Therefore mind is the first son of atma, the spirit.
0: Mind putrude vaku.
1: And this word or the talk is the son of mind.
0: Ee vaku atmaku grandson.
1: Therefore the speech faculty is the grandson of this atma.
0: Ee vakunaku kriya great grandson.
1: And therefore the action kriya is great grandson.
0: Karuka mana kriya mana vaku mana manasu mana atma okka family.
1: And therefore the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: Mind anetvanti daniki kevalamu aneka vidhamainatvanti yokka upamanamulu cheptuntaru kani chaala porapatu.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits
0: Atmanam
1: of that of Atma.
0: Putranamam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumaruni swarupamlo uddhavistunnadu jagatthandu.
1: It is Atma that takes the form of his own
0: Tandriye
1: son.
0: Tandriye kumaruni swarupamlo uddhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku directiga vachinatvanti kumarudu manasu.
1: Therefore the mind is the first son of Atma.
0: Kanuka mind nu inta nichanga manam upayoginchararu.
1: So we should never make our mind bad.
0: ఇష్టమొచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: We should not allow it to waver.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: It watches the scenario.
0: శబ్దములంతా వింటుంది.
1: It listens to all.
0: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
1: But it has no form as such.
0: ఫారం లేదు కానీ సర్వకర్మలు మానసే ఆచరింపజేస్తుంది అది.
1: Though mind has no form as such, but it's responsible for all actions.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా. దీన్ని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్స్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్
0: నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: ద సెకండ్ స్టేట్ ఇస్ ప్రాజ్ఞుడు, ద డ్రీమింగ్ స్టేట్.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దాన్ని కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది,
1: యూ స్లీప్.
0: ఆ నిద్రలోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యువర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యు హ్యాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ను చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలు ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
1: వాట్ ఇస్ దట్ క్రియేటెడ్ ఆల్ దిస్?
0: మైండ్ ఏ.
1: ఇట్ ఇస్ ద వెరీ మైండ్ దట్
0: నిన్ను సృష్టించింది.
1: ఇట్ క్రియేటెడ్ యు ఆల్సో.
0: ఈ ప్రయాణాన్ని సృష్టించింది.
1: ట్రావెల్.
0: బాంబేను సృష్టించింది.
1: బాంబే.
0: తల్లిదండ్రులను సృష్టించింది.
1: పేరెంట్స్.
0: మిత్రులను సృష్టించింది.
1: ఫ్రెండ్స్.
0: సమస్త బజార్ను కూడా సృష్టించింది.
1: అండ్ ద మైండ్ క్రియేటెడ్ ఆల్ స్ట్రీట్స్ దట్ యు వాక్డ్ అరౌండ్.
0: అయితే సృష్టించింది మాత్రమే కానీ అనుభవించటం లేదు.
1: మైండ్ క్రియేటెడ్ బట్ ఇట్ హాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: కలలో చూచిన మిద్దెలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: బొంబాయిలు అంతా కూడా మెరీన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యు హావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నీవు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of sports
0: there. కానీ తెల్లవారు లేచేటప్పటికే నీకు అవొక్కటి కనిపించటం లేదు.
1: Next morning you get up, you don't find anything. You
0: Kali temple road లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: You have seen that ధర్మక్షేత్ర, the great center there in
0: Bombay. కానీ తెల్లవారు లేచేటప్పటికీ ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: The moment you get up next morning, you find yourself in ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: Who saw that?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: Who experienced?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: Who made you experience?
0: అంతా మనసే.
1: Everything is the act of the mind.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం ఆడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూసినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్?
0: చదివేది వేరు.
1: వాట్ ఈస్? స్టడీస్ డిఫరెంట్.
0: స్టడీ వేరు.
1: స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీరు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యు రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటారు.
1: యు గెట్ ద జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యు టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపెడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యు స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యు స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యు స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటారు.
1: I carry out my living.
0: ఇంకే చాలనుకుంటున్నాము.
1: You are satisfied with that.
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: Any person.
0: నేను చదివినది ఏమిటి?
1: What is it I study?
0: నేను చేసేది ఏమిటి?
1: What job I do?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result of my studies?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one investigating to understand this truth.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల. మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
0: వంట వండినావు.
1: You just cooked it there in the kitchen.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: All items are delicious.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: So many preparations are made.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
1: ది యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యు టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
1: What is the use of all the preparations made?
0: ఎంత నిరుపయోగం.
1: It's all useless.
0: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
1: all the things we have known,
0: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
1: all good things we experience,
0: మనసులో ప్రింట్ అయిపోవాలి,
1: must be imprinted on our mind.
0: అది ఏ ఒకానొక సమయం లోపల,
1: this at one time,
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు వేదాంతములు యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్ర.
0: ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సెడ్ ఓ స్వామి కృష్ణ ద గోపిక ఆర్ ఇల్లిటరేట్.
0: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగింపజేస్తానున్నాడు.
1: ఓ లార్డ్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
1: Gopikas will respond if only I am sent by you, not by anybody.
0: వాళ్ళకి ఏమిటి, ఏ దేవుడు లేడు.
1: They have no other god.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
1: బ్రహ్మ అపియర్డ్, దే సే వి హావ్ నాట్ సీన్ బ్రహ్మ.
0: విష్ణు వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు కేమ్, వి హావ్ నాట్ సీన్ హిమ్ బిఫోర్.
0: శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుడు.
1: శివ, వి నెవర్ మెట్ హిమ్ ఎర్లీ.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: హౌ కెన్ ఐ కాన్సంట్రేట్ మై మైండ్ ఆన్ దాట్ ఐ హావ్ నాట్ మెట్.
0: ఒక్కడే కృష్ణుడు.
1: వి హావ్ సీన్ ఓన్లీ వన్ కృష్ణ.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్క ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: మాకు కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుణ్ణి ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడు యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: కృష్ణ, ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హి షో.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ట్రావెల్డ్ ఇన్ ది సేమ్ క్యారియర్.
0: మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ డిసీవ్డ్.
0: ఆ రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్, ఆల్ గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రిం పగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: డే అండ్ నైట్ దే వర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైన కూడా బృందావనం రాలేదు.
1: ద మూమెంట్ హాస్ గాన్ ఓవర్ దేర్ టు మధుర, హాస్ నాట్ కమ్ బ్యాక్ టు బృందావన్.
0: నిరాశకు గురి అయ్యారు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: నిస్పృహను పొందారు.
1: దే ఫ్రస్ట్రేటెడ్.
0: ఏ విధమైనటువంటి ఒక శక్తిని కోల్పోయారు.
1: దే లాస్ట్ ఆల్ దేర్ ఎనర్జీ.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటీని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
0: కృష్ణుడు పంపించాడు చీటీని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సెడ్,
0: ఉద్ధవ,
1: ఉద్ధవ,
0: మేము గోపికలము, పల్లెపడుచులము.
1: వీఆర్ గోపికస్, ది విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal
0: మా
1: education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't
0: know. దేంట్లో, విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మవిద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో ఎంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫాబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ దట్ చిట్.
0: ఉద్ధవ, నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, ఐ ఆఫర్ మై సల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువలన అనగా నాకు అక్షరము తెలుసును. కృష్ణుడి దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ. ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ అమరత్తులము.
1: బట్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ వీ నో ఎవ్రీథింగ్.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో చదివిన వారుంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్.

0: కృష్ణ ఇంటిమేట్లీ ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో
1: కానీ బట్ నేను దానిని ముట్టలేను
0: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్
1: ఎందుకు ముట్టకూడదు
0: వై డోంట్ యు టచ్
1: భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు విశ్వసిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఆనందిస్తున్నారు ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు
0: యు వర్షిప్ కృష్ణ యు అడోర్ హిమ్ యు సే దట్ యు లవ్ హిమ్ వై డోంట్ యు టచ్ ది చిట్
1: భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు
0: You thought you cannot understand the levels, the altitudes of devotion.
1: Krishna Vyogam Cheta Maa Dehamanta Mandi Potundadi.
0: Because of pangs of separation from Krishna, the whole body is burning.
1: Kanuka Aa Javanu Memu Muttetappudiki Jaluku Kaalipothundo Emto.
0: If we just touch that chit, it may get burned down.
1: Kanuka Krishna Vratanu Memu Bhasmam Cheyadam Maaku Ishtam Ledu.
0: So we don't want to burn that chit given by Krishna.
1: Enta Goppa Vicharam Vaadindi.
0: That is the level of their devotion.
1: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును కానీ గోపిక ఆ పని చేయలేదు
0: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డిడ్ నాట్ పిక్ అప్ ద
1: దేహం నకసక పర్యంతం కూడాను కృష్ణ యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్
1: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి
0: వాట్ ఎవర్ యు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్
1: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు
0: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ
1: ఇంకొక గోపికను చూపించారు
0: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక
1: ఆ గోపిక చూచింది ఉద్ధవ మీకు ఒక నమస్కారం
0: ఉద్ధవ వీ రెస్పెక్ట్ యు అవర్ నమస్కార్ స్టూ
1: నాకు కూడా నువ్వు కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుస్తుంది
0: ఐ ఆమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ
1: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను
0: I cannot bear this suffering or grief any longer.
1: నాయక కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
0: As the tears of grief fall on this letter, all letters will be washed out.
1: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
0: Well, when all the letters are not there, how can I read them?
1: కనుక నేను దాన్ని చదవను.
0: So I cannot read it.
1: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
0: Then Uddhava read it himself.
1: చదివింది మూడే అక్షరాలు.
0: Only three sentence lines he read.
1: ఓ ప్రియమైన గోపికలారా,
0: ఓ డియర్ గోపికాస్,
1: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
0: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
1: ఇంతే చదివాడు.
0: దట్స్ ఆల్.
1: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
0: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, better we go, they said.
1: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
0: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
1: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
0: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
1: కన్ను

0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yenta duradrushtavam tulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yenta duradrushtavam tulki yemani telupali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మ నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు.
0: హి సెడ్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: It has followed Krishna to Madhura.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడానికి కానీ నీ యోగం యొక్క స్పీచ్ ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on Yoga Shastra.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: The whole head reeled and turned.

0: at one in
1: strength.
0: All this study.
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడాను కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: All this education, the worldly knowledge in the physical matter is stuffed into the head completely.
1: ఏ అమెరికా లోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ ఆఫ్రికా దో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: All those matters related to America, Japan, Germany are stuffed into the head.
1: దీనికోసం ఈ తల ఇచ్చిండేది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్ర అది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్ర ఖాళీ కాక ఇల సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెససరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు,
0: యూ సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: యూ సెడ్ 3+3+3-2 ఈజ్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్.
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్?
1: అంతా చేరిందా పూర్తి?
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిస్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ Everything has gone excepting the tail.
1: Anaga emiti aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building there you find a hole.
1: Yelaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Yelaka poorthi cheripindi, toka matham bayata undi.
0: The entire rat has gone into the hole but the balance tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల ఉచ్చిండేది.
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: What is really ideal?
1: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
0: What type of idealism that I can...
1: Vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya yedi?
0: Ya that.
1: విద్య అనగా జ్ఞానము.
0: దట్ విజ్డమ్.
1: ఏది జ్ఞానమును అందించడో అది ఏ విద్య.
0: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
1: ఈనాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడా అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్.
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఈ పండితులందరూ కూడా చెండ అమార్కులు స్నానం చేయటానికని నదికి వెళ్లారు.
0: ది టూ స్కాలర్స్ చెండ అండ్ అమార్క్ But they were going to the river to have their bath.
1: Toti balu nanta chechukunnadu.
0: Prahlada assembled the remaining boys there.
1: Narayana bhajan narayan, narayana bhajan narayan, tanu manaranjana bhava bhava vanjana asurani kandan narayan, tanu manaranjana bhava bhaya vanjana asurani kandan narayan. నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ భజన చేయించాడు.
0: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ కోరస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: మత్స్య కూర్మ వరాహనరారి వమనహో అవతారకియ పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టుం కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ భజ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ.
0: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ భజన్స్ గ్రూప్ సింగింగ్.
1: భజన సమనకు సజన బనాకర్. భక్తి మార్గానికి లాదియా సాయి భజన సే భవ

0: ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ
1: ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటల్లీ.
1: కారణమేమిటి?
2: వాయ్?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha the money, the kama desire.
1: ఏమిటి మన చదువు?
2: What is this education?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
2: He said that we should earn money.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
2: To earn money.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజారుకి పోతే బిచ్చగాంతిగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు?
2: To earn money, should we go to a college and receive the degree? So many beggars are
1: there. Yanta mandi dongalanta kuda gandlu vesi dhanamunu sampadistunnaru.
2: And so many people earn money in so many.
1: Dhanamunu sampadinchadaniki vidya avasarama neeku.
2: Is education needed to earn
1: chee,
2: money?
1: Chee chee chee chee. Mana guruvulu ee vidhamaina petti bodhalu manaku chestunnaru. Manam ye maatram kudanu follow cheyakoddu.
2: We should not follow our teachers.
1: Inga kaamam.
2: And then kama desire.
1: Vishayavanchana anubhavinchadaniki chudu. Adigo koti, idigo kukka, idigo eluka, idigo naraka. కుక్క ఎక్క నక్క ఎలుకలు పిల్లులు గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్, వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్స్ ఇన్ ద రాట్.
1: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: వి నీడ్ ఎ టీచర్ టు టీచ్ అస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: వై డు వి నీడ్ టీచర్స్?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: వై, వాట్ ఫార్ మెటీరియల్ నాలెడ్జ్?
1: కనుక ఈ యొక్క అత్తగామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: Therefore we turn totally against the education that teaches us sensual pleasure.
1: సై అనిపించుకుంటాది పిల్లలకందరికీ.
2: So all boys accepted this view of Prahlad.
1: టీచర్స్ వస్తున్నారు.
2: టీచర్స్ వర్ జస్ట్ స్టార్ట్
1: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
2: Boys started their strike.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ.
2: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
2: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
1: దానికి విరుద్ధంగా ఈ పిల్లలందరినీ తయారు చేశాడు ప్రహ్లాద్.
2: ప్రహ్లాద్ అటర్న్ దెమ్ అగేన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా అమార్కులు.
2: చెండా అమార్కా కేమ్ దేర్?
1: తలలు కొట్టుకున్నారు.
2: బీటింగ్ దేర్ హెడ్.
1: తా జెండను కోతి వనమల్లా చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
2: Prahlad has spoiled sufficiently himself, but he is spoiling the rest of the people. What a fate it is.
1: Ani Prahladunu chaala dandinchaaru.
2: And they just punished Prahlada.
1: Enta dandinchinappatiki meeru bodhinchetundi chaala tappu.
2: In spite of all the punishment, he said what to teach is wrong.
1: Dharmamu paadamga undali.
2: In education, dharma, that should be the first foundation.
1: Idi purushottamullo pradhanamaitundi okka sopanamu.
2: It is the first step in the objectives of life.
1: Dharmamulo arthamu, arthamto dharmamu sadhinchali, dharmamto arthanni sadhinchali.
2: Therefore we should earn money the artha based on dharma, the righteousness.
1: Dhanamku avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛను అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యూ హ్యావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు నమోక్షో నమసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కను ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నూరు అగ్నిలో ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
2: ఇఫ్ యూ బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యూ కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
2: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యూ కెన్ సీ ద సన్.
1: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: క్లౌడ్స్ అంతా పుట్టించింది సూర్యుడే.
2: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
2: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవి కదిలిపోతుంది.
2: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
2: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఇస్ నాట్ సింప్లీ దే.
1: ధర్మము మొదటి పాదము.
2: సో ధర్మ రైట్స్
1: అష్టగామము మండో రెండో స్టెప్స్
2: అండ్ ద వెల్త్ అండ్ డిజైర్
1: టాప్ లెవెల్
2: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
1: మిద్దిని ఎక్కాలంటే లాడర్ వేస్తున్నాము.
2: ఇఫ్ యూ వాంట్ టు క్లైంబ్ ది స్టేర్ కేస్
1: ఇన్ ది స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము.
2: వితౌట్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్.
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
2: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
2: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్.
1: మనమే టీచర్స్ కావాలి.
2: లెట్ అస్ బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరముల పిల్లవాడు
2: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరముల పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
2: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is
1: కానీ
2: so bad.
1: 5 సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
2: Never doubt that God is here and that he is not there.
1: శక్తి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
2: Wherever you search for him, you will find him over
1: there. ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ డిక్లేర్డ్ దెన్ ఇట్ సెల్ఫ్.
1: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చాడు.
2: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
1: ఆటమ్ నే శక్తి అని ప్రబోధించారు.
2: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
2: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
2: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
2: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రాని.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
2: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
1: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టడానికి నోటికి చేయొచ్చు కదా.
2: The food served on the plate can be partaken straight away.
1: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్లా చేస్తున్నారు?
2: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్ టుడే?
1: ఇట్లా తీసుకుంటున్నారు, ఇట్లా తిప్పుతున్నారు అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
2: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
1: Tippi carvings anta chesi katta akkade poi cherutundade.
2: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సైన్స్.
1: ఏమిటి ప్రభావము?
2: వాట్ ఈస్ దిస్?
1: కనుక ఆనాడే ప్రహ్లాదు అంత నేచురల్ అయినటువంటి సైన్స్ అంతా కూడాను చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
2: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి కుడ్ నో దిస్.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
2: ఆల్ దట్ వి స్టడీస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
2: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
2: దర్ మెన్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
2: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
2: 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
2: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
2: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
2: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
2: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
2: దట్ ఎలివేషన్ ఇస్ నీడెడ్.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
2: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్.
1: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
2: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
2: You may stay anywhere.
1: అంత దైవమే చూసుకుంటాడు.
2: God will take care of you.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
2: We should strengthen that faith.
1: అడవుల యందున్న
2: You may be in the forest.
1: Akashamunanunna.
2: Or in the space.
1: Pattanamunanunna.
2: Or city.
1: Pallenunna.
2: Or a village.
1: Guttameedanunna.
2: Mountain top.
1: Natteetabadiyunna.
2: Or in the deep sea.
1: ఎక్కడున్నానేమి ఎరుగునతనే.
2: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్.
1: ఎక్కడున్నా అతను తెలిసిపోతుంది.
2: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
2: బికాస్ హిస్ ఎవ్రీవేర్.
1: నీ తల ఇక్కడ ఉంటుండాలి.
2: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్.
1: కానీ నీ కాలు కింద ఉంటుండాలి.
2: బట్ ది ఫీట్ ఆర్ బిలో.
1: కాలిపైన చీమ పోతుండాలి.
2: యాజ్ యాంట్ వాక్స్.
1: కానీ కచ్చల మీద అనిపొచ్చి కొట్టేశావు కదా.
2: ఇమ్మీడియట్లీ యు థంప్ ఇట్ దేర్.
1: తల పోయి చూచిందే దానికి అక్కడ.
2: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్.
1: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి.
2: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
1: దేశములో. దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండదో అదే విధంగానే దేశమంతా కూడా భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
2: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
1: దేహము. దేశము బింబ ప్రతిబింబములే.
2: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
1: భావ అభావములే. భావ అభావములే.
2: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలో.
1: చీకటి వెలుగులు రెండు లేవు.
2: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి.
2: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
2: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
1: ఎక్కడ పరిగెత్తిపోయింది?
2: వేర్ హాస్ ఇట్ గాన్?
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
2: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యూ ఫైండ్ ఇట్
1: గాన్. ఎక్కడ నుంచి వచ్చింది?
2: వేర్ హాస్ ఇట్
1: కమ్? ఎక్కడ పోలేదు, ఎక్కడ రాలేదు.
2: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్ అపియర్డ్.
1: దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
2: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యూ డోంట్ హావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
1: ఇది ఒక్కటే భావ అభావములే.
2: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
1: ఇది ఎక్కడికి పోలేదు, అది ఎక్కడ నుంచి రాలేదు.
2: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్. దట్ హాస్ నాట్ కమ్ హియర్.
1: ఒక్కటే ఎప్పటికీ.
2: Only one thing that exists all the time.
1: Adi e satyam.
2: That is truth.
1: Aa satyame trikala bhajyam.
2: That truth is indivisible in all three.
1: Atti trikala bhajyam ainatundi satya tattvanni manamu ekkada poyinappudiki ye pani chesinappudiki manam danni vismarinchakoodu.
2: We should never forget this truth which is indivisible in all three periods of time, wherever you are, whatever you do.
1: Motta motta meer enni vidyalu nerchinappudiki
2: you may study anything.
1: Drishtini matram pettukondi.
2: But keep in your view.
1: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం.
2: వాట్ ఈస్ ది ఎసెన్స్? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
1: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం.
2: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మ విద్యను నేనే.
2: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
2: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: అన్నింటి ఎందుకు కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: మ్యాటర్ ఉంటుండాలి. ఒక అయస్కాంతం ఉంటుండాలి.
2: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
2: ఐరన్ పీస్.
1: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
2: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
2: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్.
1: కాదు కాదు.
2: నో.
1: అది కూడా దైవత్వమే.
2: ఇట్స్ ఆల్సో డివినిటీ.
1: ఈ మ్యాగ్నెట్ లో ఉండేటువంటి పవర్ తానే.
2: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటే దాన్ని ఆకర్షిస్తుండాలి.
2: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రాన్.
1: దురదృష్టవశాత్తు ఈ రాతి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
2: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
1: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
2: ఏమిది మ్యాగ్నెట్ ఇస్ బిగ్.
1: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
2: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుంది?
2: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
1: ఐరన్ చెప్తుంది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
2: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
2: దెన్ మ్యాగ్నెట్ స్మైల్.
1: ఓ పిచ్చి అయ్యనా,
2: ఓ మ్యాడ్ ఐరన్,
1: నీలో కావాల్సినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేను ఎట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది?
2: ఓ ఐరన్, యు ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్ యు?
1: నీ డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసే, ఆటోమేటిక్ గా వస్తున్నావు.
2: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
2: దేర్ ఫార్ అవర్ లైఫ్ ఈస్ అన్ ఐరన్ పీస్.
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
2: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
2: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
1: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
2: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
2: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది.
2: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
1: ఖర్చుకోవటమే కాదు,
2: నాట్ మియర్లీ
1: ఐరన్ కూడా నువ్వు మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది.
2: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్
1: బ్రహ్మ విత్ బ్రహ్మ భవతి. ఎక్కడైనా ఎక్స్పెరిమెంటల్ చేయండి.
2: You experiment this anywhere.
1: Magnet ku oka pinnunu karpinchandi.
2: Just allow the pin to
1: stay. Aa pinnunu atte rendu dinalu pettandi.
2: Keep it there. Moodava
1: dinam aa pinnu magnet aipothundi.
2: Third day the pin becomes a magnet.
1: Chusara. Dani samparkam cheta, dani sambandham cheta, dani sneham cheta pinnu kuda nu iron mukka kuda nu magnet ga maaripoyi.
2: Because of the association, because of the nearness, because of the friendship.
1: Manchi daniyannu unnatundi yokka pavitrata ee vidhanga untadi.
2: That is the sacred quality latent in all good things.
1: Goddalu iskuni velthaaru adavuki.
2: You take an axe and
1: oka ganda chettu kottutaadu baa goddalto.
2: You just cut off a sandal tree.
1: Kaani anta sugandham nandincheetundi yokka aa ganda chettu nanni goddalto kottade ani daani pai nemme kopustunda kaadu.
2: The sandal tree, though it is cut off with an axe, it is never angry with the axe.
1: Tara sugandhani kudano aa goddali koncham andistundi.
2: It will pass on its fragrance even to the axe.
1: Chusara enta upakaram.
2: What help is rendered.
1: Meeku oka chinna udaharanam Shirdi lopala.
2: A small example there in Shirdi.
1: Mundu baba akkadiki vellinappudu.
2: And baba went there before.
1: Edi ledu oka chavidi ante paadupadina chavidi undetundi.
2: There was only an old chaul tree chavidi.
1: Akkada oka chinna వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
2: ఇట్స్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒక వైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
2: యాజ్ ద ప్లాంట్ వాస్ గ్రోయింగ్ ఇట్ వాస్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాస్ షేడ్.
1: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
2: అండ్ బాబా యూస్ టు సిట్ అండర్ ది షేడ్.
1: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
2: హి గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్.
1: తర్వాత
2: సమ్ టైమ్
1: ఈ యొక్క లక్ష్మీబాయి అల్లుడు
2: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి
1: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
2: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
1: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
2: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
1: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
2: అండ్ హీ వాచ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
1: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
2: O neem plant, you have helped me so long, giving me its fine, cool shade.
1: O vruchama.
2: O plant.
1: Naaku aayane aanandanni andinchinatundi aa komma nivu eppudu madhurangane unduvuga kaani.
2: That branch of this neem plant that has given me the comfort and convenience of its shade.
1: Anduvalle ikkada nu shirdiki ekkadaina vedite aa okka kommalo maatrame aakulu tiyaga untayi kaani migitha kommalanta kuda tiyaga undavu.
2: Therefore even this day the leaves of that branch of that neem plant are
1: anaga upakaram chesinatunti vaari yokka phaltam eppatiki upakarangane untadi.
2: Therefore those that render help that will be remembered.
1: Kanuka manamu upakaramlo manam entaina kuda tyagam cheyali.
2: Therefore while rendering help you have to sacrifice a lot.
1: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
2: అండ్ యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ టర్న్.
1: అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయండి.
2: యు హెల్ప్ దోస్ దట్ హార్మ్ యు.
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
2: దెన్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ రివార్డ్స్.
1: మనం చేసినటువంటి ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
2: ఆల్ ది హెల్ప్ యూ డూ నౌ విల్ నెవర్ గో ఇన్ వెయిన్.
1: ఉపకారం కలగలేదే అని మనం నిరాశకు గురి కాకూడదు.
2: డోంట్ బి డిసప్పాయింటెడ్ బికాజ్ యూ డోంట్ గెట్ ది రివార్డ్.
1: టేక్ టైమ్.
2: ఇట్ విల్ టేక్ టైమ్.
1: కొంతకాలం ఉంటే తప్పక మనకు ఆ ఫలితం లభిస్తుంది.
2: వెయిట్ యూ విల్ సర్టన్లీ గెట్ యువర్ రివార్డ్స్.
1: విద్యార్థులారా
2: స్టూడెంట్స్
1: మీ విద్యలన్నీ నువ్వు నేర్చడమే కాకుండా
2: యూ షుడ్ నాట్ ఓన్లీ స్టడీ.
1: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
2: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఇన్ ది వరల్డ్.
1: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఓ ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైనటువంటి పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ determined to serve the society in one form or other, providing their demand needs.
1: Ante grandamlo chadivi kevalam mana practice lopala practical lopala deeni upayoga pettakapothe ee chaduvu nirupayogam ayipothu.
2: Having learnt all that, if we don't put it to practice tomorrow, it will be useless.
1: Pustakamula ninda mastuga chaduvunde.
2: There's lot of learning subject there in the book.
1: Mastakamula ninda matti mendu,
2: but the head is full of mud.
1: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూస్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
2: Therefore, that book must be transformed.
1: పుస్తకము మస్తకము రెండు ఒకటే పోయి ప్రాక్టికల్ లో పెట్టాలి.
2: When once the head and the book become one, you can practice
1: later. అది మనం ఈనాటి చదువుల్లో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించాలి.
2: And then we should also expose the secrets of our knowledge.
0: ప్రేమ ముదిట మనసికసో

परम सुखदम्।

0: పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సర్వదీ సాక్షిభూతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తి ఆనందవల్లి యందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందం అనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందం.
1: బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: ఇట్ ఈస్ ద వన్ దట్ కన్ఫర్స్ లిమిట్లెస్ బ్లిస్.
0: ఇది వాక్కునకు కానీ మనస్సునకు కానీ చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి ఎక్స్టోల్డ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మైండ్ ఎయిదర్.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్ ఇన్ స్థాయి ఇన్ సర్టన్ స్టాండర్డ్ ఇన్ పీస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ విదౌట్ ఎనీ అటాచ్మెంట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు నో బ్రహ్మానంద ఆర్ సుప్రీం బ్లిస్.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు
1: in this world
0: భౌతికమైనటువంటి జీవితమునందు
1: physical world
0: లౌకికమైనటువంటి భావమునందు
1: worldly thoughts
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: supreme bliss brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితములో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందమునకు మానవానందము అని పేరు పెట్టారు.
1: మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్ పుష్టి ద స్ట్రెంగ్త్ సంతుష్టి ద సాటిస్ఫాక్షన్ ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: ee gandharvanandamunaku vela rettu adhikamainatundide devanandam.
1: 1000s and 1000 times more than gandharvananda is devananda.
0: ee devanandamunakante vela rettu adhikamainatundide daivanandam.
1: 1000 times much more than devananda is daivananda.
0: ee daivanandamunaku vela rettu adhikamainatundide manavattamulo deva gandharvanandamu.
1: that the latent happiness within man is 1000 times more than daivananda.
0: ee deva gandharvanandamunaku 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: Brihaspati Ananda. Brihaspati Ananda is 1,000 times more than this.
0: ఈ బృహస్పతి ఆనందమున కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1,000 టైమ్స్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందమున కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిదే బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: కాని మానవునకు ఈ బ్రహ్మానంద తత్వం అనేటువంటిది ఏమిటో అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: ఒక హోటల్ లో వెళ్లి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: He goes to a hotel and has his meal and he says Brahmananda, supreme state of bliss.
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: What is mentioned in ఆనందవల్లి? Starting with the human happiness, Manavananda and Brahmananda. And this is smaller one, that is mightiest. This is fractional, tiny.
0: Manasunaku, Vakunaku, Lobadinatunti Anandamu, Manavanandamu.
1: Human happiness can be explained verbally and also can be understood by mind.
0: Daivanandamulaku, Yetti Parimitamu Ledu.
1: But divine bliss has no limits.
0: Sandeep Chatterjee cheppinattuga, no reason. Daniki cheppadaniki veele ledu.
1: As Sandeepan said, it has no reason. It cannot be expressed.
0: Devanandamunaku etti reasonu ledu.
1: The divine bliss has no reason as such.
0: Sarvada sarvakala sarvavasthala yendu kudanu aanandamu aanandame.
1: The bliss remains as it is. At all points of time, under all circumstances.
0: Brahmanandam.
1: Brahmanandam.
0: Brahma gani, Atma gani, pratyekinchinatuvantivi kadu. Atmake Brahmamani, Brahmamanike Atmani unnadi. Kanukane Atmanandamu, Brahmanandam ante pratyekamainatuvantivi kadu.
1: Brahma and Atma are not separate, they are synonyms. And Brahmananda, supreme bliss, is very much same as the bliss of the self.
0: Atma tattvam aneetundi nirantaram kudanu aanandamayamai untuntadi.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma aneetundi padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatundi aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: ఈ బ్రహ్మానందములో మానవానందం అనేటువంటిది కేవలము అణుమాత్రమైనటువంటిది.
1: ఇన్ ది సుప్రీమ్ దిస్ బ్రహ్మానంద ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ జస్ట్ సో సటిల్ మైక్రోస్కోపిక్.
0: సర్వత్రా వ్యాపించినటువంటిది గాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దట్ విచ్ ఇస్ సో వైడ్లీ స్ప్రెడ్.
0: ఈ గాలికి ఇట్టి ఆకారము అట్టి ఆకారమని ఎవరు నిర్ణయించలేరు.
1: ఎయిర్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ అట్టి సర్వవ్యాపమైనటువంటి గాలిని ఒక చిన్న బెలూన్లు ఊదినప్పుడు చిన్నగా రూపాన్ని పొందుతుంది.
1: దిస్ ఎయిర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ వెన్ బ్లోన్ ఇన్ టు ఎ బెలూన్ ఇట్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: దట్ బెలూన్ కెనాట్ కంటైన్ ఆల్ ది ఎయిర్ అరౌండ్.
0: అది ఒక పరిమితమైనటువంటి ఒక బెలూన్.
1: ద బెలూన్ ఇస్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ డైమెన్షన్.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: ఇఫ్ యు బ్లో ద ఎయిర్ ఇంటు ద బెలూన్ మోర్ అండ్ మోర్ ఇట్ బర్స్.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి ఒక గాలికి సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: Therefore, more than బృహస్పతి ఆనంద, more than Prajapati Ananda, Brahmananda is widespread.
0: కనుకనే బ్రహ్మానందం అనేటువంటి పద్యమునందు సర్వ పదములు కూడాను బ్రహ్మకు సంబంధించినటువంటివి.
1: All words, vocabulary are related to Brahma.
0: రెండవది పరమసుఖదం.
1: Next one is పరమసుఖదం, supreme happiness.
0: ఏమిటి ఈ సుఖము?
1: What is this happiness?
0: శారీరక సుఖమా? ఇంద్రియ సుఖమా? బుద్ధి సుఖమా? మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: What is this happiness? Is it physical or sensual or that of the intellect or mind?
0: ఏ సుఖమని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: No one can decide.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మన్నానుగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped this way.
0: ఇటువంటి యొక్క ప్రార్థనే తట్టు వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishi.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is a very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాలకర్మము యందు కూడాను పరిమితము లేదు.
1: ఇట్ హాస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాలకర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లిస్.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమ సుఖ, సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్
0: దిస్. ఆకారమే లేదు.
1: ఇట్ హాస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: వెరీ, ఇట్ హాస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఇస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as the
0: paramatmanam kudanu sukha swarupude.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku kungaka aanandamulaku pongaka nirantaram kudanu paramanandam tho kudinatvanti sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం, నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన,
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్.
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This brahma jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: jnanam kaadu, mastaka jnanam kaadu.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: Kanaka idi eppudu kudunu paripurnamainatvanti okka swasvaroopa jnaname.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: Swasvaroopa jnanamu.
1: It is the one of the self.
0: Itti jnanamunaku ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫామ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం
0: హ్యాపీ. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్
0: ఏకత్వమైనటువంటిది పరమసుఖము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ
0: ఈ పరమసుఖంతో అనుభవించేటువంటిది జ్ఞానము.
1: సో ఇట్ ఈస్ జ్ఞాన దట్ ఈస్ ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్
0: కేవలం జ్ఞానమూర్తి.
1: ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్
0: ద్వంద్వాతీతం
1: దట్ ఈస్ నాన్ డ్యూయల్.
0: కష్టము సుఖము అని కాని లేక నిందలు నిష్ఠూరమని కాని పాపము పుణ్యము అనేటువంటిది కాని మంచి చెడ్డ అనేటువంటిది కాని ఏ మాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ సిన్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యూయాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Basing on this, it is said truth is one represented as many not by many two, scholars.
0: Not two. Adivina.
1: Truth is one, not two, not two.
0: Endukante truth is one ante rendu kavachunu.
1: When you say truth is one, not two. So the statement is truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్
0: ద్వంద్వాతీతం
1: బియాండ్ డ్యూయాలిటీ
0: గగన సదృశ్యం.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ కాన్సెప్ట్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: వెరీ స్పేస్ ఈథర్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ ఉన్నది అక్కడ లేదని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్ గగన సదృశ్యం.
0: ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్ బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు? దైవముఖునికి పేరు.
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్
0: టు ఆనందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం. ఇవన్నీ కూడా నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham tattvamasyadi lakshyam.
1: Tattvamasyadi lakshyam.
0: Nalugu vedamulu endukudunu nalugu mahavakyamulu bodhistu vachindi.
1: Four Vedas taught four important dicta.
0: Ee nalugu yokka mahavakyamulu emiti?
1: What are these four dicta?
0: Prajnanam Brahma.
1: The first Rukvedam. One, Prajnanam Brahma.
0: Rugvedam.
1: Prajnanam Brahma is Rugveda.
0: Ayam Atma Brahma.
1: Ayam
0: Aham Brahmasmi. Tat Tvam Asi.
1: Ayam Atma Brahma. Aham Brahmasmi. Tat Tvam Asi.
0: Ide Mahavakyamulo Yokka Tattvamu.
1: These are important dicta.
0: Ivanniyu Cheri Daivam Yokka Ekatvanne Prabodhistu Vachinayi.
1: They all denote the unity of divinity.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవస్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ఫోర్ వేదస్
0: ద్వంద్వాతీతం
1: హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్
0: గగన సదృశ్యం
1: ఇస్ నాన్ డ్యూయల్ ఎథీరియల్
0: తత్వమస్యాది లక్ష్యం
1: ఇట్ హస్ గాట్ ద అల్టిమేట్ యాస్ ఎయిమ్
0: ఏకం
1: వన్
0: నిత్యం
1: ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: అచలం
1: ఇమ్మొబైల్
0: ఏకం
1: ఉన్నది
0: ఒక్కటే
1: వన్ ట్రూత్ ఈజ్ వన్.
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్.
0: ఒకటి పెట్టావు.
1: You have one here.
0: పక్కన సున్న పెట్టావు.
1: You added zero.
0: 10 అంటున్నావు.
1: Then it's 10.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another one.
0: 100 అంటున్నావు.
1: 100.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 1000 అంటున్నావు.
1: 1000.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 10,000 అంటున్నావు.
1: 10,000.
0: ఈ విధంగా millions, millions, millions గా మారుతూ వస్తుంది.
1: You can add zeros and say million.
0: అయితే ఈ అన్నింటి యందు ఉన్నది ఏమిటి? ఒక్కటే.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యావ్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్ విప్రాబోధావంతే ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము
1: one
0: nityam
1: is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: ఎట్టి చేంజెస్ కూడా ఉండదు.
1: దేర్ విల్ బి నో చేంజ్ అట్ ఆల్.
0: త్రికాలం యందు కూడా దీనికి మార్పు ఉండదు.
1: ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం ఇట్ కూడా దీనికి
0: మార్పు ఉండదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: త్రిగుణం యందు కూడా మార్పు ఉండదు.
1: సో ఆల్సో ఇన్ ద ట్రినిటీ.
0: త్రికాలం, త్రిగుణం, త్రిలోకం మూడింటి యందును మార్పు లేనటువంటిది ఇదే ఒక్కటి.
1: సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: నిత్యం,
1: ఇట్ ఇస్ ఎటర్నల్.
0: విమలం,
1: ప్యూర్.
0: మలరహితమైనటువంటిది ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్.
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: విమలం,
0: ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం,
1: అచలం,
0: చలించేటువంటి వాడు కాదు.
1: ఇట్ డజంట్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్
0: మూన్. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్,
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి యందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: ఒక సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ఎన్షియంట్ రిషీస్,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: నో డివినిటీ,
0: అనేక తపస్సులు చేసి,
1: డిపెండెన్స్,
0: సర్వమును త్యాగం చేసి,
1: అండ్ దే సాక్రిఫైస్.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హాస్ గాట్ హిస్ ఓన్.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ హిస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ ఎవ్రీ సేజ్ హాస్ గివెన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ టు డివినిటీ.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ టు నో డివినిటీ.
0: అనేక తపస్సులు చేసి,
1: డిపెండెన్స్,
0: సర్వమును త్యాగం చేసి,
1: అండ్ దే సాక్రిఫైస్.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హాస్ గాట్ హిస్ ఓన్.

0: Nothing to do with the physical form.
1: ఎవరూ దీనిని వర్ణించలేరు.
0: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్
1: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
1: నారదుడు సమయం లోపల నారదుడు
0: నారద
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా
0: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెన్
1: నాయన ధ్రువ
0: హి సెడ్ ఓ సన్ ధ్రువ
1: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు
0: యు ఆర్ యంగ్ సో యంగ్
1: చాలా చిన్న పిల్లవాడవు
0: యు ఆర్ ఎ బాయ్
1: నీవు తపస్సును ఆచరించగలవా
0: కెన్ యు అండర్టేక్ పెన్
1: ఏ విధంగా భగవంతుని చింతించగలవు
0: హౌ కెన్ యు థింక్ ఆఫ్ గాడ్
1: ఏ రూపాన్ని నీవు చింతించగలవు
0: వాట్ ఫామ్
1: అని అనేక ప్రశ్నలు వేస్తాడు
0: యెస్ పుట్ మెనీ క్వశ్చన్స్
1: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు
0: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions
1: brahma manasa putra
0: he said oh narada
1: tapas cheyali ane sankalpam puttinchindedi taane
0: in fact god motivated me to do penance
1: ee sankalpamulaku mokkaga malipinchedi taane
0: in fact he is the cause for
1: ee mokkalu uchchanga marchedi taane
0: and his penance would grow
1: into uchchanandu palamulu kuda ichchedi ante taane
0: and it will finally bear fruits as per his will
1: kabatti taane chustukuntadu
0: god will take care of my penance
1: nenu ee sandehamulaku ye matram avakasam ivanu
0: I never doubt at any point of time
1: nenu ye shastramulu chadavaledu
0: I have not gone through any
1: ye upanishadulu tirigiveyaledu
0: I have not gone through upanishads
1: kaasa naaku unnatvanti anta okke chadivu okkate
0: I only know one form of education
1: devanamam okkate
0: that is god's name
1: aithe ee namani nee smaristhavu annadu
0: then narada asked what name you repeat chant
1: కొంచెం యోచన చేసి
0: ధ్రువ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్
1: ఒక్కటే ఒకటి చెప్పాడు
0: గోపీజన
1: వల్లభాయ నమః అన్నాడు
0: గోపీజన వల్లభాయ నమః
1: గోపికన్ అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు
0: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్
1: గోప అనగా ఏమిటి భూమి వేదము వాక్కు
0: గో మీన్స్ అర్త్ వేద ద వర్డ్
1: భూమి
0: అర్త్
1: వేదము
0: వేదము
1: వాక్కు
0: అండ్ ఆల్సో ద వర్డ్
1: పశువు కూడా పశువు
0: అండ్ ఆల్సో ద కౌస్
1: ఈ నాలుగింటికి గో అని పేరు
0: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో
1: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది
0: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
1: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు
0: అండ్ దిస్ గోవు ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్ గో
1: కనుక ఈ నాలుగింటిని కాపాడినటువంటి వారు గోపికలే
0: Gopikas have taken care of these
1: bhumini nilparu
0: they kept the earth steady
1: vedanni kaapadtu vacharu
0: they were protecting the
1: vaakunu smaristhu vacharu
0: and they were chanting god's name
1: bhumini kaapadtu vacharu
0: and they were also rearing cows there
1: kanukane veeriki gopikalu ani peru vachi
0: so they are called gopikas
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కాని తాను పెట్టుకుని వచ్చినవి కాదు
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ వన్ నేమ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నేమ్లెస్
1: అప్పుడు చెప్పాడు గోపీజన వల్లభాయ నమః గోపీ
0: దెన్ హి సెడ్ గోపీ
1: ఆ జనము లోపల నేను ఒకడిని అన్నాడు
0: ఇన్ ద అమంగ్ గోపీస్ ఐ యామ్ వన్ అమంగ్ దెమ్
1: అనగా వేదములో నేను ఒకడిని
0: ఐ యామ్ పార్ట్ ఆఫ్ వేద
1: వాక్లో నేను ఒకడే
0: ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్
1: భూమిలో నేను ఒకడే
0: ఆల్సో
1: గోవులో నేను ఒకడే
0: ఐఎమ్ అమంగ్ ది కౌస్ ఐఎమ్ వన్
1: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని
0: దేర్ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ
1: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు
0: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్ ప్రొటెక్టర్
1: దీనిని మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ ది అదర్ డే
1: క్రీమ్
0: clean
1: krishnaya
0: krishnaya
1: govindaya
0: govindaya
1: gopijana vallabhaya
0: gopijana vallabhaya
1: swaha
0: swaha
1: ani cheppadu emti clean
0: clean
1: krishnaya
0: krishnaya
1: govindaya
0: govindaya
1: gopijana vallabhaya
0: gopijana vallabhaya
1: swaha
0: swaha
1: ee aidu vittiki cheri aidu padamulu ga nirnayam chesukunnaru
0: these are the five words
1: clean
0: clean
1: bhumi
0: clean means earth
1: క్లీమ్ అనగా భూమి
0: క్లీమ్ మీన్స్ అర్త్
1: భూమి కృష్ణాయ
0: కృష్ణాయ
1: జలము
0: వాటర్
1: గోవిందాయ
0: గోవిందాయ
1: అగ్ని
0: ఫైర్
1: గోపీజన వల్లభాయ
0: గోపీజన వల్లభాయ
1: గాలి
0: ఎయిర్
1: స్వాహ ఆకాశం
0: స్వాహ ద స్పేస్
1: కాబట్టి ఐదింటికి ఐదు భూతములను నిర్ణయించాడు
0: These five words symbolize the five elements.
1: కరకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
0: The five elements are the very personification of God.
1: క్లీన్ కృష్ణాయ

0: Govindaya, Gopijana Vallabhaya, Swaha.
1: So these are the five elements which are Swaha the form of God.
0: Akashami.
1: Swaha means the space, ether.
0: Kanuka, Akashamu, Gali, Agni, Niru, Bhumi.
1: So the five of the elements are referred in this way.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: God has got all these five elements.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: You can chant any name of the five elements.
0: ఈ భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణువు ఈ విధంగా విష్ణు కృష్ణులు కాదు.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: ఈ సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేరు లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్, నో నేమ్.
0: కస్మై నమః,
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరిక లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్,
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్, యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: Bhagavan has no worry at all.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: He is always blissful.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: Bhagavan has no thought over
0: it. ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్, హి హస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా దీన్ని తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్, లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా, ఎక్కడ చేసినా, ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటాం.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు.
1: నో,
0: మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ది సాటిస్ఫాక్షన్.
0: ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్.
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్.
0: లేదు,
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫుడ్
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్?
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: సెల్ఫ్. ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్, ఇన్ ద ఫిజికల్ వరల్డ్ వీ కెన్ కాల్ ఇట్ స్వార్థ ఆర్
0: కాన్షియస్నెస్. కానీ పారమాత్మ్యం లోపల,
1: బట్ స్పిరిచువల్లీ
0: స్వార్థం కాదు.
1: స్పిరిచువల్లీ ఇట్ ఇస్ నాట్ సెల్ఫిష్.
0: పరార్థమే అది కూడాను.
1: ఇట్ ఈస్ ఆల్సో బియాండ్.
0: కనుక ప్రపంచం లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఉన్నది ఐదు పదములు ఉంటున్నవి.
1: దెర్ ఆర్ ఫైవ్ వర్డ్స్.
0: పరమాత్మ,
1: గాడ్,
0: పరాత్మ,
1: సూపర్ న్యాచురల్,
0: పరమాత్మ,
1: పరమాత్మ,
0: తర్వాత ఏకాత్మ,
1: ఏకాత్మ,
0: ద్వైతాత్మ,
2: ద్వైతం,
1: ద్వైతం, ద్వైతం, డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో పాటు జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి, సమష్టి,
1: జస్ట్ ఇండివిజువల్, సమిష్టి, కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి, డివినిటీ,
0: పరమేష్టి, ఆనెస్టీ.
1: అండ్ పరమేష్టి ఇస్ ఆనెస్టీ.
0: ఆనెస్టీ అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి ఒక తత్వం.
1: దట్ విచ్ ఇస్ రిలేటెడ్ ది స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: కనుకనే
1: సో
0: పరమాత్మను మనం పొందాలనుకున్నట్టే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ గాడ్, ది ఇండివిజువల్ వ్యష్టి షుడ్ జాయిన్ సమిష్టి, ది కమ్యూనిటీ.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మ్యాచెస్ ఇన్ ది కమ్యూనిటీ, పరమేష్టి ద డివైన్,
0: దైవేష్టి అయిపోతుంది.
1: అండ్ దెన్ ఇట్ బికమ్స్ సుప్రీం, ది డివైన్.
0: కనుక నేను నాలుగవ దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: So in order to reach the fourth state, the individual should join
0: the community.
1: If you remain as an individual, you can never attain divinity. Basing on this, God is called
0: Brahmananda.
1: The one who wants to be blissful,
0: పరమేశ్వరుతో చేరాలనుకునే ఆశను పెంచుకుని
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్
0: సమష్టితో ఏకం కండి
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ
0: ఒక్కటే
1: బోత్ ఆర్ వన్ యాక్చువల్లీ
0: అందరూ ఒక్కటే
1: ఆల్ ఆర్ వన్
0: ఈ వేదము మొట్టమొదటి ప్రబోధించి వచ్చింది
1: హీ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ ఓ మానవులారా
1: ఓ మ్యాన్కైండ్
0: మేము భగవంతుని చూచాము
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్
0: వేదాహవేదం పురుషం మహాంతం మహాంతం
1: వీ హావ్ సీన్ గాడ్
0: ఆదిత్య వర్ణం
1: అండ్ హీస్ ప్యూర్
0: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను
1: ఈ సో బ్రిలియంట్
0: తమస్ పరస్తాత్ తమస్సులో ఉంటున్నాడు తాను
1: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్
0: అనగా చీకటిలో ఉంటున్నాడు
1: ఇట్ మీన్స్ హీస్ తమస్ ఆర్ డార్క్నెస్
0: కానీ సూర్యకాంతి ఉంది సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు
1: దేర్ ఈస్ దిస్ సన్ లైట్ బట్ యట్ హీస్ ఇన్ తమస్
0: తమస్ పరస్తాత్
1: is beyond this darkness there
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు
1: దట్స్ ద డిక్లరేషన్ ఆఫ్
0: స్వామి మీరు లోపల చూచారా బయట చూచారా
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపలా బయట అనేటువంటి భేదం లేదు
1: దేర్ నో డిఫరెన్స్
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత
1: దేర్ నథింగ్ లైక్ ఇన్సైడ్ అవుట్ సైడ్ బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బోత్
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు సర్వత్రా చూచిన వారే
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్ వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్
0: బ్రహ్మానందం ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం
1: యాజ్ గాడ్ ఈస్ డిజైర్లెస్ హీ సుప్రీం
0: ఎట్టి కోరికలు లేదు
1: నో డిజైర్
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్
0: దానివల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు
1: దేర్ఫోర్ హీస్ ది పర్సానిఫికేషన్ మెటఫర్ ఆఫ్ హిస్
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ విజ్డమ్
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది
1: దేర్ఫోర్ ఐదర్ విజ్డమ్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్ or in God.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: There's no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు
1: ఈజ్ నాట్ బౌండ్ బై టైమ్
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు
1: ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్ అండ్ స్పేస్ ఆర్ రీజన్
0: ఒక చిన్న ఉదాహరణ
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు
1: యు ఆర్ స్లీపింగ్
0: కానీ మీకు ఒక కల వచ్చింది
1: యు డ్రీమ్
0: ఆ కల ఏ విధంగా వచ్చింది
1: వాట్ హ్యాపెన్స్
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు హావ్ గాన్ టు కలకత్తా
0: కలకత్తాకు చేరవలసిన పోయింది
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు
1: వాట్ ఈస్ ద ట్రావెల్ అరేంజ్మెంట్
0: ఎవరితో పోయినావు కలకత్తాకు
1: హూ అకంపనీడ్
0: ఎందుకు పోయినావు
1: వై హావ్ యూ గాన్
0: ఈ కారణ కార్యకర కర్మం ఏమాత్రమో తెలియదు
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే
1: If you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock in the morning.
0: ప్లేన్ పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి
1: As you get down there,
0: టాక్సీ తీసుకున్నావు నీవు ఇంటికి చేరిపోయినావు
1: అండ్ దెన్ యూ రీచ్ హోమ్ బై టైమ్
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు
1: ఐ హావ్ గాన్ హోమ్
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు
1: యు వాంట్ టు మీట్ యువర్ రిలేషన్
0: కాబట్టి బంధువులు చూడటం కారణం
1: టు మీట్ యువర్ రిలేషన్ ఇస్ ద కాజ్
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు
1: ద రీజన్ ఆఫ్ యువర్ ట్రిప్ ఇస్ టు మీట్ యువర్ రిలేషన్
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు
1: అండ్ యూ ట్రావెల్ బై ఫ్లైట్
0: ఎప్పుడు ప్రయాణం చేశావు కాలం కూడా వచ్చింది
1: హియర్ టైం ఫ్యాక్టర్
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు
1: ద టైం ఫ్యాక్టర్ టెల్స్ యు స్టార్టెడ్ 7
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ రీజన్ దేర్ ఇస్ టైం దేర్ ఇస్ కాజ్ అండ్ కండిషన్
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాల కర్మకారణ కర్తవ్యాలు నాలుగు లేవు.
1: Whereas in a dreaming state there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: నాలుగు కూడా లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these four factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: నాలుగు కూడా దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: Therefore that what you experience all these factors is true.
0: సుప్తి అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయావు.
1: And you slept well last night.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: You got up at 1:30 midnight.
0: 1:30 గంటకు లేచావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: You have gone to bathroom at 1:30.
0: 1:35 నిమిషాలకు నీవు వెళ్ళావు తిరిగి.
1: And you returned at 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: And then you just lay down on bed at 1:35. Then you slept.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: How did you sleep?
0: నీవు పెద్దవాడైనట్టు.
1: As you have grown.
0: నీవు చదివినట్టు.
1: As if you finished your study.
0: నీవు గొప్ప ఉద్యోగం చేసినట్టు.
1: As if you are employed.
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు.
1: As if you got married.
0: నీకు కుమారుడు పుట్టినట్టు.
1: That you have a son.
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: That you got married, that you have a son and you started to play with him. That was the dream.
0: పుట్టడము, చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్ దట్ యు హావ్ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: అన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైం ఫర్ బర్త్, ఫర్ ఎడ్యుకేషన్,
0: అనుభూతికి 40 సంవత్సరాలు పట్టినట్టుంది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్, వోక్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: ఇది సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: నీ కాలం లోపల
1: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్ 40 సంవత్సరాలు, కాలము 5 నిమిషాలు.
1: So 45 years of experience is
0: experience in 5 minutes.
1: This is the time in Sushupti, deep sleep.
0: అతీతమైనటువంటి తురియావస్థ.
1: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: In the Turiya ultimate state, a fraction of a second is enough.
0: ఒక క్షణము.
1: A fraction of a second is enough.
0: ఎట్టయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time in 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply?
0: లేదు.
1: No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: If you want to see God within a fraction of a second, it is possible.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: You are living in a house.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది.
1: And you left that 10 years ago.
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు.
1: You kept it under lock and key.
0: విదేశాలకు వెళ్ళినావు.
1: And you went abroad.
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: And the whole house kept under lock and key is dark.
0: కానీ నీవు తిరిగి వచ్చావు.
1: You returned.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: And you opened.
0: స్విచ్ వేశావు.
1: You have put on the switch. There is light.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది, రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే
1: When once you direct your intellect towards God, it amounts to putting the switch on. That supreme bliss can be experienced immediately. Therefore, it is called supreme happiness, that non-dual happiness. All the states of bliss are beyond reason. Within a fraction of a second, you can experience. You don't need to wait for time.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యాలకు పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: మ్యాక్యాప్
0: ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్.
0: ఉంటున్నది,
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: అండ్ వన్ దేర్ లవ్ ఇస్
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీమ్
0: సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జున్ని పిలిచి, ఒరే నాయన,
1: he called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా, నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: Brother-in-law, my age is 70.
0: నాకెంత వయసు?
1: What's my age?
0: నాకు 75 అన్నాడు.
1: I'm 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 age.
0: 75 years కృష్ణునికి.
1: 75 age కృష్ణ.
0: 70 years అర్జునికి.
1: అర్జున was age 70.
0: 112 years ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 years.
1: 113 years.
0: 113 years లోపల భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్య చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjuniki 70 samvatsaramlo.
1: Arjuna age 70.
0: ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఆనాడు యుద్ధం చేస్తూ వచ్చారంటే దీనికి ఏది కారణము?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనో ప్రభావం అనేక రకమైన మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్, ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హీ క్వశ్చన్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: Inno paryayam neeku bodhinchanu.
1: I taught it many times.
0: Kaani neevu daani gnapti endunchukoledu.
1: But you are not remembering it.
0: Kaaranam emti?
1: Why?
0: Idantha mukhyanga neevu teesukoledu.
1: You didn't consider it important.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్? యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్.
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్.
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్.
0: ఐ స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి, యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు.
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరముగా స్వప్నాశక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state.
0: ఆ తారకంలో నీవు లేదు, తామసంలో ఉన్నావు నీవు.
1: You are not in that spiritual level taraka, but you are in tamas, darkness.
0: అది ఎట్లా స్వామి?
1: How is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యు హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా?
1: యు హావ్ యు ఫర్గాటన్ సో సూన్?
0: ఓహో, మర్చిపోయినావు.
1: ఐ హావ్ ఫర్గాటన్.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నా?
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నా.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను?
1: యు రిమెంబర్ వాట్ హాడ్ హ్యాపెన్
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యు డోంట్ నో వాట్ హ్యాపెన్ 1 ఇయర్ బ్యాక్.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యు ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యు డోంట్ నో వేర్ యు వర్.
0: మనుషుల యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్స్ సో
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మాడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యు. మరణ వార్త విన్నాడు.
1: అండ్ హీ హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హీ ఫెల్ డౌన్.
0: దేవోత్సనంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కన ఉన్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు కృష్ణుకు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణా సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్ డెత్
0: దానికి
1: అండ్ కృష్ణా హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెడితివే.
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: ఇంకా పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు.
1: యూఆర్ గ్రీఫ్
0: మంచిగా
1: యూఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: అంత కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము
1: అండ్ ఇట్ వాస్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను?
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వి.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీనెస్
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేస్ సిస్టర్ లుక్ హియర్ హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాది.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాది అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్. లైఫ్లెస్
0: అర్జున.
1: అర్జున
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యూఆర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడు అనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇస్ ఓన్లీ ద వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్.
0: కనుక నీ భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును.
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: ప్రవేశించడానికి వీల్లేదు.
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్.
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును.
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ.
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును.
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside. Whereas man cannot go inside. They have got
0: certain...
1: But because the devotion is less in man. Because women have more devotion, she can go anywhere. They have total faith in God. And therefore they have that Krishna can resurrect him.
0: సరే వీళ్ళందరూ తలలు వంచుకొని కూర్చున్నాడు భీముడు అర్జునుడు నక సహదేవుడు ధర్మరాజు కూడా.
1: Well, all brothers Pandavas, they are just feeling very sad about this tragic event.
0: వీళ్ళతో ఏదో ముచ్చట్లు ఆడుతున్నాడు కృష్ణుడు.
1: Krishna went on conversing with
0: them. ముచ్చట్లు ఏమీ అతనికి వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: And they could not understand what all he was speaking.
0: అర్జునుడికి క్రోధం వస్తూ ఉంటున్నది.
1: Arjuna was furious.
0: ఏమీ చెప్పలేడు.
1: He could not say.
0: తర్వాత చెల్లి బిడ్డను తీసుకురా అన్నాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్డ్ ఓ సిస్టర్ బ్రింగ్ ద బాడీ బ్రింగ్ ద చైల్డ్ హియర్.
0: ఆ తట్టలో పెట్టుకుని పిల్లల పైన కొట్టాడు.
1: అండ్ దెన్ హి ప్యాటెడ్ ఆన్ ద థైస్ ఆఫ్ ద చైల్డ్.
0: కేవని ఏడ్చాడు.
1: అండ్ ద చైల్డ్ షౌటెడ్ క్రైడ్ ఇమిడియట్లీ.
0: ఏడ్చేటప్పుడు వీళ్ళందరూ తలలు ఎత్తారు.
1: ఆల్ రైజ్ ద హెడ్.
0: చూచారు.
1: దే సా ద బేబీ.
0: పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి పరీక్షితుడు అని పేరు పెట్టాను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సెడ్ హి దిస్ చైల్డ్ ఇస్ examined the pariksha and therefore this child be named as Parikshit.
0: అప్పుడు అర్జునుడు పోయి కాళ్ళు పట్టుకొని
1: అర్జునా కాఠోడ
0: కృష్ణ వంశోద్ధారక అన్నాడు.
1: దెన్ కృష్ణ యువర్ ఎమాన్సిపేటర్ ఆఫ్ ది క్లాన్
0: అర్జున.
1: అర్జున
0: దినములు పూర్వము వంశనాశి అన్నావు, ఇప్పుడు వంశోద్ధారక అంటున్నావు, రెండు నీ నోటికి సంబంధము.
1: Few days back you are the destroyer, annihilator of the clan, and today you call him
0: yes anuvariki yes anura no anuvariki no yesra no yesulu mee notiki gaani saayiki sarvam yes yes yes.
1: If you say yes, Sai says yes. If you say no, Sai says no. Yes, no relate to you, but Sai is beyond.
0: Vamsanasi annadu ఈనాడు వంశోద్ధారక అంటున్నావు.
1: యు మే సే ఎనిహిలేటర్ అండ్ యు మే సే ఎమాన్సిపేటర్, యు నాట్ బాదర్డ్.
0: ఈ విధంగా వచ్చి కొన్ని రకములైనటువంటి మార్పులు కూడా వాళ్ళ ఎందు మర్చిపోయినటువంటి మార్పులు చూపించాడు.
1: అండ్ హి హస్ బ్రాట్ అవుట్ సర్టన్ చేంజెస్ ఇన్ దెం.
0: కృష్ణుడికి పక్కన పోయి కూర్చున్నాడు అర్జునుడు.
1: అర్జున సాట్ బై ది సైడ్.
0: అన్ని ఆనందమైన వార్తలు చెప్తూ వస్తున్నాడు.
1: హి వాస్ టెల్లింగ్ ఆల్ గుడ్ న్యూస్.
0: కానీ స్వామి,
1: స్వామి
0: బావా, నా కుమారుడు చాలా చిన్న వయసు వాడే.
1: మై సన్ ఇస్ సో యంగ్.
0: అతన్ని ఎందుకు మరణింపు చేశారు?
1: Why did you
0: అతను ఎందుకు నేను చూడకుండా చేశారు?
1: హౌ ఇస్ దిట్ ఐ కుడ్ మీట్ హి
0: చిన్న వయసులో నేను మృత్యు ప్రార్థించడమా?
1: వై డిడ్ మై సన్ డై అట్
0: ఇంకా కొంతకాలమైన కూడా బ్రతికించకూడదా?
1: కాంట్ యు మేక్ హిమ్ లివ్ ఫర్ సమ్ మోర్ టైం.
0: చాలా ఒక నిందాస్తుతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్ ఫర్ నాట్ కీపింగ్ హిస్ సన్ అలైవ్ ఫర్ ఎ లాంగ్ టైం.
0: పిచ్చివాడా,
1: మ్యాడ్ క్యాప్,
0: ఈ చిన్న వయసు పెద్ద వయసు అనేది ఈ దేహానికి నువ్వు చూసుకుంటున్నావు.
1: ది ఏజ్ యంగ్ ఆర్ ఓల్డ్
0: ఇందులో పనికిరాదు.
1: బట్ దాట్ వోంట్ అప్లై.
0: కాబట్టి జరగవలసినటువంటి జన్మ మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: బర్త్ అండ్ డెత్ దే డూ హ్యాపెన్.
0: అయితే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను.
1: దెన్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: మనమందరి కూర్చుకు చేరి
1: ఆల్ ఆఫ్ అస్ అసెంబుల్ హియర్.
0: కేవలము ఒక విధమైనటువంటి కాశ్మీర్ కు వెళ్ళినాము.
1: అండ్ వి హావ్ గాన్ టు కాశ్మీర్.
0: ఈ కాశ్మీర్ అనేటువంటిది కూడాను కైకేయి యొక్క రాజ్యం అయింది.
1: కాశ్మీర్ బిలాంగ్స్ టు కైకేయి.
0: ఒకనాకు సంబంధము కాశ్మీర్ కు వెళ్ళాము.
1: వి హావ్ గాన్ టు కాశ్మీర్ అట్ వన్ టైం.
0: అక్కడికి వెళ్ళినాము, ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: అండ్ వి హావ్ పర్చేస్డ్ ఎ ఉల్లన్ క్లాత్.
0: ఒక సఫారీ కోసమని ఒక ఉల్లన్ బట్ట తీసుకున్నాము.
1: వి వాంటెడ్ ఉల్లన్ సఫారీ ఫర్ us.
0: తీసుకుని వచ్చాను.
1: వి బ్రాట్ ఇట్.
0: కానీ మర్చిపోయినాను, ఒక బీరంలో పడేశాను.
1: బట్ ఐ ఫర్గాట్ ఇట్, కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: కానీ 10 సంవత్సరాల తర్వాత
1: ఆఫ్టర్ 10 ఇయర్స్
0: ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే సమయం లోపల
1: యాజ్ ఐ షిఫ్టెడ్
0: ఈ బట్టలను ప్యాక్ చేస్తూ వచ్చాము.
1: ఐ వాస్ ప్యాకింగ్ ఆల్ మై లగేజ్.
0: అప్పుడు ఈ యొక్క కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి ఉలన్ సఫారీ బట్ట చిక్కింది.
1: దెన్ ఐ స్పాటెడ్ దిస్ ఉలన్ సఫారీ ఐ బ్రాట్ ఫ్రమ్ కాశ్మీర్.
0: ఈనాడు చిక్కింది, నేను ఇంతకాలం మర్చిపోయినా అన్నాడు. ఆ దినమే పోయాడు, టైలర్ చేతికిచ్చాడు, సఫారీ కుట్టించుకున్నాడు.
1: అండ్ దెన్ హీ ఫెల్ సో సాడ్ దట్ హీ హస్ ఫర్గాటన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఉలన్ కాశ్మీర్ క్లాత్ అండ్ హీ గేవ్ టు ద టైలర్ ఫర్ స్టిచింగ్.
0: కానీ కుట్టించుకున్నాడు.
1: హీ గాట్ ఎ స్టిచ్.
0: ఎక్కడో ఒక మ్యారేజ్ ఫంక్షన్ కు వెళ్ళాడు.
1: మ్యారేజ్
0: ఫంక్షన్ కు వెళ్లి ఆ యొక్క ఆనందం లోపల ఆ యొక్క బఫేలో బుఫేలో అంటారు ఆ విధంగా తిండి సమయం లోపల
1: వై హి వాస్ పార్టేకింగ్ ఫుడ్ దేర్ ఇన్ బఫే డినర్.
0: బఫీ డిన్నర్ చేస్తూ ఏదో వంగినాడు. వంగేటప్పటికి ఆ కోటు పట్టను పగిలిపోయింది.
1: While he was moving about in the buffet dinner type, as he bent the cloth tore
0: there.
1: He was feeling sad.
0: Kotta gudda.
1: New suit.
0: నిన్ననే స్టిచింగ్ చేశాడు. కొత్త కోటు పగిలిపోయింది అన్నాడు.
1: బ్రాండ్ న్యూ కోట్. హౌ ఇస్ దట్ ఇస్ టార్న్ అవుట్?
0: అప్పుడు చెప్పాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణా సెడ్,
0: పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్ ఫెలో,
0: కుట్టింది నిన్న కొత్త కోటే.
1: ఇట్ వాస్ స్టిచ్డ్ యెస్టర్డే న్యూ.
0: బట్ట కూడా కొత్తదే.
1: క్లాత్ ఇస్ న్యూ.
0: కానీ ఓల్డ్ స్టాక్ ఇది అన్నాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓల్డ్ స్టాక్ యు నో బ్రాట్ ఫ్రమ్ ద కాశ్మీర్.
0: అదే రీతిగానే ఈ చిన్న వయసు లోపల నీ అభిమన్యుడు పోయాడు.
1: యు హావ్ లాస్ట్ యువర్ సన్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్.
0: కానీ ఈ వయసు అంతా కూడా ఓల్డ్ స్టాక్.
1: బట్ దిస్ ఈస్ ఓల్డ్ స్టాక్.
0: ఎన్నో జన్మల నుంచి వచ్చి ఈయన జన్మ లోపల ఈ కొద్ది కాలం మాత్రమే జీవించారు.
1: అండ్ హీ హాస్ బీన్ హియర్ హావింగ్ స్పెండ్ మెనీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: పరిపూర్ణమయ్యేటప్పటికి పట్టణ పగిలింది ఈ కోటు.
1: వెన్ ది పీరియడ్ హ్యాస్ ఎండెడ్ ది కోట్ హ్యాస్ టోర్న్ అవుట్.
0: అప్పుడు అర్జునుడు, ఇలాంటి యొక్క రహస్యాలు కూడా ఉంటున్నాయా స్వామి?
1: దెన్ అర్జున సెడ్, ఈవెన్ సచ్ సీక్రెట్స్ ఆర్ దేర్ స్వామి.
0: జీవితమే రహస్యము.
1: యువర్ దిస్ ఇస్ మిస్టర్.
0: జీవితమే విచిత్రము.
1: లైఫ్ ఇస్ పెక్యూలియర్.
0: చిత్రంబులు.
1: పెక్యూలియర్.
0: ఇదంతా చిత్రములు నాయన.
1: బట్ హౌ మిస్టీరియస్ దే ఆర్.
0: కనుక దీన్ని ఏమాత్రము నీవు అర్థం చేసుకోలేవు.
1: యూ కెనాట్ అండర్స్టాండ్.
0: అర్జునుడు కూడా బుద్ధి చెప్పాడు.
1: అండ్ ఈ పాసిఫై.
0: ఈ విధంగా కదను దైవతత్వాన్ని ఎవరు కూడా సరిగా అర్థం చేసుకోలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక నిమిషంలో జరిగింది, మరొక నిమిషంలో విరుద్ధంగా జరుగుతుంటారు.
1: అట్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ వన్ వే, జస్ట్ ఆపోజిట్.
0: దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది.
1: ఆపోజిట్ థింగ్స్
0: హ్యాపెన్. రీజన్.
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: భగవత్ కార్యాలకు ఏది రీజన్ లేదు.
1: ఫర్ గాడ్స్ యాక్షన్
0: నో రీజన్.
1: ఫర్ గాడ్స్ విల్ నో రీజన్.
0: కనుకనే భగవద్ దీన్ని ఈ విధంగా ఆ విధంగా తర్కించుకోవటము లేక విచారించుకోవటము ఒక విధమైనటువంటి తర్జుమాలు చేసుకోవటం ఇది సరైనది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ ఆర్ డిబేట్ ఆర్ కన్వర్స్ ఆర్ డిఫర్.
0: కాదు అంటే కాదు, సంతోషం అంటే.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ సెడ్ యు నో,
0: అవును అంటే అవునే.
1: వెన్ మీ yes means is yes.
0: ఎవరో ఒకరు వస్తారు, మీరందరూ బయటికి పోయేది స్వామి చెప్పి మాట్లాడుతుంటే ఒకరు వచ్చేస్తాడు.
1: వెన్ గో ఆన్ టెలింగ్ దట్ దిస్ స్వామి సెడ్, సమ్వన్ కమ్స్ హియర్.
0: స్వామి భగవంతుడు అని మీరు అంటుంటారు.
1: యు సే స్వామి ఇస్ గాడ్.
0: వాడు ఎవడో బజార్ లో వచ్చి వాడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: ఎ ఫెలో ఆన్ ది స్ట్రీట్ మే సే వేర్ ఇస్ గాడ్.
0: లోపల స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు అంటావు.
1: యు మే సే గాడ్ ఇస్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హియర్.
0: వాడు చెప్తాడు భగవంతుడే లేడు ఉంటాడు.
1: హి సేస్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఒరే నాయన, నీకు లేకపోతే నీ భగవంతుడు నీకు లేడు, నా భగవంతుడు నాకున్నాడు.
1: If you say you have no God, yes, you have no God.
0: But I have my God.
1: You have got every right to say no.
0: Who are you? Who are
1: you? What authority you have to deny my
0: God?
1: You have no authority.
0: That's
1: my faith.
0: And
1: you have
0: disbelief.
1: We should have strong faith.
0: ఎవరు కాదనుకున్నా గానీ కాదన్న వారికి కాదు.
1: ఎనీబడి మే డినై ఆర్ నెగేట్.
0: అవునన్న వారికి అవును.
1: ఇఫ్ యు సే yes, యు విల్ గెట్ ద రెస్పాన్స్.
0: నాదాని నీవు కాదన్న దానికి ఏమాత్రం అధికారం లేదు.
1: యు హావ్ నో రైట్ టు డినై మై ఫెయిత్.
0: అప్పుడు వాడు నోరు మూసుకుంటాడు.
1: దెన్ యుల్ కీప్ హిస్ మౌత్.
0: నువ్వు షట్ అప్ అని అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు షట్ అప్.
0: వాడే మోరు మూసుకుంటాడు.
1: హిమ్సెల్ఫ్ విల్ కీప్ హిస్ మౌత్ షట్.
0: కనుకనే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, గుర్తించవలసినటువంటి విషయాలు, చాలా రహస్యాలు మనం చక్కగా విచారణ చేసి పలకాలి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ గాట్ టు నో. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి హావ్ టు రికగ్నైజ్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం అనేటువంటి తాగుడు. ఈ 11 పేర్లు కూడా భగవంతుడి యొక్క పేర్లే కానీ మరొకటి వర్ణన కాదు ఇది.
1: ఆల్ దీస్ 11 నేమ్స్ సుప్రీం బ్లిస్, సుప్రీం హ్యాపీనెస్, నాన్ డ్యూయాలిటీ, ఎథీరియల్ గాయత్రీ
0: మంత్రంలో కూడాను, గాయత్రీ మంత్రంలో కూడాను,
1: గాయత్రీ మంత్ర
0: 9 వర్ణాలు ఉన్నాయి.
1: There are 9 varnas.
0: ఒకటి ప్రార్థన ఉంటుండాలి.
1: One is prayer.
0: ఒకటి ధ్యానం ఉంటుండాలి.
1: One is meditation.
0: ఓం భూర్ భువః శువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను వర్ణనలు.
1: All these 9 narrations of God.
0: ధీమహి ప్రార్థన.
1: ధీమహి ఇస్ ప్రేయర్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: నాకు మంచి బుద్ధి నిమ్మని కోరుతు.
1: గ్రాంట్ మీ గుడ్ ఇంటెలెక్ట్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: కొన్ని వర్ణనలు ఉంటాయి, కానీ ఇది వర్ణన కాదు.
1: దేర్ ఆర్ సర్టెన్ డిస్క్రిప్షన్స్. దిస్
0: బ్రహ్మానందం అనేటువంటి వర్ణన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ డిస్క్రిప్షన్.
0: ఇది కూడా ఒక పేర్లే.
1: దీస్ ఆర్ నేమ్స్ ఓన్లీ.
0: కనుక ఇది కేవలము ఒక విశ్వామిత్రుడు పుట్టించినటువంటి పేర్లు కనుకనే దీనికి కొంతవరకు కాలము నియమము ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై సేజ్ విశ్వామిత్ర, బౌండ్ బై సర్టెన్ టైమ్.
0: కొన్ని రీజన్లు ఉంటున్నాయి.
1: ఇట్ హాస్ సమ్ రీజన్.
0: కానీ దైవతత్వానికి నో రీజన్.
1: బట్ ది డివినిటీ హాస్ నో రీజన్.
0: కనుక అన్ని పేర్లు కూడా భగవంతునివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఏ పేరు పెట్టిపించినప్పటికీ భగవంతుని పేరుగా భావించుకోవాలి.
1: యు మే కాల్ గాడ్ బై ఎనీ నేమ్,
0: భగవంతునికి ఏ విధమైనటువంటి దుఃఖం లేదు.
1: గాడ్ హాస్ నో గ్రీఫ్,
0: భగవంతునికి ఏ విధమైన విచారం లేదు.
1: హి హాస్ నో వరీ,
0: భగవంతునికి ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేదు.
1: హి ఇస్ థాట్లెస్ బియాండ్ థాట్,
0: ఎందుకంటే థాట్స్ లేవు కాబట్టి ఏ ఆలోచన లేదు.
1: యాజ్ ఇస్ బియాండ్ థాట్,
0: ఇవన్నీ థాట్స్ ఉన్నటువంటి వారికి విచారము.
1: పీపుల్ హావ్ వరీ,
0: థాట్స్ ఉన్నటువంటి వారికి దుఃఖము.
1: అండ్ ద వన్
0: థాట్స్ ఉన్నటువంటి వారికి ఆనందము.
1: ద వన్ విత్ థాట్స్,
0: ఏ థాట్స్ లేదు, ఏ విచారము లేదు, ఏ దుఃఖం లేదు.
1: ఇట్ ఇస్ ద థాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ, బట్ గాడ్ ఇస్ బియాండ్ ద రియల్ ఆఫ్ థాట్.
0: అందరినీ సంతోషం సంతోషం అంటుంటారు.
1: సో భగవాన్ సేస్ ఫైన్, సంతోషం
0: పరమ సుఖదం, అది నాకు సంతోషము.
1: పరమ సుఖదం, దట్ ఇస్ స్వామి.
0: స్వామి మా భర్త పోయాడు అని ఏడుస్తారు, చాలా సంతోషం ఉంటాను.
1: సమ్ క్లయెంట్స్ స్వామి ఐ హావ్ లాస్ట్ మై హస్బెండ్, స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏమి స్వామి నా భర్త పోతే నీకు అంత సంతోషమా?
1: స్వామి యు ఆర్ సో హ్యాపీ వెన్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: నువ్వు ఏమైనా అనుకో నాకు సంతోషమే.
1: యూ మే కన్సిడర్ ఎనీవే, బట్ స్వామి
0: ఏది పెరిగినా కానీ నాకు సంతోషం సంతోషం అంటారు.
1: వాట్ ఎవర్ యూ మే సే, స్వామి సే సంతోషం, హ్యాపీ.
0: స్వామి మా వాళ్ళకి ఏదో అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది అన్నారు.
1: స్వామి మై పర్సన్
0: చాలా సంతోషం,
1: యాక్సిడెంట్. స్వామి చాలా సంతోషం, వెరీ గుడ్.
0: ఏది చెప్పినా సంతోషమే నాకు.
1: వాట్ ఎవర్ యూ మే సే,
0: విచారించవలసింది అవసరం ఏమిటింది?
1: నో రీజన్
0: జరిగింది.
1: వాట్ ఈస్ డెస్టిన్
0: జరగవలసినటువంటి ఇవి జరణ మరణాలు జరగాల్సింది, జరుగుతుంటాయి.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: ఒకరి కోసం ప్రత్యేకంగా రావటం లేదు.
1: దే డోంట్ కమ్ స్పెషల్ ఫర్ ఎనీ, ఒకరి
0: ప్రత్యేకంగా మారటం లేదు.
1: నార్ చేంజ్ ఫర్ ఎనీ.
0: కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ టైం లోపల ఏ ఏ కాలంలో ఎవరికి ఏది ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తానుసారం అనుసరించాలి.
1: దట్ విచ్ ఇస్ డెస్టిన్ టు హ్యాపన్, విచ్ ఇస్ బౌండ్ టు హ్యాపన్ యాజ్ పర్ ద టైం విల్ హ్యాపన్.
0: కనుక ఈ అభిమానం మీద మనం బాధపడుతున్నాం, కానీ
1: వి సఫర్ బికాజ్ ఆఫ్
0: అభిమానం, కోరికని.
1: ఇఫ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ ఆల్సో డిజైర్.
0: కనుక ఈ లోకాభిమానం అనేది ఈ లోక శాంతిని దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్ that confer joy or misery.
0: Manam deeri kudulu vicharinchinakkada,
1: let's not worry for anything.
0: Anta bhagavantuni yokka sankalpame,
1: is all God.
0: Taani ichadu taane teeskunnadu.
1: He has given and he has taken back, withdrawn.
0: Eppudu ichadu?
1: When he gave.
0: Enduku ichadu?
1: Why?
0: Kaani ee transport lopala konni goods pettu lopala return ani date vechintaru.
1: In this goods train on certain compartments return date is also mentioned.
0: ఈ దేహాన్ని ఇక్కడ పంపించాడు,
1: this body is sent here.
0: అది నీకు తెలియదు అతను పోయిందని.
1: You don't know when it is gone.
0: కానీ ముందుగానే రిటర్న్ అని పేరు ఉంటుంది అక్కడ.
1: But at the time of this body is
0: gone, ఆ దేహం తిరిగి వెళ్ళిపోతుంది.
1: The return date is also mentioned and that date has to go back.
0: జననం ఉన్నప్పుడు మరణం కూడా వస్తుంది.
1: When there is birth, death also should accompany.
0: రెండు కూడా సహజమైనటువంటి గుణములే.
1: Both are natural phenomena.
0: కనుక ఎవరు కూడా ఏ విధమైనటువంటి దుఃఖం కానీ విచారించకూడదు.
1: So nobody should worry.
0: అన్నిటికీ ఆనందంగానే ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ బ్లిస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
0: కనుక భగవంతుని యొక్క గుణములు ఆనందమే.
1: అండ్ గాడ్స్ చీఫ్ అట్రిబ్యూట్ ఇస్ బ్లిస్.
0: మన యందు భగవంతుడు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి.
1: As then there is God within us, we should be happy continuously.
0: ఎప్పుడూ మనం ప్రేమతోనే ఉండాలి.
1: We should be full of love.
0: ప్రేమ దేశంగా మారకూడదు.
1: We should not hate anybody.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటి కంచు వాపోవలదంచు రేపు మా

కాంతి అలర్హమంచు ఏడ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు దెల్పు ఏడ్చు ప్రకృతి జనని

0: జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తి నేను, హింసించినటువంటి వ్యక్తి నేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్, వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధరు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములను కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత తమకంబు తగదంచు, తనువుపై మనకింత తమకంబు తగదంచు, చలి ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్
0: దేహం యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారం చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
0: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ, దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
0: సుఖదుఖములు సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకొని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
1: Mountains are not covering themselves with any
0: ఉన్నవేని ఏ హిల్ స్టేషన్ కు వెళ్ళటం లేదు.
1: దే ఆర్ నాట్
0: ఎయిర్ కండిషన్ లో వేసుకోవటం లేదు.
1: వెన్ దే ఆర్ ఫేస్డ్ విత్ సివియర్ హీట్ దే ఆర్ నాట్ రిసార్టింగ్ టు ఎనీ అదర్ హిల్ స్టేషన్ టు గెట్ ఎ కంఫర్టబుల్ కూల్.
0: ఏ విధంగా భరించాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత తానే గొడుగులు పట్టడం లేదు.
1: They are not trying to hold, accept sorrow and joy with equal mindedness and enjoy the real divinity which is based upon equality and equanimity.
0: Chaliye ani parvatam ye raggulunu dharin

0: కంఫర్టబుల్కు
1: మనకి ఏ విధంగా భరించాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత తానే గొడుగులు పట్టడం లేదు.
0: దే ఆర్ నాట్ ట్రైంగ్ టు హోల్డ్ ఎనీ అంబ్రెలా టు దెమ్ టు సేవ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ రెయిన్.
1: కేవలము ఈ చలి ఎండ వానలు దేహమునకు మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేటువంటి పర్వతములు మానవులకు అనేక విధములుగా ప్రబోధన సరుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
0: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫార్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
1: రేపు మాపటి కంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్య గరుపు. పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాటం నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
0: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
1: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
0: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హెస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
1: రేపు మా పని నీవి రీతి గడిపిన రేపే నికామున్నదు. రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
0: వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వుడ్ బి లివింగ్ ఫర్ వన్ మోర్ డే టుమారో? యు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్
1: ఈ విధమైనటువంటి నీటి పొడుగు వంటి ఈ జీవితమునకు రేపు మాపు అని అనేక విధములుగా కూడా మనం ప్రాకులాడి ఈ జీవితమును కాలమును వ్యర్థం గావించుకుంటున్నాం.
0: హ్యూమన్ లైఫ్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ఎ వాటర్ బబుల్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యుడ్ హ్యావ్ ఇట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్? వై షుడ్ యు సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్?
1: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చున్నాయి.
0: ది బర్డ్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు మ్యాన్ దట్ దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ ఫర్ మ్యాన్ టు వరీ హిమ్సెల్ఫ్ అండ్ ఫీల్ యాంగ్షియస్ అబౌట్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.

0: వారు మన కంటెదుట ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళ్తున్నారు, ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్.
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూజన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ద ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడా కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం నాట్ రియలైజింగ్ దట్ నథింగ్ రియలీ బిలాంగ్స్ టు అస్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పొసెస్డ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు అస్. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ మస్ట్ బి రియలైజ్డ్ బై అస్ వెన్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్.
0: ప్రకృతి యొక్క తత్వమే మనకు చక్కగా ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: నేచర్ ఈజ్ టీచింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే.
0: గడిచిన వసంతకాలము తిరిగి వస్తున్నవి.
1: ద స్ప్రింగ్ విచ్ హెస్ గోన్ బై ఈజ్ కమింగ్ అగెయిన్.
0: అనేక ఋతువులు కూడా తిరిగి లభిస్తూ ఉన్నాయి.
1: ద సీజన్స్ ఆర్ రిపీటింగ్ దెమ్సెల్వ్స్ అగెయిన్.
0: క్షీణించిన

0: చంద్రుడు కూడాను ప్రకాశిస్తున్నాడు.
1: ద వేనింగ్ మూన్ అగైన్ వాక్సెస్.
0: కానీ నదీ జలము నరుని యవ్వనము వెనుకకు రాదు అని జగత్తే మనకు ప్రబోధిస్తూ ఉన్నారు.
1: ద వరల్డ్ ఈస్ టీచింగ్ ద రివర్ వాటర్ అండ్ ద యూత్ విచ్ హెస్ గాన్ బై విల్ నెవర్ కమ్ బ్యాక్ టు అగైన్.
0: గురువు గురువు గురువు, ఎవరు మనకు నిజమైన గురువు?
1: వెన్ యు సే మాస్టర్ అండ్ మాస్టర్, హూ ఈస్ ద రియల్ మాస్టర్?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రబోధనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: ఈజ్ నాట్ నేచర్ ఏ ట్రూ గురు అండ్ ఏ ట్రూ మాస్టర్ యాజ్ ఇట్ ఈస్ టీచింగ్ ఆల్ దీస్ సటిల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ టు అస్?
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: దిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ గురు మాస్టర్.
0: విశ్వమే కార్యము.
1: ది వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్
0: విష్ణువే కారణము.
1: అండ్ గాడ్ ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: హరిమయము విశ్వమంతయు.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్
0: హరి విశ్వం అయిండు.
1: అండ్ ఇన్ హరి యూ కెన్ ఫైండ్ ద వరల్డ్.
0: సంశయము పని లేదు.
1: డూ నాట్ ఎంటర్టైన్
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీలను పరికించినచు.
1: ఇఫ్ ఓన్లీ యూ ఎగ్జామిన్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆటమ్ ఇన్ విచ్ యూ డోంట్ ఫైండ్ హరి.
0: ప్రపంచమంతా ఇప్పుడును భగవంతుని యొక్క లీలా మానసు విశేషమే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ ప్లే ఆఫ్ ద లార్డ్.
0: కనుకని ఈశావాస్యమిదం జగత్తు, అంత ఇప్పుడును భగవస్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: దిస్ వరల్డ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ హిమ్.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: దిస్ ఈజ్ ఇన్ఫినిటీ విచ్ డస్ నాట్ హ్యావ్
0: అన్నిటికీ. ఇదే ఆది.
1: దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్.
0: పెరిగినంత వరకు పెరిగి, వికసించినంత వరకు వికసించి,
1: ఇట్ గ్రోస్ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ వాంట్స్, బ్లాజమ్స్ వెన్ ఇట్ వాంట్స్.
0: తాను పరిపూర్ణ ప్రకాశం నొందుతున్నది.
1: అండ్ ఇట్ గెట్స్ ఫుల్ఫిల్మెంట్ వెన్ ఇట్ వాంట్స్.
0: కనుక కనులకు కనిపించి, చెవులకు వినిపించి, తనువును కలిగించి, మనసును మరిపించి, మనువతను వికసింపజేసేటువంటిది ఈ జగత్.
1: దిస్ వరల్డ్ కెన్ బి సీన్ బై ది ఐస్, ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్ బై ది మైండ్, ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ బై ది హార్ట్. సచ్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇట్టి పవిత్రమైన జగత్తుకు త్రిగుణములే ఆధారములు.
1: దిస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ద బేసిస్ ఆఫ్ సచ్ ఎ వరల్డ్.
0: త్రిగుణముల యొక్క వికారమే.
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీ.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్.
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ ruling this world with the help of these three qualities, giving experiences in all forms of duality.
0: Eta vata prakruti yokka swarupam paramatma swarupame.
1: The quintessence of all this is that nature itself is God.
0: Itti bhagava swarupamainatunti yokka prakrutini manam vismarinchi edo chillara allara gurugul nimittamai manu prakulaadutunnam.
1: Giving up such a great teacher as nature, we are trying to find some small teachers and masters.
0: దీనిని పురస్కరించుకొని

0: ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರು ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಅನ್ನಾರು. ಯವರಿ ಗುರು? ಹೂ ಇಸ್ ದಿಸ್ ಗುರು? ಹಿ ಈಸ್ ಡಿಸ್ಕ್ರೈಬ್ಡ್ ಆಸ್ ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು ಅಂಡ್ ಮಹೇಶ್ವರ. ಗುರು ಬ್ರಹ್ಮ, ಈ ಬ್ರಹ್ಮ ಯಾವರು? ವೆನ್ ಯು ಸೇ ಗುರು ಇಸ್ ಬ್ರಹ್ಮ, ಹೂ ಇಸ್ ದಿಸ್ ಬ್ರಹ್ಮ? ಈ ಸೃಷ್ಟಿ ಅಂತ ಇಕೊಂಡು ಬ್ರಹ್ಮಸ್ವರೂಪಮೇ.
1: ದಿಸ್ ನೇಚರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಇಸ್ ದಿ ವೆರಿ ಫಾರ್ಮ್ ಆಫ್ ಬ್ರಹ್ಮ.
0: ಈ ಸೃಷ್ಟಿಗೆ ಕಾರಣ ಕೂಡ ಪರಬ್ರಹ್ಮನೇ.
1: ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿಸ್ ನೇಚರ್ ಅಂಡ್ ಕ್ರಿಯೇಷನ್ ಆಲ್ಸೋ ಇಸ್ ಬ್ರಹ್ಮ.
0: కనుకనే సృష్టి స్థితి లేమను కూడాను ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఈజ్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇదే పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ యూ సీ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ఏమని
0: చెప్తుంది?
1: What does Shruti say?
0: Satya Jnanam Anantam Brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is Brahma.
0: Satyam Paramatma Swarupamu.
1: Truth is the very form of Brahma.
0: Prema Paramatma Swarupamu.
1: Love is the form of Paramatma.
0: Shanti Paramatma Swarupamu.
1: Peace also is the form of Paramatma.
0: Ee Satya, Prema, Shanti Swarupamainati Manavudukudunu Paramatma Swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakrutiye manaku prathama guru.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడవే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరి ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్రే ఉపనిషత్ దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్ తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఈజ్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu vishnu swaroopudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada brahmaku vishnuku bhedam ledu.
1: There is no difference between brahma and vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame maaruga untunnavi kaani swaroopa swabhavam rendu okkati.
1: The form and nature are the same, but there is only a difference in the name.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఈజ్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిస్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్, ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలో వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో, యూ కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏతావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajotamo Gunamutu Kudina 20 Yoka Brahma Vishnu Maheshwaru Prakuti Yoka Akasvarupule.
1: Brahma Vishnu Maheshwara, who are associated with the three qualities of Satva, Raja and Tamo, are verily nature itself.
0: Itti Manavunaku Udattata Udarata Pradharamaitunti Yoka Jeeva Nalamudu.
1: For men who are basically God Himself should have these two qualities, Udattata and Udarata.
0: Satyam Vada Dharmam Chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్.
0: ఈ సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాజ్ హి నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాస్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ డెల్యూటెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెట్టింగ్.
0: మానవుడందరూ కూడాను కేవలము ప్రాకృతమైన యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కాని ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్.
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము క్రియాద్వైతము పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Patti leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Patti daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane deeniki patti aneetvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu neseyatunte vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deenini erpachinatunte vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: కనుకనే భావాద్వైతమనగా అన్నింటి ఎందుకుండినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: భావాద్వైత రెఫర్స్ టు రికగ్నైజింగ్ ద బేసిక్ యూనిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ద థింగ్స్ దట్ యు సీ.
0: కత్తి, దారము, వస్త్రము మూడు ఒక్కటే, ఇదే భావాద్వైతం.
1: భావాద్వైత మీన్స్ రికగ్నైజింగ్ కాటన్, థ్రెడ్స్, క్లోత్ యాజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఇంకా క్రియాద్వైతం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై క్రియాద్వైత?
0: మనం ఎన్ని రకములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ వీ అండర్టేక్?
0: నేను చేస్తున్నాను, నేను అనుభవించాను, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీఈస్ ద డూయర్, హీఈస్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ, ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ అచీవ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్, దట్ బికమ్స్ క్రియాద్వైత.
0: కనుకనే భావమును భగవంతుని పైన ఉంచి కర్మలు ఎన్ని ఆచరించినప్పటికీ ఇది అద్వైత రూపకంగానే దుగ్గోచరిస్తుంది.
1: ఇఫ్ యువర్ ఫీలింగ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ గాడ్, whatever work you do, then it becomes advaita, kriyadvaita.
0: Inka padartha advaitam.
1: The next third one is padartha advaita.
0: Ee padartha advaitam anekuntidi ee naadu manavuniki chaala pradhanam anukuntidi.
1: This particular advaita, padartha advaita is very important for the man of today.
0: Prati vyakti kudanu, prati prani kudanu panchabhutamulato koodinatunte vaade.
1: Every human being, every person is essentially a combination of five elements.
0: Shabdamu, akasha swarupamu.
1: Sound is
0: గాలి మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
1: The wind is our inhaling and exhaling.
0: వేడి మన యొక్క టెంపరేచర్.
1: And fire, it gives the temperature of the body.
0: మన చెమటలు, మన యొక్క మూత్రము, ఇవన్నీ కూడా జలస్వరూపము.
1: Water becomes sweat and various other types of
0: మన దేహమంతా కూడా మృణ్మయ స్వరూపమే.
1: Our entire body is made up of nature.
0: ఈ పంచభూతములు పరమాత్మ స్వరూపం కదా.
1: Are not these five element theory
0: embodiment of manavudu kudunu ee panchabhutamulato koodinatunte vaade kanuka andaru kudunu okkate, ide advaitam.
1: As every man is made up of these five elements, we should say every man is
0: ee dehamunandu edi unnado mee dehamunandu kudunu ade unnadi.
1: Whatever you find in this body is found in your body also.
0: Mee dehamunandu edi unnado ee dehamunandu kudunu ade untundi.
1: Whatever is found in your body is also found in my body.
0: Upanamavulu veru kaani పదార్థములు ఒక్కటే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
0: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవశీ సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతా కూడా కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ బేసికలీ ఫుల్ ఆఫ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: దెర్ ఇస్ నో సెకండ్ ఎంటిటీ అట్ ఆల్, దెర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈ ఉపనిషత్తులకు కాని, ఈ బ్రహ్మసూత్రములకు కాని, ఈ వేదములకు కాని సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: As there are no people who can give the correct meaning and interpretation of Brahma Sutras and various scriptures, man is misinterpreting everything and not realizing the basic truth, and there is a lot of misunderstanding.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: Prema swarupulara sarvulakudunu premamayamainati oka tattvanni manam anubhavinchali, andinchali.
1: Embodiments of divine love, we should experience and offer love, which is our very basic nature.
0: Ee naadu prabodhinchetunte vyaktulu kudunu itharulaku prabodhinchetunte vishayamunu tamakkudunu anvayisthayi anetunte satyanni marchipothunnaru.
1: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable to
0: Brahma. కేవలం మాత్రమే మనం ప్రబోధిస్తున్నామని భావిస్తున్నారు.
1: దే ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ విత్ టీచింగ్.
0: కనుకనే వారి యొక్క ప్రబోధనకు కూడా విలువలేకపోతున్నాయి.
1: దట్ ఈస్ ద రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశం నందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఈస్ ద రీజన్ వై ద ఎథియిజం ఈస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఈస్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. వాట్ ఆర్ యువర్ థాట్స్?
0: త్రికరణ శుద్ధియే మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రికరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మన ఎందు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటిగా రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ ద డివినిటీ విచ్ ఇస్ సో సీక్రెట్,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ ఇట్స్ ప్రాపర్ పర్స్పెక్టివ్.
0: ప్రపంచమంతా ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రమూ కనిపించదు.
1: దెర్ ఈజ్ నథింగ్ విచ్ ఈజ్ వాంటింగ్ ఇన్ ద వరల్డ్.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అదియు పూర్ణము. ఇదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణము ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణము నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, వాట్ రిమైన్స్ ఆల్సో
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ,
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలము దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body but not the activity of ఆత్మ.
0: అనగా ఇదే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఎ పర్టికులర్ ట్రూత్.
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు, ఇంద్రియమునందు, అంతఃకరణయందు, వాక్కునందు సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే, ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అని రంగులు చూడగలుగుతుండాలి.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటి కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ డిస్టింగ్విష్.
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హ్యావ్ బీన్
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హెస్ బీన్ ది ఇయర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, ద మైండ్ అండ్ లైఫ్ ఫోర్స్, దీస్ త్రీ టుగెదర్ దట్ ఈస్ ఆత్మ.
0: వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్, మైండ్ అండ్ లైఫ్, దిస్ ఈజ్ ఆత్మ.
0: వాక్కు తేజోమయం.
1: వాక్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: మనసు అన్నమయము.
1: మైండ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయం.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ బేస్డ్ అపాన్ రస లిక్విడ్స్.
0: వాక్మయమైనటువంటి యొక్క ఈ తేజస్సు మయోమయమును, మనోమయమును కేవలము ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇన్ టు లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు. ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హ్యాస్ ది వెరీ ఎసెన్స్.
0: కాదు, అంగీర సహా అన్నారు. మన అంగమ లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగమునందు కూడాను రసస్వరూపుడైనటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధములు సాధన చేయనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: డిబ్రాకృతమైన జీవితం నందు,
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్,
0: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ డైలీ లైఫ్, యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏమిటి? సృష్టికి అంతా కూడాను ఉపాధాన కారణము, నిమిత్త కారణము తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాధాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
0: ఇతనికి మరొక పేరు కూడాను విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ది లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ డికేస్.
0: ఎన్ని క్షీణించినా, ఎన్ని మార్పులు చెందినప్పటికీ భగవంతుని యందు క్షీణదశ లేదు, మార్పు కలగదు.
1: When while all these objects undergo change and they get destroyed, there is no such thing in God.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వము అఖండమైనటువంటిదిగా ఉంటుంటాడు.
1: The principle of love in God is infinite.
0: అది తగ్గేది కాని పెరిగేది కాని కాదు.
1: It never diminishes nor does it grow.
0: క్షణమునోపనే తరుగుచు క్షణమునోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ ద
0: రావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణములోపనే పుట్టుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యూ కెనాట్ కాల్ దట్ లవ్ ఇఫ్ ఇట్ ఇస్ బోర్న్ ఇన్ అ మూమెంట్ అండ్ ఇఫ్ ఇట్
0: ఈ మాటమైన ప్రేమలన్నీ కూడాను క్షణములో పుడుతుండాది, క్షణములో మరణిస్తున్నాయి.
1: టుడే అవర్ లవ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: భగవంతుని ప్రేమ అట్టిది కాదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు.
1: ఫర్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: ప్రేమనే అతని యొక్క స్వరూపము.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ లవ్.
0: ప్రేమనే అతని స్వభావము.
1: హిస్ నేచర్ ఇస్ లవ్.
0: దానికి ఒరిగేది కానీ, తరిగేది కానీ, పెరిగేది కానీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ డిమినిషస్, విచ్ ఇంక్రీజెస్, విచ్ డిక్రీజెస్. సో ఫర్ ది గాడ్
0: చావు పుట్టుక కలిగిన దేహ వృధిని. ఈ చావు పుట్టుక రెండు ఉండినటువంటి యొక్క దేహుని యొక్క హృదయం నందు నిత్య నిర్మల జ్యోతి అయి నెగడుస్తాయి.
1: In human body, which he undergoes birth and death, there in his heart, it feels like a
0: అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఇస్ టు డిస్ట్రిబ్యూట్ హిస్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుకనే ఓం విచ్చరాయన అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర,
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిస్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరికొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: సమ్ ఆఫ్ యూ విల్ బి థింకింగ్ దట్ వి ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్ సమ్ టైమ్.
0: ఇది డిస్టెంట్, వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: శుద్ధమైన అర్థం వంటిది.
1: The entire nature is a pure mirror.
0: ఆ అద్దం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: What you see in the mirror is a reflection of your own actions.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చర్యలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటాయి.
1: Your own good deeds and bad deeds make you feel that you are close to the love of the Lord.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: God's love is unchanging. It is all
0: ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: God's love is always constant, pure and never diminishing and never selfish.
0: ఈనాటి ప్రేమలన్నీ కూడాను దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతుండాలి.
1: ద లవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ డిమినిషెస్.
0: ప్రేమ స్వరూపులారా, దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, sorrow and joy are not natural.
0: ఇది కేవలం కల్పితములు మాత్రమే.
1: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ క్రియేటెడ్.
0: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలం గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
1: పేరెంట్స్ ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఈస్ హిజ్ నేచర్.
0: కారణం ఏమిటి, స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
0: బెల్లమునకు తీపి స్వభావం.
1: స్వీట్నెస్ ఇస్ ది
0: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
0: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు కనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
1: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
0: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా మనస్సు యొక్క వికారములే.
1: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: ఈ మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
1: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
0: నిజముగా మనం ఆనంద స్వరూపులమే.
1: వీఆర్ బేసికలీ ది వెరీ
0: అమృత స్వరూపులమే.
1: ఇమ్మార్టాలిటీ
0: అనంత స్వరూపులమే.
1: ఇన్ఫినిటీ
0: అమరత్వమే.
1: వీఆర్
0: ఇట్టి సత్యాన్ని మనం భావించాలి.
1: వీ ఆల్వేస్ కన్సిడర్ అవర్ సెల్ఫ్.
0: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
1: When can we be steady in
0: our approach? ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ అండ్ ఎంజాయ్ గాడ్స్ లవ్ స్టెడీలీ వీ కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టెడీ ఇన్ అస్.
0: నాది నా వారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనం మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
1: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్నెస్.
0: ఎవరికి కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
1: We should not feel that we should serve only a few people.
0: Andari chemaanni korali.
1: We should wish the welfare of all.
0: Andari aanandanni manam aashinchali.
1: We should aspire for the bliss of all.
0: Andari abhirudhini manam abhirishinchali.
1: We should wish the good for all.
0: Itti pavitramaina bhavam chetane prachinulu.
1: The ancients were full of
0: such sukhino bhavantu ani ee pavitramaina sutralanu andistu vacharu.
1: They have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
0: Vedamanandu kodanu itti samatvani kodanu nirupistu vachindi.
1: The Veda also teaches
0: sahana bhavantu, sahana bhavantu, sahavidyam karavavahi. Ivanta emtidi kalasi melasi perugudam, kalasi melasi tirugudam, kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us live together, let us grow together, let us develop the the intelligence which you have acquired.
0: కలసి కలత లేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: వేద హాస్ డిక్లేర్డ్ లెట్ అస్ లివ్ వితౌట్ ఎనీ మిస్ అండర్స్టాండింగ్ అని.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం అనింది వేదం. కానీ ఈనాడు మాది మీది అనేటువంటి ఒక భేద భావాలకు చోటు ఇవ్వటం చేతని కలతలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ ఆర్ అలౌడ్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్ దేర్ హావ్ బీన్ క్వారల్స్ దీస్ డేస్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దివ్యమైన భావాన్ని మీ యొక్క హృదయమునందు నింపుకోవడానికి తగిన కృషి చెయ్యండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ డెవలప్.
0: ద్వేషము, అసూయ, రాగములు ఇలాంటి మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్స్.
0: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
1: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ అవర్ హార్ట్.
0: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
1: Once upon a time, Dharmaja questioned Krishna.
0: Krishna, nirantaramu kudanu ninnu dushinchetunte yokka dushanlu nenu vinalekapoyetunte vaadu.
1: Krishna, I was not able to hear whenever any person criticized you.
0: Shishupala dantavakradulu maha paapulu.
1: This Shishupala and Dantavakra are great sinners.
0: Divyamurti ayinatunte yokka paramaatmane inni vidhamuga nindistu vacharu.
1: They were criticizing in abusive terms.
0: కాని అట్టి వారు ఏనాటికైనా కూడా ఈ పాప ఫలం అనుభవించక తప్పదని భావించాను.
1: I always felt such sinners will face their get the reward from
0: మహాసభలోపల.
1: But in this great assembly,
0: నేను నా కనులతో చూస్తూ ఉండగానే,
1: even when I am
0: watching, దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
1: The flame entered from their dead body.
0: ఇలాంటి పాపలు కూడా మీలో ఐక్యత ఉంటుందా అని ప్రశ్నించాడు.
1: He questioned, do such sinners also get a place in you?
0: ధర్మజునికి ఒక చక్కని పేరు.
1: Dharmaja has a good name.
0: మధురా భాషణ అని అతనికి ఒక టైటిల్.
1: One of the titles is a sweet tongued one.
0: రాజభూషణ అని రెండో ఒక టైటిల్.
1: Another one is రాజభూషణ.
0: రాజభూషణ, మధుర భాషణ, ఇది కేవలం నీ భ్రాంతి తప్ప అన్యము కాదు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్ ధర్మజ, రాజభూషణ, మధుర భాషణ, దిస్ ఓన్లీ యువర్ ఓన్ డెల్యూటెడ్ థింకింగ్.
0: దూషణ, భూషణ, తిరస్కార పురస్కారములు దేహములకు మాత్రమే కాని ఆత్మకు లేవు.
1: ప్రైజ్ అండ్ సెన్సర్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు ఫిజికల్ బాడీ, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు ఆత్మ, హి సెడ్.
0: దేహమే నేననేటువంటి యొక్క మమకారం చేతనే నీ ఈ బాధకు గురి కావలసి వచ్చింది.
1: యూ విల్ బి పుట్ టు దిస్ కైండ్ ఆఫ్ suffering when you identify yourself with the physical body.
0: ee deha brantini neevu abhruthi gaavinchukotam chetane aatma brantini neeku addu tagilindi.
1: When you develop delusion about your own physical body, then you will not be able to understand aatma properly.
0: ee dukhamunu kaani, ee aanandamunu kaani, ee krodhamunu kaani, ee raagamunu kaani nee manase kaaranam.
1: For the sorrow or joy, for the attachment or hatred, it is only your mind.
0: Manasunu manchiga maralchuko.
1: You try to change your mind.
0: Ante kaani etti varikaina kuda naalo sthanam untundali.
1: There is place for everyone in me.
0: Yetchata putte nachchataki neguta naitemo prani kotikin ekkada nunchi vacharo akkade tirigi poka tappadu.
1: It is natural for all the living beings to go back to the place from where they have come.
0: Matti nunchi puttinatuvanti kunda,
1: the pot which has come from
0: bagili mukkalai churchurai tirigi mattilone cheripothundali.
1: When it is broken for a period of time, it gets and merges.
0: అదే రీతిగా దేహం మృణ్మయము నుంచి వచ్చినటువంటిది మృణ్మయములోకి దేహం చేరిపోతుంది. ఆత్మ చిన్మయ స్వరూపము, అది నిరంతరము చిన్మయంగానే ఉంటాడు.
1: The physical body has come from the nature, it goes and merges in nature. ఆత్మ has come from Paramatma and it goes and merges in Paramatma himself.
0: ఆత్మ ప్రేమమయమైనటువంటిది.
1: ఆత్మ is the very embodiment of love.
0: జ్యోతిర్మయమైనటువంటిది.
1: Full of effulgence.
0: అక్కడ బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ అ బల్బ్.
0: కానీ వెలుతురంతా ఇక్కడంతా ప్రసరించినది.
1: బట్ ది లైట్,
0: ఈ వెలుతురుకు ఏమి రూపము?
1: ఫర్ దిస్ లైట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
0: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
0: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
1: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
0: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
0: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
1: We only imagine according to our own qualities the form of Atma as such and such.
0: Divyatma swarupulara, Bhagavat tattvam nandu kani, Bhagavat vakyam nandu kani, ఎంతో విశాలమైన అనంతమైనటువంటి యొక్క అర్థములు కలిగి ఉంటుంటాయి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ, ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వెరీ వెరీ బ్రాడ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్ణములంతా కూడా భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటుంటాం.
1: వీ సే దట్ ఆల్ దీస్ క్యాస్ట్ ఆర్ క్రియేటెడ్.
0: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెప్తూ వచ్చాయి.
1: ఇఫ్ వి క్వశ్చన్ అవర్ సెల్ఫ్ ఆన్ వాట్ బేసిస్ గాడ్ హాస్ క్రియేటెడ్ దీస్ ఫోర్ క్యాస్ట్, ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్స్ ఓన్ నేచర్.
0: మూడు యాక్షన్స్ ఉన్నాయి, ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
1: దేర్ ఆర్ త్రీ కలర్స్ ఫర్ ది సన్. వన్ ఈస్ బ్లాక్,
0: తెలుపు, ఎరుపు, నలుపు.
1: బ్లాక్, వైట్ అండ్ రెడ్.
0: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
1: వైఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
0: రాత్రి చీకటి, అది నలుపు.
1: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
0: తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది సూర్యకిరణములు.
1: When the day is about to break, there will be this red rays of the sun coming.
0: ఈ యొక్క ఎరుపు రంగు బలిచిపోతు రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
1: When this redness matures itself, it becomes white.
0: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
1: From where did this red
0: నలుపు నుంచి వచ్చింది?
1: From darkness it came.
0: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
1: From where did this whiteness emerge?
0: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
1: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయంలో సర్పులు కూడాను శూద్రుడే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
1: Therefore, in at the stage of birth, everyone is a శూద్రా.
0: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంటాది.
1: When we slowly free ourselves from ignorance, we'll be full of రజోగుణ.
0: ఈ రజోగుణమే సాత్వికంగా కూడాను రూపొందుతుంది.
1: This Rajoguna itself gets transformed into Sattvika Guna.
0: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu erupu, adine chatriyudu annaru.
1: A Kshatriya is one who is full of excitement, who is full of
0: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
1: Brahmana is really one who is full of sacred thoughts.
0: Murkattam chetanu, ajnanam chetanu kumulipoyinatunti vaadu shuddhudu annaru.
1: The one who is full of ignorance, who is
0: andaru murkhulu kaadu, andaru veerulu kaadu, andaru saatvikulu kaadu.
1: All people are not ignorant or stupid. All people are
0: andaru endukunu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
1: On the basis of qualities found in one and also their actions,
0: andaru bhagavat swaroopule.
1: Everyone basically is embodiment of God.
0: Prati okka vyakti kudunu bhagavat aakarule.
1: Everyone is a very form of God.
0: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
1: There are four sons for a mother.
0: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగా వేదాధ్యాయం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
1: the eldest son has learned
0: Veda. పండితుడు అని పేరు పొందుతాడు.
1: And he gets a title that is a great scholar.
0: రెండవ వాడు,
1: the second one,
0: యుద్ధములో చేరి,
1: he is a good fighter. He
0: గొప్పవాడుగా రూపొందుతాడు.
1: He becomes
0: యుద్ధవీరుడుగా ఉంటాడు.
1: He is a great hero, war hero.
0: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
1: He is, we may describe as a soldier.
0: మూడవ వాడు,
1: the third one,
0: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి,
1: he enters into
0: business. గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
1: He gets a good name, a very great name.
0: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
1: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
0: నాలుగో వాడు
1: ప్రొడ్యూస్, కర్షకుడు, కల్చరిస్ట్, ఈజ్ ఎ కల్టివేటర్.
0: మూడో వాడు వ్యాపారి.
1: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
0: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
1: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
0: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
0: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
1: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్ డివైన్,
0: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
0: కనుకనే జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు. చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు.
1: ఇఫ్ యూ షో సచ్ డిఫరెన్సెస్ వీఆర్ వర్స్ దాన్ ట్రీస్ విచ్ డు నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, గివ్ దర్ షేడ్ ఈక్వలీ టు ఎవ్రీ వన్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా చరించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ హార్ట్ మస్ట్ రిసౌండ్ విత్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyinchudo yanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is
1: Sai namame hai smariyinchudo yanchu. కుసుమముల్ ఊపుచు పలుకుచుండు
0: ద ఫ్లవర్స్
1: కుసుమముల్ వాసనలు కురియుచుండు
0: ది ఫ్లవర్స్ స్ప్రెడ్ దర్ ఎఫల్జెన్స్ టీచింగ్ అస్ దట్ ది నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యు ఆల్ ద జాయ్ రిపీట్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్
1: సాయి నామమే హాయి స్మరించుడో ఎంచు తుమ్మెదల్ జుమ్మని దొరచుచుండు
0: ద బీస్ట్ ఆల్సో గివ్ ద సౌండ్ డిక్లరింగ్ దట్ ద నేమ్ ఆఫ్ సాయి గివ్స్ యు ఆల్ కంఫర్ట్ అండ్ ఆల్ జాయ్ Repeat that name in your own heart.
1: Akashamanundi adiye shabdambu vachu.
0: The sound emanating from the ether of the sky also gives the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also gives the same thing.
1: Sai yantu sarvadikkula nundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkatillu namam pattiyandu.
0: It is resounding itself in Parthi.
1: Pikkatillu chundu Parthiyandu.
0: It is resounding in the land of Parthi.
1: Okkaru koorchu Sairam Sairam Sairam Sairam Sairam. Ee hrudayam anetuvanti enta pavitramainatuvanti reetiga roopandutuntadi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okkari peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti yokka paramaatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushullanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma adugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilva nidaye lekunde neeti echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kaladu.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotu isthunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neete mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravammu neeti pai nilichunu.
0: The honor of the caste and religion.
1: Neeti lekayunna jati chedu.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinudu bharatiya veerasutuda.
0: Oh, heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manushya jatike truptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: idiye inaati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనం ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు us.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోచరమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ యూ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ సో
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen,
1: how can you love him? Mottamadatini talidannu nee preminchu.
0: Therefore in the very first instance
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధములైన ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి చెప్పలేనటువంటి మానవుడు
0: ఇఫ్ మ్యాన్ కెనాట్ షో
1: గ్రాటిట్యూడ్ దైవ భక్తి దైవ భక్తి ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్ కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండి నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: యూ వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ యువర్
1: అదే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: పరోక్షమైనటువంటి దేవాలయాలను దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము నిర్జీవులను పూజించడము ఇది భక్తి కానేరా.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true
1: devotion. సజీవులను పూజించు.
0: Worship people with life.
1: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
0: Have full faith that God dwells in every living being.
1: ఇది సాయి ప్రబోధ.
0: This is the teaching of సాయి.
1: నిజముగా ఈ సమత్వాన్ని మీరు అభివృద్ధి గావించుకుంటే భారతదేశం యొక్క సంస్కృతి ఇంతకంటే మరొకటి లేదు.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: ఎవ్వరిని మనం ద్వేషించరాదు.
0: Do not hate anyone.
1: కనుకనే వ్యాసులు,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: నాట్ మెర్లీ దాట్, ఇట్ ఈస్ సెడ్ దాట్ వ్యాస హింసెల్ఫ్ ఈజ్ నారాయణ.
1: శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: హి వాజ్ ఏబుల్ టు గివ్ ఎ షేప్ ఆఫ్ లెటర్ అండ్ రైట్ ఎవ్రీథింగ్.
1: ఇతను అరంధ్యోతి యొక్క ముని మనవడు.
0: హీఈస్
1: అరంధ్యోతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్.
0: హీఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్
1: అరంధ్యోతి.
0: అరంధ్యోతి
1: ఇలాంటి మహర్షి ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి వేదాలను, అనేక రూపంలో ఉండేటువంటి వేదాలను మానవుడు ఇంత అనుభవించడానికి సాధ్యం కాదని గుర్తించి దానిని విభజించుకుంటూ వచ్చాడు.
0: హీ రికగ్నైజ్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫినిట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దట్. దేర్ ఫోర్ హీ డివైడెడ్ ది వేదాస్ ఇన్ టు డిఫరెంట్ వేద.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: హీ వాజ్ బోర్న్ ఆన్ ది ఫుల్ మూన్ డే ఆఫ్ ది మంత్.
1: కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: దట్ ఈస్ ది రీజన్ వై టుడే ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వ్యాస పూర్ణిమ.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: వ్యాస ఈజ్ వన్ హూ హ్యాస్ డిక్లర్డ్ ద డివినిటీ విచ్ ఈస్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: 18 పురాణములు కూడా రాసి
0: ఈ రోడ్ 18 పురాణాస్.
1: ఈ 18 పురాణములు కూడాను అందరూ పఠించడం సాధ్యం కాదని గుర్తించి
0: హి రికగ్నైజ్ దట్ ఎవ్రీవన్ మే నాట్ బి ఏబుల్ టు రీడ్ దిస్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని రెండు వాక్యముల లోపలే దాని యొక్క సారాంశాన్ని ముగించాడు.
0: హి సమ్డ్ అప్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ 18 పురాణాస్ ఇన్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అందరికి సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమ్మరీ ఆఫ్ 18 పురాణాస్ ఆర్ help ever and hurt never.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సేక్రెడ్ థింగ్స్ టు ద వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికి అంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు కనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru world. అనగా అంధకారమును నిర్మూలము గావించినటువంటి వాడు.
0: గురు మాస్టర్ స్టాండ్స్ వన్ హూ డిస్ట్రాయ్స్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే నిజమైనటువంటి గురువు భగవంతుడే.
0: దేర్ ఫోర్ ది ట్రూ మాస్టర్
1: ఈ అంధకారమనే అజ్ఞానం నిర్మూలం గావించేటువంటి శక్తి సామర్థ్యం అతనికి ఒక్కటికి మాత్రమే ఉంటుంది.
0: ఓన్లీ గాడ్ హ్యాస్ ది పవర్ అండ్ ది కెపాసిటీ టు డిస్ట్రాయ్.
1: మిగిలినటువంటి విషయాలంతా కూడా లోక సంబంధమైనటువంటి విషయాలను బోధించేటువంటి వారు ఉపాధ్యాయులు కావచ్చును, అధ్యాపకుడు కావచ్చును.
0: ది అదర్ టీచర్స్ హూ
1: టీచర్ ఎవరు గురువులు కానే కాదు.
0: they cannot be called gurus. They may be called
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు.
0: Everyone who teaches cannot be called a guru.
1: గురు గురుహు ఆరికందరికి గురువు అయినటువంటి వాడు భగవంతుడు.
0: God is the master of all these masters, the teacher of all these
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడిని గురువుగా భావించాలి.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: ఈ గురు పూర్ణిమ అని చెప్పింది కేవలం గురువులు పూజలు చేయటము, పండ్లు ఇవ్వటము, దక్షిణ ఇవ్వటం, ఇది కాదు గురు పూజ.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving dakshina and
1: dakshina loka gurulu kavachunu.
0: The other teachers who teach
1: evariki gurulu kane kaadu,
0: they cannot be called gurus. They may be called
1: upadesham chesina vaarandaru kuda.

0: గివింగ్ దక్షిణ అండ్ దక్షిణ
1: లోక గురువులు దక్షిణ లోక గురువులు
0: దక్షిణ
1: లోకేశ్వరులు
0: దక్షిణ ఆర్ ఆఫరింగ్స్ మే బి గివన్ టు దిస్ ఓన్లీ టీచర్.
1: ఈనాటి గురువులంతా కూడాను చెవులో మంత్రం చేతిలో డబ్బు. ఇది బాధ గురువులు బోధ గురువులే కాని కేవలం నిజమైనటువంటి గురువు భగవంతుడు ఒక్కడే.
0: ది ట్రూ మాస్టర్ ఇస్ గాడ్ అలోన్. ఆల్ దీస్ టీచర్స్ దే గో ఆన్ టీచింగ్ యూ అండ్ ఎక్స్పెక్ట్ ఇన్ సమ్ ఆఫరింగ్స్ ఫ్రమ్ యూ.
1: కనుకనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, భగవంతుడే గురువు అన్నారు. ఆ భగవంతుడు ఎవరు? ప్రకృతి మనకు భగవత్స్వరూపము.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kanuka manaku ee nature ee oka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore the world, this nature itself is the best teacher.
1: Kanuka vishwam lopala prati pachi prati vrutchamu prati sila anni kunu manaku aneka rakamla entundi upadeshamulu gaavistunnayi.
0: Therefore every bird, every tree, every mountain teaches so many lessons.
1: Adavulanta kudunu kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kudunu kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kudunu kevalamu murunmayamu.
0: Earth is earth.
1: Dehamanta kevalamu maamsamayamu.
0: The physical body is full of
1: ivanni kudunu panchabhootamlo mayame.
0: All these are essentially
1: deenikante
0: five elements.
1: Ekkada kudunu manaku kanipinchadu.
0: Other than these five elements you cannot get anything in nature.
1: Kanuka vishwame mana yokka pradhanamainatuvanti yokka guruvu.
0: Therefore this world is the greatest teacher.
1: Ee vishwam yokka divyatvanni chakkaga manam anusarinchali.
0: We should understand this particular thing very clearly.
1: Chudandi manam oka dinam early ga nidrapovachunu, oka dinam early ga manam leyavachunu.
0: One particular day we may go to bed early.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తున్నాయి, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్ సీజన్స్.
1: ఈ సూర్యోదయ సూర్యాస్తమం ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలను తాము పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈజ్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకనే ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మంలో అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈజ్ మెంట్ మోర్ దన్ మ్యాన్.
1: తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ అండ్ దేర్ ఓన్ రెగ్యులేషన్.
1: మృగములు కూడా తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: బీస్ట్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్ ది రూల్స్.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుంది.
0: దే హావ్ ఎ రీజన్ అండ్
1: ఏ సీజన్ ఏ రీజన్ లేకుండా పరితపించేటువంటి వాడు మానవుడే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మ్యాన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ సీజన్ అండ్ ఎనీ రీజన్.
1: కనుక అట్టి మానవునికి ఈనాడు సుబోధన అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆల్ దీస్ టీచింగ్స్ ఆర్ మెంట్
1: అట్టి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధన అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character are
1: essential. నీతి ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations.
1: ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనము ఈ ప్రేమను పొందాలనుకుంటే
0: యూ వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్ హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సర్వులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈ నాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: Today you have to recognize one very important specific thing.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: కర్మానుబంధీని మనుష్యలోకే.
0: It is given for action, for doing, for undertaking action.
1: కనుకనే కార్యకలాప సముదాయం అన్నీ కూడాను ఈ కాయంతోనే కూడి ఉంటున్నాయి.
0: ఆల్ ది యాక్టివిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యం

0: తను విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
1: He is a sinner who gives up his duties.
0: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది.
1: If everyone can discharge his duty properly, the world will be happy, the country will be prosperous.
0: ఎవరి కోసమో నీవు యోచించవద్దు.
1: Do not think that you are doing it for
0: someone else. నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు, ఇంకొకరు తన కర్తవ్యాన్ని తాను ఆచరించు, అప్పుడు ఒకరికొకరు చెప్పనక్కర్లేదు.
1: If each one goes on discharging his duties, there is no need for one teaching another to do one's work.
0: ఏ యొక్క జడమైనటువంటి మిషన్ కూడాను పనిచేయకపోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఈవెన్ ఎ లైఫ్లెస్ మెషిన్ గెట్స్ రస్టెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ సమ్ టైమ్.
0: మనిషి పై చేయకపోతే వాడు తుప్పు పట్టడా?
1: వుడ్ నాట్ మ్యాన్ రస్ట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్?
0: కనుక పని చేయనటువంటి ఒక మానవుడు మానవుడే కాదు.
1: ఎ మ్యాన్ హూ డస్ నాట్ వర్క్ కెనాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ఏదో ఒక పని చేస్తూ పోతుందామంటే కాదు, సమాజ సేవలో పాల్గొనాలి.
1: ఈ షుడ్ నాట్ బి సమ్ వర్క్ ఆర్ అదర్, వన్ షుడ్ అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
0: సమాజ సేవనే సర్వేశ్వరుని యొక్క సేవ.
1: Service to the society, service to the Lord.
0: కనుకని భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
1: If you want to
0: the best way to love God is to love all, serve all. నీవు అందరినీ ప్రేమించు, అందరికి సేవించు.
1: Serve all, love all.
0: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: Sanctify your life by serving others.
0: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతనీయం కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరికో కూర్చోవడానికి వీలు లేదు.
1: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
0: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
1: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
1: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్ సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
0: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చేయాలి.
1: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
0: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
0: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
1: అండర్టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
0: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
1: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
0: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
1: ఫ్రమ్ గురు పూర్ణిమ
0: ఎంతో సేవ చేయవలసినంత ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
0: ఆ సేవ ఎందే జీవితం సార్థకం అవుతుంది.
1: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
0: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
0: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతని ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
1: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్.
0: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్ ఎ లీడర్.
0: నాయకత్వాన్ని అందిస్తుంది.
1: It is the service which can confer leadership.
0: కింకరత్వమే సంకరత్వాన్ని పోషిస్తుంది.
1: It is the attitude of service.
0: నేను గొప్పవాడు గొప్పవాడు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: There should not be any room given in human heart for ego.
0: ఈనాడు ధనం చేత బలవంతుడు కాదు.
1: A wealthy person should not.
0: విద్య చేత బలవంతుడు కాదు.
1: An educated person should
0: not. జనం చేత బలవంతుడు కాదు.
1: A person who has.
0: నిజమైన బలం ఏమిటి? Morality and purity are the only strength. Morality and purity.
1: Morality and purity are the only strength.
0: మానవుని యొక్క నిజమైన బలము.
1: This is true strength for every human.
0: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనము?
1: What is the use of this physical?
0: గుండు పోయొచ్చు, బండ్ల పోయొచ్చు.
1: You may carry a big stone or a boulder.
0: కాదు, మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైన బలం అది.
1: We should have that particular power which can help us to bear.
0: సత్యవంతుడు కావాలి.
1: We should become men of character.
0: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
1: Our hearts must be pure.
0: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
1: And with these two, we should undertake service activity.
0: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
1: Once you undertake service activity, your ego is destroyed.
0: అహంకారాన్ని నిర్మూలం గావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
1: If you want to remove ego in you, service alone is the best path.
0: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ప్రారంభమవుతాం.
1: నాట్ మెర్లీ అవర్ లైఫ్ గెట్ సాంక్టిఫైడ్, వుడ్ హావ్ హెల్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
0: ఈనాడు అనేక మంది ఆఫీస్ బేరర్స్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
1: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరర్స్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
0: ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కావాలి కానీ యజమానుడు కాకూడదు.
1: Everyone should first become worker. You should not become a master in the beginning.
0: Appude nijamaina desam yokka kshemanni korina varam avtam.
1: Then only would a properly
0: appude nijamaina మనుషత్వాన్ని మనం పోషించిన వారం అవుతాం.
1: We would have developed humanity on proper lines.
0: కనుక ప్రతి ఒక్కరు కూడా నువ్వు సేవలో పాల్గొనాలి.
1: Everyone should undertake service.
0: ఇతరులకు మనం ఏమి చెప్తున్నామో అదాన్ని మనం చేసి చూపించాలి.
1: We should practice what we are teaching.
0: దాన్ని నేను చేస్తున్నాను.
1: I am doing that.
0: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాది.
1: That is why I have every right.
0: అందరినీ ప్రేమించండి ప్రేమించండి, నేను అందరినీ ప్రేమిస్తాను.
1: I tell everyone should love everyone.
0: నేను ఎప్పుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు పని చేస్తుంటాను.
1: From the break of the day till night I go.
0: నేను ఎంత ఉల్లాసంగా ఉంటాను మీకు తెలుసునా? మీకు తెలియదు.
1: How happy I always be. Do you know?
0: Happiness is my form. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: I am always happy. That is my form.
0: ఏ ఒక్క దానికి యోచించను.
1: I do not worry about anything.
0: కారణం ఏమిటి?
1: Why? What is the
0: reason? అది నిజమైన ఆనందానికి కారణం.
1: I do not have any desire. Therefore, I am
0: పెంచుకొని పెంచుకొని పోవటం చేతనే ఆనందం తరిగి తరిగి పోతుంది.
1: As you go on increasing your desires, your joy gets dwindled, diminished.
0: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఒకరిని ఒకరిని ప్రేమించాలి.
1: Embodiments of divine love. Each one should love.
0: ప్రేమించడం అంటే ఈ లోక సంబంధమైన ప్రేమను కాదు.
1: It is not this kind of worldly love.
0: అని చెప్పాడని ఈ యొక్క దుర్మార్గంలో కూడా ప్రవేశించకండి.
1: Do not take the wrong path.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటువంటి సమత్వంతో ప్రేమించాలి.
1: Recognizing that Atma resides in everyone.
0: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
1: You need not do any other sadhana.
0: ఆ ప్రేమనే ఉన్నత స్థాయికి కొనిపోతుంది.
1: దిస్ లవ్ విల్ టేక్ యూ టు ది హైయెస్ట్ ప్లేస్.
0: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
1: డూ నాట్ హర్ట్ అదర్.
0: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
1: హూమ్ సో యువర్ హర్ట్ యూ వుడ్ హావ్ హర్ట్ గాడ్ అలోన్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇది ఐక్యతకు మూల కారణమవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ దెన్ యూనిటీ వుడ్ బి వెరీ ఈజీ.
0: ఏ పని చేసినా లోపలైనా సరే బయట అయినా సరే నామస్మరణ మాత్రం చేయండి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ క్యారీ ఆన్ దిస్ నామస్మరణ.
0: నామమే ఈ సంసారమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి నావ.
1: ఇట్ ఈస్ ది నేమ్ విచ్ విల్ బి కంపేర్ టు ది బోట్ విచ్ కెన్ టేక్ యూ అక్రాస్ ది ఓషన్.
0: తుచ్చమైన బలహీనమైనటువంటి యొక్క మాటల చేత మనకి ఏమాత్రమూ ప్రయోజనం లేదు.
1: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ బై మియర్లీ యూజ్లెస్ వర్డ్.
0: కాలం చాలా భగవత్స్వరూపము.
1: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైమ్ ఈజ్ గాడ్. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవత్స్వరూపునిగా విశ్వసించాలి.
1: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: సమ్ స్టార్టెడ్ ఇమాజినింగ్ వాచింగ్ ది డిలే ఆఫ్ భగవాన్స్ అరైవల్ టు దిస్ వెన్యూ.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: భగవాన్ డస్ నాట్ సింప్లీ ఐడిల్ హిస్ టైమ్, హి డజంట్ సింప్లీ కీప్ క్వైట్.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ ఫార్ ద డివోటీస్.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: నార్ ద వాటర్ దట్ హి డ్రింక్స్.
0: అది కేవలం నాలుగును తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ సిప్స్ వాటర్ బిఫోర్ వన్ స్టార్ట్స్ టాకింగ్.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేదు.
1: యూ కెనాట్ రన్ ద కార్ విదౌట్ పెట్రోల్.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: ఇట్ మే బి బ్రాండ్ న్యూ కార్ బట్ ఇట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: అదే విధంగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హియర్ జస్ట్ టు ఈట్ అండ్ స్టాండ్, నాట్ సింప్లీ లైక్ దాట్. నో,
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తాను.
1: Bhagavan had to satisfy those devotees waiting for him. He gave them satisfaction to all its fullness and then came over here.
0: ప్రపంచము పరిపరి విధములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: You find the world passing through in different directions today.
0: ఈనాటి ప్రపంచంలోని సర్వ రంగములు ఎందుకు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: టుడే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈజ్ పొల్యూటెడ్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైన కూడాను బయలుదేరింది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, బి దట్ ఎథికల్ or political or social or spiritual.
0: Kanuka ee pollution lopala ee malinyam lopala nenu kodanu undatam chetane naa endu kodanu pichu pollution ostundadi.
1: Because Bhagavan is amongst us, with pollution around, the pollution also has gone into him.
0: Kanuka ఈ ప్రపంచం యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉన్నది, చిత్రంగా ఉన్నది.
1: ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఇస్ వెరీ పెక్యూలియర్, ఫనీ అండ్ స్ట్రేంజ్.
0: చిత్ర విచిత్రంతో కూడినటువంటి ఈ యొక్క జగత్తును చూస్తే చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ కలుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ బి ఎక్స్టాటిక్ వైల్ వాచింగ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద వరల్డ్. But at the same time, you also feel sad.
0: Manavatvamu chaala pavitramainatundi.
1: The human life is highly sacred.
0: Manavatvamu kante minchinatundi maraku shakti ledu.
1: There is no other greater power than the human life.
0: Ee manavulu rendu vidhamainatundi vidyanu abhyasistunnaru.
1: The human society acquires two forms of education.
0: ఒకటి ఎడ్యుకేషన్.
1: వన్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: రెండవది ఎడ్యుకేర్ అన్నారు.
1: అండ్ ది సెకండ్ వన్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా మన లోపల నుంచి లాగేటువంటి యొక్క విద్య.
1: ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ విదిన్.
0: మనం లోపల నుంచి లాగాలి.
1: ది ఎడ్యుకేర్ హ్యాస్ టు బి డ్రాన్ ఫ్రమ్ విదిన్.
0: ఎడ్యుకేషన్ ఒక పుస్తకాల నుంచి చదవచ్చు.
1: Whereas the former education can be acquired by going through books.
0: ఎవరో రాసినటువంటి వాటిని మనం ఫాలో చేస్తూ దాన్ని నేర్చుకుని తద్వారా మనము దాన్ని ప్రకటించవచ్చు.
1: We go through the books written by different authors. We learn, acquire knowledge, and act accordingly.
0: కాని ఎడ్యుకేర్ అనేటువంటిది అలాంటిది కాదు.
1: But educare is not of that sort.
0: అది society.
1: It is the one of your own, the self.
0: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటకు లాగాలి.
1: The power of the self must manifest.
0: ఎడ్యుకేర్ అనగా లాగటము.
1: Educare means to bring out.
0: దేని లాగటము?
1: What is to be brought out?
0: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట లాగటం.
1: To bring out that which is hidden, which is immanent, which is latent in you.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
1: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love, and non-violence.
0: Aithe idi karmamuna puttina jantuvu karmamuna vruddhi pondi karmamuna chalun.
1: But however, the living creature, having born out of action, sustained by action, and ultimately merges back into action.
0: కాని ఎట్టి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైనటువంటి మనము సాధన చేసి లాగాలి.
1: హవెవర్ వితౌట్ ఎనీ పర్పస్ఫుల్ యాక్షన్ ఆర్ స్ట్రెయిన్ఫుల్ ఎఫర్ట్ వీ షుడ్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ విత్
0: సత్యము.
1: ట్రూత్
0: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
1: ట్రూత్ హూ హాస్ రిటన్ అబౌట్ ఇట్?
0: ఎవరు చెప్పారు?
1: హూ సెడ్ ఇట్?
0: ఎవరు చూపించారు?
1: హూ హాస్ షోన్ ఇట్?
0: లేదు.
1: నో,
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం, అటువంటి మహాత్ములే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
1: ద నోబుల్ సోల్స్ హూ హ్యాడ్ పర్ఫెక్ట్ హార్మనీ, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్, కుడ్ అటర్ ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
1: ద ట్రూత్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ధర్మము,
1: ధర్మ
0: ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఇట్?
0: ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ఏది అధర్మము?
1: వాట్ ఈస్ అన్రైచియస్నెస్?
0: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
1: ధర్మ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ఎనీ వన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
1: అండ్ సత్య హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ధర్మ.
0: శాంతి,
1: దెన్ శాంతి, పీస్.
0: ఏ కోటీశ్వరునైనా పోయి ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
1: యు ఆస్క్ ఎనీ మిలియనేర్, యు జస్ట్ ఆస్క్ హిమ్ అండ్ టెల్ హిమ్ దట్ యు హావ్ ఎవ్రీథింగ్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆర్ యు హ్యాపీ? అండ్ యు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, ఐ హావ్ ఆల్ బట్ ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్.
0: ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ పీస్ ఎవరిచ్చారు?
1: పీస్ హూస్ గిఫ్ట్ ఈస్ దిస్?
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పీసెస్ కనిపిస్తున్నాయి కానీ పీస్ కనిపించడం లేదు.
1: ఆల్ ది వరల్డ్ ఓవర్ యు ఫైండ్ పీసెస్ బట్ దేర్ ఇస్ నో పీస్.
0: ఆ పీస్ అనేటువంటిది హృదయం నుంచి రావాలి.
1: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you get this love?
0: Amma ichinda?
1: Is it gifted by mother?
0: Appa putti appa ichara?
1: Or father has given you?
0: Given friends ichara?
1: Or has it gifted by friends?
0: Gift ichara?
1: Or anybody? No.
0: Prema neenutiye puttinadi.
1: And there is love within you originally, naturally.
0: Prema adiye neeka life.
1: And love is your life.
0: Prema is prema anetundi chala ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
1: లవ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
1: విదౌట్ దిస్ లవ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది వరల్డ్.
0: అహింస,
1: దెన్ అహింస, నాన్ వైలెన్స్.
0: అహింసకు ఎన్నో పద్ధతి ప్రయత్నములు చేశాడు బుద్ధుడు.
1: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
0: Kani ahimsa ante emi, himsa lekunda undatamu.
1: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence. Everywhere you find this himsa, violence. In fact, himsa, violence starts right in his heart.
0: Kaluka, satya dharma shanti premana nitvitvi, okadane okati anusarinchinave kani, pratyekamainavi kavadu.
1: Therefore, the truth, righteousness, peace, love, and non-violence follow one after another in a sequential order.
0: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి ఒక వరప్రసాదముది.
1: These five human values are the gift of God to human society.
0: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort and attempt to follow these human values.
0: అది ఎడ్యుకేర్ అనేటువంటిది.
1: Following human values is educare.
0: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the alphabets?
0: ఇష్టమొచ్చినట్టు పలకటం.
1: Just talk as you like.
0: ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం.
1: Or conversing in your way.
0: నాలుకకు ఎముకలు లేవు, ఎట్లా కావాల్సిన తిరగచ్చు.
1: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
0: అది కాదు సత్యం.
1: It's not truth anyway.
0: సత్యమును నాలుక పైన అరికట్టి.
1: And the truth has to be held tight, stronghold.
0: విచారణ సదిపి.
1: One has to discriminate.
0: ఏది ట్రూత్, ఏది అంట్రూత్.
1: One has to inquire what is truth, what is untruth.
0: Truth అనేటువంటిది ఒకే పదమే.
1: Truth is just one word.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: Two అయిపోయిందంటే అది అసత్యం అయిపోతుంది.
1: Then once there is two or duality, well, it leads to contradiction.
0: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ఒక ఏ సత్యమైనటువంటిది ఉన్నదో, ఏ నిజమైనటువంటి ఒకటి ఉన్నదో, దానినే మనం పలకాలి.
1: Therefore we have to say that truth which comes out of our heart.
0: Truth ఏ ప్రపంచం యొక్క స్వరూపము.
1: And the truth is the very form of this cosmos.
0: దీని లోపలనే సర్వమును సంచరించుతూ ఉన్నది.
1: All move about in this realm of truth.
0: మేఘములంతా ఎక్కడ ఉన్నవి?
1: The clouds, where are they?
0: ఆకాశం నందు ఉన్నవి.
1: They are there, right over there in space.
0: ఆకాశం ఎక్కడ ఉన్నది?
1: Where is sky?
0: తాను ఏకంగా ఉన్నది.
1: And it just all alone.
0: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
1: And clouds move about across the sky.
0: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ ట్రూత్ అనేటువంటి సన్ కు కొన్ని అడ్డు తగులుతాయి.
1: And these clouds naturally cover the sun.
0: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
1: At the same time, you cannot neglect them
0: either.
1: Just as clouds appeared, they should also clear at the same time. And naturally, they are the products of the wind. And as the wind blows, the clouds will clear. The moment clouds clear, you will naturally find the sun.
0: కనుక మనం మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
1: సో ఇట్ ఈస్ నాట్ ట్రూత్ ఇఫ్ యు ఫైండ్ ఫాల్ట్ విత్ క్లౌడ్స్.
0: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
1: అండ్ వీ హ్యావ్ టు బ్రీద్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ఎ ఫిట్టింగ్ వే.
0: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
1: వెన్ యూ ఆర్ ప్యూర్ హార్టెడ్ యూ హ్యావ్ ద కూల్ బ్రీజ్.
0: ఈ చల్లబడినటువంటి గాలియే ఈ వేగమును కదిలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ కూల్ బ్రీజ్ ది క్లౌడ్స్ విల్ క్లియర్.
0: కనుక మేఘమును కదిలిపోయేంత వచ్చే సన్ మనకు కనిపిస్తాడు.
1: ద మూమెంట్ క్లౌడ్స్ క్లియర్ యూ విల్ బి ఏబుల్ టు సీ సన్.
0: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
1: వాట్స్ ది ఆరిజిన్ బిహైండ్ ది క్లౌడ్స్?
0: ఇవన్నీ కూడా కేవలం ప్రకృతి యొక్క సహజములు.
1: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
1: అండ్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ మ్యాటర్, ద టేస్ట్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: సహజంగా వచ్చినవి, సహజంగానే జీవించాలి.
1: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయ్డ్ ఇన్ నేచురల్.
0: ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
1: Those that come out of force will naturally led in a forceful way.
0: ఈ ఫోర్స్తో వచ్చేటువంటి కాదు ఇవి.
1: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: సత్యము
1: సత్య
0: సత్యము అంతకు తానే వచ్చినటువంటిది.
1: ద ట్రూత్ హ్యాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
1: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
0: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్లైట్ ను కూడా నువ్వు డాక్ చేస్తాయి.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద సన్లైట్ బీయింగ్ కవర్డ్ బై దీస్ క్లౌడ్స్.
0: ఈ సన్లైట్ ని కవర్ చేసినటువంటి ఈ క్లౌడ్స్ పోవాలంటే ఏం చేయాలి?
1: వాట్ ఈస్ టు బి డన్ టు క్లియర్ దిస్ క్లౌడ్?
0: దానికి కూడా నువ్వు గాలియే ప్రధానం.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ద విండ్ దట్ కెన్ ఓన్లీ క్లియర్ ద క్లౌడ్.
0: ఈ గాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చినవి.
1: ఈవెన్ ద ఎయిర్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్.
0: మన నుంచి వచ్చినటువంటి గాలి మన నుంచి వచ్చినటువంటి యొక్క సత్యమును పక్కకు నెట్ చేస్తుంది.
1: అండ్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ విల్ నాచురలీ కవర్ యూ.
0: కనుకని ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
1: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
0: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
1: బట్ ద ట్రూత్ ఇస్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: సెల్ఫిష్ అనేటువంటి దానికి లేనే లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
0: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అనేటువంటి యొక్క పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
1: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
0: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
1: జస్ట్ యాజ్ ద క్లౌడ్స్ క్లియర్
0: సూర్యుడు కనిపిస్తాడు.
1: యూ సీ ద సన్.
0: సూర్యుడు కనిపించిన తక్షణమే
1: ద మూమెంట్ యూ ఫైండ్ ద సన్
0: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
1: యూర్ ఎంథూజియాస్టిక్ అండ్ యాక్టివ్.
0: అది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని ఒకటి ఆశించదు, ఒకటి దాన్ని త్రోసివేయదు.
1: లవ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టేషనల్. ఇట్ డజంట్ డినై ఎనీ.
0: సెల్ఫిష్ బ్యాంకే ఈ ప్రేమ అనేటువంటిది అనేక రకములుగా వాడిని కలత పెడుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ దట్ కన్ఫ్యూజెస్ యూ, దట్ ఎజిటేట్స్ యూ.
0: ఈ సెల్ఫిష్ అనేటువంటిది చాలా మాయన మారి.
1: అండ్ ది సెల్ఫిష్నెస్ విల్ ప్లే ఆల్ ద జిమిక్స్.
0: స్వార్థము
1: సెల్ఫిష్నెస్
0: స్వప్నం వలె కనిపిస్తుంది.
1: ఇట్స్ లైక్ ఎ డ్రీమ్.
0: కానీ ఈ స్వప్నాన్ని మానవుడు ఎవరు కూడా లెక్క చేయడు.
1: బట్ నో మ్యాన్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ డ్రీమ్.
0: కానీ ఈ ప్రేమ ఉన్నంత వరకు కూడా ఎవరు దీనిని టచ్ చేయలేదు.
1: బట్ సో లాంగ్ దిస్ లవ్ నో బడి కెన్ బి ఎనీవేర్ అరౌండ్ దిస్.
0: ప్రేమను మీరు అభివృద్ధి వచ్చుకోండి.
1: డెవలప్ దిస్ లవ్.
0: అది మీకు దైవం.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
1: The moment love dawns, ahimsa, non-violence appears.
0: Himsa anetundi manaku ekkada kuda dani needa kuda kanipinchadu.
1: Himsa, violence will not be there any longer, not even its shadow.
0: Kanuka prati manavudu kuda nu satya dharma shanti premanu nu sadhinchinappude manaku sariyainatundi margam tostundi, sariyainatundi buddhi kudurtundi, sariyainatundi paddhati manaku labhistundi.
1: Therefore when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
0: కట్టడేటి నిజ కర్మము చుట్టుతూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపకతీరదు.
1: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
0: తనకెందుకు గట్టి ఎవరైనా మా చెట్టున గబ్బిడములకు తన కిందకు పెట్టిదే ఆ చెట్టును గబ్బిడం మీదకు.
1: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ద ట్రీస్.
0: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తన కిందకి వచ్చేసి.
1: ద బ్యాట్స్ లివ్ ఇన్ సచ్ ఎ వే విత్ దేర్ ఫీట్ అప్ అండ్ ది హెడ్ డౌన్.
0: కానీ అది ఎవరు కట్టినది కాదు.
1: అండ్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ ద బ్యాట్ ఈస్ నాట్ సస్పెండెడ్ లైక్ దట్ బై ఎనీవన్.
0: భగవత్ యొక్క లీల.
1: And it is the action, the will of God.
0: అది అన్ని విధములు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చీకటిని చూస్తాయి.
1: The bats will be after darkness.
0: చీకటిని చూచి వెళ్ళిన తక్షణమే తనకు ఎందుకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
1: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
0: తన నిత్య జీవితం అంతా కూడా ఆ యొక్క నోటి నుండే జరుగుతుంది.
1: The whole life is carried on in such a way.
0: తినటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండే జరుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ పార్టేక్స్ ఫుడ్ అండ్ డ్రింక్స్ వాటర్ త్రూ ది మౌత్ ఓన్లీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
1: Therefore, everyone will have to follow karma or action.
0: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
1: As we experience the consequences of karma,
0: కొన్ని సన్నివేశముందు ఆ యొక్క కర్మ అనేక రకములైన చిత్రములను నిరూపిస్తుంటాయి.
1: It is a karma that proves several mysteries, many things that are strange.
0: నారదుని ప్రశ్నించాడు విష్ణువు, నారద ఈ ప్రపంచం ఏ రీతిగా ఉన్నది?
1: విష్ణు asked నారద, ఓ నారద, హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: స్వామి చిత్రంబులు,
1: ద పెక్యూలియర్
0: పవిత్రంబులు,
1: ద సెక్రెట్
0: చిత్రలోక విచిత్రంబులు,
1: అండర్ మిస్టీరియస్.
0: ఈ విచిత్రమైనటువంటి తత్వమును మనం ఎట్లా చూచేది?
1: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్?
0: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రములు ఈ యొక్క మానవులందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
1: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ సొసైటీ.
0: మరణం వస్తే దుఃఖిస్తాము.
1: At the time of death, one feels sad, cries.
0: జననం కలిగితే నవ్వుతాము.
1: At time of birth, one laughs.
0: నవ్వులు ఏడుపులు రెండు కూడాను చిత్ర విచిత్రములే కదా.
1: The cry on one side and laughter the other, both are peculiar things.
0: లోక విచిత్రములు మునిజన పవిత్రములు విష్ణు చరిత్రములు.
1: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఏది జరిగినా కూడాను ఇంత దైవం యొక్క సంకల్పముడే అనేటువంటి విశ్వాసం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
0: ఆ భగవంతుని యొక్క సహచర్యము ఈ విధంగా జరిపిస్తూ ఉంటుంది.
1: It is only the will of God that manifests this in a natural way.
0: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
1: In fact, no one desires God as such.
0: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
1: Nobody would think that these difficulties are because of the will of God.
0: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తి పైన వేస్తుంటారు.
1: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
0: Sukavegane laviste appudu deenini bhagavantudu pichinchadi ani antaru.
1: And if anything pleasure the profitable happens, you think that it's God's gift.
0: Santoshamu aanandamu sukamu bhagavantuni yokka vara prasadam ani dukkhamu kashtamu nashtamu kudanu ivanta kudanu pedale yokka bodhani manaku bhavistunnam.
1: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Motta motta mee thoughts ni meeru arigattandi.
1: First control your thoughts.
0: Ee thoughts anetunte megamule manaku sancharistunnayi hrudayam anetunte aakashamulandu.
1: And this human heart is the space which is covered by these clouds.
0: These clouds anetuntivi kramakramena kadilipothu manas anetunte yokka chindrudu paina buddhi anetunte suryudu paina kontha varaku kapputayi.
1: The mind is the moon, intellect is the sun, covered by the clouds of thoughts.
0: Chandrama manaso jataha chitcho suryo jayata. Ee chandrudu anetunte vaadu manasu yokka tattvam.
1: Therefore, moon is the presiding deity of the mind, and the sun is the presiding deity of the intellect.
0: ఈ ఇరువురు కూడాను ఉదయమనే ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
1: You find them in the sky and the space of the human heart.
0: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
1: Sometimes our thoughts appear there as thick dark clouds.
0: నీ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
1: అండ్ ఎట్ దిస్ స్టేజ్ యు ఫైండ్ థిక్ డార్క్ క్లౌడ్స్. నా
0: డార్క్ క్లౌడ్స్ అనగా నీటితో కూడినటువంటివి, ఆశతో చేరినటువంటివి.
1: And they're full of water there, the dark clouds.
0: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
1: దీస్ డార్క్ క్లౌడ్స్ కవర్ ద సన్ అండ్ ద మూన్.
0: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
1: బట్ ఇన్ సమ్మర్ దీస్ క్లౌడ్స్ క్లియర్.
0: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద సన్ అండ్ ద మూన్ క్లియర్.
0: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది? ఇదే వయసులోనే వస్తాయి.
1: ద థాట్స్ కమ్ అట్ దిస్ ఏజ్.
0: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలంతా కలుగుతుంటాయి.
1: అట్ దిస్ ఏజ్ యూ విల్ హ్యావ్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ దట్ యూ డోంట్ ఈవెన్ బి ఏబుల్ టు సే.
0: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
1: యూ కెనాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్.
0: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
0: అలాంటి దీంట్ లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
1: యూ గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌండ్ ఇన్ యువర్ థాట్స్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ద రెస్ట్.
0: మొట్టమొదట ఆ క్లౌడ్స్ మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ లెట్ అస్ క్లియర్ దీస్ థాట్స్ ఫస్ట్.
0: కనుక మొట్టమొదట మీరు క్లౌడ్స్ థాట్స్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయండి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద క్లౌడ్స్ ఆఫ్ యువర్ థాట్స్.
0: క్లౌడ్స్ ను కంట్రోల్ చేసినప్పుడే మనకు ఈ బుద్ధి మనసు రెండు కూడా ప్రకాశిస్తుంటాయి.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ దీస్ థాట్స్ ద క్లౌడ్స్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద మూన్ ద మైండ్ అండ్ ద సన్ ద ఇంటెలెక్ట్.
0: ఈ అన్నింటికి క్లౌడ్స్ ప్రధానం.
1: దేర్ఫోర్ ద క్లౌడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫ్యాక్టర్.
0: క్లౌడ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
0: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యాన్స్ విల్ ది క్లౌడ్స్ అపియర్.
0: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ మస్ట్ కంట్రోల్ అవర్ మైండ్.
0: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక బండల్ ఆఫ్ క్లౌడ్స్.
1: మైండ్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్.
0: ఈ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్ లను కొంతవరకు క్లీన్ కావాలి.
1: దేర్ఫోర్ ద బండల్ ఆఫ్ థాట్స్ క్లౌడ్స్ మస్ట్ బి క్లియర్డ్ క్లీన్ క్లెన్స్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వసతి మనలో ఏర్పడిపోతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ ద రియాలిటీ అండర్స్టాండ్ ఇట్.
0: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
1: అట్ దిస్ ఏజ్ నరేంద్ర ట్రైడ్ వెరీ హార్డ్ టు కంట్రోల్ దీస్ థాట్స్.
0: నరేంద్ర అంటే వివేకానంద.
1: నరేంద్ర ఈజ్ వివేకానంద.
0: అతని పేరు నరేంద్ర అని పేరు మొట్ట.
1: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
0: తర్వాతనే వివేకానంద అని పెట్టారు.
1: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
0: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని దూరం చేసినప్పుడే తాను హృదయము పవిత్రమైపోయాను.
1: వెన్ వన్స్ హీ హస్ డిస్టెన్స్ హింసెల్ఫ్ దీస్ క్లౌడ్స్ హీ కుడ్ హ్యావ్ హిస్ హార్ట్ హైలీ సేక్రెడ్.
0: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి వచ్చాను కదా. ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది అని తనలో తాను తలుచుకుంటూ వచ్చాడు.
1: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
0: Kanuka, India and
1: the moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
0: Kanuka, ni manamu India nu gurinchi, India nunchi manam poyetundi yokka margam gurinchi nam chintistu raavali.
1: Therefore, we should think the role of India, its majesty and its glory.
0: కాని ఈ నాటి పిల్లలు వివేకానంద రామకృష్ణ పరమహంస ఇలాంటి వారి పెద్దల యొక్క చరిత్రలు ఏమాత్రం కూడా చదవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద హిస్టరీ అండ్ ద బయోగ్రఫీ ఆఫ్ రామకృష్ణ పరమహంస అండ్ వివేకానంద.
0: ఏదో కొన్ని పిచ్చి పిచ్చి నవల్స్ అంతా వచ్చేస్తే దాన్ని బట్టి వీరు సాధిస్తుంటారు.
1: They read only cheap novels and think they know.
0: ఈ చీప్ నాలెడ్జిని ఇవే గొప్ప చీప్ గా భావిస్తాం.
1: అండ్ దీస్ చీప్ నావెల్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు లాఫ్టి ఐడియల్స్ లాఫ్టి ప్రిన్సిపల్స్ సబ్సీక్వెంట్లీ
0: చీప్ గా భావిస్తాం.
1: చీప్ షుడ్ బి టర్న్ ఇన్ టు చీప్ పాయింట్స్.
0: కనుక మీరు ఈ చీప్ అంతా కూడా పక్కకు పెట్టాలి.
1: దేర్ఫోర్ కీప్ అసైడ్ ఆల్ దట్ ఈస్ చీప్.
0: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
1: Consider everyone divine and great.
0: అందరి యందు దైవం ఉన్నాడు.
1: There is God in everybody.
0: God is everywhere.
1: God is everywhere.
0: Atma andaryendu unnadi.
1: Atma dwells in everyone.
0: Ekatma sarvabhutantaratma.
1: Is only one Atma that is present in all of the creatures.
0: Andaryendu unnadi oke Atmane.
1: The same self Atma is present in all.
0: Aithe vaadu chesina manchi pani enduku cheyakoddu meeru anukovachu.
1: Then you may question, how is it that I don't do the something good done by the other man?
0: Kani vaani vayasu, vaani bhavamu, vaani pravartanalu aa thoughts-nu maarustuntadi.
1: But his age, his conduct and behavior are responsible for his thought process.
0: Nu adanti vaarito nee jatha koodinappudu your company is bad.
1: If you have bad thoughts, it only means you are in bad company.
0: కనుకనే నీ వెట్టివాడివో నీ కంపెనీ కూడా అట్టిది. నీ కంపెనీ ఎట్టి పెట్టిదో నీవు కూడా అట్టివాడివే.
1: యువర్ నేచర్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ వేర్ యూ ఆర్. ఇట్ ఇస్ ద కంపెనీ దట్ డిసైడ్స్ యువర్ నేచర్ అండ్ బిహేవియర్.
0: కనుకనే మన యొక్క భావములు మనం చేరేటువంటి వాళ్ళతో కొన్ని జత చేరుతుంటుంది.
1: దేర్ఫోర్ అవర్ థాట్స్ ఆర్ డ్యూ టు ద కంపెనీ.
0: కనుక మనం మంచి వారితో చేరాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఇస్ ఓన్లీ ద గుడ్ కంపెనీ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ డిటాచ్మెంట్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్ అండ్ మేక్ యూ స్టడీ అండ్ అటైన్ లిబరేషన్.
0: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
1: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
0: మంచి మాటలతో జీవిస్తుండు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్స్.
0: మంచి దృష్టిని పెంచుకో.
1: డెవలప్ గుడ్ సైన్ గుడ్ లుక్స్.
0: కనుక నీవు మంచి చూపులతో మంచి చేసినతో నీవు మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
1: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్ గుడ్ లిసనింగ్ గుడ్ టాక్ గుడ్ వర్డ్స్ దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
0: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
1: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
1: అండ్ బ్యాడ్ బుక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద కంపెనీ.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి వాడివో నీ కంపెనీ చెప్పు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యు ఆర్.
0: కనుక నీ కంపెనీ నీవు మంచిగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి విషయాన్ని గురించి చెప్పడానికి నేను పూనుకోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
0: మీరు నిత్య జీవితం సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
1: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్ అండ్ లీడ్ ద లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
1: ద పాత్స్ ఆఫ్ truth, righteousness, peace and love.
0: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
1: The five elements are within you.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అవి పైన ఉన్నట్టు.
1: And in fact the anger, the lust, the greed, the hatred and avarice are present outer world.
0: దీనిని పక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటికి రాగాలి.
1: Therefore getting rid of these evil traits, you'll be able to bring forth that latent human values.
0: Bhavilo neeru unnavi.
1: There's water in the well.
0: Kaani neernu paiki tevalante manam em cheyali?
1: What have you to do to bring out the water?
0: Oka paathaku daram katti.
1: And you have to put it to a bucket.
0: Adi neerulo vesi.
1: And then let it go into the well.
0: Aa taadunu paiki lagithe vetti neerto paatu paathra kuda vastundi.
1: And then you can draw water out of the well.
0: Kanuka nee yokku hrudayam ane pitti bhavi lopala lopala పవిత్రమైనటువంటి యొక్క జలంతో నిండినటువంటి యొక్క పాత్ర ఉన్నది.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ఎ డీప్ వెల్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టైట్ రోప్.
0: అది ఏ నమ్మకము.
1: అండ్ దట్ టైట్ రోప్ ఇస్ ఫెయిత్.
0: నమ్మకం అను రెండు నయనంబులే లేని అందులే అవని అంది.
1: టుడే ఇన్ ద వరల్డ్ you find people are totally blind, having lost both the eyes of faith.
0: Rendu kannulu lenappudu manam evaru avutam, manam blind avutam.
1: When we lose both the eyes, we are naturally blind.
0: Kanuka manam blind kaakoddu.
1: We should never be blind.
0: Manam edo oka kannaina kodanu manam pettukovali.
1: At least we should have one eye functional.
0: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకెంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ క్యారీ ఆన్ లైఫ్ ఇన్ పర్ఫెక్ట్ వే, నేచురల్లీ హ్యూమన్ లైఫ్ విల్ టేక్ అస్ టు ది.
0: అందరూ మాటలతో చెప్పగలరు,
1: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్,
0: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు,
1: సమ్ కెన్ గివ్ స్పీచెస్,
0: కానీ స్పీచెస్ లో మాటల్లో మనకి ఏమాత్రమో తృప్తి కలగదు.
1: యు విల్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై గివింగ్ స్పీచెస్.
0: అప్పటికప్పటికి వింటాము, మర్చిపోతాము.
1: వి లిసన్ ఫర్ ద మూమెంట్ అండ్ ఫర్గెట్.
0: ముఖ్యంగా మనకు కావలసినటువంటి యొక్క విషయాలను చక్కగా మనం క్రోడీకరించుకుని దాన్ని మనం నమ్మకంగా తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ క్యారీ ఆన్ ట్రెజర్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫర్మ్ హోల్డ్ ఆన్ దోస్ ఎసెన్షియల్స్.
0: కనుక మీరు నమ్మకము అనేటువంటి యొక్క దానిని భద్రంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ట్రెజర్.
0: అందరూ మాటలతో చెప్పగలరు,
1: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్,
0: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు,
1: సమ్ కెన్ గివ్ స్పీచెస్,
0: కానీ

0: పెట్టుకోవాలి.
1: Therefore treasure, strengthen the faith.
0: అది బద్ధంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధముల సత్య ధర్మ శాంతి ప్రేమ జలంతో నిండి పైకి రాగాలి.
1: When once that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of the well of human
0: heart.
1: And this is called educare.
0: Educare anaga lopala danni manam paiki raagali.
1: Educare means to bring out.
0: Ante gaani educare anaga edu danni pratyekanga maarchukovatam kaadu.
1: Educare is not a separate course altogether.
0: Educare anetundi bayata ledu.
1: Educare is not in the outer world.
0: Manam kontade labhinchetundi kaadu.
1: You cannot buy it.
0: Teachers chepite vineetundi kaadu.
1: Is not that could be obtained from teachers.
0: Neeku nuve danini abhivruddhi parchukovali.
1: You have to develop on your own.
0: Kagane neevu self realization.
1: This is self realization.
0: Ee self realization ku kaaranam edi kavali.
1: For this self realization, what is necessary?
0: Self confidence undali.
1: Self confidence is important.
0: Ee self confidence ke undali.
1: For self confidence then what?
0: Kagane ee self confidence ku inni vidhamaina ettu okka గుణముడు పవిత్రముడు తండ్రిగా ఉండాలి.
1: Therefore to develop this self confidence you should have all that sanctity around it.
0: బావిలో ఉన్నటువంటి నీరు రావాలంటే అంత దాటుకుని రావాలి.
1: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
0: కానీ వెల్ ఉంటుంది కానీ వాటర్ ఉండదు.
1: Sometimes you find a well without water.
0: వాటరే లేకుండా ఏ మాత్రం కూడాను దానిలో పదార్థం నిల్చవు.
1: And when there's no water, there's no question of bringing it out.
0: Water anetundi bhakti.
1: And this water is bhakti or devotion.
0: Ee devotion anetundi antopala dinni munchali.
1: And this has to be immersed in that waters of devotion.
0: Ee devotion lo dinni munchinappude manaku educare anetundi okka sadgunamlo manlo bayaledtai.
1: And when once you immerse this container totally, you can draw it out, the educare.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Nee chadivu chadivunavi deeniki paliki vastayi.
1: All your studies, what for are you doing it?
0: Buddhi kusharitiki matrame paliki vastayi. Buddhi kusharitiki matrame.
1: It only represents your intelligence and skills.
0: Meeru ee buddhi kusharitiki matrame nerchukunte daniki taginatundi aadharam.
1: All this, your intelligence also should have a support.
0: మనకు కొన్ని సపోర్ట్ కావాలి.
1: వీ నీడ్ సపోర్ట్.
0: ఈ సపోర్ట్ అనేటువంటిది ఎడ్యుకేర్.
1: దిస్ సపోర్ట్ ఈజ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: దిస్ సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేర్ విల్ కన్ఫర్ బ్లిస్.
0: కనుక మీరు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి అంటూ ఎడ్యుకేర్ కూడా ప్రధానంగా తీసుకోవాలి.
1: Therefore, along with education, you also consider educare equally important.
0: Education ante pustaka knowledge kaadu.
1: In fact, educare is not textual knowledge.
0: Kaani MA lu BA lu pass ayi vachi peru gaachina pedda vaaraina.
1: There may be knowledgeable people with all graduate, postgraduate degrees.
0: Kaani unnatvanti ide peddadi. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ ఎడ్యుకేర్ వాట్ ఎవర్ డిగ్రీ యూ హ్యావ్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఎంఏ బిఏను పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు కానీ
1: యూ మే గెట్ ది హై డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: కానీ ఎడ్యుకేర్ లేకపోతే అది ఎడ్యుకేషన్ కాదు.
1: వితౌట్ ఎడ్యుకేర్ ది ఇన్నర్ కరెంట్ ది ఎడ్యుకేషన్ ఈజ్ యూస్లెస్.
0: ఆ యూజ్లెస్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఈనాడు మనం చదువుతున్నాము.
1: We are passing through this useless education.
0: ఇది పట్టకూటి కోసం నిమిత్తమై చదివేటువంటి చదువుడే.
1: All this education that we acquire today.
0: చదివిన చదువులందరూ కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు లోకంలో.
1: In fact, in this world, they are highly knowledgeable people.
0: వీరందరూ ఏం చేస్తున్నారు?
1: What is they are doing?
0: శాంతిని ఏమైనా పోషిస్తున్నారా?
1: Are they developing peace?
0: సత్యం ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారా?
1: Are they removing any kind of violence in society?
0: ధర్మం ఏమైనా విచారిస్తున్నారా?
1: Are they making proper inquiry?
0: పోని పీస్ఫుల్ గా ఏమైనా ఉన్నారా?
1: Or are they leading peaceful life?
0: లేదు.
1: No.
0: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి.
1: And are not able to love their own children.
0: ప్రేమ అనేటువంటిది పిడ్డ నుంచి బయలుదేరాలి.

0: And in fact, you love your own children.
1: మొట్టమొదటి మీరు ఆ ప్రేమను ప్రచారించండి.
0: And therefore, publicize, share this love with everybody.
1: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటి ప్రేమను మీరు అందరికీ పంచాలి.
0: Share this love in the entire society with everyone.
1: మీరు అందరికీ పంచాలి.
0: You have to share with everyone.
1: మీరు భుజించాలి.
0: And you have to enjoy for yourself.
1: అప్పుడే ఈ ప్రేమ యొక్క తత్వము ఈ తక్కు రుచిగా వెళ్తుంది.
0: Then only you will be understanding the true nature of love and experience it.
1: True nature అంటే ఏమిటి?
0: What is true nature?
1: నిజమైనటువంటి ప్రపంచము.
0: And this true nature is the world in letter and spirit.
1: కానీ అది ట్రూ నేచర్ కాదు.
0: And you cannot call it in the outer way the true nature.
1: ట్రూ నేచర్ అనేటువంటి అది ఒక కల్పితమైనటువంటిది.
0: The true nature what you speak and comprehend is also artificial.
1: Only nature.
0: It's only nature.
1: Nature is సత్యమైనటువంటిది.
0: Nature is truth.
1: Truth is one.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: True nature. End అయిపోతాయి.
0: When once I say two nature, it is two jewel.
1: కనుక నీవు నేను ఒకటే.
0: In fact, you and I are one.
1: Truth and nature రెండు ఒకటే.
0: Truth and nature one are one.
1: కనుకనే నేచర్ ని ట్రూత్ అంటారు.
0: So the nature is truth.
1: దానిని మనము సత్యంగా భావించాలి. దాన్ని మనం సత్యంగా పూజించాలి.
0: Therefore you have to think it. The one representing truth. And you have to speak truth.
1: ఈ పరిచర్య కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన నేచర్ ను కల్పించుకోరాదు.
0: You should never be carried away by your superimpositions, all those that are artificial.
1: కనుక మీరు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడాను విద్యార్థులైనటువంటి వారు అన్ని శక్తులు వారి యందు ఉన్నవి.
0: All students, youngsters have all potentialities, capacities.
1: పంచభూతములు,
0: the five elements,
1: పంచేంద్రియములు,
0: the five senses,
1: పంచకోశములు,
0: the five sheets,
1: చాలా భద్రంగా ఉన్నటువంటివి.
0: They are very strong and powerful in you.
1: అలాంటి స్ట్రాంగ్ టైమ్ లోపలనే మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పోతే వీక్ అయిపోతాయి.
0: When they are present in you, in all its strength, if you don't make proper use of them, you become weak.
1: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
0: Then once you are weak, you'll not be able to achieve anything.
1: కనుక ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: యూ హ్యావ్ డిటర్మిన్డ్ సమ్వేర్ ఆర్ అదర్.
1: పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు.
0: రిమైన్ అంటిల్ యూ అచీవ్ ద డిటర్మిన్డ్ కాజ్.
1: కోరినది ఏదియో కోరనే కోరితే.
0: యూ హ్యావ్ డిజైర్డ్ హావింగ్ డిజైర్డ్ ఇట్.
1: కోరినది ఏదియాక విడువకుండు.
0: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గివ్ అప్.
1: సత్యమనేదియో పట్టనే తలచితివి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ థాట్ అబౌట్ ద ట్రూత్.
1: సత్యం విడిదాకా పోవకుండు.
0: And until you realize the truth, never get away.
1: Talachinadiyo talachina dachitvi.
0: Having thought over,
1: talachinadiyaka povakundu.
0: And your thought is realized, never give up.
1: Porubadareka tanaina prabhuvaliyo.
0: In fact, the God should confer what you want out of disgust and
1: vasakariyaka.
0: Or you should faint on the way in your effort.
1: Kani niyante neevu tirigi povutameni dichcha kaadu.
0: In fact, to return is not your nature, is not befitting you.
1: In fact,
0: you're weak if you run away.
1: 5 out of 5 వచ్చినా కూడా నీవు ఫస్ట్ క్లాస్ కాదు.
0: And you may get 5 out of 5, you cannot say you got first class.
1: కనుక ఇవి మార్కులో వచ్చినటువంటి వారు కానీ ఇవన్నీ రిమార్కులే.
0: You've just secured marks. In fact, they are only remarks.
1: భగవంతుని దీంట్లో ఒక మార్క్ రావాలంటే అన్నింటిలో కూడా నువ్వు దీక్ష వహించాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు గెట్ 5% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ది గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: చదువు లోపల కూడా ఒక దీక్షను వహించాలి.
0: యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ గెట్ హై గ్రేడ్స్.
1: విద్యార్థుల
0: స్టూడెంట్స్,
1: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను విద్యా విషయమై.
0: భగవాన్ ఈజ్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
1: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
0: బట్ యూ డోంట్ సీమ్ టు టేక్ దెమ్ సీరియస్లీ.
1: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
0: యు హావ్ ఫర్గాటన్ ద వెరీ రీజన్ వై స్వామి ఇస్ హియర్.
1: నాట్ స్వామీజీ, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో అది.
0: ఐఎమ్ సారీ, యూ హావ్ ఫర్గాటన్ వై యు ఆర్ హియర్.
1: దానిని నీవు మొట్టమొదటి సాధించాలి.
0: బట్ హావింగ్ బీన్ హియర్ యూ షుడ్ అచీవ్ ద పర్పస్.
1: వచ్చినది ఒకదేని కోసము? చేసేది మరొక పని కోసము వచ్చినప్పుడైతే దీనివల్ల ఏ మాత్రము ఫలితం ఉండదు.
0: In fact, having come here with one purpose, if you act in a different way, you are away from the track.
1: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
0: You have gone to a hotel, you have idli and sambar.
1: కానీ అని తెలుసుకోలేక అని మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
0: Without understanding what you really want, you have stepped into military hotel.
1: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు ఏంటంటే ఇక్కడ సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
0: And there the people will say, this military hotel, sambar and idli are not available, you go somewhere else.
1: Kanuka meeru vachinatundi pavitramainatundi deeni kosam hrudayanni paripakvam chesukone kosam vacharu.
0: You have come here to make your heart sacred, noble and ideal.
1: Kani naadu apavitram gavinchukodaniki prayatnistunnaru.
0: But you are making an attempt to make them unsacred.
1: Karanam,
0: why?
1: Chuttu violence.
0: Because you find violence around.
1: Chuttu pollution.
0: And you find pollution everywhere.
1: Ee pollution ga undinappudu nee pakkana vaatra kuda nu pollution aipothundi.
0: And when once you are in pollution, you find the pollution in all the neighborhood.
1: Kalukane ee pollution kaakoddu.
0: So don't allow yourself to be polluted.
1: Mee yokka thoughts ni nee emaatramo maarchukokoddu.
0: Don't change your firm thoughts.
1: Manasunu emaatram kuda nu change cheyempinattu chusukokoddu.
0: Never allow your mind to waver.
1: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
0: These are the teachings of all our elders.
1: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
0: being modern students,
1: ఆధునికమైనటువంటి దాటితో పాటు
0: along with the modern
1: ప్రాచీనమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని కూడా నిలుపుకోవాలి.
0: You should also preserve the ancient tradition and culture practices.
1: అది సాంప్రదాయము.
0: It is a tradition.
1: ఇది అభ్యాసం.
0: And this is the practice.
1: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
0: యూ షుడ్ ప్రాక్టీస్ బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: అండ్ దట్ ఫోర్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు హోల్డ్ యువర్ ట్రెడిషన్ బై ప్రాక్టీసింగ్ ఇట్ సిన్సియర్లీ.
1: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దిస్ వే, యూ విల్ హ్యావ్ ద బ్లెస్ విచ్ యూ రియలీ వాంట్.
1: ఈ విధమైనటువంటి బ్లెస్ ను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ ను పొందుతారు.
0: దెన్ వన్స్ యూ గెట్ దిస్ బ్లెస్, దెన్ యూ కెన్ సే యూఆర్ బ్లెస్డ్.
1: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
0: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ బ్లెస్ ఉంటే ప్రయోజనం లేదు.
0: మియర్ బ్లెస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
1: బ్లెస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై
0: The bliss is dry.
1: కనుక మీరు ఈ నిజమైనటువంటి దానిని సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore you should make every attempt to attain the reality and realize it.
1: అప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి, ఈ బుక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడాను స్థిరమైపోతాయి.
0: And then only you will remain in peace and all that you get out of the bookish knowledge will remain steady and firmly established in you.
1: ఈ విద్య లౌకికమైన విద్య.
0: అండ్ ద నాలెడ్జ్ దట్ యు హ్యావ్ ఇస్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: సుఖమున సుఖం హేమతారక విద్య.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పరమని సుఖింప బ్రహ్మ విద్య.
0: అండ్ టు బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ దేర్ ఆఫ్టర్ దిస్ లైఫ్ సోజర్ యూ నీడ్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక మనం బ్రహ్మ విద్యను నేర్చడానికి వచ్చాము.
0: We are here to acquire this Brahma Vidya, the knowledge of the self.
1: లౌకికమైన విద్యను నేర్చడానికి కాదు.
0: We are not here only to learn.
1: దీంతో పాటు ఆ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి.
0: Therefore, along with the secular knowledge, we need spiritual knowledge also.
1: కనుక ఈ రెండింటి ఎందుకు కూడా మీరు సమానమైన స్థితిలో ప్రయాణం సరపాలి.
0: Therefore, we should acquire them in a balanced state and proceed parallelly.
1: అప్పుడే మీరు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: Then only the purpose for which we have come is fulfilled.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై.

0: తెమ్ము మాట్లాడి మాట్లాడి మాట్లాడి ఇక్కడ మాట్లాడటమే కాదు, రూముల్లో అంతా కూడా మేము పోయి మాట్లాడండి. గొంతు కదా ఇది, దేహం కొంత చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: Swami speaks not only here, and he goes on speaking to all the devotees there also. Adding to this, you have got the polluted atmosphere, the polluted water and polluted things that has worsened the situation.
0: Full also. Completely chiripotunga.
1: And everything is lost.
0: What do you want, Vaisa? What do you want? Cisco, I am ready.
1: Bhagavan said, what do you want? All boys said in one voice, Swami, we want you. Bhagavan says, I am ready. Take me, says Bhagavan.
0: Tisukolekapovatamu ee tappu gaani daari kaadu.
1: You are not able to take me. Mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayumade Manaku Chakkadanamu. Prema Swarupra.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamanade Emito Tilekapochunadi.
2: The modern man has no idea of what Sahana, tolerance, is.
1: Sahana manade Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu, kurupulanu chuchinappudu manavunaku sahanamannadi poyi asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanamannadanne kevalam goppa viluvainatvanti yokka mantramu manam bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: Ituvanti pavitramaina మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulannitiyandu vannigaanchina etti kana satya seelame kathina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam bedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat deshamulo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parula gunamulu paatinchutu అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ, అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere.
1: అందరూ ఎందుకు అనడని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love emanates, originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం, అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎత్తి చూచిన కూడాను అది ప్రేమ కానేరదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఇస్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవము ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవము ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: Though God is everywhere, never forget the basic fact that God is in you.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: You consider God separate.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: Never doubt that he is here and he is not there.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచిన ఆనందే కరుడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదే.
2: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
2: You say God, you are God. God is not separate from you.
1: తన యందు ఉన్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
2: So man is not able to convince that God is in him.
1: కాని దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Meer denini aashinchina aashinchakapoyina premana maatramu meer vadalakandi.
2: whatever you seek after, never give up this love. This is our prosperity, affluence. There's no other property beyond this love. In fact, this love is the mine of wealth.
1: దీనిని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని, తండ్రిని, సోదరులను కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కానీ ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nija painatvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ స్పెషల్లీ.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: వీఆర్ ఆఫ్టర్ ది ఫాల్సిటీ, దట్ విచ్ ఇస్ నాట్ ట్రూ, ఫర్గెటింగ్ ది బేసిక్ ఫండమెంటల్ లవ్.
1: ఇది ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్?
1: ఇది పుష్పం.
2: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ దిస్ ఫ్లవర్.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: గాడ్ ఈస్ ద రియల్ ఫ్లవర్.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: ఫ్లవర్ ఈస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: ఇట్ హాస్ గాట్ సో మెనీ పెటల్స్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: Kanuka ee rekale bhagavantu yokka lekhalu.
2: Rekalu, the petals, are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: అన్నింటికీ ఆధారం ఒక్కటి.
2: There is only one fundamental basis for all.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: That is the primordial principle of the self or atma.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: The self or atma is love.
1: దానిని మరొక రీతిగా పిలుచుటకు పేరు లేదు.
2: You cannot call it by any other name other than this atma.
1: ఈ ఆత్మకి అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: It is this atma that manifests in varied manner.
1: మన తల్లి, తండ్రి, సోదరులు, సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
2: The mother, father, brothers and sisters all represent the petals of this.
1: అందరూ చేరినటువంటిది కుటుంబము అనేటువంటి పుష్పము.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnante matramla chaladu.
2: It's not enough if we have this family relationship.
1: Visha kutumbikuduga nevu kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chusina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
2: All that is apparent in this cosmos, it verily is divine.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడాను జగత్తులో కానరాదు.
2: In this vast world, you don't find anything other than
1: ee kanipinchina anni kuda nu vastulu ga nu bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: Ee vastulu anni kuda nu daiva krupamule.
2: The material objects of this world also are symbolic of God's grace.
1: Kanuka prapanchamalo bhagavantunaku minchinatvantidi manaku okkati kuda nu kaaladu.
2: Therefore it is certainly established there's nothing beyond God in
1: this world. Kanukane manam pichivaram ayipoyi bhagavantudu ekkado ekkado ani vetukutu unnam.
2: Like madcaps who are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ద డివినిటీ.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: ద గ్రేట్నెస్ లైస్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్ గాడ్.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపముడే.
2: ఆల్ దట్ ఇస్ కాన్స్పిక్యుయస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఫార్మ్ ఆఫ్ గాడ్
2: ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక విల్ ఆఫ్ గాడ్ కాదు ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవము అన్ని రూపములతో కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవంగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: సో వీ షుడ్ గివ్ అప్ దిస్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: వీ షుడ్ గో ద పవర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇప్పుడు మనము నీటిని తాగాము.
2: యూ హ్యావ్ టేకెన్ వాటర్.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: వాట్ ఈస్ దట్ యూ గెట్ బై డ్రింకింగ్ వాటర్?
1: దాహం తీరింది.
2: థర్స్ట్ ఇస్ క్వెంచ్డ్.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: దిస్ వెరీ థర్స్ట్ ఇస్ డివైన్.
1: నీరు కూడాను దైవమే.
2: వాటర్ ఇస్ డివైన్.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ ద సెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపము.
2: This is the sin committed by man.
1: Senses అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ కాస్ట్ కమ్యూనిటీ రేస్ అండ్ నేషనాలిటీ.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: ఇట్ హెస్ నో నాలెడ్జ్ ఆఫ్ వాట్ కాస్ట్ ఈస్.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: వీ హ్యావ్ ది హ్యూమన్ వాల్యూస్ విత్ ఇన్ అస్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: మానవతా విలువలుంటే
2: హ్యూమన్ వాల్యూస్
1: ఏమిటనుకున్నారు?
2: What do you think of them?
1: Manavata viluvale daiva gunamulu.
2: The human values are the divine qualities.
1: Daivuniki vere gunamale devu.
2: God has no special attributes other than these.
1: Daivamu anetuvanti padame oka pedda gunamu.
2: The very term God symbolizes a great quality, supreme.
1: Atuvanti gunarahitamainatuvanti oka bhagavantunni gunamuni enduku tippukoni manamu bhramistunnamu.
2: We are deluded by attributing attributes to God.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Na noti endu edi palikidanu premane premane premane.
2: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: Naaku maraka padamu. Naaku maraka padamu naaku teliyadu.
2: Bhagavan does not refer to any other thing he does not know. The
1: premaku minchinatvanti gunamu మన యందు ఎక్కడ కూడాను కానరాదు.
2: దేర్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలి,
1: ముక్త,
2: లిబరేటెడ్
1: నిర్మల స్వరూపం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వర్ణన్ను కానే కాదు.
2: ఆల్ ది సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీ వే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే ఒక వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: love. ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిలి కూడా మనకు అది వర్ణనే కాదు.
2: Beyond this realm of description of love, nothing lies ahead.
1: కోపం నందు కాని, తాపం నందు కాని, విచారం నందు కాని, దుఃఖం నందు కాని, ఏదీని ఎందు కూడాను ఈ ప్రేమ ప్రేమనే.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులు.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం సొంత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యూ హ్యావ్.
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heerudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatuvanti gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavantuni quality kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavantuniki quality ide levu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalam parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kalukuni premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatvanti palukulku annitikini akkadane javabu vastundi.
2: You get the response then and there itself when your words are full of
1: premato. Premato sai ani pilchu.
2: Say with all love, sai.
1: Oi ani palukutaru.
2: You get the response, oi, oi.
1: Kanukane prema lenatvanti matramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ ఆర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా, పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా, ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్ all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: In this world you do not find anything more than love.
1: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్.
1: ప్రేమ, ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
2: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka, meeru premanu pradhananga pettukondi.
2: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
2: You may go anywhere.
1: Adavulu yendunna.
2: You may be in the forest.
1: Aakashamununna.
2: Or in the sky.
1: Pattanamununna.
2: In a city.
1: Pallanunna.
2: Or village.
1: Gutta meedanunna.
2: On the mountain top.
1: Kattetapadi unna.
2: Or in the deep sea.
1: Preminchu vaaniki premaye saati.
2: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కరువు ఇదనికి ఏ గృహము ఏ వసతి ఏ నివాసము ఏ మాత్రము లేవు.
2: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
2: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
2: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
2: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
2: డివోషన్ యు డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
2: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
2: Devotion without love is only deep ocean.
1: Aa ocean kuda nu elantidi uppu neenda vali.
2: This deep ocean is saltish saline.
1: Devotion is like sweet water.
2: The devotion is full of sweet water.
1: Amritamayamainatundi ee prema.
2: And this love is nectar.
1: Aanandamayamainatundi ee prema.
2: Love is bliss.
1: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
2: It's mysterious, wonderful.
1: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
2: And you get it so easily for yourself.
1: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి.
2: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రము ఆశించరాదు.
2: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
2: You safeguard that sacred love. దానికి
1: మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
2: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
1: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నట్టి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
2: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్. They all center round this love only.
1: Kanuka ee naadu guru poonam dinamu meeku andinchetuvanti amoolyamainatuvanti vastuvu oka prema maatrame.
2: On this most auspicious sacred day of guru purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
2: వితౌట్ లవ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ టు యూ ఈస్ యూస్లెస్.
1: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
2: ఇట్ ఈస్ దిస్ భగవాన్స్ డివైన్ లవ్ విచ్ ఈస్ మోస్ట్ ఆస్పిషియస్ సీక్రెట్ ద వెరీ వెర్మిలియన్ సింధూరా.
1: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: దిస్ లవ్ వీ హావ్ టు ఫాస్టర్ అండ్ గ్రో.
1: సాయంకాలము ఈ ప్రేమ యొక్క వివరమును చక్కగా బోధిస్తాడు.
2: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే.

हवस मूत्र विसर्जन माव के कराम माता पिता बंधु सख सब।

0: Sairam, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnyam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. కణుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది ఈ దేహము. అలాగే గాడ్ రేజ్ వంటిది.
2: Body is like an iron safe, God rays.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాం?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువలైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగరంలో నుంచి భద్రం గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విద్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానించు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala a diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyam panchabhautikamu kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavudu chusina, ye kotishrani adigina, Swami, sarvamu makunnadi. కానీ శాంతి లేదు.
2: యు మే కమ్ అక్రాస్ ఎనీబడీ, ఈవెన్ ఎ మిలియనేర్, హీ కమ్స్ టు భగవాన్ అండ్ సేస్ స్వామి ఐ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ ఐ హావ్ నో పీస్.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: వితౌట్ దిస్ పీస్ యూ కెన్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ లైఫ్.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchala yokka phalamunu vidute shanti.
2: rupees lies in giving up the results, the sequence of all the desire.
1: Kanuka, desire kalinatuvanti vadu nijamainatuvanti shantri kadu.
2: So long there is desire, you cannot enjoy true peace.
1: Ataniki anni aashalu kodanu untuntai.
2: He has so many ambitions.
1: Aashalu undinappudikini aashalu palavunu vadaltame nijamaina tyagam.
2: The true sacrifice means giving up over ambitious nature.
1: Satya dharma shanti premanu lekunna chaduvulaniyu chadivi phalamuchunna.
2: You may be highly educated, the result is just as zero if you do not have truth, dharma, peace and love.
1: Satya dharma shanti premanu lekunna vidyanu nechina viluvasunna.
2: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya, dharma, shanti, prema nu lekunna bahula satkarya labhambu sunna.
2: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma shanti premanu lekunna padavulanedina phalam sunna.
2: What for? You occupy exalted position. There's no result reward at all if you do not have these values, truth, righteousness, peace.
1: Satya dharma prema shantulu lekunna paramulanedina phalam sunna.
2: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: Satya dharma prema shantulu jivyanni jivitamunaku punadulappa.
2: These are the four values that form the very foundation of human life.
1: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
2: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
1: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
2: If we keep the guardrails without jewels inside, there is no value to the iron itself at all.
1: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగలు పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
2: The iron safe has value when it has the jewels inside.
1: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
2: So long there are jewels, the iron safe is value.
1: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
2: Without the valuable, within it is just a water bubble.
1: ఇది కేవలం ఖాళీ పెట్టే.
2: It is just an empty box.
1: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
2: Even if you throw it off, nobody would expect it nor receive it.
1: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరను మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: The main responsibility lies in safeguarding the precious valuable jewels inside the iron safe.
1: సత్యము,
2: the truth.
1: ఈ సత్యము అనగా ఏమిటి?
2: What is truth?
1: సత్యం.
2: సత్యం.
1: అది సత్యం.
2: దట్ ఈస్ సత్యం.
1: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
2: ట్రూత్ డస్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
1: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
2: Everyone knows what truth is.
1: తెలుసుకోవడం తాను దాన్ని వదులుతున్నాడు.
2: Knowing fully well what truth is, he has distanced himself.
1: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
2: In order to escape from the reality, he utters lies.
1: ధర్మము.
2: Then dharma.
1: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మ.
2: This dharma is very foundation. There cannot be greater truth than this dharma, adherence to righteousness.
1: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
2: You may have multi-storied mansion, but it requires foundation.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రము నిలవదు.
2: The walls of the building, however fallacious it is, they would not last long when there is no foundation.
1: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
2: Therefore, dharma is the most appropriate truth.
1: రెండు రకములైనటువంటి ధర్మం ఉంటున్నవి లోకంలో.
2: In this world, there are two forms of righteousness.
1: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
2: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
1: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
2: From the worldly sense, we follow dharma in this world.
1: ఇది నిరంతరము కదిలేటువంటిది.
2: This goes on changing, moving.
1: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
2: But the spiritual truth does not move, does not change.
1: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
2: When the foundation is shaken, naturally the walls collapse.
1: కనుక ఇది ధర్మం అనేటువంటిది నా జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
2: Therefore, dharma is the path set before us to follow.
1: శాంతి.
2: Then peace, శాంతి.
1: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
2: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: లోపల ఆ ప్రకాశమే లేకుండా
2: వెన్ దేర్ ఇస్ నో లైట్ ఇన్ సైడ్
1: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటవుతాడు.
2: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
1: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదమైన గురి కావచ్చు.
2: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యు రిమైన్ ఇన్ డార్క్నెస్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
2: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
1: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
2: Mother starts loving soon after the child is born.
1: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
2: And the child starts loving the mother.
1: తల్లి బిడ్డకు ఉండేటువంటి సంబంధము ఎవ్వరు కూడా వర్ణించలేరు.
2: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
1: ఒకానొకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
2: At one time there was Rangoon war.
1: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
2: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగూన్.
1: కానీ చేరి ఒక పల్లెకు చేరారు.
2: దే రీచ్డ్ ఎ విలేజ్.
1: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
2: ద మదర్ వెంట్ రౌండ్ ద విలేజ్ బెగింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
1: కానీ కుమారుడు భోంచేసేది ఆయన నిద్రపోయేవాడు.
2: ద సన్ యూజ్డ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
1: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
2: ద సన్ కుడ్ నోటీస్ ద మదర్ బికమింగ్ వీక్ అండ్ వీక్ డే బై డే.
1: చూచాడు అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోంచేయటం లేదా చాలా నీవు బడబడిపోయి అని చెప్పాడు.
2: ద సన్ ఆస్క్డ్ మదర్ మదర్ వై ఆర్ యూ నాట్ ఈటింగ్. Why is that you are so weak now?
1: Nayana, naaku ekku bichcham chikkatam ledhu, takku chikkutundi. Deenni neeku petti nenu pastuntunnanu anni.
2: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
1: Appati nunchi kumarudu bayaledaru.
2: Right from that day, it was the turn of the son.
1: Amma, nee intilo undu.
2: He asked the mother to stay there.
1: Nene bichchamettutanu.
2: I will go and beg.
1: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
2: He said, I will go and beg and feed you, bring food for you.
1: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
2: And he begged for a couple of days.
1: తల్లిని పోషించాడు.
2: And he could help his mother.
1: కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
2: In the process, the boy was so thin and weak.
1: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
2: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati Bhikshandi.
1: Varanda lopala aa inti yajamanudu ee chair lo kurchoni paper chadutunnadu.
2: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
1: Bhikshandehi annadu.
2: The boy said, Bhikshandehi, I want food.
1: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
2: The boy said, I'm very hungry.
1: నాకు కొంత బిచ్చమే అమిక్కండి అన్నాడు.
2: He said, please serve me at least little food.
1: చెప్పాడు, మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తి నీవు పిలుస్తున్నావు, నీవు భోంచి చేయాలా అన్నాడు.
2: The master asked, you are so young, why don't you work and feed yourself?
1: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
2: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
1: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
2: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
1: ఆ పిల్లవాడు చూచాడు.
2: The boy saw that.
1: నాకొద్దు.
2: I don't want.
1: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
2: First my mother needs this food.
1: నేను ఏమైనా పోని.
2: Let anything happen to me.
1: నేను ఏమైనా కాని.
2: Let anything happen to me.
1: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
2: This food must reach my mother first.
1: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
2: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
1: మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
2: The boy went on repeating, the food first meant for mother, first for mother.
1: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
2: So seeing the boy fell down.
1: పడి ప్రాణమిచ్చాడు.
2: And he breathed his last, he died.
1: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
2: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
1: కాబట్టి తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
2: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
1: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
2: But today, the son doesn't love his mother.
1: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
2: So also mother has no love for her son.
1: ఇప్పుడంతా స్వార్థం.
2: And today, selfishness, selfishness.
1: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
2: When there is no love, there is no life.
1: కనుక ప్రేమనే ప్రాణము.
2: భగవాన్ says, love is life.
1: తల్లిని ప్రేమించాలి.
2: One has to necessarily love one's own mother.
1: తల్లి బిడ్డను ప్రేమించాలి.
2: Also mother should love the son.
1: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
2: There should be intimate love between the both.
1: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
2: Bereft of love is no life at all.
1: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాడు.
2: Even the monkey moves about, it carries its offspring closely stuck to its body.
1: కనుక ప్రేమ చాలా అవసరం.
2: Therefore, love is most essential.
1: అట్టి ప్రేమ ఈ ఇనుప పెట్టెలో ఉంటున్నది.
2: That sort of love is treasured in this iron safe.
1: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: Where there is love, there is peace.
1: A peace. Peace అనేటువంటిది ఎట్టది? Pieces కాదు.
2: What do you mean by peace? Peace is not anything, pieces.
1: Peace అనగా తృప్తిగా ఉండాలి.
2: Peace is satisfaction, contentment.
1: ఆ పీస్ ఉన్నప్పుడే,
2: when there is peace,
1: అహింస.
2: Here arises అహింస, non-violence.
1: ఈ అహింస నిమిత్తమై బాల్యాబిడ్డను కూడా వదిలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
2: For the sake of the principle of non-violence, అహింసa, Buddha has given up all the family and the kingdom and the property around and left.
1: అహింస పరమో ధర్మ.
2: And of all these dharmas, ahimsa is most supreme.
1: Kalka ahimsa ni manam penchali.
2: Therefore, we have to develop ahimsa non-violence.
1: Kalka satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ee pancha pranamulu kuda nu manavunika panchendriyamallone untundi.
2: Therefore, the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
1: ఈ ఐదు మానవుని అందు ఉండినప్పుడే తాను మానవుడు.
2: When these are present in a human being, he can call himself a true human being.
1: ఆ ఐదుని రచించుకునే నిమిత్తమే,
2: safeguard the five,
1: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
2: We undertake so many activities.
1: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
2: Why do you act?
1: తన కోసం కాదు.
2: It's not for your own sake.
1: తన యొక్క గుణముల కోసం.
2: You take to so many activities to sustain.
1: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
2: The five life breaths.
1: ఎందు వ్యతిరేకులను ఆరో ప్రాణం మనకు కనిపించింది.
2: దేర్ ఇస్ నో సిక్స్త్ లైఫ్ బ్రెత్.
1: ఐదే ఉండేది.
2: దేర్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సస్టైన్ అండ్ మెయింటైన్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ వి పర్ఫార్మ్ సో మెనీ స్పిరిచువల్ రైట్స్ యజ్ఞ యాగ జప అండ్ తప.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉండును వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
2: The person who has got these feelings, his life is redeemed, his life is liberated.
1: ఈ ఐదుంటులు ఏ ఒకటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
2: One of them missing out of the five will ruin his life is in vain.
1: కనుక మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
2: Therefore man must lead his life in truth.
1: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
2: And he has to grow along the path of dharma.
1: చూడు సత్యం ఎలాంటిది?
2: సత్యం వాట్ ఇస్ ఇట్?
1: పునాది వంటిది.
2: ఇట్ ఇస్ ద ఫౌండేషన్.
1: ధర్మము వాల్ వంటిది.
2: ధర్మ ఇస్ ద వాల్.
1: పునాది లేకపోతే వాల్ ఉండదు.
2: వితౌట్ ఫౌండేషన్ వాల్ కెనాట్ బి ఎరెక్టెడ్.
1: తర్వాత ప్రేమ.
2: దెన్ లవ్.
1: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
2: లవ్ ఇస్ ద రూఫ్.
1: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
2: Life is peace, shanti, the dwelling the life in that room.
1: ఆ రూప్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
2: Without roof above, we cannot live.
1: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
2: Today, the truth, peace, righteousness, love are totally gone.
1: ఎంత ధనవంతుడికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
2: How rich he is. There is no trace of
1: vaadu jeevitamu kevalam roop leni inti untidi.
2: That is all like a house without the roof.
1: Roop leni illu untidi.
2: It is a residence without the roof.
1: Vaadu nirantaramu tarchavalsindi.
2: And he has to drench himself continuously.
1: Nirantaramu endavalsindi.
2: And he has to be exposed to the dryness.
1: Kanaka mottamota manamu roof nu chuchukovali.
2: Therefore we must lay the roof to begin with.
1: Kanaka prema swarupulara,
2: embodiments of love,
1: meerandaru kudunu సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాస్టర్ డెవలప్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వం వ్యర్థమైపోతుంది.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ ఇఫ్ వి డు నాట్ హావ్ దీస్ వాల్యూస్.
1: ఈనాడు ఎక్కడికి పోయినప్పుడు ధనము ధనము ధనము.
2: టుడే వేర్ ఎవర్ వి గో ఇట్ ఈస్ ఓన్లీ దట్ ధన మనీ దట్ మ్యాటర్స్.
1: దూసరి పోసే ముస్లింబ కూడాను ధనం ఆశిస్తుంది.
2: Even aged woman, old lady, she too wants money.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
2: There are more and more of desires today.
1: ఇది కలియుగం కాదు.
2: This is not Kali age.
1: ఇది కలహయుగము.
2: This is age of Kalaha, the conflict.
1: ఈ కలహయుగం లోపల ధనం చేతనే కలహము.
2: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
2: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
2: వి గో బై ద బాడీ కన్సిడరింగ్.
1: దేహం ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
2: వి హావ్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఐరన్ సేఫ్ బాక్స్.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ ద ట్రెజర్స్ ద వాల్యుబుల్స్ ఇన్సైడ్.
1: అది లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టె ఏమి పనికిరాదు.
2: వితౌట్ దిస్ వాల్యుబుల్స్ ద ఐరన్ సేఫ్ ఇస్ యూస్లెస్.
1: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
2: We have to consider our life highly valuable.
1: Manava jeevitham chaala viluvainatundi.
2: Human life is highly valuable.
1: Ee valueless ga unnatundi oka jeevitham teeskoni em prayojanam?
2: What for if our life is valueless?
1: Pasipachipulu gaadulu kudanu prema unnadi.
2: Animals, beasts and birds also have love in them.
1: Kaani ee vidhamainatundi oka aasalu levu.
2: But they don't have any ambition or desire.
1: Aakala ayana ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
2: ఇఫ్ దే ఆర్ హంగ్రీ దే వుడ్ ఫీడ్ అండ్ దే స్టే రెస్ట్.
1: కానీ మానవుడు అట్లు కాదు.
2: మ్యాన్ ఇస్ నాట్ లైక్ దాట్.
1: అన్ని కావాలి వాడికి.
2: హీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి.
2: ఈవెన్ ఇఫ్ హీ ఓన్స్ ఫైవ్ బిల్డింగ్స్ హీ వాంట్స్ ఫైవ్ మోర్.
1: ఇంకా ఎందుకు తనకు?
2: వై డస్ హీ నీడ్ దెమ్?
1: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలదా?
2: వన్ రెసిడెన్స్ ఇస్ ఎనఫ్ ఫర్ హిమ్ టు లివ్ ఇన్.
1: కానీ ఇంకా ఐదింటి కావాలి.
2: బట్ హీ వాంట్స్ ఫైవ్ రెసిడెన్స్.
1: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
2: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వీఆర్ చీటెడ్.
1: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
2: We have to reduce our desires.
1: Less luggage, more comfort. Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
2: We are doing many things.
1: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
2: But we don't have any expectation, we don't ask anybody.
1: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
2: Swami has not even single residence.
1: నేను ఎక్కడ పోయినా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
2: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
1: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
2: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
2: యూ హావ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
2: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
1: Control of desires. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
2: When once you control your desires, you can live in peace.
1: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
2: But there should never be decrease in your love towards God.
1: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
2: You should develop the divine love for God.
1: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
2: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Ee naadu aneka mandi peddalanta chudu maatladaru.
2: Today you have listened to all elders.
1: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
2: All that you heard must be put into practice.
1: Kaani satya dharma shanti prema lanitutivi shashvatanga unchukovali.
2: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
1: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ టూ, పీస్ అండ్ లవ్.
1: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
2: యూ ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్.
1: చూడండి, ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డి చేశారు.
2: ఆల్ ద స్టూడెంట్స్ సీటెడ్ ఇన్ ద ఫస్ట్ లైన్ దే ఆర్ ఆల్ పిహెచ్డి బాయ్స్.
1: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇంకొక పిల్లవాడు ఎంబీఏ, అందరు గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
2: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సీ, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
1: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
2: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
1: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
2: దే మే గో ఎనీవేర్, దే వుడ్ రిసీవ్ వెరీ హై సాలరీస్. Thousands and thousands.
1: MBA పిల్లలు పోతే
2: MBA boy
1: 1 lakh 2 lakhs ఇస్తున్నారు నెలకు.
2: He draws the salary 1 lakh 2 lakhs per month.
1: కానీ మాకొద్దు.
2: His boy say we don't
1: want it. ధనం ఇచ్చేస్తుంది మాకు, ధనం ఏమైనా ఆనందిస్తుందా?
2: Well, will the money give us happiness? That's how they feel.
1: కాదు, నాకు వర్క్ కావాలి.
2: The boys want to work alone.
1: Work is worship. Duty is God. కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
2: They want duty alone.
1: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
2: The boys should have that strong faith. Boys everywhere.
1: కానీ ఈనాడు లోకములు ఎక్కడ చూసినా కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
2: But today in this modern world, we find desires ever on the rise.
1: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
2: What is that the desire is doing?
1: కట్టగలిపే డిజైర్స్ ఉంచుతూ ఉన్నాయి.
2: Ultimately they ruin your life.
1: నీ జీవితం అనే ముంచిపోయేస్తున్నాయి.
2: And your life is drowned, gone.
1: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
2: So you should control your desires.
1: Control your desires. Less luggage and more comfort. Make the travel a pleasure. అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలము.
2: Then only you can be comfortable.
1: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
2: With heavy luggage on the head, how long can you walk?
1: నీవు ఇప్పుడు ఒకటి ఒంటరిగా ఉన్నావు.
2: You are only one all alone now.
1: ఎంత హాయిగానో ఉండవచ్చు.
2: How happy you are.
1: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
2: You get married.
1: భార్య వచ్చింది.
2: You have a wife now.
1: నాలుగు కాళ్ళు అయినాయి.
2: Oh, you have 4 feet now.
1: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
2: If you want to go outside, you have so much of worry because you have a person at home.
1: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
2: ఆఫ్టర్ ఎన్ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ సన్.
1: వాడు ఆరు కాళ్ళు.
2: Now we will have 6 feet.
1: Feet ekkuvaye kuddi kudanu man naraka tagipothundi.
2: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
1: Kanukani ee prayanamu putti kuntu padutundi.
2: Your journey is dead slow now.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రేమను ఉంచుకోండి.
2: ప్రెజర్ దిస్ లవ్,
1: సర్వును ప్రేమించండి.
2: లవ్ ఆల్,
1: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
2: బట్ డోంట్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ హెవీలీ ఆన్ యు.
1: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
2: వెన్ యు హావ్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ దేర్ బి గ్రేట్ డిఫికల్టీ.
1: ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
2: అవర్ టీచర్స్ నో ప్రెటీ వెల్ వాట్ ది డిఫికల్టీస్ ఆర్.
1: కనుక మనము భారం తగ్గించుకుని
2: therefore we should lessen our burden,
1: హాయిగా మనం జీవించవచ్చు.
2: అండ్ లీడ్ ఏ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ లైఫ్,
1: ఏమాత్రము దుఃఖము కష్టము ఉండదు.
2: దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ డిఫికల్టీ.
1: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగం బోధించారు.
2: ఓన్లీ టు టీచ్ ద లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ టు లెసన్ ది బర్డన్, ఇట్ వాజ్ ది మెసేజ్ ఆఫ్ దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
2: దక్షిణామూర్తి స్టాండ్స్ ఫర్
1: ఓన్లీ వన్, మౌన వ్యాఖ్యానం.
2: ఇట్ ఈస్ ఎన్ ఎలక్వెన్స్ ఇన్ సైలెన్స్,
1: సైలెంట్ గా ఉంటున్నాడు.
2: హి రిమైన్స్ సైలెంట్,
1: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
2: హి డిడ్ ఇట్ స్మైలింగ్లీ.
1: ఈ నవ్వుతూ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
2: హి కుడ్ బి స్మైలింగ్ ఆల్ ద వైల్ బికాస్ హీ హాస్ నో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.
1: కనుక ఒక తల్లి కుమారుడు ఉండినప్పుడే ఎంతో బాధ కలిగింది.
2: యు హావ్ హెర్డ్ దట్ ఎ సన్ అండ్ ఎ మదర్ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: కట్టేటప్పుడు బిచ్చు పెట్టారు.
2: దే హ్యాడ్ టు బెగ్ అట్ ది ఎండ్.
1: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
2: దే హావ్ కమ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ రంగూన్.
1: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
2: బట్ దే రీచ్ మెడ్రాస్ స్టేషన్.
1: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
2: దెన్ స్టార్టెడ్ ఆల్ ద ప్రాబ్లమ్.
1: ఇంటింటికి తల్లి బిచ్చు పెట్టడం,
2: మదర్ హ్యాడ్ టు గో అరౌండ్ హౌస్ టు హౌస్,
1: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము,
2: అండ్ హ్యాడ్ టు బ్రింగ్ హోమ్ సమ్ ఫుడ్ అండ్ ఫీడ్ ద సన్,
1: తాను పస్తు ఉండటము,
2: అండ్ షీ హ్యాడ్ టు ఫాస్ట్.
1: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
2: అండ్ ద సన్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్, మదర్ ఫాస్టింగ్.
1: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
2: వై షుడ్ ఐ మేక్ మై ఓల్డ్ మదర్ సఫర్?
1: నేను చిన్నవాడిని,
2: ఐఎమ్ యంగ్.
1: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
2: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్
1: అని తాను బిచ్చమెత్తాడు. తల్లికి పెట్టు వచ్చాడు.
2: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
1: కట్టగడబడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
2: అండ్ దెన్ వాట్ హ్యాపెండ్, మదర్ అండ్ సన్ డైడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
1: కనుక మనం చచ్చినా మంచిదే, కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
2: We may even die, but we should not give up love, says Bhagavan.
1: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
2: You cannot escape death one day or other.
1: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దినం ఈ దేహం వదలక తప్పదు.
2: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
1: కనుక మనము చచ్చినా కూడా మంచిదే, కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
2: Doesn't matter even if we were to die, but we should get a good name.
1: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
2: గెటింగ్ ఎ గుడ్ నేమ్ ఇస్ ద రియల్ లైఫ్ స్పెంట్.
1: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
2: ఈవెన్ ఇఫ్ హీ నాట్ ప్రెసెంట్ ఎనీ లాంగర్, ద గుడ్ నేమ్ దట్ హి ఎర్న్ వుడ్ రిమైన్.
1: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
2: దేర్ఫోర్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
2: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
2: ఇట్స్ నథింగ్ being great in the society.
1: He is a kotisredu.
2: He is a millionaire.
1: Kotisredu ainappudiki koodu guddey kaani merugu bangaramu mengapodu.
2: He may be a millionaire, after all he eats normal average food of rice, not gold.
1: Kaani food nu maatrame bhujinchali.
2: He partakes only food.
1: Kanaka manam unnanta varaku nu sukhapadali.
2: So long we are alive, we should be happy.
1: Dehani sukhapettali.
2: And we should make everybody happy.
1: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
2: అండ్ వీ షుడ్ హావ్ అసోసియేషన్ విత్ ది సొసైటీ.
1: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
2: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్, నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
2: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ అలోన్.
1: అది సెల్ఫిష్.
2: యూ షుడ్ బి సెల్ఫ్లెస్, బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
1: సెల్ఫిష్, సెల్ఫిష్ ఎలాంటిది?
2: సెల్ఫిష్, వాట్ ఈస్ ఇట్?
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: కనుక చేపనే చాలా మంచిది.
2: ఫిష్ ఈజ్ బెటర్.
1: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
1: ఇది సంచరించుంటుంది జలం లోపల ఫిష్.
2: The fish moves about in waters.
1: ఆనందంగా సంచరిస్తుంటాడు.
2: As it moves blissfully.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
2: It has no extra burden.
1: ఎక్కువ భారం తీసుకోదు.
2: It doesn't take extra load.
1: కానీ ఈనాటి మానవుడు
2: But man today,
1: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటుంటాడు.
2: His death is prepared to accept heavy load of responsibility.
1: ఆ లోయల వల్లనే చాలా తన లో అయిపోతున్నాడు.
2: Because of heavy load, he becomes so low in life.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని
2: therefore we have reduced the burden.
1: దైవ చింతన పెంచుకొని
2: develop love more and more.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతన.
2: What we have to develop today is the constant thinking of God.
1: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
2: when we develop love for God,
1: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
2: You can experience the beauty and the joy of nature around.
1: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
2: For duty is God.
1: Work is worship.
2: Work is worship.
1: ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుని
2: keep in you these two principles.
1: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
2: without extra burdens and responsibility.
1: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
2: In fact, God shoulders all the responsibilities of everybody.
1: కాదు అన్నింటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు.
2: When God is there to take care of us, why should we worry?
1: మనము అనుకుంటాము కానీ వరి పడుతుంటాము.
2: We know that theoretically, but we worry.
1: కానీ అట్ట ఉండకూడదు.
2: It should not be so.
1: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
2: Then once we offer to God, we should be free then.
1: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
2: Then only you retain peace.
1: కానీ ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
2: in spite of performing yajna yagas as many number as you can,
1: కతువులన్నీ ఆచరించినప్పటికీ
2: you may practice any number of rites.
1: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
2: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual rite.
1: దైవాన్ని మనం మరవకూడదు.
2: You should never forget God.
1: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
2: You may forget anything in this world, never forget God, says Bhagavan.
1: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
2: Keep in your mind continuously the thought of God.
1: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
2: To remember God throughout our life is the message of Bhagavan today.

0: Sairam, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Sitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Premaswarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatvanti atma parlo yendunnatvanti atma okkate ani viswasinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manishiyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamunu evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsala kante artham chestunnatunti varu chaala adrishtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina koodu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavattvamlo idi samattvamainatvanti oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: దైవము అందరి యందు ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: దైవం సత్యమునందును అసత్యమునందును ధర్మమునందును అధర్మమునందును పుణ్యమునందును పాపమునందును భగవంతుడు సమత్వంగా ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ ప్రెసెంట్ బౌత్ ఇన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ రైచువస్ అండ్ అన్రైచువస్ ద మెరిట్ and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnalu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Karapatiki vedah vedam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilana salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu మూడు విధములైనటువంటి కర్మలతో జరుగుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ ప్రొసీడ్స్ అలాంగ్ త్రీ డైరెక్షన్స్.
1: ఒకటి సృష్టి యొక్క లక్షణం.
2: వన్ ఇస్ ద నేచర్ ఆఫ్ క్రియేషన్.
1: రెండవది దీనికి పోషణ యొక్క రక్షణ.
2: ద సెకండ్ ఇస్ మెయింటెనెన్స్ ఆర్ సస్టెనెన్స్.
1: మూడవది నయం గావించుకునేటువంటి లక్షణం.
2: ద థర్డ్ వన్ ఇస్ ఎన్హిలేషన్.
1: సృష్టి, రక్షణ, లయము, ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకుడును కాలము గడుపుతూ ఉన్నది.
2: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ గోట్ దీస్ త్రీ ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: కానీ ఈ సత్యమును ఎవరు కూడా కాదనలేరు.
2: నో వన్ కెన్ డినై దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: ఏ సైంటిస్ట్ కూడా ఇది కాదని చెప్పలేరు.
2: నో సైంటిస్ట్ కెన్ సే నో టు దిస్.
1: జగమంతై కూడా మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ విజువలైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: దట్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఇస్ మెయింటైన్.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: హ్యావింగ్ బీన్ సస్టైన్డ్ ఇట్స్ బౌండ్ టు ఎనిహిలేట్.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: When once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కానీ అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: You find the lines there.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: It's not a true line in the sense.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
2: similarly
1: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: మెరపులోని కారము,
2: and that which is hot stuff,
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి.
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ టు ద వేవ్స్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: ద సన్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: It's moon who gives you the moonlight.
1: ఇవన్నీ కూడా భగవత్ తత్వమునకు ఒక నిదర్శనములే.
2: That's all the direct proof of the divine.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: They may not very much prove the existence of God, but exhibit the divinity.
1: ప్రభుత్వము యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
2: in the world investigation,
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బీ ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బీ ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
2: థర్డ్ వన్ మే బీ ఏ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా.
2: జస్ట్ ఎస్ వీ హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా.
2: As all of them are under the control of the Prime Minister,
1: srishtiki brahmaniyu,
2: the creation is represented by Brahma,
1: rakshanaku vishnu aniyu,
2: sustenance Vishnu,
1: shikshanaku shivudaniyu,
2: and annihilation is represented by Shiva.
1: Varu ee yokka karmalanu aacharistu vastunnaru.
2: They take care of these three branches, portfolios.
1: Kani ee moodinti yokka adhipati daivame.
2: But the master, the head of all the three, is God himself.
1: Atanne mahamudan Allah andaru.
2: Mahamudans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
2: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
2: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
2: What is the spelling of God?
1: G O D, God.
2: G O D, God.
1: G అనగా జనరేషన్ సృష్టించడము.
2: జి జనరేటర్ క్రియేషన్.
1: ఓ ఆర్గనైజేషన్,
2: ఓ ఆర్గనైజేషన్
1: పోషించడము.
2: సస్టెనెన్స్ మెయింటెనెన్స్.
1: డి డిస్ట్రక్షన్,
2: డి డిస్ట్రక్షన్
1: నాశనము చేయటము.
2: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీనిలో కూడాను సృష్టి స్థితి లయమని కూడాను చేరి ఉంటున్నవి.
2: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు ఇలాంటి లౌకికమైన ఆధారాలు తీసుకుని
2: బేసింగ్ ఆన్ ది డైరెక్ట్ ప్రూఫ్
1: దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
2: విల్ మేనిఫెస్ట్ ది డివినిటీ.
1: ఒకరు చెప్పినను చెప్పకపోయినను
2: వన్ మై సే ఆర్ నాట్,
1: కానీ సత్యము సత్యమే.
2: ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: దైవం ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: ఎక్కడ ఉన్నాడు?
2: వేర్ ఇస్ హీ?
1: సర్వులు ఎందుకు సర్వస్వరూపుడై ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ఒకరినొకరు విభేదంగా తీసుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకును గోచరమవుతూనే ఉన్నది.
2: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఈజ్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపం.
2: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is a very proof of divinity. And you have filled your hearts with love for Bhagavan. There cannot be greater bliss than this.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: so embodiments of love.
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
2: Confidence in the self confidence should be the goal.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అనేకులను దిగ్విజయం అవుతుంది.
2: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు.
1: ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ లవ్ ఫ్రమ్ అదర్స్ యూ హావ్ టు లవ్ దెమ్ ఫస్ట్.
1: ఇతరులు మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులు మనం గౌరవించాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్ యూ షుడ్ రెస్పెక్ట్ ఇన్ ద బిగినింగ్.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించగా ఇతరులు మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
2: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
2: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా ఇప్పుడు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: The whole life revolves around these three: reaction, reflection.
1: కనుక మనం అందరిని కూడా ప్రేమించాలి.
2: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రులం అవుతాము.
2: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
2: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా.
2: First, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
2: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించగా

0: And only you will be the recipient of love of everybody.
1: Andarini manam gauravinchali.
0: You should respect all.
1: Appude manamalu kuda nu andaru gauravistaru.
0: Then everyone will respect you in turn.
1: Ye danini manam aashistunnamo,
0: that what you want,
1: danini motta motta manam aacharinchali.
0: You have to do it for yourself.
1: Manam aacharinchina sarva karmalu kuda nu reaction, resound and reflection.
0: All our actions represent the three principles: reaction, reflection and resound.
1: Karaga motta motta neevu itharulu gauravinchu.
0: First you respect others.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
0: యు ఆల్సో లవ్
1: అప్రాపరేట్ నిన్ని అతరులు కూడా ప్రేమిస్తారు.
0: అండ్ దెన్ యు విల్ బి లవ్డ్ బై ఎవ్రీవన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
0: వాట్ డు యు వాంట్ ఫ్రమ్ భగవాన్ టుడే?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
0: భగవాన్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందములకు ఎంత మితిమిది ఉండదు.
0: And all of us love Bhagavan, he'll be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
0: Bhagavan has not invited anyone.
1: కానీ నా యందు ఉన్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
0: ఇట్ ఈస్ యువర్ లవ్, ఇట్స్ భగవాన్స్ లవ్ దట్ బ్రాట్ ఆల్ ఆఫ్ యూ హియర్.
1: ఈ రెండు కూడా దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
0: This is the message of God, your love and Bhagavan's love.
1: Message ante em cheppali?
0: What message is to be said this morning?
1: Nenu ivutamu meeru puchukovatamu.
0: And Bhagavan gives and you receive.
1: Meeru ivutamu nenu puchukovatamu.
0: And you give, Bhagavan receives.
1: Ichi puchukuneetundi sambandha bandhavyam emani iruvariki.
0: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarvabhuta hitam evam. Meerandaru kshemanga undali.
0: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
0: Let everyone be happy.
1: Aadhyatmika tattvani abhiruddhi parchukovali.
0: Understand spirituality and grow in strength. And then you practice all that you have learned.
1: Ee naati prapancham yokka paristhithulu chaala ayomayanga untundayi.
0: The present day position of the world is highly confusing.
1: Ekkada chuchina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvi.
0: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
0: Let us carry on our life with the full conviction, the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
0: God simply creates for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
0: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
0: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
0: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
0: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటెన్,
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
0: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీల్లేదు.
0: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
0: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
0: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
0: Bad action will take you to consequences.
1: ఈ కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింపజేసి,
0: and he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
0: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
0: But we accuse, blame our action.
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
0: In fact, give up all the mistakes.
1: పాపవిత్రమైన భావాలను దూరం చేయి.
0: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
0: Let bad feelings be.
1: నిన్ను ఎవరు శిక్షించరు.
0: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
0: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
0: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
0: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
0: The spirit ఆత్మ is permanent.
1: ఆత్మ శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: Out of the principle of eternity of the spirit ఆత్మ, you should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడా కేవలం భగవంతుని యొక్క నియమములే.
0: Therefore, this is all the code of divinity, the creation, sustenance and
1: annihilation.
0: And in fact, the whole thing goes around as per his will.
1: Sarva bhuta nirantaram, sarva bhutam.

0: ఎప్పుడు తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఇన్ ఎవ్రీవన్.
0: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనం దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
1: హౌ కెన్ యూ పాయింట్ అవుట్ మిస్టేక్ ఇన్ ఎనీబడి? హౌ డు యూ బ్లేమ్?
0: ఆత్మవిశ్వాసం పెట్టుకుని ఏ దేశం పోయినా సరే, ఏ కర్మను ఆచరించినా సరే, తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
1: విత్ ఆల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ మే గో టు ఎనీ కంట్రీ.
0: కనుకనే ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
1: ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
1: యూ జస్ట్ డిసైడ్ హూ యు ఆర్.
0: అన్నింటినీ మనం అడుగుతున్నాం నేనెవరు అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
1: యూ గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యూ డు నాట్ నో హూ యు ఆర్.
0: నేను పలాని వారిని అని నీవు రూపనామం చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
0: అది లేకుండా నేను పలాని దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
1: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
1: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
0: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
1: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
0: ఏది సరైన ఆన్సర్?
1: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మా. ద
0: దేహము అనిత్యమైనటువంటిది.
1: బాడీ ఇస్ టెంపరరీ.
0: మనసు అనిత్యమైనటువంటిది.
1: సో ఆల్సో ద మైండ్.
0: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
1: యూ కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: దేహ మనస్సును త్యజించి
1: giving up the body and the mind,
0: ee rendintiki ni power icheetundi oka atma tattvanni ni gurtinchali prayatninchali.
1: Understand atma which is the main source that gives power.
0: Prati oka vyakti kudunu atma swaroopude kaani anya swaroopude kaadu.
1: Everyone is embodiment of the divinity.
0: Adani swaroopame sarvatra vyapinchi untundali.
1: In fact it's only the God who is present in everyone.
0: Sarvatra vyapinchinatundi cosmic help meedi.
1: The divinity is all pervasive cosmic power.
0: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ కాస్మిక్ పవర్.
0: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు. చాలా సులభమైనటువంటిది.
1: బట్ ఇట్స్ సో ఈజీ.
0: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
0: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది. అది
1: వి ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది చాలా సులభమైన మార్గం కనుకొని
1: ఇట్ ఇస్ సో సింపుల్ పాత్.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
1: హూసో ఎవర్ యూ డినాయ్, యూ బి డినైంగ్ గాడ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే.
1: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్, యూ బి రెస్పెక్టింగ్ గాడ్.
0: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఇది దైవానికి చేసినట్టుగా వస్తుంది.
1: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
0: ఎందుకంటే సర్వలయందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే.
1: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
1: And Shruti, the sacred text declares that you are all the sparks of the divine.
0: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
1: We are all the sparks of the divine with all the attributes.
0: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
1: We are all the sparks of the same divine principle.
0: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
1: when you step into a room full of mirrors,
0: ఈ రూపాన్ని నువ్వు చూచుకో,
1: you see your own image.
0: కానీ ఒక్క రూపం కాదనేది.
1: You are not one there.
0: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
1: Each mirror shows its own reflection.
0: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
1: A bird that is foolish has gone into this hall of mirrors.
0: దాని యొక్క రూపములు అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
1: The bird starts seeing all the reflections.
0: నా ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
1: The bird was so angry because it started feeling that it could be hurt.
0: అద్దాలు కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
1: And this bird went on attacking every mirror and broke it to pieces.
0: ఎన్ని బ్రద్దలు అయినాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
1: And reflections have increased in number depending on the number of pieces.
0: కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
1: And finally the mirror was broken.
0: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
1: Then there is no reflection anymore.
0: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
1: And then it just moved out of that.
0: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
1: This is a feeling of ignorance.
0: అదే గది యందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ గెట్స్ ఇన్ టు దట్ హాల్ ఆఫ్ మిర్రర్,
0: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
1: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్.
0: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
1: హీ విల్ ట్రై టు కరెక్ట్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే వీడు నిజమైన మానవుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
0: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
1: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
0: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
1: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
0: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
1: That object, that material present outside is present in you.
0: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to know the relationship between this object and the reflection.
0: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Make an effort to know that you and I are one.
0: రూపనామములు యందు శక్తులు యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
1: In name and form and abilities and capacities there are
0: differences. ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
1: These are all the qualities of the reflections.
0: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
1: The truth is to understand experience that you and I are one.
0: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
1: God is in you. He is not separate from
0: you. ఏదో టెంపుల్ యందు లేదు.
1: He is not outside.
0: ఏదో మసీదుల యందు లేదు. ఏదో దర్గాల యందు లేదు.
1: He is not present in any
0: distinct place. నీ యందే.
1: God is in you.
0: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
1: When once you go outside, you will be seeing your own reflection.
0: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
1: You will be just seeing your own self there.
0: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ
1: any spiritual practice under
0: తన యందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
1: Is undertaken only to experience the inner reality.
0: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
1: Every man will have these two.
0: రెండింటికి మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
1: Between birth and death there lies the whole life.
0: అది తరుగుతుంది పెరుగుతుంది.
1: And as you think of it, you will live long.
0: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
1: The true human spirit neither takes birth nor dies.
0: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ
1: it is only the body that grows and decreases.
0: కానీ తాను తరగటం లేదు పెరగటం లేదు.
1: But the inner self has neither increased nor decreased.
0: చిన్న బాల్యమునందు
1: in childhood
0: అతన్ని child అన్నారు.
1: We call him a child.
0: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
1: ఇన్ యూత్ వి కాల్ హిమ్ మ్యాన్.
0: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ వి కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ చైల్డ్ మ్యాన్ అండ్ ఫాదర్ అంతా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చైల్డ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
0: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రిలేషన్షిప్ హాస్ నాట్ చేంజ్డ్.
0: అదేవిధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చును కానీ నిజమైన శక్తి ఒక్కటే.
1: God's form, God's reality is one and the same.
0: ఏకం సత్ విప్రాభూదావదంతి.
1: Truth is only one, referred to as many by scholars.
0: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
1: We have to know this truth today.
0: ఎవరి చూసినా మనం గౌరవించాలి.
1: We have to respect everyone.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
1: When once you experience this state of true bliss,
0: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుమయంతి. అందరి ఎందుకు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
1: When once you understand the reality of the self present in everybody, you never suffer.
0: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
1: But we consider it is difficult to know this.
0: కష్టం కాదు.
1: Is not
0: దానికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
1: There is no other thing that much simpler than
0: this. ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ దృష్టి ద విజన్.
0: నీ దృష్టి యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకుని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
1: యూ డోంట్ కరెక్ట్ యువర్ విజన్ బట్ యూ ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ఇన్ క్రియేషన్.
0: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
1: There is no mistake in creation.
0: సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుండాలి.
1: యూ ఫైండ్ వన్నెస్ ఆల్ ఓవర్.
0: కానీ నీ దృష్టిలో ఉంటుండాలి భిన్నత్వం.
1: ద మిస్టేక్ లైస్ ఇన్ యువర్ సైట్ ఆర్ విజన్.
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండర్టేక్ ఎనీ టాస్క్, యు ఆర్ షూర్ టు బి సక్సెస్ఫుల్.
0: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
1: యు షుడ్ రికగ్నైజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్.
0: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
1: లింకన్ వాస్ బోర్న్ ఇన్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
0: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
1: ఫాదర్ వాస్ ఎ కార్పెంటర్.
0: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
1: మదర్ సర్వ్డ్ యాజ్ ఎ టైలర్ స్టిచింగ్ ఓల్డ్ క్లాత్.
0: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్ కు వెళ్లేటువంటి వాడు.
1: ద బాయ్ అసోసియేట్ హింసెల్ఫ్ విత్ రిచ్ పీపుల్ అండ్ అటెండెడ్ స్కూల్.
0: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడాను వీడిని హేళన చేసేటువంటి వాడు.
1: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
0: వీని డ్రెస్ ను వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
1: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
0: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
1: Lincoln being young boy could not bear this and went to his parents.
0: నన్ను నా తోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
1: I am put to shame by my friends.
0: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
1: I want good dress, he said.
0: నాకు మంచి నగలు పెట్టు.
1: I want everything that's good now.
0: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
1: Then mother called him close by. నాయన
0: మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
1: Understand our position first.
0: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
1: నో ది పొజిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మనం చాలా బీదవారము.
1: వేర్ వెరీ పూర్.
0: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది?
1: వీ డు నాట్ హావ్ ఎనఫ్ టు ఈట్. హౌ కెన్ వీ హావ్ రిచ్ డ్రెస్?
0: కనుక నీ స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నో అవర్ పొజిషన్ అండ్ దెన్ మెయింటైన్.
0: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
1: యు ఆర్ బౌండ్ టు
0: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
1: Carry on your life based on
0: ఎన్ని గేలు చేసినప్పటికీ ఎంత అవమాన పరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
1: నెవర్ బి మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్. దే మైట్
0: మనం అన్నింటిలో ఆత్మనే మనకు ఆధారము.
1: అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ
0: ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినయనా.
1: విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫ్రమ్ నౌ ఆన్.
0: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
1: మదర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ విత్ అప్రోప్రియేట్ సూటబుల్ గుడ్ ఎగ్జాంపుల్స్.
0: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
1: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
0: కష్టపడి చదివినాడు.
1: హిస్ వర్క్డ్ హార్డ్.
0: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
1: హి డిడ్ంట్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
0: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
1: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
0: నా ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
1: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్ గార్డ్
0: మీ. దానికి వస్తు వాహనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
1: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ లోపల తల్లి మరణించింది.
1: కానీ
0: తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ స్టేడ్ విత్ హిమ్ ఆల్ త్రూ.
0: తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు.
1: మదర్ మ్యారీ ఫాదర్ మ్యారీ సెకండ్ టైం.
0: విదేశీయులకు సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెం.
0: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
1: షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్.
0: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
1: ద స్టెప్ మదర్ ఆల్సో సెడ్ డెవలప్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ టాట్ బై యువర్ మదర్.
0: ఆ తల్లి కూడా అదే బోధన చేస్తూ వచ్చింది.
1: ద సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు హిమ్ బై హర్.
0: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
1: లేటర్ హి హాస్ టేకెన్ డిగ్రీ.
0: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
1: దెన్ హీ ఫౌండ్ ఇట్ హార్డ్ టు క్యారీ ఆన్ ఫర్దర్.
0: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
1: అండ్ హీ కుడ్ నాట్ క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
1: హీ వాంటెడ్ టు టేక్ అప్ సమ్ జాబ్.
0: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
1: దెన్ హీ థాట్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
0: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
1: ద వన్ హూ రిలైస్ ఆన్
0: నా స్వశక్తిపైన నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్.
0: ఆ వ్యాపారం కూడా ఎట్లు చేశాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: యాక్చువల్లీ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
0: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
1: In this world it's quite natural that many can't see good. People cannot bear others' progress.
0: ఇది అనాదికాలం నుండి జరుగుతూనే వస్తూ ఉంటుంది.
1: This has been going on since ancient time.
0: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
1: Because of his full faith in the teaching of the mother, he is not bothered about
0: others. ఆ బిజినెస్ లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
1: He failed even in that business.
0: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
1: హి సోల్డ్ అవుట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్డ్ ది డెట్.
0: రుణము కంటేను దుఃఖమేది?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ మిజరీ దెన్?
0: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
1: ది గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: తల్లి తండ్రుల కన్నా దైవం ఏది?
1: యు డోంట్ ఫైండ్ గ్రేటర్ గాడ్ దెన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: అండ్
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఎనిమిటీ ఇస్ ది వర్స్ట్ టు ది
0: డిసీ. దేకంటే ఎక్కువ ధర్మం ఏది?
1: అండ్ కంపాషన్ ఇస్
0: చూడ సంగతి కన్నా చూడ లాభం ఏది?
1: అండ్ వాట్ ఎఫ్ ఫ్రెండ్షిప్ ఇస్ గ్రేటెస్ట్ వెల్త్?
0: ఇంతకంటే ఏముంది?
1: వాట్ ఎల్స్?
0: ధరణి అపకీర్తి కంటే మరణమేది?
1: బ్యాడ్ నేమ్ ఇస్ డెత్.
0: సర్వదా కీర్తి కంటే సంపదేది?
1: రెప్యుటేషన్ ఇస్ వెల్త్.
0: రుణము కంటే నన్నకు రోగమేది?
1: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్
0: అని ఆ విధమైన నమ్మకంతో కూడి ఉంటున్నాడు.
1: అండ్ హీ వాస్ థింకింగ్
0: ఈ రుణము చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మివేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
1: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
0: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు
1: ఫ్రెండ్స్ హూ హావ్ నోన్ దిస్ ఫ్యాక్ట్
0: లింకన్ ఇది చాలా పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు తయారు కావాల్సడానికి అవకాశం ఉంది. ఎలక్షన్లు ప్రారంభమవుతున్నాయి.
1: They said elections are fast approaching.
0: నీవు దీంతో నిల్చుకో, మేమంతా సహాయం చేస్తామన్నారు.
1: They said you contest, we'll help you.
0: కానీ ఆ నమ్మకం పైన పార్లమెంట్ లో నిల్చుకున్నాడు.
1: He contested the parliament elections.
0: దాంతో దిగ్విజయాన్ని పొందాడు.
1: He won.
0: ఈ విజయాన్ని పొందిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ లింటన్ చాలా పొగుడుకున్నారు.
1: All parties praised Lincoln.
0: అందరూ చేరి అతన్ని ప్రెసిడెంట్ గా చేశారు.
1: All made Lincoln the president of America.
0: అప్పుడే తన తల్లి మాటలు, ఆత్మవిశ్వాసాన్ని చక్కగా గుర్తించుకున్నాడు.
1: He could understand then
0: ఆ యొక్క తల్లి యొక్క మాటలు విశ్వాసం తెలిసింది.
1: Because of his self confidence he had got full faith in the
0: తల్లి చెప్పింది కూడా నువ్వు సత్యమైనటువంటి మాటనే.
1: Whatever mother said is truth.
0: తాను చేసేది కూడా సత్యమైన ఒక పనియే.
1: And in fact his actions are truthful.
0: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల నల్లవారికి తెల్లవారికి కొంత భేదము కలుగుతూ వచ్చింది.
1: There are some differences between blacks and whites.
0: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
1: The white people started hurting, harming the black people.
0: నీక్రోలు అంతా కూడా లింటన్ దగ్గర చేరారు.
1: Both assembled, met Lincoln.
0: సార్, మా బాధలను కొంత నివారణ గావించు, మమ్మల్ని కూడా నువ్వు సమానంగా చూచమని చెప్పాడు.
1: They all wanted him to resolve this problem.
0: లోకములు అందరూ సమానమే.
1: In fact, all are equal.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: All are the children of God.
0: కాబట్టి ఈ భేదములు మనకెందుకు ఉండాలి?
1: Then why should there be disparity?
0: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
1: They never wanted this racial discrimination to exist any longer.
0: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
1: And in fact this equality brought him all the
0: success. విజయం చేత అందరూ కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ ను చాలా పొగుడుతూ వచ్చారు.
1: All negroes started praising Lincoln.
0: లోకములో మంచి చెడ్డలకు సంకర్షణ జరుగుతూనే ఉంటుంటాది.
1: In this world there is an eternal conflict between
0: good and bad. ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డను గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంకర్షణ జరుగుతుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్
0: అండ్ బ్యాడ్. ఎవరైనా మంచి పేరుతో అభివృద్ధి వస్తున్నారంటే వాళ్ల పైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
1: వన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్,
0: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
1: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
0: దానిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: నిందలు స్థుతులు, ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజ ధర్మం.
1: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
1: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
0: మన భారతదేశంలో
1: ఇన్ భారత్
0: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
1: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
0: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: బట్ యెట్ దే వర్ విక్టోరియస్.
0: సత్యంతో మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దైత్య పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ఎముప్పు రాదు.
1: దే ఆల్ థాట్ లైక్ దిస్, వీ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, వీ సర్వ్డ్ ఎవ్రీబడీ.
0: దేహము ఏనాటికైనా పోయేటువంటిదే.
1: God is bound to fall any time.
0: దీన్ని రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
1: Don't go along the wrong direction to safeguard your
0: body. పోతుంది.
1: It's bound to fall.
0: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
1: But the truth remains once for all.
0: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
1: Struggle for this truth.
0: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing greater than truth.
0: సత్యమునందుండి సర్వమే సృష్టించే.
1: Having been from the point of truth, the whole creation came.
0: Satyamunanda anage sarva srushti.
1: The creation merges in truth ultimately.
0: Satya mahimaleni telamedi kanugunna.
1: There is no other place where there is no truth.
0: Sutta sattvam ide chudarayya.
1: It is the pure unsullied truth that pervades.
0: Ekkada poyinappudiki vaari vaari manobishtamunu nerveernappudu vaaru viruddhamaina margaanni praveshistaru.
1: Everywhere when once all their desires are satisfied, they act in a perverted way.
0: Vaari doshame kani naa dosham kaadu.
1: The mistake lies with them, nothing to do with God.
0: లోకములో భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
1: Four people turn against God.
0: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుణ్ణి దూషిస్తారు. ఇది మొదటి రకము.
1: The first category are those who don't have faith in God.
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
1: The second category are those of jealousy who could not bear the other's progress.
0: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవడం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
1: Third category of those whose desires are not fulfilled, therefore they turn against.
0: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదే అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
1: There are people who are envious, వాచింగ్ ద ప్రోగ్రెస్.
0: ఈ కారణాలు తప్ప దైవం దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు.
1: దీస్ ఆర్ ఓన్లీ ది ఫోర్ కేటగిరీస్.
0: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
1: దిస్ పాత్ ఈజ్ సో మీన్, సో డర్టీ, సో లో.
0: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
1: బడ్జెట్, వాట్ ఇస్ ది వాంట్?
0: స్వామి నాకు ఈ పని చేయాలి.
1: స్వామి, యూ డూ దిస్ ఫర్ మీ.
0: నాకు ఈ డబ్బు కావాలి.
1: ఐ వాంట్ మనీ.
0: నేను ఈ విధమైనటువంటి సొసైటీ పెట్టుకుంటున్నాను.
1: ఐ ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్.
0: నేను ఒక స్కూల్ స్టార్ట్ ఇస్తున్నాను.
1: ఐఎమ్ స్టార్టింగ్ ఎ బిజినెస్.
0: దానికి దైనటువంటి డబ్బు కావాలి.
1: ఐ నీడ్ మనీ నౌ.
0: నాయన, నేను సత్యమే చెప్తాను. నాయన, నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు.
1: భగవాన్ టెల్స్, యూ హావ్ గాట్ యువర్ ఓన్ నేషన్, యూ షుడ్ అబైడ్ బై ద రూల్స్.
0: కాబట్టి ఈ డబ్బును నీ వెంట తీసుకుని పోతావు.
1: హౌ కెన్ యూ క్యారీ దిస్ మనీ?
0: అసాధ్యము.
1: నౌ ఇంపాసిబుల్.
0: గవర్నమెంట్ ని మనం మోసం చేయాలి.
1: అండ్ యూ హ్యావ్ టు బిట్రే.
0: అంగీకరించను. ఇలాంటివంతా వద్దు అని అంటాను.
1: భగవాన్ విల్ సే నో టు సచ్.
0: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
1: అండ్ దెన్ దే డెవలప్ హేట్రెడ్.
0: దేశాన్ని పూసి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
1: అండ్ దే గో ఆన్ డినైయింగ్ ది డివినిటీ.
0: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
1: బట్ భగవాన్ హోల్డ్స్ ఆన్ టు హిస్.
0: ఎవరు దూషించినా, ఎవరు భూషించినా, మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ది ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: ఎందుకంటే మీ నమ్మకం మీది.
1: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
1: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
0: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: నమ్మకం మంది.
1: యువర్ ఫెయిత్ ఈజ్
0: యువర్ ఓన్. దైవం ఉన్నాడు అంటారు.
1: ది థీస్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
0: కానీ కొంతమంది దైవం లేడు ఉంటారు.
1: సమ్ మే డినై హిమ్.
0: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
1: In fact, you have got faith in God. God exists for you. If you deny him,
0: yes,
1: him,
0: man,
1: he doesn't find
0: gaani,
1: him.
0: Swami ki sarvam, yes, yes, yes.
1: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
0: Yevari manasu varike saachi.
1: You go by your own mind.
0: కనుక దేవుని మనం ఏమాత్రమో లెక్క చేయకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడీ.
0: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
1: You hold on to your own faith, cling on to the principle of the spirit and
0: all. దీనిని అభివృద్ధి పొందటం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
1: Some people are jealous because they watch the progress.
0: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
1: And jealousy is the worst of the demons possible.
0: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
1: A fruit bearing tree, the fruits are so delicious, so sweet, but you find the pests entering into the roots.
0: Adi evariki kanipinchadu.
1: Nobody would see that.
0: Kaani adi talli veerunu kotti vesthapudike rendo dinama chettu kooli pothundi.
1: And the moment the roots are rotten, the tree falls.
0: Appudu ee chettu yokka dosham emiti?
1: And what is the mistake of the tree then? Kaani
0: ee asuya anetunti vaadu tana endu unnatunti oka tattvamnu kontha varaku gopyanga unchukoni adi lopala lopala ప్రచారం చేస్తూ ఉంటాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ది ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
0: దుర్మార్గుల యొక్క తత్వము.
1: ఇట్ ఈస్ వికెడ్నెస్.
0: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
1: ఫ్రమ్ భగవాన్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఎట్ హోమ్.
0: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
1: అండ్ యూ మే డూ సంథింగ్, యూఆర్ బౌండ్ టు చేంజ్ టుమారో.
0: ఒక్కటే.
1: బట్ భగవాన్
0: అందరూ నా వారే.
1: ఆల్
0: నేను అందరి వాడనే.
1: All belong to Bhagavan. Bhagavan belongs to
0: all. నా ప్రాపర్టీ అంతా ప్రేమ ఒక్కటే.
1: His love is the binding principle.
0: ఆ ప్రేమ చేతనే నేను అందరినీ ఆదరిస్తుంటాను.
1: Bhagavan treats everyone with love.
0: ఎవరు వచ్చినా కూడాను నా పైన ద్వేషాన్ని పూని వారు ఆశ్రయించినప్పటికీ వారు నేను బ్రోస్తూనే ఉంటుంటాను.
1: You may not love him, but yet Bhagavan blesses you.
0: నేను ఈ తప్పప్పుడు ఏది కూడా నేను వెతకను.
1: Bhagavan will not search your mistakes.
0: వారి దోషం అంతకంటే వెతకను.
1: None of your faults either.
0: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
1: Bhagavan goes by the principle of love.
0: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వము అందరు కూడా నువ్వు భుజించాలి.
1: And this principle of unity must be recognized.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
1: Out of this unity you will develop purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
1: And this purity will take you to divinity.
0: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
1: To develop divinity we need purity.
0: ఈ ప్యూరిటీ కావాలంటే,
1: if you want purity,
0: అందరినీ కలిసి మెలిసి ఉండాలి.
1: We should mingle together.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
1: Then you will get the positive result.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
1: We say this is 75th birthday.
0: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
1: Bhagavan is not bothered of the age.
0: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
1: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
1: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లోర్న్.
0: కొన్ని దీనిని కష్టపడుతుండే వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
1: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ నేను
0: ఎవరేమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
1: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
0: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: యూ హావ్ టేకెన్ డిటర్మినేషన్ ఎనీవే.
0: పట్టు చెల్లెడిదాకా తీరకుండు.
1: హోల్డ్ ఆన్ అంటిల్ దిస్ ఫుల్ఫిల్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి.
1: యూ హావ్ ఆస్క్డ్ ఎనీవే.
0: అడిగిన దిడుదాకా విడవకుండు.
1: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ డ్రాప్.
0: కోరినదేదియో కోరనే కోరితిరి.
1: యూ హావ్ రిక్వెస్టెడ్ అండ్ బెగ్.
0: కోరిక చెల్లెడిదాకా పోవకుండు.
1: అండ్ డు నాట్ లీవ్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
0: పోరు పడలేకనేనైనా ప్రభు వలయు.
1: He has to bless you to discuss.
0: వడం తెలియక మీరైన అడుగవలయు.
1: Or you must ask repeatedly.
0: కాని
1: only that.
0: ఇంకా మీ అంత మీరు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: To return is not the quality of a devotee.
0: నీవు కోరినటువంటి చెల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
1: Until your desire is fulfilled along with determination.
0: ఇది ఏ మనకు దీక్ష.
1: This is the determination.
0: ఇది ఏ మానవుని యొక్క తపస్సు.
1: This is the penance.
0: తపస్సు అనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
1: Penance does not mean going to the forest, turning your body in the direction. మోటను
0: మనం దక్కించుకోవాలి.
1: And consult your desire.
0: సత్యాన్ని కాపాడుకోవాలి.
1: And protect the truth.
0: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
1: Show gratitude.
0: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
1: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇది భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: మెనీ ఆబ్స్టకల్స్,
0: దీన్ని లెక్క చేయకుండా,
1: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్.
0: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
1: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ యువర్ ఓన్
0: ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
1: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో.
1: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందుకు కాదు.
1: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
0: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
1: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్
0: యూ. అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఇన్ యూ.
0: అది ముక్కలు ముక్కలు కాదు.
1: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
0: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక
1: సో
0: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొంతలు వేయకండి.
1: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith. The faith and age are not related.
0: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
1: ద క్వాలిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్.
0: క్వాంటిటీ వేరువేరుగా కావచ్చు.
1: క్వాంటిటీ మై డిఫర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
1: యూనిటీ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టుడే. To mold this Bharat as an ideal country.
0: మన ప్రాచీన లీడర్స్ అంతా కూడాను
1: ఆల్ అవర్ లీడర్స్
0: త్యాగం చేసి
1: సాక్రిఫైస్
0: పట్టుదలను సాధించుకుంటూ
1: అండ్ హ్యావ్ డిటర్మిన్స్
0: స్వతంత్రాన్ని సాధించారు
1: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్.
0: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు.
1: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ నౌ.
0: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇండిపెండెన్స్?
0: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్.
0: ఎక్కడ చూసినా కానీ దేశాలే.
1: వి ఫైండ్ హేట్రెడ్
0: ఒక పార్టీ లోపలనే 10 పార్టీలు
1: అండ్ దేర్ సో మెనీ.
0: ఒక కుటుంబం లోపల 4 దోవలు
1: అండ్ ద సేమ్ ఫ్యామిలీ
0: ఎంత
1: డిఫరెంట్ పార్ట్స్.
0: ఏ విధంగా సుఖాన్ని మనం పొందగలము?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్డ్?
0: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది.
1: దిస్ ఇస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ నో ద వన్నెస్.
0: ఈనాడు నమ్మకమే లేని వారికి అంధులైపోతున్నారు.
1: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ ఫెయిత్. ఎవరిని
0: నమ్మవద్దు, నిన్ను నీవు నమ్ముతావు కదా.
1: You may not have faith in anybody, at least you should have faith in yourself.
0: అదే దైవం యొక్క ప్రేమ.
1: And that is divine.
0: Confidence in you, confidence in God.
1: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
0: నీ పైన నీకు నమ్మకం ఉంటుంటే అదే దైవం పైన ఉండటం.
1: ఇఫ్ యూ గాట్ ఫెయిత్ ఇన్ యూ, యూ విల్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నీవే నేను అనేటువంటి దీంతో నీవు దైవంగా ఉంటున్నావు.
1: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యూఆర్ గాడ్.
0: దైవానికి ప్రత్యేకమైనటువంటి ఆకారం లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము.
1: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్.
0: కనుకనే ఇట్ ఏకత్వాన్ని మీరు విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్,
0: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై,
1: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ,
0: ఐకమత్యం చేత,
1: విత్ యూనిటీ,
0: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైనటువంటి శక్తినైనా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్.
0: ఏ మార్గమునైందైనా కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు.
1: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు.
1: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్.
0: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది.
1: దేర్ఫోర్ భారత్ ఇస్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాం?
1: And in what way we are thinking of our motherland?
0: Tappu, tappu, tappu.
1: The present procedure is wrong.
0: Tallini gauravinchali.
1: You have to respect your mother.
0: Matrudeshamu.
1: This is your motherland.
0: Adi ni yokku jeevitamlo sariyina lakshyamu.
1: And you should keep
0: Janani
1: giving you the motherland.
0: Swargadhipaga ariyesi annadu Sri Ramudu.
1: And Rama said motherland is much greater than the very heaven or paradise.
0: Na talli na yokka motherland rendu okkate annadu.
1: He considers his physical mother and motherland
0: identical. Aa satyanni meeru inaadu gurtinchi vartinchali.
1: That we have to know and conduct Rama, ourselves.
0: Rama Rama Rama ani poojistuntaru smaristuntaru.
1: You think of Rama, you glorify him.
0: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు?
1: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ? నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్.
0: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు, ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు.
1: యు ఆర్ ఏ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్, యు ఆర్ ఏ జీరో ఇన్
0: ప్రాక్టీసింగ్. వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు?
1: వై డోంట్ యు ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ?
0: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
0: ఎక్కడ చూసినా అదే దైవత్వం అనేది చెప్తుండాలి.
1: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
0: వేదం నాలుగు రకమైనటువంటి మహావాక్యం అందించింది.
1: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం.
0: తత్వం అసి అది నేను ఒకటే అన్నారు.
1: తత్వం అసి దట్ ద వర్డ్
0: కానీ అది ఎవరు నటిస్తున్నారు?
1: హౌ మెనీ పీపుల్ ఫాలో దట్?
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఇస్ డివైన్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ కూడా నేనే అన్నారు.
1: దట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇంకా ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: దైవం అనేటువంటిది ఏకం సత్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: మూడవది అది తానుగానే ఉంటున్నాడు. అయమాత్మ బ్రహ్మ.
1: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ అనిగా ఇంగ్లీష్ లో అయా ఆత్మ అండ్ బ్రహ్మ అని.
1: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐ ఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయా ఆత్మ.
1: ఐఎమ్
0: బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఇది అయమాత్మ బ్రహ్మ.
1: దట్ ఈజ్ అయమాత్మ బ్రహ్మ.
0: ఇలాంటి సందేహాలను, ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము.
1: వేదస్ రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్.
0: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరూ పెట్టడం లేదు.
1: వి జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారెట్ ఆల్ దిస్ డిక్టా.
0: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము, ఇన్ని సాధనలు చేస్తున్నాము, ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము, కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు?
1: వి జస్ట్ అట్టర్ బట్ వి డోంట్ ఫాలో.
0: ఆచరణలో పెట్టినటువంటి వాక్యములన్నీ కూడా కేవలం అసత్యములే.
1: ఆల్ దట్ యు డు నాట్ ప్రాక్టీస్ ఆల్ ఆడంబరములే. And only pomp and show.
0: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
1: When once you say God dwells in everyone, you should love all.
0: కానీ మనము చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
0: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
1: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. యూ షుడ్ నాట్ సే.
0: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమీ సంభాషణ చేయవద్దు.
1: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
0: వైట్గా ఉంటుండు.
1: బీ సైలెంట్.
0: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
1: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
0: ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని అసహించవద్దు.
1: Don't be disgusted with anyone.
0: వన్ని ఒకటి తూలనాడవద్దు.
1: Don't accuse anybody.
0: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
1: This is the message of Bhagavan to everybody today.
0: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
1: Bhagavan loves all.
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
1: Bhagavan doesn't hate anybody.
0: ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: In fact, none would hate him.
0: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
1: So all of us are children of Bhagavan. All of us are friends of Bhagavan.
0: కనుకని ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
1: We should practice this principle.
0: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ ని మీరు పెంచుకోవాలి.
1: This friendship with Lord God, we should develop more and more.
0: మనకు గ్రంథం ఏమిది?
1: What is our goal?
0: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
1: And the whole world is the text.
0: అంతరాత్మనే మనకు గురువు.
1: And the spirit is teacher.
0: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
0: భగవంతుడే మన మిత్రుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ అవర్ ఫ్రెండ్.
0: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
1: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
0: ప్రపంచమే నా గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
0: నా అంతరాత్మనే గురువు.
1: మై ద సెల్ఫ్ ది స్పిరిట్ ఆఫ్ మై ప్రసెప్టర్.
0: నిజమైన యొక్క భోగము.
1: అండ్ వాట్ ఇస్ దిస్? ఇస్ రియల్ వెల్.
0: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
1: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమే భగవత్ స్వరూపము.
1: టైమ్ ఇస్ ద వెరీ
0: పర్సనాలిటీ. కాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అనేది వేదం.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. హీస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
1: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ నాయందున్నటువంటి ప్రేమ రెండు కూడా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ యువర్ లవ్ ఫర్ భగవాన్
0: సర్వభూత
1: భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్
0: సర్వభూతముల యందున్నటువంటి ప్రేమ నీ యందున్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్
0: నీ ప్రేమ వస్తు వాహనాలపైన బ్రాంచ్తో కూడి ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
0: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
1: భగవాన్స్ లవ్ is beyond all material, it's not possessive.
0: ఇది ప్యూర్ ఇది ఒక విధమైనటువంటి యొక్క ఇది శుద్ధమైనటువంటిది.
1: భగవాన్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ లవ్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ
1: లవ్ ఇన్ ఎవ్రీవన్
0: కొంత నెగిటివ్ గా మారుతుండాలి.
1: సమ్ టైమ్స్ టర్న్స్ నెగిటివ్
0: వాంఛనతో చేరుతుండాలి.
1: బికాస్ ఇట్స్ రిలేటెడ్
0: టు డిజైర్
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
0: నాదంతా కూడా పాజిటివ్ ని
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ
0: పాజిటివ్ లేకుండా నెగిటివ్ ప్రయోజనం లేదు.
1: Without positive, negative is useless.
0: Negative lekunda positive prajodam ledu.
1: Without negative, positive is useless.
0: Kanukane I and you are one.
1: So Bhagavan says, I and you are one.
0: Negative ni positive to kalapandi.
1: And just join God.
0: Ee positive ni mi negative to cherchukondi.
1: And then take God into you.
0: Manam anubhavinchaleniṭi okka ee sukaru emi undavu lokamlo.
1: Then there will be no pleasure, no happiness that you cannot experience. Prema
0: swarupulara. Ee vidhamainti okka sambandha bandhavyanni manam penchukunnappude
1: when we have this interrelationship
0: entaina aanandanni pondutundi.
1: The life is bound to be blissful.
0: Etti aanandamu brahmaanandam.
1: What side sort of bliss? Supreme bliss.
0: Aanandanni manam pondukunte parama sukadam.
1: And it is supreme bliss, happiness state.
0: Appude manam brahma swaroopulaipothamu.
1: And then you become divine at that level.
0: Ye sadhanalu cheyalakkaledu.
1: You don't need to follow anyone.
0: Nikku ishtamunte sadhan chesko tappu kaadu.
1: If you really want, follow one spiritual path.
0: Ee sadhanalu nee manotrupti nimittame chestunnave kaani
1: the spiritual practices give you satisfaction.
0: Aatma trupti kaadu.
1: It's not for the satisfaction of the self.
0: Andari endu ekatvani bhavinchu.
1: Consider everyone equal.
0: Andari endu prema tattvani panchipettu.
1: And share love with everybody.
0: Idi nijamainatvanti oka sadhana.
1: This is the true spiritual practice.
0: Kanuka ye devudaina ye naamamaina anni okate.
1: Any name, any form are one and the same.
0: Ek prabhu ka anek naam.
1: One God has many names.
0: Anek neemam undinappudikani manam ye vidhanga bhavinchali.
1: God has many names.
0: నీ ఒక దినము సహస్రనామార్చన చేయాలనుకుంటున్నావు.
1: వన్ డే యు మే వర్షిప్ గాడ్ ఇన్ థౌజండ్ నేమ్స్.
0: కానీ థౌజండ్ మంచి గంధములు అనగా పూలు తెచ్చి పెట్టుకున్నాం.
1: అండ్ యు బ్రాట్ థౌజండ్ ఫ్లవర్స్ ఫర్ వర్షిప్.
0: ఒక్కొక్కతోరి కేశవాయ నమః.
1: యు సే వన్ నేమ్ అండ్ ఆఫర్ ఫ్లవర్. అనదర్ నేమ్ ఆఫర్ అనదర్ ఫ్లవర్.
0: మసూదాయ నమః. త్రివిక్రమాయ నమః. ఈ విధంగా ఒక్కొక్క పేరు చెప్పి ఒక్కొక్క పుష్పం వేస్తున్నావు.
1: బై సేయింగ్ ఈచ్ నేమ్ యూ స్టార్ట్ ఆఫరింగ్ ఎ ఫ్లవర్ ఈచ్ టైమ్.
0: కానీ ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క రూపం ఉంది అక్కడ.
1: డూ యూ ఫైండ్ ఈచ్ ఫామ్ ఫర్ ఎవరీ నేమ్.
0: ఒక్క రూపమునకే ఇన్ని పేర్లతో మీరు పూజిస్తున్నారు.
1: వన్ ఫామ్ ఇస్ కాల్డ్ బై మెనీ నేమ్స్.
0: కనుకనే భగవంతుడు ఎక్కడున్నాడు?
1: దెన్ వేర్ ఇస్ గాడ్?
0: సర్వరూపము చేయనటువంటి యొక్క నీయందే ఉంటున్నాడు.
1: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
0: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నారు.
1: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
0: నేత్రం సమర్పయామి అంటాం.
1: ఐ సే ఐ ఆఫర్ మై ఐ.
0: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషము.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్ టు ఆఫర్ సచ్ మీనింగ్.
0: ఇలాంటి పూజల వల్ల ఏమి తృప్తి మనకు?
1: వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్?
0: తృప్తే లేదు.
1: నౌ
0: భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ రిసీవ్ సచ్ ప్రేయర్.
0: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
1: వెన్ వన్స్ యూ సే ఐ ఆఫర్ మై ఐ డు యూ డూ దట్?
0: తీసుకుంటున్నావు నేత్రం పైన పెట్టుకుంటున్నావు నేత్రం సమర్పయామి అంటున్నావు.
1: యూ కలెక్ట్ ఎ ఫ్లవర్ టచ్ ఇట్ అండ్ దెన్ ఆఫర్ టు గాడ్.
0: చెప్పేది నేత్రము ఇచ్చేది పుష్పము.
1: యూ సే ఐ బట్ యూ ఆఫర్ ఫ్లవర్.
0: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ చీటింగ్ గాడ్.
0: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగం నువ్వు ఎందుకు దైవానికి కావాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది హోల్ బాడీ అండ్ ది లింబ్స్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: ఈ దేహమే నీది.
1: ది బాడీ
0: ఈ అంగములో నీవి.
1: లింబ్స్
0: నేనే నీవాడు.
1: అండ్ గాడ్ బిలాంగ్స్ టు హిమ్.
0: నువ్వే నావాడు.
1: అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఇన్నింటి యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
1: వెన్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ యూ డోంట్ నీడ్ టు పే ఆర్ వర్షిప్.
0: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
1: దోస్ ఐ హావ్ నాట్ రీచ్డ్ దట్ స్టేజ్.
0: ధ్యానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
1: In this direction of routine meditation worship, nothing wrong about it.
0: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
1: They all have got to be practiced initially.
0: దురభ్యాసమంత క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
1: Gradually you should cut short, reduce such practices.
0: ఈ నెగిటివ్ భావాలంతా కూడా నిర్మూలం చేయించాలి.
1: Kill, remove all the negative feelings.
0: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop, grow more and more positive.
0: ఏదో మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో.
1: Along the way, some might
0: criticize you. దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
1: ఇన్ వాట్ వే హిస్ కాలింగ్
0: మీ? తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
1: మెనీ హావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
0: వాడేమో నన్ను దుష్టుడా అని పిలుస్తున్నాడు.
1: అండ్ హిస్ కాలింగ్ మీ బ్యాక్.
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: దిస్ ఈస్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
0: అది కూడా ఈ దేహానికి పేరే.
1: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్
0: మై మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్ దట్స్ నేమ్ ఆఫ్ బాడీ.
0: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లే.
1: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ద బాడీ.
0: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు.
1: మై పేరెంట్స్
0: నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు.
1: ఫ్రెండ్స్ గివ్ అనదర్ నేమ్.
0: దుష్టులంతా ఇంకొక పేరు పెడుతున్నారు.
1: అండ్ అదర్స్ గివ్ మీ నిక్ నేమ్
0: టు. ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు.
1: దిస్ బాడీ హాస్ మెనీ నేమ్స్.
0: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
1: డోంట్ గో బై ద బాడీ.
0: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
1: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్ వుడ్ యూ బి బ్యాడ్ నౌ?
0: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
1: ఇఫ్ హీ కాల్స్ యూ బ్యాడ్ ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎవరే మనం దూషించినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్ ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
0: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: మనోభీష్టములు విఫలమైనప్పుడే
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
0: భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుండాలి.
1: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
0: ఇది అన్ని దేశములు ఎందుకు ఉంటుండాలి?
1: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఇలాంటి తుచ్చమైన అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాన్ని మనం ఏమాత్రం తీసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ సచ్ మీన్ డిస్రెస్పెక్ట్ఫుల్ అన్సేక్రెడ్ థాట్స్.
0: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
1: ఆఫ్టర్ ఆల్ యు హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
0: అందువల్లనే
1: సో
0: త్యాగరాజ సమయం లోపల
1: In times of Chagaraju,
0: చెప్పారు.
1: He said,
0: ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు.
1: గాడ్ అపియర్స్ ఇన్ ద వే యూ ఎస్టిమేట్.
0: ఎవరు ఏ విధంగా తలుస్తారో వాడికి ఆ విధంగా రూపొందుతుంది.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ హిమ్ హీ మేనిఫెస్ట్.
0: నీవు మంచి భావంతో సంపాదించు ఆ మంచి భావమే నీకు ప్రాప్తిస్తుంది.
1: ఇట్స్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్ యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఎవరిపైన ద్వేషాలు పెట్టుకోకుండా,
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని మనం నిందించకుండా,
1: డోంట్ అక్యూజ్ ఎనీబడీ.
0: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
0: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
1: And if not possible,
0: don't hate.
1: But don't hate anybody.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
0: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ నెలలు కలిపి చెబుతుంది సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
1: As days pass by, months roll on, years pass by.
0: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
1: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
1: As all devotees assembled here, birthday has got to be performed.
0: నాకు ఇష్టం లేదు.
1: In fact, Bhagavan doesn't want it.
0: ఆ భక్తులు నేను ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
1: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
0: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: దేశక్షేమాన్ని మాత్రం లక్ష్యం నందించుకోండి.
1: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
1: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: భారతదేశం అనే బంగారం అనకుండా,
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: పరదేశం అనే గుమ్మడి వట్టి ఎయిలా.
1: అండ్ దెన్ వై డు యు వాంట్ టు గో అవుట్ సైడ్.
0: బంగారం మన దగ్గర ఉంటుంది, రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
1: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డు యూ వాంట్ ద బ్రాస్ అండ్ కాపర్?
0: సర్వరూపంతో ఉంటుండాలి.
1: అండ్ హీ హస్ గాట్ ఇన్ ఎవ్రీ ఫామ్.
0: కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
0: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: యు మే గో ఎనీవేర్, డెవలప్ దిస్ లవ్.
0: ఆ ప్రేమనే చాలు.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
0: ఈ ప్రేమతోనే మనం బ్రతకాలి.
1: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమనే మనం ఆరగించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
1: గాడ్ ఈస్ లవ్, లవ్ ఈస్ గాడ్.
0: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
1: ఇట్స్ ఓన్లీ ది కనెక్షన్ లవ్ టు లవ్.
0: కాన ప్రేమను మీరు గట్టిగా గట్టిన్నా
1: సో స్ట్రెంగ్త్ ఇన్ ద లవ్.
0: అద్వితీయమునందంగా నలగను.
1: యు విల్ రీచ్ దట్ నాన్ డ్యూయల్ స్టేట్.
0: అద్వితీయాన్ని మీరు పొందుతారు.
1: అండ్ యు విల్ దట్ నాన్ డ్యూయల్
0: ఒక్క ప్రేమను మాత్రమే పెంచుకోండి.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ ఎనఫ్.
0: ఈనాడు లోకంలో ద్వేషము, అసూయ, డమ్మము ఇలాంటి ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్ అగ్రాండైజ్మెంట్.
0: ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
1: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. లవ్ ఈజ్ జస్ట్ ఎనఫ్.
0: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని
1: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్.
0: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నేను ఆశించాను ఒక పని.
1: I wanted one.
0: అది నాకు కాలేదు.
1: I couldn't
0: కానప్పుడు వారిపై ఎందుకు ద్వేషించాలి?
1: దెన్ వై షుడ్ యు హేట్ బికాజ్ యువర్
0: ద్వేషించడం వల్ల ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
1: అండ్ దెన్ యుల్ లూజ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్. సరే,
0: ఈ నష్టము ఈ కష్టం కలిగించడము నా మంచి కోసమే.
1: ద డిఫికల్టీ ద ఫెయిల్యూర్ ఈస్ ఫర్ మై ఓన్.
0: దీంట్లో కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
1: దేర్ ఇస్ గుడ్ సంథింగ్ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ లాస్.
0: ఏం చేసినా దాంట్లో ఒక మంచి ఉంటుంది.
1: ఎనీథింగ్ మైట్ హ్యాపన్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ గో టుగెదర్.
0: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ దీస్ టూ.
0: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
1: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
0: మంచి లేకుండా చెడ్డ జరగదు.
1: అండ్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపన్.
0: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
1: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
0: కనుక నేను రెండింటిని ఏకత్వంగా తీసుకోండి.
1: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
0: సుఖ దుఃఖే సమయ కృత్వా లాభో లాభ జయాజి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
0: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
1: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక
1: సో
0: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ తగ్గించుకుని
1: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
0: డివైన్ డిజైన్స్ పెంచుకుంటే
1: గ్రో డిజైర్ ఫర్ గాడ్
0: మనకు హాని కలుగుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
0: హాయి చిక్కుతుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ.
0: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
1: ద వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
0: ఏదో నా బాధలు నివాళి గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
1: యూ థింక్ దర్ యువర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: చాలా పొరపాటు.
1: నో, ఇట్స్ ఎ మిస్టేక్.
0: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
1: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you will be less happy.
0: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
1: When once the desires decrease, the bliss increases.
0: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
1: Why are you not happy?
0: నీ కోరికలు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
1: Because desires are growing, increasing day by day.
0: ఆనందం తరిగిపోతుండాలి.
1: And so you are not happy.
0: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
1: When once you put a check or a ceiling on the desire, you will be happy more and more.
0: మీకు అన్నిటికీ తెలుసు.
1: You all know this.
0: సత్యభామ సువాంచేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
1: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
0: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుంది.
1: అండ్ సత్యభామ
0: శమంతకమైనటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
1: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
0: కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
1: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
0: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే,
1: అండ్ వెన్ షీ వాంటెడ్ టు,
0: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
0: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
0: బంగారపు చిక్కడు.
1: నో, యూ కెనాట్ బై గాడ్.
0: ధనమునకు చిక్కడు.
1: నాట్, యూ కెనాట్ బై
0: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
1: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
0: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
1: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
0: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినది.
1: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
0: ఇంత తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
1: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
0: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
1: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
0: చెప్పేటప్పటికి, చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
1: సిస్టర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
0: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ బై గాడ్.
0: నీ పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్ యువర్ డివోషన్ యూ కెన్ హ్యావ్ హిమ్.
0: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
1: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: సత్య
1: సత్య,
0: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరి అయినటువంటి తూకము అన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కృష్ణ నీ రూపానికి నీ నామే సరి అయిన తూకము అనింది.
1: సిస్టర్, కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
0: మధ్యలో నారదుడు ఉన్నాడు.
1: నారద,
0: అమ్మా కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
1: అండ్ హీ సెడ్, ఐఎమ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్.
0: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
1: బికాస్ హీస్ అండర్ మై కంట్రోల్.
0: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
1: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్, దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
0: తన దగ్గర ఏం లేదు.
1: She has nothing.
0: ఒక తులసి ఉంటుంది.
1: She has only tulsi leaf.
0: వేసింది.
1: He kept it on the pen.
0: పత్రము
1: a leaf.
0: పుష్పము
1: a flower.
0: ఫలము
1: fruit.
0: తోయము
1: a water.
0: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
1: If it is true that you will submit your devotee,
0: తులసి దళమునకు తూగుదుగాక.
1: You will certainly balance equal to this tulsi leaf.
0: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, తగ్గిపోయింది.
1: When one tulsi leaf is kept there, he outweighed.
0: అనగా
1: meaning
0: ప్రేమతో ఇచ్చింది ఆమె.
1: Because he offered
0: పత్రము.
1: His full life.
0: ఏమిటి మన పత్రము?
1: What is the leaf?
0: దేహమే పత్రము.
1: Human body is the leaf.
0: పుష్పము.
1: A flower.
0: హృదయమే పుష్పము.
1: Human heart.
0: తోయము.
1: Water.
0: ఆనంద భాష్పములే తోయము.
1: Tears of joy.
0: పత్రము, పుష్పము, ఫలము. ఫలము ఏ ఫలము? మానసిక ఫలము.
1: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ది ఫ్రూట్ ఆఫ్ ది మైండ్.
0: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమే నీ.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఏ డివోటీ.
0: నీవు ఈ తులసి దళమునకు తూగుదూగా.
1: యు విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
0: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికిని వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
1: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ ది డివోషన్.
0: ఆనాటి నుంచి భగవంతుణ్ణి